सुमधुरम्।

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 10వ తేదీ, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 1వ తేదీ బుధవారం. మా ప్రియాతి ప్రేమైన శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 5:55 దాటింది. చరిత్రపుటంలో ఈరోజు కార్యక్రమానికి స్వాగతం అండి. ఇవాళ ముందుగా మనం నేషనల్ డాక్టర్స్ డే గురించి తెలుసుకోబోతున్నాము. జాతీయ వైద్యుల దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 జూలై జరుపుకుంటారు. మన ఆరోగ్యాన్ని కాపాడుతూ అనారోగ్య సమయాల్లో ఆశను ధైర్యాన్ని అందించే వైద్యుల సేవను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ ప్రత్యేక దినాన్ని నిర్వహిస్తారు. వైద్యులు సమాజానికి అందిస్తున్న అమూల్యమైన సేవకు గుర్తుగా ఈరోజు నిర్వహించబడుతూ ఉంది. ఈరోజును బిధాన్ చంద్ర రాయ్ యొక్క జయంతి అలాగే వర్ధంతి సందర్భంగా నిర్వహించడం విశేషం. ఆయన దేశంలోని అత్యుత్తమ వైద్యులలో ఒకరే కాకుండా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా విశిష్ట సేవలు అందించారు. వైద్య రంగంలో చేసిన అసాధారణ సేవకు గాను ఆయనకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా లభించింది. ఆయన సేవకు గుర్తుగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన 1882 జూలై 1 జన్మించారు. అలాగే 1962 జూలై 1 మరణించడం కూడా జరిగింది. ఒక వైద్యుడు కేవలం వ్యాధికి చికిత్స చేసే వ్యక్తి మాత్రమే కాదు, రోగికి ధైర్యాన్ని నింపే వ్యక్తి, కుటుంబానికి ఆశనిచ్చే వ్యక్తి కూడా. ఒక జననం నుంచి మరణం వరకు కూడా వైద్యులు ప్రతి దశలో మనకి అవసరం పడుతూనే ఉంటారు. ముఖ్యంగా COVID-19 మహమ్మారి సమయంలో ఎంతోమంది వైద్యులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ పగలు రాత్రి తేడా లేకుండా లక్షలాది మంది ప్రాణాలని కాపాడారు. అలాగే తమ ఆరోగ్యాన్ని కూడా రిస్క్లో పెట్టి చాలామంది అలా చనిపోవడం కూడా జరిగింది. వైద్య వృత్తిని ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వృత్తుల్లో ఒకటిగా భావిస్తూ ఉంటారు. అందుకే మనం భూమిపై కనిపించే దేవుళ్ళు అని కూడా డాక్టర్స్ని అనుకుంటూ ఉంటాము. వాళ్ళకి మొక్కుతాం కూడా ఆపద సమయాల్లో. సో ఈరోజు ఎంతోమంది వైద్యుల్ని సన్మానించి వారి యొక్క సేవల్ని కూడా గుర్తిస్తూ ఉంటారు. అలాగే ఇవాళ సిఏ డే. ప్రతి సంవత్సరం 1 జూలై చార్టర్డ్ అకౌంటెంట్స్ డేను నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా స్థాపించబడిన రోజును గుర్తు చేస్తుంది. 1949 ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. చార్టర్డ్ అకౌంటెంట్ అనేవారు సంస్థలు, వ్యాపారులు, ప్రభుత్వ సంస్థల ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించే నిపుణులు. వీరు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు. నిజాయితీ, పారదర్శకత, బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణకు వారు చేసే సేవలను ఈరోజు గౌరవిస్తారు. అలాగే యువతలో కూడా సిఏ వృత్తి పట్ల అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది ఈరోజు. ఇవాళ వన్ మహోత్సవ వారోత్సవాలు. ప్రతి సంవత్సరం 1 జూలై 1 వరకు నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మొక్కలు నాటడం, అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. వృక్షాలు భూమిని కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి, ప్రాణవాయువును అందిస్తూ ఉంటాయి, వాతావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఇవాళ చంద్రశేఖర్ గారి జయంతి. భారత మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు 1927 జూలై 1 ఉత్తరప్రదేశ్లో జన్మించారు. 1990-91 మధ్య భారత ప్రధానమంత్రిగా పనిచేశారు. సాధారణ జీవన శైలి, ప్రజల సమస్యలపై అవగాహన, నిష్కపటమైన రాజకీయ నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అలాగే ఇవాళ పురుషోత్తమ్ దాస్ టాండన్ గారి యొక్క వర్ధంతి కూడా. ఈయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, రాజకీయ నాయకుడు, హిందీ భాష అభివృద్ధికి విశేషంగా కృషి చేసినటువంటి మహనీయుడు. 1962 జూలై 1 మరణించడం జరిగింది. భారత జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొని దేశ స్వాతంత్రం కోసం పోరాడారు. ఆయన సేవకు గుర్తుగా భారత ప్రభుత్వం భారతరత్నతో సత్కరించింది. ఇవి ఇవాల్టి చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు. సమయం 6:00 అయిపోయింది కాబట్టి

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: వరకు అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం సమయం 6:30. ఇప్పుడు కొర్రపాటి రమణయ్య గారి మాటల్లో సూక్తి సుధా విందాం.
1: కర్మను అనుభవించి తీరాలి అంటారు పెద్దలు. నొసటి రాతనెవరు ఎప్పుడైనను గాని మార్చలేరు నిజము మహిని ఎందో. దైవరాత అది దారి తప్పగరాదు ఎప్పుడైనను గాని ఎవరికైనా. తప్పకుండా ప్రజలు తలరాతనిప్పుడో అనుభవాలతోడ అవని ఎందో. ఓర్పుతోడనిప్పుడు తీర్పు వహించుట తప్పదయ్య నిజము తప్పకుండా అంటాడు కవి. శని రాతను మరియు ప్రతి వ్యక్తి తలరాతను తప్పించుకునుట సాధ్యము కాని పని. ఈ విషయమును గురించి వేమన గారు ఇలా అంటున్నారు. ఇన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడిననో అంట నీయక శని వెంట తిరుగో. భూమి కొత్తదైన భోక్తలు కొత్తలా విశ్వధాభిరామ వినురవేమా. ఎన్నో చోట్ల తిరిగి అనేక కష్టాలు పడినా శని అంటనీయక కూడా తిరుగుచుందురు. చోటు కొత్తదైనను తనవారు కొత్తవారు కాదుగా. సుఖదుఖములు అనేవి మనమే అనుభవించి తీరాలి. అంతేకాని చోట్లు మారాము కదా అని అవి మనను వీడిపోవు. ఏలినాటి శని ప్రభావమే అంతా దానికి ప్రదేశము. అంటే ప్రదేశము కొత్త కాదు, మనిషి కొత్త కాదు అనగా ఏలినాటి శని పట్టిన వ్యక్తి ఎక్కడ ఉన్నా దాని కాలము తీరే వరకు అతనిని విడిచిపెట్టదు. శని ప్రభావం అలా ఉంటుంది. దాని యొక్క కాలము తీరిన దాకా అనుభవించి తీరాలి. శని ప్రభావము తీరవలనన్న సమయము కాచి వేచి ఉండవలెను. ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరంలోని రాశి ఫలాలు చూచుకొనుచు శనిదేవునికి అర్చనలు చేయుచూ శివానుగ్రహమును పొందుచూ ఎంతయో సముచితము. అందుకు నిత్యము దైవ చింతనతో కాలం గడుపుచడం మంచిది. పుణ్యకార్యాలు సెలిపినచో ఈ పుణ్యము ముందు ముందు మనకు మంచిని శుభమును చేకూర్చి రాబో జన్మలో అయిన శని ప్రభావం అంటనీయక పుణ్యము చేకూర్చగలదు. కావున ప్రతి వ్యక్తి ఎవరికైతే సహాయం అవసరమో ఎవరికైతే అన్నదానం అవసరమో వారికి చేసినచో పుణ్యము చేకూరగలదు. అనగా పాత్ర నిరిగి దానము చేయటం మంచిది. ఏనగా వాన సంద్రాన కురిసిన ఫలము సున్నా. వాన సంద్రాన కురిసిన ఫలము సున్నా. కాన ఈ సంగతి మనసులో ఉంచుకొని మసలుట ఎంతో శ్రేయస్సుకరము. భీమన గారు పరమాత్మ గురించి ఇలా అంటున్నారు. గాజు కుప్పెలోన కదలని కదీపంబు ఎటునుండునో జ్ఞానమట్టులుండు తెలిసినట్టి వారి దేహంబులందున విశ్వదాభిరామ వినురవేమా. అనగా తపములు యోగాభ్యాసములు చేసి పరమాత్మ స్వరూపము తెలుసుకున్న వారికి జ్ఞాన దీపంబు వారి హృదయములో గాజు కుప్పలో ఉన్న దీపంబు వలె నిచ్చలముగా స్థిరముగా ఉండగలదు. అట్టి దీపమే శనికి దూరం చేసి మోక్షాన్ని ప్రసాదించగలదని చెప్పుటలో ఏమాత్రమో సందేహము లేదు. కావున ప్రతి వ్యక్తి కూడా కర్మను తప్పించుకునే సాధ్యము కాదు. అది దైవ స్మరణ వల్లనే సాధ్యమగునని కవులు ఒక్కనుంచి చెప్పుచున్నారు.

0: ఇప్పటి వరకు కొర్రపాటి రమణయ్య గారి మాటల్లో సూక్తి సుధ విందాము. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
1: కోళ్ల పెంపకంలో పాటించాల్సిన ముఖ్య విషయాలు ఏంటో తెలుసుకుందాం. ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో మన దేశం 3 స్థానాల్లో ఉంది. ఈ అభివృద్ధిలో మన రాష్ట్రాల పాత్ర గణనీయంగా ఉంది. కోళ్ల సంఖ్యలోనూ గుడ్ల ఉత్పత్తిలోనూ మన రాష్ట్రం దేశంలోని అగ్రస్థానంలో

ఉంది. మొత్తం భారతదేశంలో లభించే కోడిగుడ్లలో 35% ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే జరుగుతోంది. దేశవాళీ కోడిగుడ్ల ఉత్పత్తిలో చాలా వెనుకబడి ఉంది. అందువల్ల గుడ్ల దిగుబడి పెంచుకునేందుకు విదేశీ జాతులు, వాటి నుంచి వచ్చిన సంకర జాతులు మన దేశంలోకి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో వైట్ లెగ్ హారన్ ముఖ్యమైనది. సంకర జాతి కోడి నుంచి యాజమాన్యంతో ఏడాదికి 290 నుండి 320 గుడ్లు పెడుతుంది. స్వచ్ఛమైన జాతుల కన్నా హైబ్రిడ్ కోళ్లు దాదాపు ప్రతి కోడి పెట్ట 40 నుండి 60 గుడ్లు ఎక్కువ పెడుతుంది. ఇక జాతులను కనుక మనం చూసుకున్నట్లయితే గుడ్ల రకాల కోళ్ళలో బీవీ 300, హెచ్హెచ్ 260, బోవాన్స్, డికాల్బ్, సేవర్ ముఖ్యమైనవి. వీటిలో ఏ రకాన్నైనా వాటి శ్రేష్టతను బట్టి, అనుభవం ఉన్నటువంటి రైతుల సమాచారాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. అయితే కోళ్ళను పెంచేటప్పుడు రైతులు ముందుగా కోళ్ల షెడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే, షెడ్డు నిర్మాణానికి ఎంచుకున్నటువంటి స్థలం, మంచినీటి వసతి, విద్యుత్ శక్తి సరఫరా, మార్కెట్కు దగ్గరలో ఉండటం, ఇట్లాంటి సదుపాయాలు కలిగి ఉన్నదో లేదో చూసుకోవాలి. షెడ్డు ఎత్తుగా గనుక ఉంటే గాలి వెలుతురు బాగా వస్తుంది. మురుగునీరు నిల్వకు అవకాశం లేని ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలి. ఖర్చు తగ్గించే ప్రయత్నంలో షెడ్డును ఎలుకలకు, అగ్ని ప్రమాదాలకు అనువుగా నిర్మించకూడదు. ఇందుకోసం కాంక్రీట్ నేల, పక్కలకు అల్లిన ఇనుప తీగ, పై కప్పులకు రేకులు వాడటం మంచిది. సాధ్యమైనంత వరకు కోడి పిల్లలను, పెరిగే కోళ్లను, గుడ్లు పెట్టే కోళ్లను వేరువేరు షెడ్లలో పెంచడం మంచిది. షెడ్డు వెడల్పు 25 నుండి 33 అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ల సంఖ్యను బట్టి పొడవు ఎంతైనా ఉండవచ్చు. షెడ్డు పక్క గోడలు 1 అడుగు ఎత్తు ఉండి ఆ పైన 6 నుండి 7 అడుగుల ఎత్తు వరకు అల్లిన ఇనుప తీగను అమర్చుకోవాలి. చూరు కనీసం 3 నుండి 4 అడుగులు ఉండేలా చూసుకోవాలి. కప్పును ఆస్బెస్టాస్ రేకులతో వేయటం మంచిది. షెడ్లో ఎండపడకుండా ఉండటం కోసం షెడ్ను తూర్పు పడమర దిశల్లో నిర్మించుకోవాలి. ఇక కోడి పిల్లల పెంపకం విషయానికి వస్తే, పుట్టినప్పటి నుంచి 8 వారాల వయసు వచ్చే వరకు ఉన్నటువంటి దశను పిల్ల దశ లేదా స్టార్టర్ దశ అని అంటారు. ఈ దశలో కోడి పిల్లలు సున్నితంగా ఉండి తక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి వాటి పోషణలో రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. వీలైనంత వరకు 1 రోజు వయసు పిల్లలతో పరిశ్రమ ప్రారంభించడం మంచిది. కోడి పిల్లల రాకకు 10 రోజులు ముందుగా షెడ్లోని బూజు దుమ్ము దులిపి గోడలకు సున్నం వేయించుకోవాలి. బ్రోడరు, మేత తొట్లు, నీటి తొట్లు కడిగి క్రిమిసంహారక మందుతో శుభ్రపరచుకోవాలి. వరి పొట్టు లేదంటే వేరుశనగ పొట్టు 2-3 అంగుళాల మందంలో నేల మీద పరుచుకోవాలి. ఇక మొక్కజొన్న నూకను కాగితంపై పలుసగా చల్లాలి. బ్రోడర్ చుట్టూ 2-3 అడుగుల దూరంలో 18 అంగుళాలు ఎత్తుగా అట్టగాని, రేకులు గాని వృత్తాకారంలో దడిగా అమర్చుకోవాలి. ఇక బ్రూడింగ్ విషయానికి వస్తే, ప్రతిరోజు 2 లేదంటే 3 సార్లు కోడి పిల్లల ఆరోగ్య అవసరాలను చూసుకోవాలి. చిన్న పిల్లలను పెంచే షెడ్డుకు, పెద్ద కోళ్ల షెడ్డుకు మధ్య కనీసం 100 గజాల దూరం ఉండాలి. పెద్ద కోళ్ల షెడ్డులో పనిచేసే వ్యక్తి చిన్నపిల్లల షెడ్డులో ప్రవేశించకూడదు. ఎప్పుడూ లిట్టర్ తడి కాకుండా పొడిగా ఉండేట్లుగా జాగ్రత్త పడాలి. నాటుజాతి కోళ్లను షెడ్డు ఆవరణలోకి రానికూడదు. షెడ్డు ద్వారంలో క్రిమిసంహారక మందు ఉంచిన తొట్టి ఉంచి షెడ్డులోకి ప్రవేశించే ముందు పాదాలను ఆద్రావణంలో తడుపుకోవాలి. శీతాకాలంలో కోళ్ల బ్రూడింగ్ పటిష్టత కోసం గ్యాస్ బ్రూడింగ్ లేదంటే బొగ్గుల కుంపటి వాడటం మంచిది. ఈదురు గాలి సోకకుండా షెడ్డుకు ఇరువైపులా గోర పట్టాలను లేదా ప్లాస్టిక్ పరదాలను అవసరం ఉన్నంత మేరకు వేలాడదీసుకోవాలి. పెరిగే వయసును బట్టి, అంటే 9 నుంచి 20 వారాల వయసు ఉన్నటువంటి కోళ్ల విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే, ఈ దశలో కోళ్లను ప్రత్యేకమైన షెడ్లో కానీ లేదంటే సాధారణంగా చిన్నపిల్లలను ఉంచిన షెడ్లో కానీ పెంచుకోవచ్చు. పెరిగే కోడి పిల్లకు వయసును బట్టి 1 నుంచి 1.5 చదరపు అడుగుల స్థలం కావలసి ఉంటుంది. మేత తొట్టెలు, నీటి తొట్టెలు పిల్లలకు ఉపయోగించిన వాటి కంటే పెద్దవిగా ఉండాలి. ప్రతి కోడికి 2.5 అంగుళాల మేత తినే స్థలం, 0.75 అంగుళాల నీరు తాగే స్థలం అవసరమవుతుంది. ముక్కులను మరొకసారి 12 నుంచి 16 వారాల మధ్య కత్తిరించడం గాని, మొండిగా కానీ చేయటం ముఖ్యం. లిట్టర్ను అప్పుడప్పుడు తిరగేస్తూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే కొత్త లిట్టర్ చల్లుకోవాలి. ఈ వయసులో కోడి పిల్లల కడుపులో ఏలిక పాములు, బద్దె పురుగులు పెరిగే అవకాశం ఉంటుంది. వీటి నివారణ కోసం మందులు

తీసుకోవాలి. లిట్టర్ పై పడ్డ పురుగులను ఏరేసి లిట్టర్ ను బాగా తిరగేసుకోవాలి. ఈ వయసులో నాసిరకపు పిల్లలను వేరు చేసి వాటి పోషణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ వయసులో రెండోసారి కొక్కెరు తెగులకు మసూచికి బూస్టర్ డోసు టీకాలను వేయించాలి. సాధారణంగా 18 నుంచి 20 వారాల వయసు వచ్చేటప్పటికి కొన్ని కోళ్లు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. కాబట్టి ఈ సమయంలో షెడ్లు గూళ్లను అమర్చుకోవాలి. ప్రతి 5 కోళ్లకు 1 గూడు చొప్పున అమర్చుకోవాలి. గుడ్లు పెట్టే కోళ్లకు ప్రత్యేక షెడ్ కనుక ఉంటే 16 లేదా 17 వారాల్లో కోళ్లను ఈ షెడ్లోకి మార్చుకోవాలి. ఇలా చేయటం వల్ల కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి వాటికి తగిన అవకాశం కలుగుతుంది. ఇక గుడ్ల కోళ్ల పెంపకం అంటే 20 వారాల పైన ఉన్నటువంటి కోళ్ల పెంపకంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ముందుగా గృహ వసతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే లేయర్ షెడ్ వద్ద బ్రాయిలర్ షెడ్ నిర్మాణానికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. లేయర్ షెడ్ ను తూర్పు పడమర దిశల్లో నిర్మించుకోవాలి. ప్రస్తుతం మినీ పౌల్ట్రీ లేదా కుటీర పరిశ్రమగా లేయర్ కోళ్ల పెంపకం కింద 200 కోళ్లను పెంచేందుకు 15 అడుగుల వెడల్పు 20 అడుగుల పొడవు షెడ్ను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 72 వారాల వరకు లేయర్ కోళ్లను పెంచుకోవచ్చు. ఇక డీప్ లిట్టర్ పద్ధతి విషయానికి వస్తే, షెడ్ లోపల నేలపై వరిపొట్టు పరచి కోళ్లను పెంచడాన్ని డీప్ లిట్టర్ అంటారు. కోళ్లు స్వేచ్ఛగా షెడ్ లో తిరుగుతుంటాయి. లిట్టర్ ను 7 రోజులలోపు మార్చే అవసరం ఉండదు. లిట్టర్ ను పొలంలో ఎరువుగా వాడుకోవచ్చు. ఇక లిట్టర్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, కోళ్ల షెడ్ లో నేలపై పరిచే వరి పొట్టు లేదా రంప పొట్టును లిట్టర్ అంటారు. కోళ్ల ఆరోగ్యం, గుడ్ల ఉత్పత్తి లిట్టర్ మేనేజ్మెంట్ పై ఆధారపడి ఉంటుంది. మొదట లిట్టర్ ఎత్తు 2 అంగుళాలు వేసి కాలాన్ని బట్టి, కోళ్ల సాంద్రతను బట్టి, కోళ్ల వయసును బట్టి కొత్త లిట్టర్ కలుపుతూ పోవాలి. లిట్టర్ లో తేమ పెరిగినప్పుడు కొత్త లిట్టర్ కొద్దిగా సున్నం 100 చదరపు అడుగుల స్థలానికి 7 నుంచి 11 కిలోలు చల్లి లిట్టర్ ను కలిదనుకోవాలి. ఇలా చేయటం వల్ల లిట్టర్ నుంచి విషవాయువులైన అమ్మోనియం, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైసల్ఫైడ్ వంటివి విడుదల కాకుండా నివారించుకోవచ్చు. ఇక గుడ్లు పెట్టే కోళ్ల పోషణ విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, లేయర్ కోళ్లకు కావలసిన పోషణ పదార్థాలన్నింటినీ తగు పాళ్ల మిశ్రమం తయారు చేసుకోవాలి. రైతులు తమ ప్రాంతంలో తక్కువ ధరకు దొరికే దినుసులు ఉపయోగించి మిశ్రమం తయారు చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల 72 వారాల్లో 300 నుంచి 320 గుడ్ల వరకు దిగుబడినిచ్చే అవకాశం ఉంటుంది. 16-18 వారాల మధ్య గుడ్ల ఉత్పత్తి ప్రారంభమై 25-26 వారాల వరకు 90% లేదంటే అంతకు మించి గుడ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దశలో ఏ విధమైనటువంటి ప్రయాస కలగకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. టీకాలు, ముక్కులు రెండోసారి కత్తిరించడం మొదలైన కార్యక్రమాలు కోళ్లు గుడ్లు పెట్టే దశకు చేరక ముందే పూర్తి చేసుకోవాలి. ఈ దశలో కోళ్లకు రోజుకు 14 నుంచి 16 గంటలు వెలుతురు అవసరం అవుతుంది. అంటే పగటి వెలుతురుతో పాటు అదనంగా 4-5 గంటల వెలుతురు రాత్రులు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వారానికి 1 గంట చొప్పున అనమాట. కాబట్టి 19 నుంచి 20 వారం నుంచి క్రమంగా వెలుతురు సమయాన్ని 24 వారాలకు 16 గంటలు వచ్చే వరకు పెంచుకోవాలి. షెడ్లోని వెలుతురు కోళ్ల గుడ్ల ఉత్పత్తికి దోహదం చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని రైతులు మర్చిపోకూడదు. ప్రతి 200 చదరపు అడుగుల స్థలానికి 40 వాట్ల బల్బును కానీ ట్యూబ్ లైట్ను కానీ అమర్చుకోవాలి. ఒక్కొక్క కోడికి కనీసం 3-4 అంగుళాల మేత స్థలం, 1 అంగుళం నీటి స్థలం లభించేలా చూసుకోవాలి. ఇందుకోసం తొట్టెల సైజును పెంచుకోవాలి. 10 నుంచి 12 కిలోల పరిమాణం గల మేత తొట్టె సుమారు 20 నుండి 25 కోళ్లకు సరిపోతుంది. దాణా మిశ్రమం 1 రకం నుంచి వేరొక రకానికి క్రమంగా మార్చుకోవాలి. లిట్టర్ తడిగా ఉండి అమ్మోనియా వాసన వచ్చే పరిస్థితుల్లో గనక ఉంటే 10 చదరపు అడుగుకు 1 కిలో సున్నాన్ని కలిపినట్లయితే చెడు వాసన నివారింపబడి కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విధంగా కోళ్ల పెంపకం చేపట్టేటటువంటి రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి

0: ఇవ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్టపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్టపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్టపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: महिला स्वतः सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं. ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్టంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర, మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482.2 కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద, నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 7 రకాలు వేస్తే కొనుగోళ్లతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసిన మీకోసం అన్ని జమ చేసి పెట్టా.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం అవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా
0: ఉన్నాను.
4: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్

0: గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజి రామ్జీ.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట ఐటీ మానవ వనరులు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యకులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్టంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వృద్దికి వ్యవసాయ పరిశోధన సంస్థలు పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సుసర్ల మాధవి గారి ప్రసంగం వింటారు. 8:35 డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో డాక్టర్ గారితో ఇంటర్వ్యూ ఉంటుంది. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 హలో అభిరుచిలో ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని ప్లే చేయడం జరుగుతుంది. 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, అలాగే శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో వస్తుంది. 10:00 నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే వింటారు. తిరిగి సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర సాయంకాల ప్రసార విశేషాల వివరాలు తెలుసుకుంటారు. 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో జాగ్రత్తల గురించి తెలుసుకోవడంతో పాటు మహిళలు మెచ్చే సినిమా పాటల్ని కూడా వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారంతో పాటు యువత మెచ్చే సినిమా పాటల్ని కూడా వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక గురించి తెలుసుకుంటారు. అనంతరం కరుణ శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవితా పరిమళం కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు. తర్వాత కొన్ని జానపద పాటల్ని కూడా వింటారు. 7:00 అలనాటి మధుర గీతం ప్రసారమవుతుంది. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో మహిళా రైతు శ్రీమతి వాక శిరీష గారితో పరిచయం వింటారు. పరిచయకర్త మంజులా పాలేటి. తర్వాత కొన్ని జానపద పాటలతో పాటు పొలం కబుర్లు కూడా వింటారు. 8:00 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటల్ని వినడం జరుగుతుంది. 8:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాల రిలే ఉంటుంది. 11:10 ఆకాశవాణి కార్యక్రమాల ముగింపు ఉంటుంది. ఇవి ఇవాల్టి ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్ర ప్రసార విశేషాల వివరాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. బీపీ జీరాంజీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16

0: చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్ లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్ లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ తో సంబంధాన్ని బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్ లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన, అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: జనజాతీయ విశ్వవిద్యాలయ విశేష రూపాతియో భాషా బోలియా సంరక్షణ పర మిషన్ మోడ్ మే కామ కరేంగే. ముజే బతాయా గ్యా హై కి సంస్థా కే ట్రైబల్ స్టడీజ్ విభాగ ద్వారా కుయి ఔర్ సావరా సమేత అనేక జనజాతీయ బోలియో కే డాక్యుమెంటేషన్ కో లేకర్ కే ఇసి ప్రకార సే జమీనీ కార్య కియా జా రహా హై.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్, లిఖితబద్దం, లిపిబద్దం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపును ప్రభుత్వం జూలై 15 తేదీ వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలను ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకు ముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్ లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్ పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఇవాళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 50,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారానూ, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్ లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్ లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్ లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్ లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్ లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ లో ఈ ఉదయం న్యూయార్క్ లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన 32 మ్యాచ్ లో ఫ్రాన్స్ 3-0 స్వీడన్ నుంచి 16 లోకి దూసుకువెళ్లింది. టెక్సస్ లో జరిగిన మరొక మ్యాచ్ లో నార్వే 2-1 ఐవరీ కోస్ట్ ను ఓడించి 16 కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే 16 మ్యాచ్ లో నార్వే బ్రెజిల్ తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. విబిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, నార్వే కూడా 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా ఇప్పుడు సింహపురి సమాచారం తెలుసుకుందాము. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ అజిత విజన్ల ఆధ్వర్యంలో 169 ఫిర్యాదులు స్వీకరించారు. చట్ట ప్రకారం విచారించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనుమానాస్పద మృతి, మైనర్ బాలిక అదృశ్యం, వృద్ధుల వేధింపులు, కుటుంబ కలహాలు, ఉద్యోగం పేరుతో మోసం వంటి కేసులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్వర్ణగ్రామం స్వర్ణవార్డు కార్యక్రమంలో భాగంగా మనుబోలు మండలంలోని 2వ సచివాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలోనే వివిధ విభాగాలను పరిశీలించి ప్రజలకు అందిస్తున్న సేవలు, దరఖాస్తులు, పరిష్కార విధానాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ కార్యక్రమం సక్రమంగా అమలవుతుందని తెలిపారు. పవిత్ర బారషాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా మంగళవారం రాబిస్ రహిత భారత ర్యాలీని ప్రారంభించిన ఇంటెలిజెంట్ అధికారి ముక్తిహర్, కుక్కకాటు వల్ల వచ్చే ర్యాబిస్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. బ్లాక్ బోర్డ్ మిత్రమండలి, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 5 రోజుల పాటు జరిగిన రొట్టెల పండుగ మంగళవారం ముగిసింది. జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో ఆరోగ్యం, విద్య, సౌభాగ్యం, ఉద్యోగం, వివాహం, సంతానం కోసం రొట్టెలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ నెల 26న సొందల్మాలి, 27న గంధ మహోత్సవం, 28న రొట్టెల పండుగ, 29న తహలీల్ ఫాతిహా నిర్వహించి మంగళవారం ముగింపు జరిగింది. చిల్లకూరు మండలం పున్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఎమ్మెల్యే తదితరులు కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికారులకు వివిధ బాధ్యతలు అప్పగించామన్నారు. ఎస్పీ అజిత విజయన్ల ఆధ్వర్యంలో బందోబస్తు చేపడుతున్నామని చెప్పారు. భద్రత చర్యల్లో భాగంగా సీఎం పర్యటించే మార్గాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. గూడూరు, ఆత్మకూరు ఆర్డీఓలు, పలువురు అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సింహపురి సమాచారం. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు స్వరార్చన విందాము.

ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో స్వరార్చన విన్నాము. ఇప్పుడు మనసున్న మనసై కథానిక విన్నాము, శ్రీమతి భమిడిపాటి విజయలక్ష్మి గారి మాటల్లో.

కాశవాణి సింగపురి ఎఫ్ఎం కేంద్రం శ్రీమతి భమిడిపాటి విజయలక్ష్మి గారు మనకు అందించిన కథానిక మనసున్న మనసై.

ఆనంద్ ఒక బ్యాంకు ఉద్యోగి. సాయంత్రం బ్యాంకు నుండి బయలుదేరిపోతుంటే జోరున వర్షం పడింది. వెంటనే వాళ్ళ ఆవిడ ప్రశాంతికి ఫోన్ చేసి, ప్రసు బయట వర్షం పడుతుందే మరి అని నసుగుతుంటే అవతల ఫోన్లో ప్రశాంతి, మరి పకోడీలు చేయాలి అంతేగా అని గలగలా నవ్వింది. నేను ఏది పూర్తిగా చెప్పకముందే నన్ను అర్థం చేసుకుంటావు, సరే అరగంటలో వచ్చేస్తా అంటూ ఫోన్ పెట్టేశాడు. మీరే నన్ను ఏ రోజు అర్థం చేసుకోలేదు అనుకుంటూ పకోడీల పనిలో పడింది ప్రశాంతి. ఆనంద్ ఇంటికి వచ్చి లుంగి కట్టుకుని చైర్లో కులాసాగా కూర్చుని వేడివేడి పకోడీలు తింటూ ఏమి హాయిలే అలా అని పాడుకుంటూ మధ్య మధ్యలో సూపర్ అనుకుంటూ విజిల్స్ వేస్తూ ఉండగా ప్రశాంతి వచ్చి భర్త ఎదురుగా గోడకు ఆనుకుని నిలబడి అతని వైపు చూస్తూ, ఏమండి వాము తెమ్మన్నాను, తెచ్చారా? కడుపులో ఒకటే ఉబ్బరం, మొహం నీరసంగా పెట్టి అంది ప్రశాంతి. అయ్యో ప్రసు, వర్షం పడుతుంది కదా, ఇంటికి వచ్చే కంగారులో ఆ విషయం మర్చిపోయాను, సారీ అన్నట్టుగా ముఖం పెట్టి అన్నాడు ఆనంద్. ఆనంద్ అలా అనగానే కళ్ళ నుండి బొటబొటా కన్నీళ్లు కార్చుకుంటూ పడక గదిలోకి పరుగుతీసింది ప్రశాంతి. అదేంటి, నేనిప్పుడు ఏమన్నానని అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది? మర్చిపోయాను అన్నాను అంతేగా, పోనీ రేపు తెస్తాను కదా, దానికే ఏడవాలా, ఏంటో ఈ మనిషి అనుకుంటూనే పకోడీలు తిన్నాడు ఆనంద్. మర్నాడు గుడికి వెళ్దాం, తొందరగా రండి అని భర్తకు ఫోన్ చేసి చెప్పి తను రెడీ అయ్యి అతని కోసం ఎదురుచూడసాగింది ప్రశాంతి. చెప్పిన టైంకి రాలేకపోయాడు ఆనంద్. ఇంటికి వచ్చాక, సారీ ప్రసు, దారిలో మా ఫ్రెండ్ కనపడేసరికి మాట్లాడుతూ ఉండిపోయాను, రేపు ఎర్లీగా వెళ్దాం ప్లీజ్ అన్నాడు ఆనంద్ షూ విప్పుతూ. అంతే కన్నీళ్లు కార్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రశాంతి. ఇలా 4-5 సార్లు జరిగేసరికి నోరు తెరిచి ప్రశాంతితో ఏం మాట్లాడాలన్నా భయం వేసింది ఆనంద్కి. బ్యాంక్ లంచ్ అవర్లో ఇంటిలో జరిగిన సంఘటనలన్నీ పోసగుచ్చినట్లు తన కొలీగ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన శారదకు చెప్పాడు ఆనంద్. శారద సీరియస్గా మొహం పెట్టి, ఆనంద్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ ఆవిడ మానసికంగా చాలా వీక్గా ఉంది అనిపిస్తుంది, ఇది అంత తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదు, నువ్వు వెంటనే సైక్యాటిస్ట్ని కలిస్తే మంచిది అంది. ఆ మాటకి గుండె జారినంత పనైంది ఆనంద్కి. శారద వైపు అయోమయంగా చూస్తూ, అంటే నా ప్రసూకి పిచ్చంటవా అని గట్టిగా అని, అతని మాటలు ఎవరైనా వింటున్నారా అని అనుమానంగా చుట్టూ చూసి, పిచ్చి కాదు కదా అని నెమ్మదిగా లోగొంతులు అన్నాడు. చెప్పలేం, ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వు, ఆలస్యం చేయకు అని చెప్పి తన సీటు దగ్గరికి వెళ్ళిపోయింది శారద. తర్వాత రోజు భార్యను తీసుకుని సైక్రియాటిక్ డాక్టర్ మానస్ క్లినిక్కి వెళ్లాడు ఆనంద్. నర్స్ బయటకు వచ్చి ప్రశాంతి అని పిలిచేసరికి డాక్టర్ రూమ్లోకి వెళ్ళింది ప్రశాంతి. ఓ అరగంట తర్వాత లోనికి వెళ్లే ముందు ఎలా ఉందో, తిరిగి వచ్చేటప్పుడు అలాగే ఉన్న భార్యను చూసి, దీని మొహంలో ఎటువంటి మార్పు లేదు, డాక్టర్ క్లాస్ పెక్కలేదా దీనికి అనుకుంటూ భార్యనే చూస్తూ ఉన్నాడు ఆనంద్. ఈలోగా నర్స్ అతని దగ్గరకు వచ్చి, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంది. ఫీజు గురించి అడగటానికో, భార్యను ఎలా చూసుకోవాలో, మందులు ఎలా వాడాలో చెప్పడానికో అయి ఉంటుందిలే అనుకుని చైర్ నుంచి పైకి లేచి జేబులో డబ్బులు తడుముకుంటూ, 5,000 ఉన్నాయి సరిపోతాయిలే అనుకుంటూ ధీమాగా డాక్టర్ రూంలోకి వెళ్లాడు ఆనంద్. డాక్టర్ కూర్చోమని సైగ చేయడంతో అతని ముందున్న చైర్లో దర్జాగా కూర్చున్నాడు ఆనంద్. డాక్టర్ ఆనంద్ వైపు కూల్గా చూస్తూ, చూడండి మీ ఆవిడికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ట్రీట్మెంట్ ఆమెకు కాదు మీకు ఇవ్వాలి, మీలో మార్పు వస్తే ఆటోమేటిక్గా ఆమెకు నయమైపోతుంది అన్నాడు. అదేంటి డాక్టర్ పిచ్చినాక మా ఆవిడక అడిగాడు ఆనంద్ కాస్త కోపంగా. అదే తేలుద్దాం, ముందు మీరు కూల్ అవ్వండి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ముందుగా సమాధానం చెప్పి మీ కాళ్ళ దగ్గరున్న బిందులోంచి ఈ గ్లాస్తో నీళ్లు తీసుకుని మీ ముందు ఉన్న కూజాలో వెయ్యాలి అని డాక్టర్ అంటుండగా,

టేబుల్పై తన ముందున్న 2 లీటర్ల నీళ్లు పట్టే కూజాని, దాని పక్కనే ఉన్న గ్లాసుని, తన కాళ్ల దగ్గర పెట్టి ఉన్న స్టీల్ బిందులో నీళ్లని చూస్తూ, ఈ సెటప్ అంతా దేనికి అని క్వశ్చన్ మార్క్ మొహంతో డాక్టర్ వంక చూశాడు ఆనంద్. డాక్టర్ చిన్నగా నవ్వి, మీకే తెలుస్తుందిగా, మరి మొదలు పెడదామా? నా ప్రశ్నకు సమాధానం చెప్పాకే కూజాలో నీళ్లు పోయాలి, సరేనా? ఆర్ యూ రెడీ అన్నట్టుగా చెప్పాడు డాక్టర్. ఆనంద్ స్ట్రైట్గా కూర్చుని ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయిన విద్యార్థుల ముఖం పెట్టి, ఓకే డాక్టర్ అన్నాడు ఎంతో ధీమాగా. మీ ఆవిడకి ఇష్టమైన పూలు అని డాక్టర్ అడిగిన మొదటి ప్రశ్నకు, జాజి పూలు అనుబోయి, అవి నాకిష్టమైనవి, మరి దానికి ఇష్టమైన పూలేంటబ్బా అని ఆలోచనలో పడి కొన్ని సెకండ్ల తర్వాత, సరే అవే చెప్పేద్దాం, డాక్టర్కి ఏమైనా తెలుసా ఏంటి అనుకుంటూ పక్కనున్న గ్లాస్ తీసుకుని నీళ్ల బిందులో ముంచి తీసి జాజి పూలు అని సమాధానం చెప్పి గ్లాసులోని నీళ్లు కూజాలో పోసేశాడు. నేను రైట్ చెప్పానో రాంగ్ చెప్పానో ఈ డాక్టర్కి ఏమైనా తెలుస్తుందా అని మనసులో నవ్వుకుంటూ ఉన్నాడు. తను ఎదురుగా ఉన్నది ఒక సైక్రియాటిస్ట్ అన్న విషయం మర్చిపోయి డాక్టర్ ఆనందవంక ఎగాదిగా చూసి, మీ శ్రీమతికి జాజులంటే పడవు, వాటి వాసనకి తనకి తుమ్ములు వస్తాయి, కానీ మీకోసం పెట్టుకోవడం అలవాటు చేసుకుంది, అందుకే ఆ పూలు పెట్టుకున్నప్పుడల్లా ముక్కుకి జండూబాం రాసుకునేది, మీకు ఆ విషయం తెలియదు, ఆమెకి ఇష్టమైన పూలు అవి కాదు, అవేంటో ఇంటికి వెళ్ళాక మీరే కనుక్కోండి అన్నాడు డాక్టర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దామా అడిగాడు డాక్టర్. ఏమడుగుతాడో అని లోపల తిట్టుకుంటేనే, సరే డాక్టర్ అన్నాడు అడ్డదిడ్డంగా తల ఊపి. మీ ఆవిడతో ఒక అబ్బాయి షాపింగ్ మాల్లో బ్యాడ్గా బిహేవ్ చేశాడు, ఆ విషయం ఇంటికి వచ్చాక మీకు చెప్పారు ఆవిడ, అప్పుడు ఆమెతో మీరేమన్నారు అని డాక్టర్ ప్రశ్నకి ఆనంద్ అది అంటూ ఏదో చెప్పబోతుంటే డాక్టర్ చెయ్యి అడ్డుపెట్టి, మీరు పూర్తిగా నిజాలే చెప్పాలి, ఎందుకంటే ఆ నిజం నాకు తెలుసు కాబట్టి అని డాక్టర్ సీరియస్గా అనేసరికి ఆనంద్ మొహం నల్లగా మారిపోయింది. ఆనంద్ తలదించుకుని గ్లాస్తో నీళ్లు తీసుకుని కూజాలో పోయటానికి సిద్ధంగా పెట్టుకున్నాడు. డాక్టర్ వైపు చూడటానికి మొహం చెల్లక పక్కకు చూస్తూ, తనతో అలా ఒక అతను బ్యాడ్గా బిహేవ్ చేశాడని చెప్పగానే నాకు వాడి మీద కోపం వచ్చింది, కానీ నేను వెళ్ళి వాడిని ఏమీ చేయలేను కదా, అందుకే వాడి మీద కోపంతో మా ఆవిడని అరిచాను. అసలు షాపింగ్కి నేను ఎవరెళ్ళమన్నారు, ఎందుకు అస్తమాన్ తెగ వెళ్ళిపోతూ ఉంటావు, అలాంటి రోగ్స్కి ఛాన్స్ ఇవ్వకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి అన్నాను అని నసుగుతూ చెప్పి గ్లాస్లో నీళ్లు కూజాలో గబగబా పోసేశాడు. డాక్టర్ వెటకారంగా నవ్వి దాంతోపాటు ఇంకో మాట అన్నారు, షాప్కి మీ అక్క రాలేదా అని కూడా అన్నారు, ఆ విషయం మీకు గుర్తులేదా, దాని అర్థం మీ అక్క పక్కన ఉంటే వాడు అలా బిహేవ్ చేసేవాడు కాదు అని, నీకన్నా మీ అక్క అందంగా ఉంటుంది అని చెప్పడమే కదా, అది ఆమెను అవమానించినట్టు కాదా, అవునా కాదా అడిగాడు డాక్టర్ కాస్త గట్టిగా. ఆనంద్ బెదురుతూ అన్నాను అని చెప్పి మరుక్షణంలో అయితే అన్నట్టుగా మొహం పెట్టాడు. డాక్టర్ ఆనంద్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఆ విషయం గురించి తర్వాత చెప్తా అని తల ఊపుతూ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా అడిగాడు. సరే అన్నట్టుగా తల ఊపాడు ఆనంద్. మీ పక్కింటి ఆమెకి మీ శ్రీమతికి ఒకసారి చిన్న గొడవ జరిగింది గుర్తుందా, మీ భార్య ఆ విషయం మీతో చెప్తూ, ఏమండి మన పక్కింటావిడ నన్ను నీ వేషాలన్నీ నాకు తెలుసు అందండి, నేనేం తప్పు చేశానని అలా అంది, ఈ మాట విన్నవాళ్ళు నేను చెడ్డదని అనుకోరా అని మీతో చెప్పి చాలా బాధపడింది, అప్పుడు మీరు మీ శ్రీమతితో ఏమన్నారు అని ఆనంద్ కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ అడిగాడు డాక్టర్. ఆనంద్ నీళ్ల గ్లాస్ తీసుకుని, అంటే వాళ్ళు మా బ్యాంక్ కస్టమర్స్, నేనేమన్నా వాళ్ల మీద కోపంతో అరిస్తే బ్యాంకు రారేమోనని ఇరుగు పరుగు వాళ్లతో నువ్వు అలా అనిపించుకోకూడదు మరి అన్నాను అంతే అని చెప్పి కూజాలో నీళ్లు పోసేశాడు. ఇంకెన్ని ప్రశ్నలు ఉన్నాయిరా బాబు అన్నట్టుగా మొహం పెట్టి, మీరు మీ బంధువులెళ్ళల్లో ఫంక్షన్స్కి మీ భార్యను కూడా తీసుకెళ్తారా అడిగాడు డాక్టర్. అంటే అన్నిటికీ తీసుకెళ్ళను, కొన్నిటికే తీసుకెళ్తాను, ఎందుకంటే లాంగ్ జర్నీ, నేనొక్కడిని అయితే ఈ రిజర్వేషన్లు లగేజీతో పని లేకుండా ఏదో ఒక జత బట్టలతో సింపుల్గా వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పి నీళ్లు పోసేశాడు కూజాలో. అబద్ధం చెప్తున్నారు అని డాక్టర్ తల అడ్డంగా ఊపి, నిజం చెప్పండి అన్నాడు ఆనంద్ వైపు సూటిగా చూస్తూ. ఆనంద్ ఓ గుటక మింగి, నేను మా ఆవిడని వాళ్ళింట్లో ఫంక్షన్స్కి, అది బాగా దగ్గర బంధువులు ఇళ్ళకి మాత్రమే పంపిస్తాను, మా ఇంట్లో ఫంక్షన్స్కి నేను ఒక్కడనే వెళ్ళేవాడిని, ఎందుకంటే తను వస్తే ఖర్చు, పైగా ప్రతి ఫంక్షన్కి పట్టు చీరలు రిజర్వేషన్లు అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది, నా జీతం అంతంత మాత్రమే, అందుకని నేను ఒక్కడినే వెళ్ళి వస్తూ ఉంటాను.

అని చెప్పి తలదించుకున్నాడు. ఆనంద్, మీరేం చేస్తుంటారు? అడిగాడు డాక్టర్. మొట్టమొదట అడగాల్సిన ప్రశ్న చివరిలో అడుగుతున్నాడు అని తిట్టుకుంటూ గ్లాస్తో నీళ్లు తీసుకోబోయి నీళ్లతో నిండిపోయిన కూజాను చూసి, డాక్టర్, కూజా నిండుకుంది అన్నాడు. అమ్మయ్యా, ప్రశ్నల పేడ పోయింది అన్నట్టుగా మొహం పెట్టి, మరేం పర్వాలేదు, పక్కనున్న స్పూన్ తీసుకుని పోయండి చెప్పాడు డాక్టర్. ఆ మాటకి నీరసంగా స్పూన్ తన చేతిలోకి తీసుకుని, డాక్టర్ అడిగిన ప్రశ్న గుర్చేసుకుని నేను బ్యాంక్ ఎంప్లాయీని అని చెప్పి స్పూన్తో నీళ్లు తీసుకుని కూజాలో పోసేసరికి అప్పటికే కూజా నీళ్లతో నిండుగా ఉండడంతో స్పూన్తో పోసిన నీళ్లు కింద వలిగిపోయాయి. మీ శ్రీమతి పేరు? అడిగాడు డాక్టర్. ప్రశాంతి అని చెప్పి నీళ్లు పోశాడు, మళ్లీ వలిగిపోయాయి. డాక్టర్ చిన్నగా నవ్వి, చూడండి, ఈ కూజా పరిస్థితి మీ శ్రీమతి పరిస్థితి కూడా ఒకటే. ఆమెకి ఏదిష్టమో తెలుసుకోకుండా అన్నీ మీకిష్టమైనవే చెప్పి చేయించుకున్నారు. కానీ ఏనాడు తన ఇష్టాయిష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తనతో ఎవరో బ్యాడ్గా బిహేవ్ చేస్తే ఆమెను ఓదార్చకుండా, మీ అక్క పక్కన ఉంటే నిన్ను ఎవరు ఏం చేయరు అని అవమానించారు, నీకన్నా తనే అందంగా ఉంటుంది అన్న అర్థంతో. అందుకే తను బయట జరిగే అవమానమే నయం, ఈయనకి చెప్పి ఇంకా అవమానింపబడే కన్నా అనుకుని మీతో ఏమీ చెప్పకుండా తన విషయాలన్నీ తన స్నేహితురాళ్ళ దగ్గరే చెప్పుకుని బాధపడేది. తను కాస్త రిలాక్స్ అవ్వటానికి, బంధువులతో ఆనందంగా గడపటానికి ఎప్పుడైనా సరదాగా ఫంక్షన్కి తీసుకువెళ్లేవారా అంటే అదీ లేదు, ఖర్చు ఎందుకు దండగా అనుకుంటూ మీరు మాత్రమే ఫంక్షన్స్కి వెళ్ళి బంధువులతో ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. మీ ఆవిడికి సపోర్ట్ చేస్తూ పక్కింటి వాళ్ళు నిలదీస్తే వాళ్ళు ఎక్కడ మీ బ్యాంకుకి రావడం మానేస్తారేమో అని మీ భార్యకు సపోర్టుగా నిలబడలేకపోయారు. మీరు పక్కనుంటే తనకి ధైర్యం, బలం, భరోసా ఉంటుందనే నమ్మకం లేకుండా చేసుకున్నారు. మరి ఇంతకాలం ఎప్పుడు లేనిది, ఇప్పుడు ఎందుకు ఆమెలో ఈ మార్పు అంటారా? ఈ మధ్య అంటే నెల రోజుల క్రితం తన ప్రాణ స్నేహితురాలు శైలజ క్యాన్సర్తో చనిపోయింది. ఇన్నాళ్లు తన బాధనంతా ఆమెకు చెప్పి గుండె భారం దించుకునేది. ఎప్పుడైతే ఆమె దూరమైందో తన బాధలు వినే మనిషి కూడా లేకుండా పోయింది. అప్పటి నుంచి తనకు మరీ దిగులు ఎక్కువైంది. మీరు తనకి ఏ రకంగానూ ఉపయోగపడరని, తనని ఓదార్చరని బాధపడుతూ ఉండటం వల్ల హృదయం మరింత బరువెక్కింది. చివరికి ఈ నిండు కుజలాగే మీ ఆవిడ హృదయం మారింది. మిమ్మల్ని వాము తెమ్మంటే తేలేదు అనగానే, నా కోసం మీరేం చేయలేరు, ఎప్పుడు చేస్తారు కనుక అనుకోగానే, అదుగో ఈ స్పూన్తో నీళ్లు పోయగానే కూజాలో నీళ్లు ఒలికిపోయినట్టు మీ భార్య మనసు బాధతో నిండి ఉండటం వల్ల చిన్న చిన్న విషయాలకి దుఃఖం తన్నుకొచ్చింది, చాలా సున్నితంగా మారిపోయింది అని చెప్పడం ఆపాడు డాక్టర్. ఏంటి, ఇంత చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోవడం వల్ల ఇలా అవుతుందా, ఎంత మార్పు అంటూ డాక్టర్ వంక ఆశ్చర్యంగా చూశాడు ఆనంద్. అవి మీకు చిన్న విషయాలే కావచ్చు, కానీ తన మనసును ఎన్నో ఏళ్లుగా గాయపరుస్తూ ఉన్నాయి. మీ శ్రీమతి చాలా సెన్సిటివ్, ఇలాంటి వాళ్లతో కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, వీళ్ళని సంతోషపెట్టడానికి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వక్కర్లేదు. ఇకనైనా మీరు మీ స్వార్థం కాకుండా మీ భార్య గురించి కూడా కాస్త ఆలోచించండి, ఆమె మనసరిగి మసలుకోండి, ఆప్యాయంగా పలకరించండి. ఇక ఈ విషయాలన్నీ నాకు ఎలా తెలుసు అనేగా మీ అనుమానం. నేను మీ భార్యని హిప్నటైజ్ చేసి డీప్ స్లీప్లోకి తీసుకెళ్లి తన గురించి అడిగితే తన మనసులో బాధంతా వెళ్ళగక్కింది. కానీ ట్రాన్స్లోంచి బయటకు వచ్చాక తనకేం గుర్తుండదు, మీకు ఈ విషయాలన్నీ నేను చెప్పానని మీ భార్య అనుకునే ఛాన్స్ లేదు. సో మీరు దీన్ని అవమానంగా ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. ఆమెకు నయం కావాలంటే టాబ్లెట్స్ మీరే ఇవ్వాలి, అది మీ ప్రేమే, అంతకు మించిన మందు లేదు, ఇక అంతా మీ చేతిలోనే ఉంది అన్నట్టుగా చెప్పాడు డాక్టర్. డాక్టర్ చెప్పిందంతా వింటున్న ఆనంద్ కళ్ళ నుండి కొన్ని కన్నీటి బొట్లు నేలరాలాయి. అతనికి తెలియకుండానే, నాకు తెలియకుండానే నేను ప్రసూ మనసు ఇంత గాయపరిచానా, తనకు తిండి బట్ట అన్నీ ఇస్తున్నాను, ఇంకేం కావాలి అనుకున్నాను. కానీ తన మనసులో ఏముందో, నా గురించి ఏమనుకుంటుందో తెలుసుకోలేకపోయాను. నాలోనే తనకు ఇవ్వకుండా దాచేసుకున్న ప్రేమ, అర్థం చేసుకునే మనసు అనే మాత్రలను తనకు ఇచ్చి మళ్లీ తనని మామూలు మనిషిని చేసుకుంటాను, ముందు తను కోరుకునే మనిషిలాగా నేను మారుతాను అనుకుంటూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేశాడు ఆనంద్. ఆనంద్ బ్యాంక్ లంచ్ అవర్లో తన అత్తగారికి ఫోన్ చేసి, అత్తయ్య, వచ్చే ఆదివారం మీ అమ్మాయి పుట్టినరోజు కదా, తన ఇష్టాయిష్టాలు ఏంటో మీకే బాగా తెలుసు, అవేంటో చెప్తే దానికి తగ్గట్టుగా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను, మీ అమ్మాయిని అడిగితే మీ ఇష్టమే నా ఇష్టం అంటుంది, అందుకే మీరు కాస్త చెప్తారా అని అడిగాడు ఏమాత్రం సిగ్గుపడకుండా.

0: ఇంతవరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో మనసున మనసై కథానిక శ్రీమతి భమిడిపాటి విజయలక్ష్మి గారి మాటల్లో విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు.
1: రాష్ట్రంలో ప్రత్యేక సముద్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు అభివృద్ధికి అంకుర సంస్థల గురించి శ్రీమతి సుసర్ల మాధవి గారి ప్రసంగం విందాము.

ప్రపంచంలోనే సత్వర ప్రగతి సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటి. భారతదేశంలోని స్థూల జాతీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 15% మాత్రమే, ఉత్పత్తి రంగం వాటా 31% మరియు సేవల రంగం వాటా 54%. కొనుగోలు శక్తితో పోల్చినప్పుడు 8.9 trillion dollarsతో భారత్ 3వ స్థానంలో ఉన్నది. భారతదేశంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు, ఎంఎస్ఎంఈలు అభివృద్ధి లక్ష్యంగా ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారు. మహాత్మాగాంధీ పేర్కొన్నట్లు భారతదేశ ఆత్మ గ్రామాలలో ఉన్నది. గ్రామాలే దేశానికి వెన్నెముక అన్నట్లు గ్రామంలోని వ్యక్తులు ఎంఎస్ఎంఈలపై ఎక్కువ శ్రద్ధ పెడితే ఆ ఉత్తేజంతో యువత పట్టణానికి పరుగులు పెట్టడం ఆపుతారు. అటు పల్లె ప్రాంత అభివృద్ధి, అందరికీ స్వయం ఉపాధి, ఇటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ జరుగుతుంది అనేది నిగూఢ అర్థం. ఎంఎస్ఎంఈల కోసం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ఎన్నో స్కీములు ప్రకటించారు. అందులోనిదే అంకుర మూలధన స్కీమ్. అంకుర సంస్థల ఏర్పాటు కోసం భారత మూలధన నిధి స్కీమ్ ఏర్పాటు చేసింది. దీని ఉద్దేశం నవీన కల్పన, ఇన్నోవేషన్, నమూనా అభివృద్ధి, ఉత్పత్తి పరీక్ష, మార్కెట్ ప్రవేశము మరియు వ్యాపారీకరణకు సంబంధించి తగిన రుజువు చూపగలిగిన సంస్థలకు సహాయం చేస్తారు. ఎంపికైన కంపెనీలను దేశవ్యాప్తంగా ఆమోదం పొందిన ఇంక్యుబేటర్ సంస్థల ద్వారా అంకుర నిధి ద్వారా సహాయం చేస్తారు. ఎంఎస్ఎంఈలకు స్కిల్ ఇండియా కార్యక్రమం కింద వివిధ అంశాలలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరం మొదట్లోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతి మంత్రిత్వ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థలు వస్తువుల కొనుగోలు సేకరణకు సంబంధించిన లక్ష్యాలు నిర్దేశించుకుంటాయి. మొత్తం మీద కొనుగోలు లేదా సేకరణ జరిపే వస్తువులలో కనీసం 25% ఎంఎస్ఎంఈల నుండి ఉండాలనేది లక్ష్యం. ఎంఎస్ఎంఈల స్టార్టప్లు మొదటి సంవత్సరం 2020-21లో భారత ప్రభుత్వం 1.25 lakh crore మేరకు ఉత్పత్తి కొనుగోళ్లు జరపడం ద్వారా దానిలో సుమారు 40,000 crore విలువైన ఉత్పత్తులు ఎంఎస్ఎంఈల నుండి కొనడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ సహకారం కింద ఎంఎస్ఎంఈ సంస్థలకు అద్దెలో రాయితీ, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద అదనపు హామీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ చొరవతో స్టార్టప్ ఇండియా హబ్ పోర్టల్ ఏర్పడింది. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ మరియు స్టార్టప్లకు ఆర్థిక సహాయం అందించేందుకు స్టార్టప్ ఇండియా ఏంజల్స్ నెట్వర్క్ను ప్రారంభించింది. ఇది స్టార్టప్ ఇండియా వర్చువల్ హబ్ను కూడా ఏర్పాటు చేసింది. ఇది స్టార్టప్లు, పెట్టుబడిదారులు మరియు సలహాదారులతో కనెక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. స్టార్టప్ ఇండియా దేశంలో స్టార్టప్ల వృద్ధిని

ప్రోత్సహించడం, సులభంగా నిధులు అందించడమే లక్ష్యం కావడంతో 2014 3100 ఉన్న స్టార్టప్లు 2021 సంవత్సరం నాటికి 82,000కి, 22 సంవత్సరం నాటికి 84,012కి ఆ సంఖ్య పెరిగినది. వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ లభ్యత పెరగడంతోనే అభివృద్ధి జరగటం ప్రారంభమైనది. ఈ కామర్స్, డిజిటల్ విస్తరించటం, ఈ సాంకేతికతలన్నీ స్టార్టప్ ఇండియాకి దోహదపడినాయి. అంకుర సంస్థల ప్రధాన ఉద్దేశం స్థిరమైన ఆర్థిక వృద్ధిని సాధించటం, ఉపాధి అవకాశాలు ఎక్కువగా సృష్టించడం, ఇన్నోవేషన్ డిజైన్ల ద్వారా స్టార్టప్లు ఎదగడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలలో మెంటార్షిప్ ప్రోగ్రాములు కూడా ముఖ్యమైనవి. మెంటార్షిప్ ప్రోగ్రాం గురించి ఒక నిమిషం తెలియచేస్తా. ప్రభుత్వం అంకుర సంస్థలు అంటోంది, గ్రామీణులకు మహిళలకు ఆసరా అంటోంది. అది ఏమిటి అని చాలా మంది ఆలోచిస్తారు. కొందరికి సరైన సాంకేతిక పరిజ్ఞానం తెలియకపోవచ్చు, లభించకపోవచ్చు, ఎవరినైనా సంప్రదించాలి అనుకుంటారు. అలాంటి వారికి సలహా ఇచ్చే విధంగా మరియు అంకుర సంస్థల గురించి తెలియచేసే కార్యక్రమమే మెంటార్షిప్ ప్రోగ్రాం. దాని ద్వారా సులభంగా తమ స్టార్టప్లు నమోదు చేసుకోవచ్చు, దాఖలు చేయవచ్చు. అలాగే పన్ను ప్రోత్సాహకాలు ఉండనే ఉన్నాయి. నిధుల మద్దతు కూడా తోడైనది. క్రెడిట్ హామీ ద్వారా గరిష్టంగా లబ్ధి పొందడానికి కూడా నిధులు ఏర్పరచారు. చాలా మందికి ఇవన్నీ చేస్తే ప్రభుత్వం ఏ చట్టం ద్వారా ఇన్ని ఏర్పాటు చేశారు అనే పరిస్థితి ఉంటుంది అని సందేహిస్తారు. ఆ సందేహం లేకుండా సరళీకృత కార్మిక చట్టాలు ఉన్నాయి. తయారైన వస్తుత్పత్తికి మార్కెట్ ప్రభుత్వమే చూపిస్తుంది. ఇవన్నీ తెలుసుకునే ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా అందిస్తోంది. ఇప్పటి వరకు స్టార్టప్లు ఏమైనా ఉన్నాయా, అవి ఏ రకాలు అనే సందేహానికి సమాధానంగా అగ్రికల్చరల్ స్టార్టప్లు, రియల్ ఎస్టేట్ స్టార్టప్లు, రీటైల్ స్టార్టప్లు ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిని వివరిస్తే చాలా సమాధానాలు స్టార్టప్లు ఏర్పరచుకోవటానికి ఉన్న అవకాశాలు తెలిసి మహిళలు, యువత ముందుకు వస్తారు. వాటి వివరణను తెలుసుకుంటే వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి అగ్రికల్చరల్ స్టార్టప్లు సాంకేతికతను, ఆవిష్కరణలను ఉపయోగిస్తాయి. ఈ స్టార్టప్లు వ్యవసాయ కార్యక్రమాల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రైతులకు మంచి దిగుబడిని పొందటానికి సహాయపడతాయి. అధికంగా పంటలపై పెట్టే ఖర్చు తగ్గించటానికి, ఉత్పాదకత పెంచటానికి డేటా ఆధారిత పరిష్కారాలను ఉపయోగిస్తారు. రియల్ ఎస్టేట్ స్టార్టప్లు రియల్ ఎస్టేట్ లావాదేవీలను సులభతరం చేయటానికి సమర్థవంతంగా సాంకేతికతను ఉపయోగించే ఈ స్టార్టప్లు ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చ్, ఆన్లైన్ రెంటల్స్, ఆన్లైన్ పేమెంట్ సొల్యూషన్ వంటి సేవలు అందిస్తాయి. ట్రావెల్ స్టార్టప్ల సహాయంతో టూర్ వెళ్ళేవాళ్ళు, కుటుంబ సభ్యులతో సహా వెళ్ళేవారు ఏ విధమైన ఇబ్బంది లేకుండా హోటల్ బుకింగ్లు, ఆన్లైన్ పర్యటన సదుపాయాలు, ప్యాకేజీల ప్రయాణ సంబంధిత సేవలు అందిస్తాయి. ఎడ్యుకేషన్ స్టార్టప్లు విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగిస్తాయి. ఈ స్టార్టప్లు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లు, వర్చువల్ క్లాస్ రూమ్లు మరియు ఇతర విద్యా సేవల వంటి వివరాలు తెలియచేస్తాయి. సైబర్ నేరాలు ఎక్కువైనాయి అంటుంటారు. డేటాను రక్షించటానికి మరియు భద్రపరచటానికి సాంకేతికతను ఉపయోగించే కంపెనీలు, సైబర్ సెక్యూరిటీ స్టార్టప్లు. ఈ స్టార్టప్లు డేటా ఎన్స్క్రిప్షన్, ఆథెంటికేషన్, థ్రెట్ డిటెక్షన్ వంటి సేవలు అందిస్తాయి. రీటైల్ స్టార్టప్లు ఆన్లైన్ షాపింగ్ పరిష్కారాలను అందించటానికి సాంకేతికతను ఉపయోగించే కంపెనీలు. ఈ స్టార్టప్లు ఆన్లైన్ చెల్లింపు పరిష్కారాలు, లాజిస్టిక్స్ పరిష్కారాలు చూపిస్తాయి. మీడియా స్టార్టప్లను గమనిస్తే మీడియా పరిశ్రమకు కంటెంట్ను సృష్టించటానికి, పరిష్కారాలను అందించటానికి సాంకేతికతను ఉపయోగించే కంపెనీలు కంటెంట్ తయారీ, పంపిణీ, మానిటైజేషన్ కోసం ప్లాట్ఫామ్లు రూపొందించే దిశగా పనిచేస్తున్నాయి. నేడు చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ వీడియో గేమ్లు సెల్లులలో ఆడుతున్నారు. వీడియో గేములు అభివృద్ధి చేయటానికి సాంకేతికతను ఉపయోగించి ఆకర్షణీయమైన మరియు ఆకట్టుకునే గేమింగ్ అనుభవాలను సృష్టించే దిశగా పనిచేస్తున్నాయి ఈ వీడియో గేమ్ స్టార్టప్లు. మొబైల్ పరికరాల కోసం అప్లికేషన్లు, సేవలను అభివృద్ధి చేయటానికి సాంకేతికతను ఉపయోగించే కంపెనీలు మొబైల్ స్టార్టప్లు.

ఈ స్టార్టప్లు గేమింగ్, వినోదము మరియు ఇతర పరిశ్రమల కోసం అప్లికేషన్లు, రిపేర్ సేవల దిశగా పనిచేస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్టార్టప్లు భౌతిక పరికరాలను ఇంటర్నెట్కు కనెక్ట్ చేయటానికి సాంకేతికతను ఉపయోగించే కంపెనీలు. ఈ స్టార్టప్లు హోమ్ ఆటోమేషన్, స్మార్ట్ సిటీలు, ఇతర పరిశ్రమల కోసం వినూత్న పద్ధతిలో పనిచేస్తున్నాయి. నేడు కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటుంటారు, కృత్రిమ మేధస్సును ఉపయోగించి హెల్త్ కేర్, ఫైనాన్స్ మరియు ఇతర పరిశ్రమల కోసం ఇవి పనిచేస్తున్నాయి. గ్రామాలలోను, పట్టణాలలోను ఎన్నో సమస్యల పరిష్కారంలో డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. ఏరియల్ ఫోటోగ్రఫీ, డేటా సేకరణ, డెలివరీ సేవల వంటి వాటిని అందించడానికి డ్రోన్లను ఉపయోగించే కంపెనీలు, డ్రోన్ స్టార్టప్లు కూడా ఉన్నాయి. స్పేస్ టెక్నాలజీ స్టార్టప్లు అంతరిక్షాన్ని అన్వేషించడానికి సాంకేతికతను ఉపయోగించేవి. ఈ స్టార్టప్లు అంతరిక్ష పరిశోధనలు, ఉపగ్రహ కమ్యూనికేషన్లు మరియు అంతరిక్ష పర్యాటకం కోసం పనిచేస్తున్నాయి. బయోటెక్నాలజీ పరిష్కారాలను అభివృద్ధి చేయటానికి సాంకేతికతను ఉపయోగించే కంపెనీలు, బయోటెక్ స్టార్టప్లు. ఈ స్టార్టప్లు ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఇతర పరిశ్రమలకు పరిష్కారం చూపే దిశగా పనిచేస్తాయి. హెల్త్ కేర్, ఫిట్నెస్ అంటుంటారు, దీని గురించి కూడా కొన్ని స్టార్టప్లు ఉన్నాయి. ధరించగలిగే పరికరాలను అభివృద్ధి చేయడానికి సాంకేతికతను ఉపయోగించే కంపెనీలు, ధరించగలిగే టెక్నాలజీ స్టార్టప్లు. ఇవి హెల్త్ కేర్, ఫిట్నెస్ పరిశ్రమల కొరకు వస్తువులు తయారు చేస్తాయి. బ్లాక్ చైన్ స్టార్టప్లు వ్యాపారాలు, వినియోగదారుల కోసం సురక్షితమైన, పారదర్శకమైన, వికేంద్రీకృత వ్యవస్థను రూపొందించే దిశగా పనిచేస్తున్నాయి. అలాగే ఎనర్జీ స్టార్టప్లు, క్లీన్ టెక్ స్టార్టప్లు, సౌరశక్తి, పవనశక్తి, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి స్వచ్ఛమైన వనరులు సృష్టించే విషయంలో కృషి చేస్తున్నాయి. చాలా పనులు ఆటోమేటిక్ యంత్రాలతో తయారు చేయిస్తున్నారు. పారిశ్రామిక, వైద్య, సైనిక అనువర్తనాల కోసం రోబోలను రూపొందించే రోబోటిక్స్ టెక్నాలజీ ఉపయోగించే రోబోటిక్స్ స్టార్టప్లు విరివిగా కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాయి.

ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమంలో అభివృద్ధికి అంకుర సంస్థల గురించి శ్రీమతి సుసర్ల మాధవి గారి ప్రసంగం విన్నాము. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో 8 గంటలకు సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: to storm into round of 16. Mbappe struck twice to take his World Cup tally to 18 goals, now two clear of Miroslav Klose and only one behind Lionel Messi. Earlier, Norway beat Ivory Coast 2-1 in Texas, USA to advance to the round of 16. Antonio Nusa scored in the 39th minute to give Norway the lead, but Ivory Coast's Amad Diallo equalized in the 74th minute. However, Erling Haaland's 86-minute goal secured Norway's spot in the round of 16. Norway will now face Brazil in the round of 16 on Sunday night. India's men's cricket team will begin their five-match 2020 national series against hosts England today. The opening match will be played at the Riverside Ground in Chesley Street, starting at 10 p.m. Indian time. And now, for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Sunil. In their first conversation after Iran-US MOU, Iran's President Pezeshkian briefs Prime Minister Modi on developments in West Asia and the way forward, reports the Indian Express. The Hindu quotes a Union Finance Ministry report that reveals that Gulf remittances rose in April despite West Asia crisis. The lead story in Hindustan Times is what the newspaper calls a grim forecast by India Meteorological Department, predicting that July is likely to be drier and hotter than normal across India. The special intensive revision of electoral rolls kicks off in Delhi, Jharkhand, Meghalaya, Maharashtra and Karnataka, reports the Asian Age. Niti Aayog has proposed a sweeping overhaul of India's tourism regulations as part of its latest report, Unlocking Growth in Tourism and Hospitality Sector, reports the Pioneer. In its editorial piece titled Safer Chats, the Tribune argues that WhatsApp's introduction of usernames is a long overdue privacy reform because it lets users communicate without exposing their phone numbers. And finally, work has begun on war footing on India's Rist Petroglyph Conservation Park at Sindhu Ghat in Leh with the relocation of centuries-old rock carvings, writes the Statesman. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Vikasit Bharat Ji Ramji scheme comes into force across the country today, replacing existing MG Nareka. Prime Minister Narendra Modi speaks to Iranian President, stressed need for continued efforts to secure lasting peace in West Asia and safeguarding freedom of navigation and commerce. Japanese Prime Minister Sanae Takaichi to arrive in New Delhi this evening on a three-day visit to India. France beats Sweden 3-0 to enter round of 16 at FIFA World Cup football. And India's men's cricket team to begin their five-match 2020 international series against hosts England today. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani. శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ ఎస్ జోగినాయుడు.
3: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నియోజకవర్గంలోని 48 మంది లబ్దిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను ఇటీవల మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని, ప్రస్తుతం రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ది, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి టెక్కలి నియోజకవర్గం పరిధిలో 487 మంది దరఖాస్తులు చేసుకోగా 389 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, 3,76,40,307 రూపాయల నగదును చెక్కులు రూపేణా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. సమగ్ర భూ సమస్యలు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంత కస్తూరిపాడు పంచాయతీ రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని గ్రామాల్లో దశల వారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి రైతుల ప్రధాన సమస్య అయిన భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి

0: నాటికి రీసర్వే పూర్తి చేసి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలుంటే తక్షణమే పరిష్కరించి శాశ్వత రెవెన్యూ భూ సమస్యలు లేని విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి నెల 9వ తేదీన స్వయంగా భూ యజమానులతో మాట్లాడి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని వెల్లడించారు. భూ యజమానులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతూ సత్ఫలితాలు ఇస్తుంది. చెరువులన్నీ పూడికతీత పనులు చేపట్టి చెరువు లోతులు పెంచడం వల్ల వర్షాలు కురిసే వేళలో చెరువులు జలకలతో నిండుతున్నాయి. జిల్లాలో జలధార కార్యక్రమం కింద 5416 పనులు గుర్తించి అందులో 5399 పనులకు పరిపాలన ఆమోదం తెలిపారు. వీటిలో ఇంతవరకు 4765 పనులు ప్రారంభం కాగా 2708 పనులు పూర్తి చేశారు. చిన్న పెద్ద చెరువులు అనే తేడా లేకుండా అన్ని రకాల చెరువులు కుంటలు బావులు క్లీన్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్ని చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలకు పనులు లభించాయి. పోలియోరహిత సమాజ స్థాపన మనందరి బాధ్యతగా గుర్తించాలని తద్వారా పోలియో తరలికొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. గత నెల 28న పల్స్ పోలియో 36వ విడత కార్యక్రమం జిల్లా అంతటా 3 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 1096 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 180879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాలు 30 మండలాల పరిధిలో 2358 మంది బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతి ఓటరు వివరాలను కుటుంబ వివరాలతో అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 88% మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. జూన్ 15 నుండి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నామని తెలిపారు. ఫిట్ శ్రీకాకుళం వైపు సిక్కోలు యువతను నిలిపే దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జూన్ 27వ తేదీ నుండి జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా రిజిస్టేషన్ చేసుకున్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని, పురుషులు మహిళా విభాగాల్లో ఓపెన్ కేటగిరీలో టోర్నీ జరగనుందని నిర్వాహక కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: నేను దొరకు శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 8:35.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇప్పుడు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ షర్మిలి నౌషన్ గారితో పరిచయ కార్యక్రమం విందాము. సమర్పణ ఆబిద్ హుసేన్, నిర్వహణ శ్రీతమ్మనం నాగేశ్వరరావు.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు డాక్టర్ షర్మిలి నౌషన్, ఎండిడిఎం కార్డియాలజీ నెల్లూరు, ప్రముఖ గుండె వ్యాధి వైద్య నిపుణులు, 12 సంవత్సరాల అనుభవం వారి సొంతం. మరి వారితో మాట్లాడి అసలు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, చికిత్స విధానం గురించి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
5: శ్రోతలకి నమస్కారం అండి. నేను డాక్టర్ షర్మిలి నౌషన్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్.
4: డాక్టర్ గారు, ఇటీవల కాలంలో మనం హార్ట్ అటాక్స్ గురించి వింటూ ఉన్నాం. సో అసలు ఈ హార్ట్ అటాక్ అంటే ఏంటి?
5: హార్ట్ అటాక్ గుండెపోటు అంటే గుండెకి సప్లై చేసే రక్తనాళాలలో ఏదైనా ఒక రక్తనాళంలో రక్తము గడ్డగట్టి రక్తము ముందుకి ప్రసరణ జరగకపోతే వచ్చే ఇబ్బందిని హార్ట్ అటాక్ లేదా గుండెపోటు అని అంటామండి.
4: రైట్ డాక్టర్ గారు, ఇక గుండె జబ్బులు గురించి మాట్లాడుకుందాం. గుండె జబ్బులు అంటే ఎన్ని రకాలు ఉంటాయి? సాధారణంగా గుండె జబ్బులు తీసుకుంటే

0: ఎన్ని రకాలు ఉంటాయి?
1: గుండె జబ్బులు ఎన్ని రకాలు అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ముఖ్యంగా మనం చూసేది గుండెపోటు అన్నమాట, హార్ట్ అటాక్. సో గుండె హార్ట్ అటాక్ అంటే గుండె కండరానికి రక్త సరఫరా అందకపోతే హార్ట్ అటాక్ అంటాము. సెకండ్ వచ్చేసి వాల్వులార్ హార్ట్ డిసీజ్. వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటే ఇప్పుడు నేను గుండెలో 4 గదులు ఉంటాయి, అందులో ఒక గది నుంచి ఇంకో గదికి బ్లడ్ సప్లై సర్క్యులేషన్ జరగాలంటే అందులో ఒక కవాటం వాల్వ్ ఉంటుంది అన్నమాట. అట్లా మన 4 గదులకి కలిపి 4 కవాటాలు ఉంటాయన్నమాట. సో ఏట్రియా వెంట్రికల్స్ కి 2 కవాటాలు, అలాగే వెంట్రికల్ నుంచి సిరలు ధమనులు అంటాం కదా, అలా ధమనులు అంటే మంచి రక్తాన్ని తీసుకెళ్లేవన్నమాట హార్ట్ నుంచి, అక్కడ 2 వాల్వ్స్ ఉంటాయి. సో టోటల్ గా హార్ట్ లో 4 వాల్వ్స్ ఉంటాయి. సో ఈ వాల్వ్స్ అదే తెలుగులో అయితే కవాటాలు అంటారనమాట. ఈ కవాటంలో ఏదైనా కవాటాలకి ప్రాబ్లం వస్తే దాన్ని వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే ఎలాంటి ప్రాబ్లం రావచ్చు, అది మూసుకోనన్నా పోవచ్చు, అంటే ఫ్లో తగ్గిపోయి అది దాని మీద కాల్షియం కానీ ఏదన్నా చేరిపోయి అది క్లోజ్ అయిపోవచ్చు, లేదా 2 కవాటాలు లూజ్ గా ఉండి లీక్ కూడా అవ్వచ్చు అనమాట. సో వాల్వులర్ లీక్స్ ఉండొచ్చు, లేదా క్లోజ్ అయిపోయి రక్త సరఫరా జరగకపోవచ్చు, లేదా లీక్ అంటే బ్యాక్ ఫ్లో ఎక్కువ అయిపోయి ఇబ్బంది రావచ్చు అనమాట. సో కవాటం ప్రాబ్లం అంటే వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇంకొకటి వచ్చేసి కార్డియోమయోపతీస్. కార్డియోమయోపతీస్ అంటే గుండె కండరంలో అబ్నార్మల్ గా వాపు రావటం అనమాట. అందులో మయోపతీస్ లో కూడా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి, రిస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి అని 3 రకాలు ఉంటాయన్నమాట. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటే హైపర్ అంటే ఆ గుండె కండరము వాస్తుంది అనమాట, వాపుగా వస్తుంది అనమాట. నార్మల్ గా మనకి ఒక 10 మిల్లీమీటర్స్ అలా ఉంటే అది 10 మిల్లీమీటర్స్ అలా ఉంటే అది 20 అంటే 2 సెంటీమీటర్స్ లేదా మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ అలా వాపు వచ్చేస్తుంది అనమాట గుండెలో. సో దాన్ని హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటారు. అలాగే డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే గుండె కండరం అంతా పొరంతా పల్సగా అయిపోయి గుండె వాపు వచ్చేసి ఎన్లార్జ్మెంట్ అయిపోతుంది. సో హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయ్యింది అని అంటూ ఉంటారు. సో దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి, ఎన్లార్జ్డ్ హార్ట్ అంటామన్నమాట. రెస్ట్రిక్టివ్ కార్డియోమయోపతి కూడా అలాంటిదే, ఇంకొక వెరైటీ ఆఫ్ కార్డియోమయోపతి. కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, ఇంకా పుట్టుకతో వచ్చే హార్ట్ డిసీజెస్ కూడా ఉంటాయి. వాల్వులార్ హార్ట్ డిసీజ్ ఎలా ఉన్నాయో, పుట్టుకతో మదర్ కడుపులోనే ఉన్నప్పుడు బేబీకి అంటే బిడ్డకి కొన్ని జబ్బులు వచ్చేస్తాయన్నమాట. అంటే వాల్వులార్ జబ్బులు కానివ్వండి, రంధ్రాలు కానివ్వండి, అట్లాంటివి అనమాట. వాటిని కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అంటాము.
0: అంటే మనం సాధారణంగా తీసుకుంటే జనరల్ గా మనం చూస్తుంటాం కొంతమందికి గుండె నొప్పికి గ్యాస్ కి తేడా తెలిసేటువంటి అవకాశం లేదు. సో గుండె నొప్పికి గ్యాస్ వల్ల వచ్చేటువంటి, అంటే గ్యాస్ వల్ల వచ్చేటువంటి గుండె నొప్పికి ఈ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ముందు వచ్చేటువంటి గుండె నొప్పికి తేడా ఏంటి?
1: చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇప్పట్లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ గుండె పోటులో వచ్చే నొప్పిని గ్యాస్ నొప్పి అనుకునేసి గ్యాస్ టాబ్లెట్ వేసుకొని సైలెంట్ అయిపోతున్నారన్నమాట. తర్వాత అది గ్యాస్ నొప్పి కాస్త గుండెపోటు నొప్పిగా మారి పెద్దదయ్యి సీరియస్ అయ్యి కాంప్లికేషన్స్ వచ్చి ప్రాణాంతకం వచ్చేంత వరకు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అది చాలా, దానివల్ల చాలా ఇబ్బందులు పాలైపోతున్నారన్నమాట. సో గుండెపోటుకి గ్యాస్ ట్రబుల్కి తేడా ఎలా తెలుసుకోవాలి అంటే 2 ఒకటే రకంగా వస్తాయి. రావటానికేమో 2 ప్రెజెంటేషన్, అంటే 2 గుండె మధ్యలో బోన్ ఉంటుంది అనమాట, రిట్రోస్టర్నల్ రీజన్ అంట, అక్కడ నొప్పి కొంచెం ఛాతీకి కింద భాగంలో కొంచెం పొట్ట మొదలవుతుంది అక్కడ, ఆ ఏరియాలో నొప్పి వచ్చిన రిట్రోస్టర్నల్ అంటే 2 ఛాతీల మధ్యలో భాగంలో నొప్పి వచ్చిన, అదే నొప్పి వీపులోకి డైరెక్ట్ గా వీపులోకి పాకిన, ఎడమ చేతికి నొప్పి వచ్చిన, ఎడమ చేతికి ఎడమ భుజానికి అలాగే ఎడమ వైపు ఉన్న నెక్ పార్ట్ కి ఎడమ దవడకి ఇలా నొప్పి వచ్చేదంతా గుండెపోటులో వస్తుంది అనమాట. సో గుండెపోటులో డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే పెయిన్ చాలా క్లాసికల్ గా ఉంటుంది. క్లాసికల్ చెస్ట్ పెయిన్ అంటే కరెక్ట్ గా అది పేషెంట్స్ ఎలా చెప్తారంటే ఒక పిడికిలిని బిగించి గుండె మీద ఛాతీ భాగం మీద పెట్టి నాకు ఇక్కడ ఏదో బరువు పెట్టినట్టు ఉంది డాక్టర్ గారు అంటారనమాట. సో ఆ బరువు పెట్టిన అక్కడ ఆ ఏరియా, ఆ పెయిన్ అక్కడ వరకే ఉండదు, అది వీపులోకి రావచ్చు, ఎడమ చేయికి భుజానికి ఎడమ పక్క అంతా ఎక్కడైనా రావచ్చు అనమాట, తల వరకు.

0: హెడ్ వరకు కూడా వస్తుంది ఇది, గుండెపోటు నొప్పి. సో ఇది ఒక క్లాసికల్, దీన్ని బట్టి మనము ఓహో ఈ నొప్పి గుండె నొప్పి ఏమో అని మనం ఒక క్లూ అన్నమాట. అలాగే గుండె నొప్పి వచ్చినప్పుడు కొన్నిసార్లు అది ఎలా ఉంటుందంటే చాలా బరువుగా ఉంటుంది, ఎవరో మన ఛాతీ మీద కూర్చునేసి ఒత్తేసినట్టు కానీ లేదా పెద్ద బండరాయి పెట్టేసినట్టు అలాంటి ఫీలింగ్ ఉంటుందన్నమాట గుండెపోటులో వచ్చే నొప్పి. సో ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు దవడ నొప్పి మాత్రమే కూడా రావచ్చు, గుండె నొప్పి లేకుండా, గుండె ఖాళీగా అసలు అక్కడ ఏమీ నొప్పి లేకుండా దవడ నొప్పి లాగా రావచ్చు, లేదా ఎడమ వైపు పన్ను నొప్పి కూడా రావచ్చు అనమాట. ఇవి రేర్ ప్రెజెంటేషన్స్, చాలా రేర్ కేసెస్ లో కొన్నిసార్లు నొప్పి గుండె దగ్గర రాకుండా పన్ను నొప్పి కానీ ఈ ఎడమ చంప నొప్పి కానీ అట్లా తల దగ్గర పైన హయ్యర్ పార్ట్ ఆఫ్ ద హెడ్ లో అక్కడ కూడా కొంతమందికి చాలా రేర్ కేసెస్ లో అట్లా రావచ్చు. సో నొప్పితో పాటు ఆయాసం కూడా ఉంటుందన్నమాట. సో నాలుగు అడుగులు వేస్తే ఆయాసం రావటము, నడవలేకపోవటము, గాలి అందనట్టుగా అనిపించడము, తల తిరిగినట్టుగా ఉండడము, వాంతి వచ్చినట్టుగా ఉండడము, కొన్నిసార్లు మోషన్స్ అయిపోవడము, కొన్నిసార్లు తల తిరిగి స్పృహ తప్పి పడిపోవడము, ఇవన్నీ కూడా అసోసియేటెడ్ సింప్టమ్స్ అన్నమాట. గుండె నొప్పితో పాటు ఇవన్నీ కూడా కలిపి కూడా ఉండొచ్చు, ఇలాంటివన్నీ గుండెపోట్లో వస్తాయి. అదే గ్యాస్ ట్రబుల్ నొప్పి ఎట్లా ఉంటుందంటే పొట్ట కింద భాగంలో ఎక్కువగా వస్తుంది, అలాగే రెండు ఛాతీల మధ్య భాగంలో కూడా రావచ్చు. కానీ కొంత ఎలా అంటే ఈ గ్యాస్ ట్రబుల్ నొప్పి చాలా వరకు ఏదైనా ఇప్పుడు గ్యాస్ట్రిక్ అల్సర్లు అట్లా ఉంటాయి కొంతమందికి, అట్లాంటి వాళ్ళు ఏదన్నా కొంచెం వెంటనే కొంచెం ఏదన్నా తిన్నారంటే కొంచెం తింటే తగ్గిపోతుంది అనమాట కొంతమందికి, లేదా గ్యాస్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది. ఈ గ్యాస్ ట్రబుల్ నొప్పి అయితే పూర్తిగా తగ్గిపోయి మళ్ళీ రాదు. ఒకవేళ అది గ్యాస్ ట్రబుల్ నొప్పి గుండెపోటు కాదంటే గ్యాస్ ట్రబుల్ మాత్ర వేసుకొని లేదా సిరప్ ఏదైనా గ్యాస్ ట్రబుల్ సిరప్ తాగితే అది తగ్గిపోయి మళ్ళీ కనిపించడం, మళ్ళీ రావటం అనేది చాలా రేర్. అదే గుండెపోటు వల్ల వచ్చే నొప్పి అయితే మీరు గ్యాస్ ట్రబుల్ మాత్ర వేసుకుంటే ఒక 5-10 నిమిషాల్లో తగ్గుతుంది, కానీ మళ్ళీ వస్తుంది. మళ్ళీ వేసుకుంటే ఇలా రిపీట్ అవ్వచ్చు అనమాట. ఇట్లా రిపీటెడ్ గా పెయిన్ వస్తుంది గ్యాస్ ట్రబుల్ మాత్రతో తగ్గట్లేదు అంటే అది గుండెపోటు అని మనం అనుమానించి వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్.
1: అంటే అసలు కారణాలు ఏంటి మేడం, గుండె నొప్పి రావడానికి కారణాలు ఏమంటారు?
0: గుండె నొప్పి రావడానికి కారణాలు అంటే రిస్క్ ఫ్యాక్టర్స్. అందులో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని మాడిఫైయబుల్ ఉంటాయి, కొన్ని నాన్ మాడిఫైయబుల్ ఉంటాయి. మాడిఫైయబుల్ అంటే ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే షుగర్ ఉండటము, బీపీ ఉండటము, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటము, హ్యాబిట్స్ అనమాట, చెడ్డ అలవాట్లు, సిగరెట్లు బీడీలు కాల్చడము, ఇది ఆల్కహాల్ ఇథనాల్ ఇది తీసుకోవడము, ప్లస్ కొన్ని ఏమో ఏజ్ వల్ల అనమాట. ఏజ్ అండ్ ఫీమేల్స్ మేల్స్ అంటే మగవారిలో ఎక్కువ శాతము గుండె జబ్బులు గుండెపోట్లు వస్తూ ఉంటాయి ఆడవాళ్ళ కంటే పోలిస్తే.
1: ఎందువల్ల మేడం, కారణం ఏంటంటారు?
0: ఎందువల్ల అంటే మేల్ క్రోమోజోమ్ ఇట్సెల్ఫ్ హ్యాస్ దట్ టెండెన్సీ అనమాట. మగవారి క్రోమోజోమ్స్ ఆడవారి క్రోమోజోమ్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. సో ఆ మేల్ సెక్స్ అనేది ఒక్కటే ఒక రిస్క్ ఫ్యాక్టర్ మేల్ గా ఉండడం అనేది.
1: కొంత తక్కువ వస్తుంది
0: విమెన్ లో. ఎందుకు తక్కువ వస్తుంది లేడీస్ లో అంటే వాళ్ళు వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఋతుక్రమం ఉన్నన్ని రోజుల వరకు ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఆ హార్మోన్స్ అనేవి హార్ట్ కి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట హార్ట్ అటాక్స్ రాకుండా. ఎప్పుడైతే ఆ ఋతుక్రమం ఆగిపోయి మెనోపాస్ దశలోకి ఎంటర్ అవుతారో ఫీమేల్స్ అప్పుడు ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోయి సో ఆ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ హార్ట్ మీద అనేది పోతుంది అనమాట. అప్పుడు మెనోపాస్ ఏజ్ లో ఫీమేల్స్ హార్ట్ అటాక్ కి గురయ్యే ఛాన్సులు ఉన్నాయి. సో అలాంటి ప్రొటెక్టివ్ ఫినామినన్ మెన్ కి లేదు, మగవాళ్ళకి లేదు కాబట్టి ఎప్పుడైనా హార్ట్ అటాక్స్ రావచ్చు. అలాగే వంశ పారంపర్యం, సో పేరెంట్స్ కి ఎవరికైనా హార్ట్ అటాక్స్ రక్తనాళాల్లో బ్లాక్స్ అట్లేమన్నా ఉన్నా పోనీ పేరెంట్స్ కి ఉన్నా లేదా వాళ్ళ అంకుల్స్ కి ఇంకెవరైనా పెద్ద ఎవరికున్నా కూడా వాళ్ళ సిబ్లింగ్స్ కి వాళ్ళ అదే ఫస్ట్ జనరేషన్ కి ఆ సిబ్లింగ్స్ కి ఎవరికైనా రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పటి రోజుల్లో ఇవేమీ లేకుండా కూడా అంటే షుగర్ బీపీ అలవాట్లు ఏమీ లేకుండా కూడా చిన్న వయసులో వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొంతమందికి రక్తము చిక్కబడే తత్వం కూడా ఉండొచ్చు బాడీలో. సో బాడీలో కొంతమందికి థ్రాంబోటిక్ టెండెన్సీ ఉంటుంది, అంటే థ్రాంబస్ అంటే

0: క్లాటింగ్ టెండెన్సీ అనమాట. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయి కొంతమందికి. అవి ఎందువల్ల అని తెలియదు, ఇంకా దానికి రీసెర్చ్ చేయాలి ఎందుకు అట్లా చిక్కబడిపోతుంది రక్తం అనేది. సో అలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు 20 ఏళ్ల వాళ్ళకే హార్ట్అటాక్స్ వచ్చేస్తాయి అనమాట. లైక్ హోమోసిస్టీన్ అని, యాంటీథ్రాంబిన్ 3, ప్రోటీన్ సిఎస్ అనేవి చాలా ఉంటాయి అనమాట. వాటన్నిటికీ టెస్ట్లు చేసుకుంటూ పోతే చాలా ఖరీదైన టెస్ట్లు అనమాట. ఆ టెస్ట్లు మనం ముందుగానే ఎవరికి చెప్పము, ఎందుకంటే ఎవరికి వస్తుంది ఎవరికి రాదని తెలియదు కాబట్టి. ఇప్పుడు స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు జాబ్ స్ట్రెస్, ప్రొఫెషనల్స్, మెడిసిన్ డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, ఇంకా బిజినెస్ మ్యాన్, అట్లా పోలీస్ ట్రాఫిక్లో ఈ స్ట్రెస్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది ఈ రోజు ఈ మధ్య కాలంలో. సో ఈ స్ట్రెస్ వల్ల కొన్ని బ్యాడ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయన్నమాట. స్టిరాయిడ్స్, కార్టికో స్టిరాయిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి అది హార్ట్ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపించడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు అనమాట. సో స్ట్రెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్స్.
1: అలాగే మేడం, ఈ కొలెస్ట్రాల్ ప్రభావం తీసుకుంటే గుండె మీద కొలెస్ట్రాల్ ప్రభావం ఎలా ఉంటుంది? సాధారణంగా కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ అని మాట్లాడుతుంటారు కదా, సో ఈ కొలెస్ట్రాల్ గుండె మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది?
0: కొలెస్ట్రాల్ అంటే అందులో మన కొలెస్ట్రాల్స్ లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్, రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయండి. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైనా గుడ్ కొలెస్ట్రాల్ తక్కువైనా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్లు ఉన్నాయన్నమాట. సో ఈ మనము రొటీన్ గా అందరము కొలెస్ట్రాల్ చెక్ చేసుకోం ఎప్పుడు. బట్ ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్ ప్రకారం అమెరికా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కొలెస్ట్రాల్స్ అనేది, బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంపార్టెంటే ఆఫ్ కోర్స్, కానీ కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో చేరితేనే మనకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఎప్పుడైతే బ్లడ్ లో కొలెస్ట్రాల్ బియాండ్ ద లిమిట్ ఎక్కువ దాటుతుందో అది ఆ రక్తనాళాల గోడలలో డిపాజిషన్ అవటం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది ఇలా ఈ కొలెస్ట్రాల్ అనేది మనము చిన్నతనంలోనే, అంటే ఈవెన్ ఇన్ మదర్స్ వూమ్ లో ఉన్నప్పుడే ఫ్యాటీ స్ట్రీక్ అనే ఒక స్ట్రీక్, ఒక చిన్న లైన్ లాంటిది స్టార్ట్ అవుతుంది. అది మామూలు న్యాచురల్ ప్రాసెస్ లాగా. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే మన వయసు పెరిగే కొద్దీ, మనకున్న స్ట్రెస్ లెవెల్స్ ని బట్టి, మన ఆహారపు అలవాట్లను బట్టి, మన వ్యాయామం, సెడెంటరీ లైఫ్ స్టైల్, దీన్ని బట్టి అధికంగా షుగర్, బీపీ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఫ్యాటీ స్ట్రీక్ కాస్త కొలెస్ట్రాల్ ముద్ద మాదిరిగా తయారయ్యి ఆ రక్తనాళాల గోడలలో డిపాజిట్ అయినప్పుడు రక్తనాళంలో ఉన్న గ్యాప్ అనేది తగ్గిపోయి రక్త ప్రసరణ అనేది తగ్గొచ్చు అనమాట. సో అందుకని కొలెస్ట్రాల్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, చిన్నప్పటి నుంచే, అంటే పిల్లలు ఒక 12 ఇయర్స్ ఆ ఏజ్ నుంచే చెక్ చేసుకోవడం మంచిది. 12 ఇయర్స్ లో ఒకసారి, 10th క్లాస్ వచ్చినప్పుడు ఒకసారి, ఇంటర్మీడియట్ లో ఒకసారి, ఉద్యోగంలో జాయిన్ అవ్వక ముందు ఒకసారి, అలా చెప్తున్నారనమాట. అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉంటే, ఎందుకంటే ఇప్పట్లో మన పిల్లలందరూ జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోతున్నారు. పిజ్జాస్, బర్గర్స్, బటర్ తినడము, బయట చికెన్ ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్ అంతా ఎక్కువ తినడము, అందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ అవడానికి దారితీస్తాయి. కాబట్టి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే కొలెస్ట్రాల్ చేరటం వల్ల రక్తనాళాలులో రక్త ప్రసరణ తగ్గిపోయి హార్ట్ అటాక్స్ కూడా రావటం జరుగుతుంది కాబట్టి.
1: అలాగే మేడం, హార్ట్ అటాక్ ని గుర్తించేందుకు ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలంటారు?
0: హార్ట్ అటాక్ ని గుర్తించేందుకు అంటే, ఒకసారి ఇది హార్ట్ అటాక్ అని మనకు భయం తెలిసిపోయిన తర్వాత ఆ పెయిన్, వెంటనే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం ఈసీజీ తీయించుకోవాలి. సో ఈసీజీలో అది నిజంగానే హార్ట్ అటాక్, మేజర్ హార్ట్ అటాక్ వచ్చిందంటే ఈసీజీలో తెలిసిపోతుంది అనమాట. సో మేజర్ హార్ట్ అటాక్స్ అన్ని ఈసీజీలో తెలిసిపోతాయి. మైనర్ హార్ట్ అటాక్స్ కొన్ని ఈసీజీలోకి బయటికి రావు. ఈసీజీ నార్మల్ గానే ఉంటుంది, కానీ హార్ట్ అటాక్ లోపల ఉండొచ్చు. అంటే అప్పుడే ఇంకా బ్లడ్ క్లాట్ అనేది తయారవుతుంది, ఫామ్ అవుతుంది అన్నప్పుడు మనకి ఈసీజీలో మార్పులు రాకపోవచ్చు. అలాంటప్పుడు మనం మిగిలిన టెస్టులు, లైక్ 2D ఎకోకార్డియోగ్రాము, అదంటే ఏదైనా కండరము సరిగా కొట్టుకోవట్లేదా అనేది మనకి విజువలైజ్, మన కళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇంకొకటి, ఇందులో కూడా కొన్నిసార్లు బయటికి రాకపోవచ్చు మేజర్ అటాక్ లేకపోతే. అందుకని రక్త పరీక్ష ఒకటి ఉంటుంది, ట్రోపోనిన్ ఐ, ట్రోపోనిన్ టి అని. ఇవి కార్డియాక్ ఎంజైమ్స్. ఈ ఎంజైమ్స్ వితిన్ 6 అవర్స్ లో, హార్ట్ అటాక్ వచ్చిన 6 అవర్స్ లోపల ఈ ఎంజైమ్స్ అన్ని రిలీజ్ అయిపోతాయి బ్లడ్ లోకి. అంటే గుండె కండరం డామేజ్ అయినప్పుడు దానిలో నుంచి బయటకు వచ్చేసే ఈ ఎంజైమ్స్ బ్లడ్ లోకి రిలీజ్ అయ్యి మనకు తెలుస్తుంది అన్నమాట. సో దీని ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ మూడు టెస్ట్లలోనూ తెలియట్లేదు అనుకోండి, అయినా పేషెంట్ కి చెస్ట్ పెయిన్ ఉంది, ఇది ఇది గ్యాస్ ట్రబుల్ పెయినా, మజిల్ పెయినా, నర్వ్ పెయినా, లేదా హార్ట్ అటాక్ పెయినా, తెలుసుకోవాలంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయాలి. ట్రెడ్మిల్ టెస్ట్ లో తెలిసిపోతుంది పేషెంట్ బాగా నడుస్తున్నారు, 7 నిమిషాలు 5 నిమిషాలకు మించి నడవగలుగుతున్నారు, ఏమి ఆయాస పడకుండా, నొప్పి లేకుండా, అండ్ ఈసీజీలో ఏం మార్పులు రావట్లేదు అంటే అది హార్ట్ అటాక్ నొప్పి కాదన్నమాట. ఇంకా టెస్ట్లు అంటే టీఎంటీ, బియాండ్ టీఎంటీ అంటే సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్, కన్వెన్షనల్ యాంజియోగ్రామ్స్, ఇవన్నీ ఎవరికైతే ఇంకా రిస్క్స్ ఉన్నాయో వాళ్ళకి చేస్తామన్నమాట.
1: రిస్క్ ని బట్టి
0: ఇప్పుడు షుగర్ ఉంది, బీపీ ఉంది, ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉంది, స్మోకింగ్ చేస్తారు, ఆల్కహాల్ చేస్తారు, ఏజ్ ఉంది, అట్లాంటప్పుడు మనము ఇంకా టీఎంటీలో ప్రాబ్లం తెలుస్తుంది, అలాంటప్పుడు మనం యాంజియోగ్రామ్ చెప్తాం, దాంట్లో డైరెక్ట్ గా మనం బ్లాక్స్ ఏమి ఉన్నాయో చూడొచ్చు కాబట్టి.
1: రైట్ డాక్టర్ గారు, ఇక చికిత్సా విధానం తీసుకుంటే ఒకసారి హార్ట్ అటాక్ వస్తే ఖచ్చితంగా ఆపరేషన్ ఒకటే మార్గమా?
0: ఆపరేషన్ ఒక్కటే మార్గం. ఆపరేషన్ అంటే అందులో హార్ట్ అటాక్ రాగానే ఇప్పుడు మనం యాంజియోగ్రామ్ చేస్తాము, చేయగానే మనకి క్లారిటీగా తెలుస్తుంది అనమాట రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయా. సో మైనర్ బ్లాక్స్ ఉన్నాయా, మేజర్ బ్లాక్స్ ఉన్నాయా? మైనర్ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, లెస్ దాన్ 50% రక్తనాళమే ఇన్వాల్వ్ అయిందనుకోండి, అప్పుడు మందులతో వదిలేస్తాం అనమాట. ఆ 50% పెరగకుండా ఉండడానికి మనం మందులు అడ్వైస్ చేస్తాం. అంతేకాని 50% నార్మల్ అయిపోదు, 50% పెరగకుండా ఉండడానికి అంటే 60-70 అవ్వకుండా ఉండడానికి మన మందులు పనిచేస్తాయి. సో ఈ మందులతో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉంటాయి, అంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, బీపీ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్ చేసుకోవాలి, డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, వ్యాయామం చేయాలి, రెగ్యులర్ గా మందులు వేసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో మోర్ దాన్ 50% అంటే మోడరేట్ డిసీజ్, మోడరేట్ అంటే ఒక లెస్ 70% లెస్ దాన్ 80% వరకు జబ్బు ఉన్నా కూడా మనము మందుల మీదే వదిలేస్తాం వాళ్ళని. అంటే పేషెంట్ కి రెస్ట్ పెయిన్ లేదనుకోండి, రెస్ట్ అంటే గమ్మన కూర్చొని పడుకున్నా లేచి కూర్చున్నా అట్లా నొప్పి రావట్లేదు అనుకోండి, మందుల మీద వదిలేస్తాం అనమాట, జబ్బు ఎక్కువగా లేదు కదా అనేసి. అదే కొంచెం 4 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది, నొప్పి వస్తుంది అన్నప్పుడు మనము దీన్ని సిగ్నిఫికెంట్ గా తీసుకుంటాం. సో బియాండ్ 85% లీజన్ ఉందని బ్లాక్ ఉందనుకోండి, కంపల్సరీ వాళ్ళకి మనం ఆపరేషన్, అంటే మీరు ఆపరేషన్ అన్నారు కదా, ఆపరేషన్ అంటే అందులో నాన్ ఇన్వేజ్ అంటే కోస్ చేసేది కాకుండా అంటే స్టెంట్స్ అనమాట, యాంజియోప్లాస్టీస్. సో యాంజియోప్లాస్టీస్ చేస్తామన్నమాట, ఒక బ్లాక్ ఉందా, 2 బ్లాక్స్ ఉన్నాయా, 3 బ్లాక్స్ ఉన్నాయో చూసుకొని. సో మనము స్టెంట్స్ ఎన్నైనా వేయచ్చు, కానీ అది మనకి అంటే ఈజీగా మనం వేయగలమా, లీజన్ అనేది బ్లాక్ అనేది సింపుల్ గా ఉందా కాంప్లికేటెడ్ గా ఉందా. సింపుల్ గా ఉంటే మనము డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ స్టెంట్స్ వేయచ్చు. బైపాస్ ఆపరేషన్ అంటే భయం ఉన్న వాళ్ళకి, లేదా ఇంకా ఎక్కువ పెద్ద వయసు వాళ్ళు,
1: 70 ఏళ్ళు,
0: స్టెంట్స్ వేయలేని వాళ్ళకి, ఎవరికైతే కాంప్లెక్స్ గా ఉంది లీజన్, కాంప్లికేటెడ్ బ్లాక్స్ ఉన్నాయి, స్టెంట్ కి మనం వీల్ పడదు, స్టెంట్ కి వీల్ పడదు అన్న వాళ్ళకి, లేదా స్టెంట్ వేసినా ఈయనకి ఫెయిల్ అయిపోతుంది, మనం ఈయనకి 100% బ్లడ్ సప్లైని అందించలేము, అలాంటి పరిస్థితుల్లో మనం బైపాస్ కంప్లీట్ రీవాస్కులరైజేషన్ అనమాట. బైపాస్ అంటే కంప్లీట్ 100% బ్లడ్ ని అందించేది అనమాట. అది అంటే బ్లాక్స్ ని బైపాస్ చేస్తాం, ఆ బ్లాక్స్ ని మనం ఏమి చేయము, కాళ్ళ నుంచి రక్తనాళాలు తీసి పెద్దగా ఉండే రక్తనాళాల నుంచి కనెక్షన్ తీసుకొని గుండెకి అటాచ్ చేసేస్తాం అనమాట బైపాస్ లో. ఏదైతే బెనిఫిట్ ఉందో అది ఆ ఆప్షన్ మనం చేస్తాం అనమాట, యాంజియోప్లాస్టీ అని బైపాస్.
1: డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్,
0: డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద డిసీజ్, బ్లాక్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్ జనరల్ కండిషన్ ఎలాగుంది, దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం.
1: రైట్ మేడం, చాలా విషయాలు చెప్పారు. చివరిగా ఇన్ని రిస్కులు ఉండేటువంటి ఈ గుండె జబ్బు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు ముందస్తుగా తీసుకుంటే మంచిది అంటారు?
0: అంటే గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఫస్ట్ మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనము కంట్రోల్ చేసుకోవడం అనమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్ట్రెస్, ఇవన్నీ కూడా అనమాట. బీపీ కంట్రోల్ చేసుకోవడానికి మందులు రెగ్యులర్ గా వాడతాము. సో బీపీ పెరగకుండా ఉండడానికి డైట్ కూడా ఇంపార్టెంట్ కదా, అట్లనే సాల్ట్ రిస్ట్రిక్షను, రెగ్యులర్ గా వ్యాయామం, ఇవన్నీ అనమాట. డయాబెటీస్ అంటే రెగ్యులర్ గా షుగర్ చెక్ చేసుకోవాలి.

0: చేసుకోవడము, షుగర్ కంట్రోల్ చేసుకోవడము, షుగర్ మందులు వాడుకోవడము, డాక్టర్ని కలవడము, ఇవి. కొలెస్ట్రాల్ కూడా అంతే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, రెగ్యులర్గా కొలెస్ట్రాల్ మందులు వాడుకోడు, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకోవడము. సో ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఫైనల్గా మనం ఏం చేయాలి, ఎక్సర్సైజే ఇంపార్టెంట్. ఇవి కంట్రోల్లో ఉండాలంటే కూడా ఇది చేయాల్సిందే, డైట్ కంట్రోల్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి. సో డైట్ కంట్రోల్ అంటే సాల్ట్ రిస్ట్రిక్షన్ డైట్ తీసుకోవాలి. హైపర్ టెన్షన్ పీపుల్లో డాష్ డైట్ అని అంటారు అనమాట. ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోవాలి, రోజుకి 4 నుంచి 5 సర్వింగ్స్ అనమాట. ఒక చిన్న బౌల్ తీసుకుంటే 4-5 సార్లు అన్నా ఒక కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ అట్లా డివైడ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. సాల్ట్ రిస్ట్రిక్షన్ చేయాలి, డయాబెటిక్ డైట్ ఫాలో అవ్వాలి. ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్, నార్మల్ షుగర్ లేని వాళ్ళు అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్ తక్కువ, కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉండాలి. వ్యాయామం అంటే రెగ్యులర్గా వ్యాయామం చేస్తే చాలా మంచిది. ఒకవేళ బిజీగా ఉండి రెగ్యులర్గా వ్యాయామం చేయలేకపోతే వారంలో అట్లీస్ట్ 5 రోజులు వ్యాయామం చేయాలి. 30 నుంచి 45 నిమిషాలు ప్రతిరోజు చేయడం వల్ల చాలా మంచిది హెల్త్కి. ఏ రకంగా మంచిదంటే బీపీ ఉన్న వాళ్ళకి బీపీ కూడా తగ్గుతుంది, ఒక 6-8 మిల్లీమీటర్స్ బీపీ తగ్గిపోతుంది వ్యాయామం చేయడం వల్ల. అట్లే షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ, ఒబెసిటీ, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా హార్ట్ ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి కాబట్టి వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ వ్యాయామంలో యోగా చాలా ఇంపార్టెంట్. ఇందులో మెడిటేషన్ అనమాట, రిలాక్సేషన్ ఎక్స్. ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా హార్ట్అటాక్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అంటే మెడిటేషన్, రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్, లాఫింగ్ క్లబ్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు మనల్ని మనం హ్యాపీగా ఉంచుకోవడానికి చూసుకోవాలి. సో డిప్రెషన్, డల్ మూడ్, ఇలాంటివన్నీ కూడా హార్ట్అటాక్స్ రావడానికి కారణాలు. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉన్న వాళ్ళ పక్కన ఉండాలి, ఏదో ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి. మీకు నచ్చింది చేయాలన్నమాట, డాన్సింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, గార్డెనింగ్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్, ఏదో ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఫ్రెండ్స్తో కలిపి చేసుకోవడం వల్ల మనం చాలా జబ్బుల్ని నివారించుకోవచ్చు, అలాగే గుండె జబ్బు కూడా.
1: రైట్, డాక్టర్ షర్మిల నౌషిన్ గారు చాలా విషయాలు తెలియజేశారు మా శ్రోతలకు. గుండెపోటు అసలు ఎందుకు వస్తుంది, గుండెపోటు అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, వంశపారంపరంగా గుండెపోటు వస్తుందా లేదా, అలాగే గుండె నొప్పికి, గ్యాస్ నొప్పికి కారణాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు అండి. ఇది ఇవాళ డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం. మరో డాక్టర్ తో వచ్చే వారం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
0: నమస్తే.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. ఇప్పటి వరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో భాగంగా డాక్టర్ షర్మిలి నౌషిన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నాము. సమయం 9 గంటలు. మరికొద్దిసేపట్లో హలో అభిరుచి స్టార్ట్ కాబోతుంది. మీరు హలో అభిరుచిలో మీకు నచ్చినటువంటి పాటల్ని వినాలి అనుకుంటే వెంటనే 0861-233-3100 నెంబర్కి కానీ 0861-233-3102 ఈ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు నచ్చిన పాటని అందరం విందాం.
3: కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోని మాటది.
4: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్
3: అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా?
4: 5,000 మిగిలాయి.
3: కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ చేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
5: ఆర్బీఐ అంటుంది
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: సో హలో అభిరుచిలో మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే యాజ్ ఐ సెడ్ 0861-233-3100 నెంబర్ లేదా 233-3102 నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడైతే మనం నువ్వేలే నీ వల్లే సినిమాలో నుంచి ఒక సాంగ్ విందాము. ఎందుకు ఈ సాంగ్ ప్లే చేస్తున్నాను అంటే ఈ సాంగ్ మ్యాండేటరీ సాంగ్ అనమాట. ఎందుకు మ్యాండేటరీ అన్నాను, ఖచ్చితంగా ప్లే చేసుకోవాల్సిన సాంగ్ అని ఎందుకన్నాను అని పాట వింటే మీకే అర్థమవుతుంది. వినిద్దాం.

0: సో జూన్ పోతే జూలై గాలి, ఇవ్వాలే కదా వచ్చింది ఆ గాలి, జూన్ పోయి జూలై, అందుకే మ్యాండటరీ సాంగ్ అన్నాను. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు, కాలర్తో మాట్లాడబోయే ముందు
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఫస్ట్ కాల్తో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ గారు.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? ఓకే, మహబూబ్ బాషా గారు, చెప్పండి. ఏ సినిమాలో సాంగ్ విందాము?
1: మేడం, పెద్ద మూవీ నుంచి హలో సాంగ్ కావాలి.
0: ఓకే అండి, విందామా మరి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
1: తెలీదు.
0: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలున్నాయో చెప్పు.
1: తెలీదు.
0: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
1: తెలీదు.
0: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
1: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
2: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
0: అందులో మనకు తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
2: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి. ఎవరు? ఓకే అండి, చెప్పండి. ఏ సినిమాలో పాట విందాం?
3: ఓకే
2: అండి, డన్. వినిద్దామా?
3: ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ.

0: అశోక్ సినిమాలోని
1: మేడం నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావు.
1: మేడం నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో
5: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు?
5: మేడం నెల్లూరు జిల్లా మనుగోలు నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు
0: మీ పేరు
5: పుజ్జా వెనకమయ్య మేడం.
0: ఓకే అండి, ఏ సినిమాలో పాట విన్నాం?
5: చిరంజీవి చట్టంతో పోరాటం.
0: ఓకే,
5: అందులో నుంచి విజ్జు విజ్జుదాన సాంగ్ మేడం.
0: ఓకే అండి, విందామా మరి. యా చెప్పండి. ఓకే అండి, అందరి కోసం వినిద్దాము. థ్యాంక్ యూ.

102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.

0: అదిను యాప్ ద్వారా అరే వా
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
4: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. సమయం 9:30. ఇప్పుడు హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా లిజనర్స్ పంపించినటువంటి సాంగ్స్ ని ప్లే చేస్తాం. సో మీరు కూడా మీకు నచ్చినటువంటి పాటని ఎఫ్ఎం లో వినాలి అనుకుంటే 7901084154 నంబర్ కి మెసేజ్ చేయండి. 7901084145. మరి ఫస్ట్ మెసేజ్ అండి, గుడ్ మార్నింగ్ అంటున్నారు. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. ప్రేమదేశం సినిమాలోని సాంగ్ కావాలంటున్నారు. మంచిర్యాల నుంచి చంద్రముగలి, పద్మరాణి, అక్షరకృప వినిద్దామా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.

0: అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: నెక్స్ట్ మెసేజ్ అండి. బాలు సినిమాలోని పాట కావాలని మహబూబ్ నగర్ డిస్టిక్ట్ నుంచి రాస్తున్నారు. నరేష్, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి నరసింహ, సక్కుబాయ్, యదోజ్ఞ, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబు అండ్ వాళ్ళ గ్రామ ప్రజలు అందరూ కలిసి బాలు సినిమాలోని సాంగ్ రిక్వెస్ట్ చేశారు. వినేద్దాం.

మణిశర్మ మ్యాజిక్ విన్నాం కదండి. హరిహరన్ అలాగే శ్రియా ఘోషల్ ఇద్దరు ఈ పాట పాడారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం వింటూ ఉన్నారు. హలో అభిరుచిలో ఇప్పటి వరకు పాటలు విన్నాం. మరికొద్దిసేపట్లో 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు మరియు శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో

0: రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర్ కంటక రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
1: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
2: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
3: ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ ఆల్ టు ది ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ డీప్లీ ఆనర్డ్ దట్ the honorable president of india has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition, and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the

0: national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019.
1: Pratibha Kanabarchina 13 mandi vidyardhini vidyardhulaku Bharata Rashtrapati బంగారు పథకాలు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు అని, అవి బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాలని అన్నారు. ప్రతి ప్రాంతం పురోగమించి ప్రతి సమాజం భాగస్వామ్యం వహిస్తేనే వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయం సాధించేలా యూనివర్సిటీలు కృషి చేయాలని మంత్రి సూచించారు.
2: అందరికీ నా నమస్కారం. ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. ఎడ్యుకేషన్ డిటర్మిన్స్ వాట్ కైండ్ ఆఫ్ నేషన్ ఇట్ లీవ్స్ బిహైండ్. దట్ ఈస్ వై యూనివర్సిటీస్ ఆర్ నాట్ జస్ట్ ఇన్స్టిట్యూషన్స్ దట్ అవార్డ్ డిగ్రీస్. దే క్రియేట్ డ్రీమ్స్, బిల్డ్ కాన్ఫిడెన్స్, షేప్ లీడర్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ద డెస్టినీ of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research and development empower every citizen while preserving our rich tribal heritage. Dear graduates, the true purpose of education is not just to earn a degree. It is to create solutions that improve people's lives. Today we are living in the age of artificial intelligence. AI can give answers, but it can never replace human values, curiosity, compassion, and character. Those qualities are nurtured in great universities and they shape great human beings. Through quality faculty, industry-linked skills, research and innovation, we are building future-ready universities that empower every student to succeed in the rapidly changing world.
1: Kendra Vidya Shaka Mantri Gauravaneelu Sri Dharmendra Pradhan Garu Matladutu, Vidyabhyasanni Poorthi Cheyadame Kakunda Samajamloki Oka Kotta Badhyatato Adugu Pettalani, Aa Badhyata Teesukunte Lakshaladi Mandi Hakkulu Rakshinchabadtayani Vidyardulaku Pilupunicharu. Ee Prantaniki Chendina Alluru Setaramaraju బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని, ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. నేటి యువతరం ఉద్యోగం కోసం ప్రాకులాడకూడదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, జాబ్ క్రియేటర్స్ లా మారాలి అని కేంద్ర మంత్రి అన్నారు.
3: ఐఎమ్ కాన్ఫిడెంట్ నాట్ ఓన్లీ దే ఆర్ కంప్లీటింగ్ దర్ ఎడ్యుకేషన్ బై దిస్ కన్వోకేషన్, దే ఆర్ ఎంటరింగ్ టు ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ దే టుక్ రెస్పాన్సిబిలిటీ, దెన్ మిలియన్స్ రైట్ విల్ బి ప్రొటెక్టెడ్. And in those days, the great leader of Alluri Sitaram Raju, they fought with the Britishers to give freedom to this country. Today, we all are fortunate. As Education Minister of India, as education in charge of this country, my expectation will be from you, don't go behind naukri or any job. Try to become job creator. If your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. The university are meant to take lead, to create new innovation, new models. The university's name is Tribal University. What does it mean? Not merely understanding the language, not merely understanding the culture, you have to. The Indian medical knowledge system is coming from the tribal society of our country. They are the original inhabitant of this civilization. They know everything. They know nature, they know forest, they know agriculture, they know animal husbandry, they know how to tackle with the nature. They're master of their destiny. We have to repackage all this knowledge system in the present day context. You are presiding over a repository of knowledge. Your first responsibility, how to create a bridge between the conventional knowledge

0: is the Indian knowledge system and the present day requirement.
1: Andhra Pradesh Rashtra Governor Gauravaneelu Justice S. Abdul Nazir gar matladutu Andhra Pradesh Kendriya Girijana Viswavidyalayam 2019 lo sthapinchabadindani idi Andhra Pradesh tho paatu Odisha Chhattisgarh rashtralaku chendina girijanula yokka chirakala kalalanu nerverchindani annaru. భూ బదిలీ నియంత్రణ చట్టం గిరిజనుల భూమిని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన యువతకు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గవర్నర్ అన్నారు.
2: ద ఫస్ట్ కాన్వొకేషన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్క్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండ్ అన్ ఆస్పీషియస్ బిగినింగ్ ఇన్ ద ఎనల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. The Central Tribal University of Andhra Pradesh was established in 2019 and it is one of the top central universities located in Vijayanagaram, Andhra Pradesh. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh. Providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs constituting 5.53% of the total population of the state as per the 2011 census. The tribal population of the state consists of 34 scheduled tribes. Particularly, the Land Transfer Regulation Act of 1959 made a remarkable progress in the restoration of land to the tribals. The government has designed and implemented a number of welfare schemes for the welfare of the tribal people, like giving them coaching under the pre-examination training to enable them to appear for competitive examinations. Special emphasis was laid on the education of tribal girls by starting ashram schools, residential schools, and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc. for tribal students and prepares them to appear for competitive examinations conducted by UPSC.
1: Karyakramamlo Bharat Rashtrapati Gauravaneelu Srimati Draupadi Murmu garu matladutu pratibha kanabarchina vidyardulandariki subhakankshalu telijesaru. Samajika nyayam anna uddeshyamto sthapinchabadina ee viswavidyalayam girijana samajam yokka vidya aarogyam naipunyabhivruddhi jeevanopadhi kosam kshetra sthayilo pani cheyalani annaru. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
3: ఆంధ్రప్రదేశ్ కే ఇస్ ఐతిహాసిక్ నగర్ మే ఇస్ కేంద్రీయ జనజాతీయ విశ్వవిద్యాలయ ప్రథమ దీక్షాంత సమారోహ కు సంబోధిత కర్తే హుయే ముజే ప్రసన్నతా హో రహీ హై. ఆజ్ उपाधियां प्राप्त करने वाले तथा उत्कृष्ट प्रदर्शन के लिए पदक प्राप्त करने वाले विद्यार्थियों को मेरी शुभकामनाएं और बधाई. सामाजिक न्याय के उद्देश्य से स्थापित की गई ऐसी संस्थाओं का ये दायित्व भी होता है कि वे अपने क्षेत्र में जनजातीय समाज की शिक्षा, स्वास्थ्य, कौशल विकास, आजीविका और वनाधिकार के लिए जमीनी स्तर पर काम करें. मुझे विश्वास है कि आने वाले वर्षों में इस विश्वविद्यालय द्वारा वंचित एवं जनजातीय समुदाय के युवाओं के सर्वांगीण विकास के साथ ही इस क्षेत्र के समग्र विकास के लिए भी सार्थक प्रयास किया जाएगा. मैं आशा करती हूँ कि विश्वविद्यालय ने आपको इस तरह से सक्षम बनाया होगा और नवाचारी सोच तथा आत्मविश्वास के बल पर आप सफलता की ओर बढ़ सकेंगे. प्रिय विद्यार्थियों, पुस्तक के ज्ञान के साथ ही आप अपने परिवेश से भी सीखें और व्यवहारिक कौशल विकसित करें, यही सार्थक शिक्षा है. विद्यार्थियों को अपने समुदाय, संस्कृति और परंपराओं से जुड़े रहने हुए समाज और देश के भविष्य को बेहतर बनाना है. इस विश्वविद्यालय में और विशेषकर जनजातीय

0: विद्यालय में जनजातीय समाज की आजीविका संवर्धन के लिए एशियन वाचरी व्यवस्था होनी चाहिए जिसके आधार पर वन उपज हस्तशिल्प मिलेस औषधीय पौधे इको टूरिज्म और स्थानीय उद्यमिता पर उपयोगी कार्य हो सके। तेजी से विकसित हो रहे भारत में अपने विरासत से जुड़े रहने के साथ साथ आधुनिक विज्ञान के लाभ समाज के हर वर्ग तक ले जाने की आवश्यकता है। मुझे बताया गया है कि इसी उद्देश्य विश्वविद्यालय द्वारा उत्तरी आंध्र प्रदेश के जनजातीय समुदाय के सशक्तिकरण के लिए साइंस एंड टेक्नोलॉजी हब संचालित किया जा रहा है। देवियों और सज्जनों, मुझे बताया गया है कि विश्वविद्यालय में जनजातीय कल्याण, सार्वजनिक स्वास्थ्य, जलवायु परिवर्तन, खाद्य एवं पोषण सुरक्षा और ऊर्जा संरक्षण पर एकेडमी और जमीनी कार्य करने पर अपना ध्यान केंद्रित किया गया है। ये आयाम समतामूलक विकसित भारत के निर्माण में अहम भूमिका निभाएंगे। इस सभागार में उपस्थित आप सभी विद्यार्थी हमारे भावी राष्ट्र निर्माता है। राष्ट्र निर्माण के यज्ञ में अपनी क्षमता भर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे। इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत शुभकामनाएं देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।
1: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
3: మీరింతవరకు గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి దేశవ్యాప్తంగా విబీజీ ర్యామ్ జీపై పథకంపై అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్.
4: ఆకాశవాణి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ పేదరిక నిర్మూలన, స్థిరమైన జీవనోపాధి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి ప్రోత్సాహం, ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీను ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త పథకం జూలై 1వ తారీఖు నుంచి అమలవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో వీబీజీ రామ్జీ లక్ష్యాలు, అమలు విధానం, గ్రామీణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు, యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు లభించే అవకాశాలు, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం చూపనున్న ప్రభావం వంటి అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం.
5: సార్ నమస్కారం. సార్, ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారం.
4: సార్, కార్యక్రమంలో ముందుగా విబీజీ రామ్జీ అంటే ఏమిటి, దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్?
5: విబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, దీని పూర్తి అబ్రివేషన్. ఇందులో వికసిత్ భారత్ అంటే ఏంటనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో వికసిత్ భారత్ 2047

0: అనేది మన స్లోగన్ ఉంది. భారతదేశంలో ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అనేది ఒక ప్రధానమంత్రి గారు దీన్ని ప్రతి సందర్భంగా కూడా దీన్ని ప్రస్తావిస్తుంటారు. వికసిత్ భారత్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది ఒక సంకల్పం. ఈ మార్పును ఎలా సాధించాలి అంటే దానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. సో ఈ మార్పు రావడానికి ముఖ్యంగా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చేయడం, దాదాపు 30 నుండి 40 ట్రిలియన్ డాలర్లకు మన దేశ జీడిపిని పెంచాలనేది ఒక గొప్ప లక్ష్యం. అదేవిధంగా జీరో పావర్టీని సాధించడం. జీరో పావర్టీ అంటే పేదరికం లేని దేశంగా 2040 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చేయడం, 100% నాణ్యత కలిగిన విద్యను అందరికీ అందించడం, అదేవిధంగా అత్యంత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి కల్పించడం అనేది ఇంకొక లక్ష్యం. నెట్ జీరో కార్బన్ 2047 నాటికి మన వాతావరణంలో ఈ ప్రమాదకరమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏదైతే ఉందో దాన్ని జీరో స్థాయికి తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 100% నైపుణ్యత కలిగినటువంటి శ్రామశక్తిని తయారు చేయడం అనేది కూడా మరొక లక్ష్యం. ఈ లక్ష్యాలతో మన దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది వికసిత్ భారత్ 2047. అయితే ఈ రోజు మనం చర్చించుకుంటున్నటువంటి విబిజీ రామ్జీ, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో వికసిత్ భారత్ సాధించే దాంట్లో విబిజీ రామ్జీ కూడా ఒక చట్టం. అది ఎలాగంటే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల నైపుణ్యత లేనటువంటి ఉపాధిని కల్పించడం. అంటే ఈ 125 రోజుల నైపుణ్యంలోని ఉపాధి కల్పించడం అంటే దీని ద్వారా జీరో పావర్టీని సాధించడం. ఈ విబిజీ రామ్జీ చట్టం ద్వారా 2047 నాటికి జీరో పావర్టీని సాధించడం అనేది ఒక లక్ష్యం. అదేవిధంగా సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా విబిజీ రామ్జీ ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ కొత్త చట్టాన్ని 21 డిసెంబర్ 2025 నాడు భారత ప్రభుత్వం చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో 5 జూన్ 2026 నాడు ఈ చట్టాన్ని మనము నోటిఫై చేయడం జరిగింది. ఈ కొత్త చట్టము 1 జూలై 2026 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తుంది. ఇది మున్ముందు ఎన్నో మార్పులకు దారితీస్తుంది.
1: సరే, ఈ పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడానికి కారణాలు ఏమంటారు, అంటే దీనిలో మన రాష్ట్ర ప్రత్యేకత ఏమన్నా ఉందంటారా?
0: కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకం ఉంది. పారదర్శకతకు పెద్ద పీట వేసే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవ కారణంగా కూడా ఈ పథకాన్ని మన రాష్ట్రంలోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2006 నాడు ప్రారంభించారు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.
1: సార్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంచి నరేగ స్థానంలో విబిజీ రామ్జీను తీసుకురావాల్సిన అవసరం అసలు ఎందుకు ఏర్పడిందంటారు?
0: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి 100 రోజులు పని కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది ప్రథమమైన ఉద్దేశం అన్నమాట. తర్వాత అందులో ఏది మన ఆస్తులు, గ్రామానికి సంబంధించిన ఆస్తులు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ దానికి అధిక ప్రాధాన్యత లేదు. ఇక్కడ ప్రత్యేకంగా విబిజీ రామ్జీలో ఏంటంటే గ్రామీణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో 125 రోజులు పనివ్వడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి భారతదేశాన్ని అత్యంత ధనిక దేశంగా ప్రపంచంలోనే తయారు చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అట్లాగే

0: గ్రామీణ ప్రాంత అభివృద్ధి అంతటిని కూడా సంఘటితం చేసి ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు ఇందులో ప్యారలల్ గా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎంజి నరేగాకు అండ్ విబిజి రామ్జీకు మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్సెస్ ఏంటి సార్?
0: ఎంజిఎన్ఆర్ఈజీకు విబిజి రామ్జీలో కొత్త చట్టానికి ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటే అందులో కుటుంబానికి ఒక సంవత్సరానికి 100 రోజుల పని అనేది ఎన్ఆర్ఈజీలో ఉంది. ఆ 100 రోజుల నుంచి కుటుంబానికి 125 రోజులు పని అనేది పెంచడం జరిగింది ఈ కొత్త చట్టంలో. అది ముఖ్యమైనటువంటి మార్పు. రెండో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఎంజిఎన్ఆర్ఈజీఏ కుటుంబానికి 100 రోజుల పని అయితే విబిజి రామ్జీ చట్టంలో కుటుంబానికి 125 రోజుల పని అనేది ముఖ్యమైన తేడా. అంటే ఒక 25 రోజులు అదనంగా ఒక కుటుంబానికి పని దినాలు పెంచారు. రెండో ముఖ్యమైన తేడా అంటే గతంలో పాత చట్టంలో 365 రోజులు ఈ పథకాన్ని అమలు చేసే ఫెసిలిటీ ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో ఏం చేశారంటే ఒక 60 రోజులు సంవత్సరంలో ఒక 60 రోజులు పని విరామ కాలం అనేది అంటే అగ్రికల్చర్ పీక్ సీజన్ లో ఒక 60 రోజులు సంవత్సరంలో మొత్తంగా ఒక 60 రోజులు మన ఈ చట్టంలో పనులు చేపట్టకుండా గైడ్ లైన్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ పీక్ అగ్రికల్చర్ సీజన్ లో ఈ రైతులకు శ్రామిక శక్తి అందుబాటులో ఉండడానికి ఈ 60 రోజుల పని విరామ కాలాన్ని ప్రకటించారు. ఇది రెండో ముఖ్యమైనటువంటి. మరొక తేడా ఏంటంటే గతంలో 100% కూలీలకు సంబంధించినటువంటి నిధులని 100% కేంద్ర ప్రభుత్వము భరించేది. కాకపోతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిధులని పంచుకోవాలి. ఎలా అంటే కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 40% నిధులని దానికి అనుసంధానించుకోవాలి. సో ఓవరాల్ గా ఉపాధి హామీ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం భరించేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వము 10% భరించేది ఇంతకు ముందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 60% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. ఇది ముఖ్యమైన మార్పులు ఆ చట్టానికి ఈ చట్టానికి.
1: సార్, ఈ యొక్క కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు లభించనున్నాయంటారు?
0: గ్రామీణ కుటుంబాలకి అదనపు ప్రయోజనం ముఖ్యంగా అంటే 100 రోజుల నుంచి 25 రోజుల ఎక్కువ పని దినాలను పెంచడం ద్వారా అంటే 125 రోజులు మొత్తంగా పెంచడం ద్వారా వాళ్ళకి ఒక సంవత్సరంలో దాదాపు 8,000 వరకు ఒక కుటుంబానికి 8,000 వరకు అదనంగా ఆదాయం వస్తుంది. అది ముఖ్యమైనటువంటి అదనపు ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు కూడా ఈ 60 రోజుల పాటు మన ఉపాధి శ్రామికులు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకు కూడా వ్యవసాయ పనులు వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త చట్టం ద్వారా ఉనగొరుతుంది అన్నమాట.
1: సార్, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితమవుతుందంటారా, లేక స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టిపైన కూడా ఇది దృష్టి సారిస్తుందంటారా?
0: ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి 100 రోజులు పనివ్వడం అనేది అధిక ప్రాధాన్యత ఉండేది. మనము గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అసెట్స్ మౌలిక వసతులు దానికి అంత ప్రాధాన్యత లేదనమాట అప్పుడు. కాకపోతే ఈ కొత్త చట్టంలో కుటుంబానికి 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులు అంటే మనము ఇప్పుడు కూడా చేస్తున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు గాని అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు గాని అభివృద్ధి చేయడం అలాంటివి చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అంటే ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడము, అట్లాగే హెల్త్ క్లినిక్స్ నిర్మించడము, స్కూల్ బిల్డింగ్స్ కి అదనపు తరగతులు నిర్మించడము, ఇలాంటి కొత్త పనులు చేర్చడం ద్వారా అంటే గ్రామంలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని పనులను ఈ కొత్త చట్టం ద్వారా చేసుకుని ఆ గ్రామాలని బలోపేతం చేయడానికి ఈ కొత్త చట్టము ఎంతో సహకరిస్తుంది.
1: సార్, గ్రామీణ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఈ మిషన్ ఏ విధంగా సహాయం అందిస్తుంది, అంటే ఏ విధంగా అవకాశాలు వాళ్ళకి లభించనున్నాయంటారు?
0: స్వయం సహాయక బృందాలకు గాని లేదంటే రైతులకు గాని ఉపయోగపడే చాలా పనులు కొత్త పనులు ఇందులో చేకూర్చడం జరిగింది. అంటే ఇప్పుడు పశువుల షెడ్లు గాని గొర్రెల షెడ్లు గాని ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్ ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ నిర్మించి వాటిలో స్కిల్ ని పెంచి

0: గ్రామీణ యువతని పూర్తి స్థాయిలో ఒక నాణ్యత 100% స్కిల్డ్ లేబర్ గా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఉపాధిని వాళ్లే పొందేలాగా వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది కూడా ఇందులో దానికి సంబంధించినటువంటి కూడా పనులు ఇందులో ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు ప్రస్తావించారు అగ్రికల్చర్ కి సంబంధించి అండ్ దాని యొక్క అనుబంధ రంగాలకు. సార్, మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగాలు గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలతో ఈ పథకం ఎలా అనుసంధానించడం జరిగిందంటారు?
0: వ్యవసాయము అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువ శాతము విబిజీ రామ్జీ పథకంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే భూముల్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా పండ్ల మొక్కల్ని పండ్ల తోటల్ని పెంచడం ద్వారా దాని వ్యవసాయంని అభివృద్ధి చేయడం, అదేవిధంగా సెరికల్చర్ కు సంబంధించినటువంటి ఈ సెరికల్చర్ మల్బరీ తర్వాత సెరికల్చర్ సెట్స్ నిర్మాణం ద్వారా సెరికల్చర్ కు సంబంధించిన అనుసంధానం చేయడం, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు గొర్రెల పెంపకానికి కానీ తర్వాత కోళ్ల పెంపకానికి కానీ లేదంటే డైరీ డెవలప్మెంట్ కు సంబంధించిన ఈ కార్యక్రమాలు, ఈ దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అంటే క్యాటిల్ షెడ్స్, గోడ్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్ నిర్మాణానికి కూడా ఇందులో పొందుపరచడం ద్వారా వ్యవసాయము ఆ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ పథకంలో వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నది.
1: సార్, MGNREGA కింద పనిచేస్తున్న శ్రామికులకు సంబంధించి విబీజీ రామ్జీలో ఎలాంటి భరోసా కల్పించనున్నారు?
0: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి శ్రామికులకు చాలా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే ముందుగా వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి. జాబ్ కార్డు అంటే వయోజనులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. సో జాబ్ కార్డు అడిగిన 15 రోజుల లోపల పంచాయతీ వారు వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో జాబ్ కార్డు పొందడం అనేది ఒక హక్కు. తర్వాత జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిని డిమాండ్ చేయొచ్చు, దే కెన్ డిమాండ్ వర్క్ ఫ్రమ్ ది స్కీమ్. సో పని కోరే హక్కు, పనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపల వాళ్లకు పని చూయించాలి. పని 15 రోజుల లోపల చూయించకపోతే 16వ రోజు నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలి. 15 రోజుల తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి పొందే హక్కు కూడా ఉంది, అది ఒక హక్కు. తర్వాత పని చేసిన చివరి అంటే వారం రోజులు ఒక మాస్టర్ ఉంటుంది, మాస్టర్ చివరి తేదీ నుండి 15 రోజుల లోపల వాళ్లకు వేతనాలు చెల్లింపు చేయాలి. 15 రోజుల తర్వాత వేతనాల చెల్లింపులో ఆలస్యం అయితే వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, డిలే కాంపెన్సేషన్ అంటారు అది. ఇవన్నీ చట్టంలో చాలా క్లియర్ గా ఉండే డిలే కాంపెన్సేషన్ పొందే హక్కు కూడా వాళ్లకు ఉంది, అది ఒక ముఖ్యమైన హక్కు. తర్వాత పని ప్రదేశంలో ఈ శ్రామికులకు అందరికీ కూడా నీడ వసతి కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వాళ్లకు అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ఉపాధి శ్రామికులు వాళ్ల గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరం తర్వాత పని కల్పించే పక్షంలో వాళ్ళకి 10% అదనంగా కూలీ చెల్లించాలి. సో ఇలాంటి చాలా హక్కులు ఉన్నాయి. విబీజీ రామ్జీలో కూడా ఈ శ్రామికులకి చాలా హక్కులు ఉన్నాయి. సో ఇది చాలా సమర్థవంతమైన శక్తివంతమైనటువంటి ఒక చట్టం ఉపాధి శ్రామికులకి.
1: సార్, ఈ పథకంలో శ్రామికులకు వేతనాలు చెల్లింపుల విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా?
0: ఉన్నాయి. ఈ కొత్త చట్టాలు ఏంటంటే గతంలో 100% ఈ శ్రామికులకు సంబంధించినటువంటి వేతనాల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ నుంచి వాళ్ళు ఎంత పని చేశారో ఆ పని చేసిన కూలీ ఆధారంగా వాళ్లకు నేరుగా వాళ్ళ అకౌంట్ లోకి చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈ నిధుల్ని ఇప్పుడు ఆ 100% కూలీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%, రెండు కలిపి ఇక స్పర్శ అనే డిబిటి స్పర్శ అనే ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ఆ డిబిటి స్పర్శ ద్వారా ఈ వేతనాల చెల్లింపులు ఇప్పుడు శ్రామికులకు చెల్లించబడతాయి. సో ఆ తేడా గతంకి ఇప్పటికి కొంత వ్యవస్థలో తేడా ఉంది.
1: సార్, ఈ పథకం అమలులో పంచాయతీ వ్యవస్థల పాత్ర ఎలా ఉంటుందంటారు?
0: ఈ పంచాయతీ వ్యవస్థలో పాత్ర చాలా ఉంటుంది. గతంలో అవ్వచ్చు ఇప్పుడు అవ్వచ్చు ఈ పంచాయతీ వ్యవస్థలకు పాత్ర చాలా ఉంది. ఈ పంచాయతీ దీంట్లో ఏంటంటే ఫస్ట్ గ్రామ సభ అంటే పంచాయతీలు గ్రామ సభని ఏర్పాటు చేస్తాయి. ఈ పనులకు అమలు చేసే ప్రతి పని కూడా గ్రామ సభ నిర్ణయించాలి, గ్రామ సభ రికమెండ్ చేయాలి. అంటే గ్రామ సభ ఏంటంటే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వయోజనుడు ఆ గ్రామ సభలో ఒక సభ్యుడు. సో వీళ్ళందరూ ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సంవత్సరం ఈ పథకం కింద ఎలాంటి

0: చేయాలనేది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత గ్రామ సభ దాన్ని తీర్మానం చేస్తుంది, ఈ సంవత్సరం బీబీజీ రామజీ పథకంలో ఈ పనులు చేపట్టాలి అని గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం కాపీ గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ తర్వాత సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు మళ్ళీ తీర్మానం చేయాలి. వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది వాళ్ళు తయారు చేయాలి. గ్రామ పంచాయతీలో గ్రామ సభ తీర్మానం ఆధారంగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాన్ని తయారు చేసి వాళ్ళు ఆమోదం చేయాలి. ఈ ఆమోదం కూడా ఏంటంటే 14 రోజుల లోపల దానికి ఆమోదం తెలపాలి. కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్ గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపల మళ్ళా జిల్లా పరిషత్ పంపిస్తారు. జిల్లా పరిషత్లో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వికసిత్ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళా జిల్లా స్థాయిలో ఒక ప్లాన్ తయారు చేస్తారు. జిల్లా పంచాయతీ జిల్లా పరిషత్ వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఏదైతే ఆమోదం చేస్తారో ఆమోదం చేసిన దాంట్లో ఉన్నటువంటి పనులకు జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటాం. ప్రతి పనికి కూడా జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత పనులన్నింటినీ కూడా మళ్ళా గ్రామ స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వ్యవస్థ అన్నమాట. ఈ ఇందులో 3-tier పంచాయతీ గాని మండల పంచాయతీ గాని జిల్లా పంచాయతీ గాని వాళ్ళందరికీ కూడా పాత్ర ఉంటుంది.
1: సరే, సాంకేతికతకి సంబంధించి మనం మాట్లాడితే కనుక, సరే సాంకేతికత, డిజిటల్ మానిటరింగ్ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ, సో వీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్?
0: ఉపాధి హామీ 2006లో మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా సాంకేతిక మార్పులు చూస్తే చాలా మార్పులు ఈ పథకం అమలులో అమలు చేయడం అందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏంటంటే అటెండెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ఒక కాగితం మీద అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, మాస్టర్ కాగితం మీద. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క ఉపాధి శ్రామికుడికి పని ప్రదేశంలో ఫేషియల్ అటెండెన్స్ ఖచ్చితంగా, ఆ పని ఎవరైతే ఆ జాబ్ కార్డ్ హోల్డర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా పని ప్రదేశానికి వస్తేనే ఆ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతేనే అది ఫోటో మ్యాచ్ అయితేనే అతనికి అటెండెన్స్ పడుతుంది. గతంలో అలా లేదు, ఫేషియల్ అటెండెన్స్ లేదు, వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అటెండెన్స్ పడిపోయేది, అలా లేదు. సో ఈ బోగస్ మాస్టర్లు, ఫాల్స్ మాస్టర్లు ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇదంత పారదర్శకత దీంతో కూడా పెద్ద ఎత్తున అమల్లోకి వస్తుంది. అట్లాగే ఈ శాంక్షన్స్ కూడా ఎస్టిమేట్స్, పనుల సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ తయారు చేయడము, దానికి సంబంధించిన పరిపాలన ఆమోదం చేయడం, ఇవన్నీ కూడా ఆన్లైన్. ఇదంతా కూడా పేపర్ ఎక్కడ ఉండదు. సెక్యూర్ అనే ఒక సాఫ్ట్వేర్, సెక్యూర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్న కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫీసర్ అంటాడో అతనికి లాగిన్స్ ఉంటాయి. సో ఆ సెక్యూర్ సాఫ్ట్వేర్ లో ఆయన ఎస్టిమేట్స్ తయారు చేసి ఆ మండల పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కు పంపిస్తాడు. అక్కడి నుంచి అతను ముందుకి కలెక్టర్ గారు పంపిస్తారు. కలెక్టర్ గారు ఆన్లైన్ లోనే శాంక్షన్, ఈ ప్రాసెస్ అంతా కూడా అన్ని కూడా పకడ్బందీగా జరుగుతాయి. దాన్ని అంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంది. తర్వాత కొత్తగా ఈఎంబుక్, ఎలక్ట్రానిక్ ఎంబుక్, ఫిజికల్, మనం డిపార్ట్మెంట్ లో ఫిజికల్ ఎంబుక్ అని ఉంటుంది. ఆ ఫిజికల్ ఎంబుక్ అంటే మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు గతం ఒక 1 ఇయర్ కింద జరిగిన పనిని ఈ రోజు మనం రికార్డ్ చేసి పాత డేట్ వేయచ్చు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంబుక్ అనమాట. సో అది ఇంత డేట్ తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఎంబుక్ కూడా వ్యవస్థను కూడా ఇప్పుడు పథకంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే డిబిటీ పేమెంట్, ఈ డిబిటీ పేమెంట్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. మన శ్రామికులకు డైరెక్ట్ గా మనం వాళ్ళ వేతనాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ మెటీరియల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్ వాళ్ళకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా సాంకేతికత. తర్వాత పనుల పర్యవేక్షణలో కూడా వివిధ స్థాయిలో ఉన్న అధికారులకు ఏరియా ఆఫీసర్ షాప్ అని ఉంటుంది. అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ, ఈవెన్ కమిషనర్ గారు కానీ, వాళ్ళకి వాళ్ళ లాగిన్ లో ఈ పనులను పరిశీలించండి అని ఒక వర్క్స్ వాళ్ళకి లాగిన్ కి వెళ్తాయి. సో వాళ్ళకు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఆ వర్క్స్ ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసి పంపించడానికి ఈ ఏరియా ఆఫీసర్ షాప్ అనే వ్యవస్థ, ఇలాంటి చాలా సాంకేతికతతో ఈ కొత్త పథకము ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: సార్, ఈ పథకం అమలుతో గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలో ఎలాంటి మార్పులు ఆశిస్తూ ఉన్నారు?
0: ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామ స్థాయిలో మౌలిక వసతులన్నీ కల్పించి అట్లాగే సాంకేతికత నైపుణ్యతను పెంచి

0: పథకం. ఇందులో 100 రోజులు కాకుండా 125 రోజుల వరకు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా గ్రామంలో ఉన్నటువంటి అంటే రైతులు గాని వ్యవసాయ రంగం సంబంధించి గాని వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇందాక అంటే హార్టికల్చర్ తర్వాత పౌల్ట్రీ తర్వాత అనిమల్ హస్బెండరీ సెరికల్చర్ ఈవెన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈవెన్ వాటర్ హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులను ఇందులో డెవలప్ చేసుకోవడానికి కొత్త పనులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం మన ఉపాధి శ్రామికులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి అంటే రైతు కావచ్చు శ్రమశక్తి సంఘం సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు తర్వాత నిరుద్యోగ యువకులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా ఉపాధి పొందడమే కాకుండా వాళ్ళు ఈ పనులను చేసుకుని ఆదాయం పొందడానికి అదేవిధంగా స్కిల్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విబీజీ రామ్జీ పథకాన్ని మీరు ప్రతి ఒక్క కుటుంబము 125 రోజులు పని చేసుకోవాలి, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్లో పండ్ల మొక్కలు పెంచుకోవాలి, దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలి, నిరుద్యోగ యువకులు వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇందులో చేసుకుని వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకుని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ముందుకు సాగాలి. కాబట్టి విబీజీ రామ్జీ రాబోయే కాలంలో గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు గాని కూడా ఇందులో పాలు పంచుకొని లబ్ధి పొందాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని విబీజీ రామ్జీ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావులు సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం మరి మీరు వాట్సాప్ చేయవలసిన నెంబర్ 0866-248-8812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు కోరుకున్నటువంటి ఏ చిత్రం నుంచి పాటనైనా కోరుకోవచ్చు. మరి ఈరోజు రాబోయే అతిథి కార్యక్రమంలో ముందుగా కోరుతున్న శ్రోతలు భట్టిప్రోల నుండి మురళి. మరి వీరు కోరుతున్నారు ప్రేమాభిషేకం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండ పాట, గీతరచన దాసరి నారాయణరావు

0: రామాయ తిథి కార్యక్రమంలో ఉత్తరావత పాటలు కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మరి వారి మాయ, మరి వారి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నారు. వీరు కోరుతున్న పాట శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి కేకే అండ్ చిరంజీవి పాడిన పాట. గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. మరి వీరందరి కోసం ఈ పాట.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, అదగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

0: తెలియంది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం. క్షమించరాని

రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ప్రతాప్. మరి మీరు కోరుతున్నారు వాన చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట, గీత రచన సిరివెన్నెల. మరి వీరి కోసం ఈ పాట

మరి రాబోయే తుది కార్యక్రమంలో ఉత్తరవాత పాటను కోరుతున్న శ్రోతలు విజయవాడ పెనలూరు నుండి శ్రీరామారావు, అపరాజిత, మరి వీరు కోరుతున్నారు భూ కైలాస్ చిత్రం నుంచి కోమల పాండపాట, గీత రచన సముద్రాల సీనియర్, మరి వీరి కోసం ఈ పాట

నాలుగు చిత్ర నుంచి చిత్ర పండుపాట, గీత రచన సిరి వెన్నెల, సంగీతం శివశంకర్. మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు పాప వినాశనం నుండి గురుప్రసాద్, సుకన్య, రవి, మధు వారి కుటుంబ సభ్యులు మరి వీరందరి కోసం ఈ పాట

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఈనాటి రావాయితీ కార్యక్రమంలో ఉత్తరవాత పాటని కోరుతున్న శ్రోతలు అమరావతి నుండి సైదాబి. మీరు కోరుతున్నారు శాంతి నిలయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత పండు పాట, గీతరచన ఆత్రేయ, సంగీతం ఎస్పి కోదండపాణి. వీరి కోసం ఈ పాట

గ్రామీణ కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు, కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకల్లేపల్లి గ్రామం నుండి గంధం మాంకల్యరావు, వజ్రమ్మ, శ్రీకృష్ణ, స్వాతి, తనుశ్రీ, కీర్తిశ్రీ, ప్రియాంశి, కోనప్పరెడ్డి, రమేష్ బాబు మరి వీరందరూ కోరుతున్నారు పాతాళ భైరవి చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పండ పాట, గీత రచన పింగళి మరి వీరి కోసం ఈ పాట

0: ఇంతవరకు రామోజీ తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఆచార్య తూమాటి దోణప్ప గారి జయంతి సందర్భంగా ఆచార్య తూమాటి దోణప్ప గారి సాహిత్యం సేవ పరిశోధన ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం వింటారు.
1: అత్యంత ఆధునికత అత్యంత ప్రాచీనతల మేలు కలబోత జరిగితే అది ఆచార్య తూమాటి దొణప్ప గారు అవుతుంది. ఆచార్య దొణప్ప గారు నన్ను ఎంతో ప్రభావితం చేసిన ఉత్తమ అధ్యాపకులు. నాకు దొణప్ప గారు భాషాశాస్త్ర గురువులు. నా మొత్తం 40 సంవత్సరాలకు పైబడ్డ బోధన పరిశోధన వ్యాసంగానికి వజ్రబంతి మా గురువుగారైన దొణప్ప గారే. నిబద్ధతతో కూడిన బోధన పరిశోధనలే ఊపిరిగా ఆచార్య దొణప్ప గారు నాకే కాదు నా వంటి శిష్యులెందరికో ఆదర్శప్రాయులై నిలిచారు. ఆచార్య తూమాటి దొణప్ప గారు అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని రాకట్ల అనే గ్రామంలో ఒక సంప్రదాయ సంపన్న రైతు కుటుంబంలో 1926 జూలై 1న జన్మించారు. అంటే ఈ జూలై 1న వారి శతాబ్ది సంవత్సరం మొదలవుతుంది. వారి తల్లిదండ్రులు సంజీవప్ప తిమ్మక్క గారులు. వీరికి 10 మంది సంతానం. అందులో దొణప్ప గారు 8వ సంతానం. మ్లేచ్ఛ భాష అయిన ఇంగ్లీషు చదివితే కీడు కలుగుతుంది అనే నమ్మకం ఈ కుటుంబానికి ఉంది. అట్లాగని చదువు లేని కుటుంబం కాదు. ఆనాటి వ్యవసాయ కుటుంబాలు కూడా సాంప్రదాయిక విద్యను కలిగి ఉండేవి. అందులో భాగంగా ఆంధ్రనామ సంగ్రహం, అమరకోశం, సుమతి, భాస్కర మొదలైన శతకాలు నోటికి వచ్చేవి. కొంతమంది మనుచరిత్ర, పారిజాతాపహరణం వంటి తెలుగు కావ్యాలు, రఘువంశం, కుమార సంభవం వంటి సంస్కృత కావ్యాలు చదువుకునేవాళ్లు. దొణప్ప గారి అసలు పేరు దొణ తిమ్మారాయ చౌదరి. ఇది వారి పినతాతగారి పేరు. దొణప్ప గారి బాల్యం సంప్రదాయ విద్యతో పాటు వ్యవసాయపు పనులలో పెద్దలకు సాయం చేయటంతో గడిచింది. బాల్యంలో దొణప్ప గారిని పెద్దవాళ్లు ఇంగ్లీషు బడికి పంపలేదు. ఆ విధంగా స్థానికంగా సాధారణ వ్యక్తిగా మిగిలిపోవలసిన దొణప్ప గారి జీవితంలో 7-8 ఏళ్ల వయసులో ఒక మలుపు ఏర్పడింది. అది ఆయన పినతాతగారి కుమారుడు తూమాటి భీమప్ప గారి రూపంలో వచ్చింది. తూమాటి భీమప్ప గారు గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు, పౌరాణికుడు, ఎన్నో హరికథలు రచించారు, పురాణ ప్రవచనాలు చేసేవారు. ఆయనకు ఒక వాచకుడు ఉండేవాడు. వాచకుడు పురాణాలలోని శ్లోకాలను పద్యాలను శ్రావ్యంగా చదువుతూ ఉంటే భీమప్ప గారు వాటిని వివరిస్తూ ప్రవచనాలు చేసేవారు. అప్పటిదాకా భీమప్ప గారితో పనిచేసిన వాచకుడు పెద్దవాడు కావటం వల్ల ఆయన మరొక వాచకుడి కోసం చూస్తున్నారు. ఆ సమయంలో ఆయన కన్ను 10 ఏళ్ల బాలుడైన దొణప్ప గారి మీద పడింది. అప్పటికే అమరకోశం, ఆంధ్రనామ సంగ్రహం, భాగవతంలోని కొన్ని ఘట్టాలు, కొన్ని శతకాలు

చదువుకొని పద్యాలు శ్లోకాలు శ్రావ్యంగా చదవగలిగి ఏ పని లేకుండా గుడ్లు కాసేవాడు లేనప్పుడు గుడ్లు కాస్తూ ఆటకాయతనంగా తిరుగుతున్న దొణప్పగారు భీమప్పగారికి మట్టిలో మాణిక్యంగా కనిపించారు. చురుకైనవాడు, ఏ విషయం చెప్పినా ఇట్టే అల్లుకుపోయే బుద్ధికుశలత కలవాడు అయిన ఆ బాలుణ్ణి కొద్దిగా సానపడితే చాలు వజ్రమై మెరుస్తాడు అని ఆయన గ్రహించారు. తండ్రితో మాట్లాడి దొణప్పగారిని ఆయన వెంట తీసుకుపోయాడు. ఆయన భాగవత భారత రామాయణాల మీద ప్రవచనాలు చెప్తూ ఉంటే దొణప్పగారు వాచకుడుగా వ్యవహరించేవారు. ఈ విధంగా పురాణ వాంగ్మయం మీద దొణప్పగారికి చిన్నతనంలోనే మంచి పట్టు ఏర్పడింది. దీనికి తోడుగా భీమప్పగారు దొణప్పగారికి సంస్కృతాంధ్ర పంచకావ్యాలు బోధించారు. ఇట్లా దొణప్పగారికి 12 వయస్సు వచ్చేసరికే సంస్కృతాంధ్రాలలో పాండిత్యానికి పునాది ఏర్పడింది. దొణప్పగారికి 12 వయసులో జీవితం మరొక గొప్ప మలుపు తిరిగింది. ఇది నిజంగా గొప్ప మలుపు. అది ఆనాడు ఆ కుటుంబాల వారు తిరస్కరించిన ఆంగ్ల విద్యాభ్యాసం. దొణప్పగారి మేనత్త భర్త వజ్రకరూరులో పెద్ద ఆసామి అయిన బొబ్బూరు చినతిమ్మప్పగారు దొణప్పగారిని చూడటం తటస్థించింది. మంచి తెలివిగలవాడు, 12 బాలుడు అయిన దొణప్పగారు ఇట్లా సంప్రదాయ విద్యతో ఎదుగు బొదుగు లేకుండా నిలిచిపోవటం ఆయనకు నచ్చలేదు. కుటుంబ పెద్దలను ఒప్పించి దొణప్పగారిని వజ్రకరూరు తీసుకుపోయి హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్లో 5వ తరగతిలో చేర్పించారు. ఇంగ్లీషు విద్యలో రాణించిన దొణప్పగారు 8వ తరగతి పబ్లిక్ పరీక్షలో పాఠశాల మొత్తానికి మొదటి స్థానంలో ఉత్తీర్ణుడయ్యారు. వజ్రకరూరు పాఠశాల జీవితంలో దొణప్పగారిలోని మరొక వెలుగు కిరణం వెలువడింది. అది నటనా ప్రతిభ. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాణిక్య నారాయణరావు ప్రోత్సాహంతో 14వ సంవత్సరంలో చింతామణి నాటకంలో చింతామణి చెల్లెలు చిత్రగా స్త్రీపాత్ర ధారణ చేసి మెప్పించారు. తర్వాత సుభద్ర పరిణయంలో కృష్ణుడుగాను, మోహిని రుక్మాంగదలో రుక్మాంగదుడుగాను ఇంకా మరెన్నో నాటకాలలో నటించి ఎన్నో పతకాలు పొందారు. తర్వాత 1942లో ఒరవకొండ హైస్కూల్లో చేరి 1946లో హైస్కూల్ విద్యను విజయవంతంగా ముగించారు. ఆ కాలంలోనే 1945లో దొణప్పగారికి పితృవియోగం జరిగింది. దొణప్పగారి హైస్కూల్ విద్యాకాలం శ్రీ పుట్టపర్తి సాయిబాబా పూర్వాశ్రమపు రోజులు. అప్పుడు ఆయన పేరు రత్నాకరం సత్యనారాయణ రాజు. ఆయన కూడా నాటకాలలో స్త్రీ పాత్రలు వేసేవారట. ఆయన పక్కన నాయక పాత్రలలో దొణప్పగారు నటించేవారట. ఒరవకొండ హైస్కూల్ విద్యాకాలంలో దొణప్పగారి మరొక ప్రతిభాకిరణం వెలుగులు చిమ్మింది. అది ఆశువుగా పద్యాలు చెప్పటం. ఈ విషయాన్ని గురించి నాగళ్ల గురుప్రసాదరావు గారు దొణప్పగారి షష్ఠిపూర్తి అభినందన సంచికలో ఈ విధంగా రాశారు. ఒరవకొండ హైస్కూల్లో నూతలపాటి పేరరాజు అనే ఒక తెలుగు పండితుడు ఉండేవారు. తెలుగు బోధించటంలో ఆయన బహు సమర్థుడు. ప్రతిరోజూ వారు తరగతిలో ఒక విషయాన్ని గూర్చి 5 నిమిషాలు చెప్పి శ్రీ దొణప్పను, మరొక విద్యార్థిని తనకు కుడిపక్క ఎడమపక్క నిలబెట్టి పద్యాలలో ఆ విషయాన్ని గూర్చి చెప్పమనేవారు. విద్యార్థులిద్దరూ ఆశువుగా పద్యాలు చెప్పేవారు. ఈ సాహిత్య శిక్షణ శ్రీ దొణప్ప ఉరవకొండలో చదివినంతకాలమూ సాగింది. దీంతో వారికి ఆశుకవిత్వం చెప్పటం నల్లేరు మీద బండి నడక అయింది. దొణప్పగారి రచనా వ్యాసంగం 8వ తరగతిలోనే మొదలైంది. అది చిత్రగుప్త అనే పత్రికలో అచ్చయిన చంద్రుడు కలువ అనే కథతో ప్రారంభమైంది. హైస్కూలు కాలంలోనూ, ఆ తర్వాత రూపవాణి, ఆనందవాణి, ఢంకా, సూర్యప్రభ, ప్రజాబంధు మొదలైన పత్రికలలో అసంఖ్యాకంగా పద్యాలు, కథలు, గేయాలు, వ్యాసాలు ప్రచురించారు. తర్వాత 1948లో అనంతపురంలోని దత్తమండల కళాశాలలో ఇంటర్మీడియట్లో చేరి శంఖవరం రాఘవాచార్యులు గారు, కారింపూడి రాజమన్నారు గారు వంటి ఉద్దండుల శిక్షణలో మరింత రాటు తేలారు. పద్యరచనలో, వ్యాసరచనలో, వక్తృత్వంలో ఎన్నో ప్రథమ బహుమతులు పొందారు. మీనాక్షి సుందరాంబా స్మారక సంస్థ వారు నిర్వహించిన బైబిలు, ఖురాను, భగవద్గీత పరీక్షలో ప్రథమ బహుమతిగా 116 పొందారు. ఇంటర్మీడియట్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఆనర్స్ చదవటానికి వాల్తేరులో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వారి అధ్యాపకులు తమ తమ విషయాలలో దిగ్గంతులైనవారు. భాషాశాస్త్రంలో గంటి జోగి సోమయాజి గారు, భద్రిరాజు కృష్ణమూర్తి గారు, సాహిత్యంలో కాకర్ల వెంకట రామనరసింహం గారు, వ్యాకరణంలో దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారు, వజ్జల చినసీతారామస్వామి శాస్త్రి గారు, సంస్కృతంలో మధుసూదన షడంగి గారు. అప్పటికే వయసుకు మించి అత్యుత్తమ స్థాయిలో

జ్ఞాన సముపార్జన చేసి ఉన్న దొణపగారు ఆ అధ్యాపకుల నుంచి వ్యాకరణ, భాషాశాస్త్ర సాహిత్యాలలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందారు. అంతకుముందే దత్తమండలం అంతా పర్యటించి దత్తమండల జానపద సాహిత్యాన్ని సేకరించారు. ఆనర్సులో ఆచార్య గంటి జోగసోమయాజి గారి శిక్షణలో ద్రావిడ భాషల అధ్యయన రంగంలో అభినవేశం సంపాదించారు. 1953లో ఆనర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై యూనివర్సిటీ వారి బహుమతులు ఎన్నో హస్తగతం చేసుకున్నారు. ఆనర్సులో ద్రవిడియన్ ఫిలాలజీ అండ్ జనరల్ లింగ్విస్టిక్స్ అనే విషయాన్ని ప్రత్యేక విషయంగా తీసుకుని ఆ రంగంలో కృషి చేయటానికి కావలసిన పునాది వేసుకున్నారు. 1953లోనే ఆగస్టు 29వ తేదీన ముండ్లూరి హనుమప్పగారి ఏకైక పుత్రిక గోవిందమ్మ గారితో దొణపగారి వివాహం జరిగింది. అప్పుడే అనకాపల్లి కళాశాల వారు, గుడివాడ కళాశాల వారు ఉపన్యాసక పదవి ఇస్తాం రమ్మని ఆహ్వానించారు. భాషాశాస్త్రంలో మరింత కృషి చెయ్యాలనే ఉద్దేశంతో గంటి జోగిసోమయాజి గారి సూచనతో పరిశోధనకు చేరటానికి నిర్ణయించుకున్నారు. తర్వాత ఎంఏ కూడా ప్రథమ శ్రేణిలో ప్రథమునిగా పూర్తి చేసి బంగారు పతకం సాధించారు. పూనార్ దక్కన్ కాలేజీలో భాషాశాస్త్రంలో ప్రత్యేక తరగతులకు హాజరై అప్పటి ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్తలైన సునీత్ కుమార్ చటర్జీ, సుకుమార్ సేన్, ధీరేంద్ర వర్మ మొదలైన వారి దగ్గర శిక్షణ పొందారు. గంటి జోగిసోమయాజి గారి వద్ద పరిశోధనకు చేరారు. పరిశోధన అంశం తెలుగులో వైకృత పదాలు. పరిశోధనలో ఉండగానే 1958లో విశ్వవిద్యాలయ ఉపకులపతి శ్రీ విఎస్ కృష్ణ గారు స్వయంగా పిలిచి ఆంధ్రశాఖలో ఉపన్యాసకుడుగా నియమించారు. 1965లో దొణపగారు పరిశోధన పూర్తి చేసి సిద్ధాంత గ్రంథ సమర్పణ చేశారు. దీంతో రీడర్ పదవి వరించింది. 1966లో పిహెచ్డి పట్టా పుచ్చుకొని డాక్టర్ దొణప్ప అయ్యారు. 1971లో ఆచార్య పదవి కూడా వరించింది. 1970-76ల మధ్య తెలుగు వ్యుత్పత్తి పదకోశం ప్రాజెక్టు చేపట్టి కొంత భాగాన్ని ప్రచురణ స్థాయికి తీసుకువచ్చారు. 1976లో గుంటూరులోని ఆంధ్ర విశ్వకళా పరిషత్ స్నాతకోత్తర కేంద్రం నాగార్జున విశ్వవిద్యాలయంగా ఏర్పడటంతో దొణప్పగారు అక్కడి తెలుగు శాఖకు అధ్యక్షులుగా నియమించబడి గుంటూరు వెళ్లిపోయారు. 1980-81లో నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్గా పనిచేశారు. 1983-85లో నాగార్జున విశ్వవిద్యాలయ కళాశాల ప్రాచార్యులుగా పనిచేశారు. 1985-86లో తెలుగు విజ్ఞానపీఠం ప్రత్యేకాధికారిగా పనిచేశారు. అంతర్జాతీయ తెలుగు సంస్థ నిర్దేశకులుగా పనిచేశారు. దొణప్పగారి కృషిని, సాధికార విద్వత్తను గుర్తించి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు 1986లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించి దొణప్పగారిని దానికి మొదటి కులపతిగా నియమించారు. చివరిగా వారు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసి ఎన్టీ రామారావు గారు పదవి విరమణ చేయగానే నైతిక విలువలు పాటిస్తూ తమ పదవికి కూడా రాజీనామా చేశారు. ఆచార్య తూమాటి దొణప్పగారు ఆంధ్ర భాషా సాహిత్య జానపద కళారంగాలలో అనితర సాధ్యమైన ఘనతను సాధించిన గొప్ప కృషీవలుడు. ఎంతటి ఘనతను, ఎంతటి ఉన్నత పదవులను సాధించినా నిరాడంబరంగా జీవించారు. పిహెచ్డి విద్యార్థుల పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. తాము కృషి చేసిన రంగాలన్నింటిలోనూ పరమ ప్రామాణికమైన గ్రంథాలను రచించి తెలుగు జాతికి విలువైన సేవ చేశారు. వారు ఎన్నో పురస్కారాలు కూడా పొందారు. 1965-66లో వరుసగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పరిశోధనలో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్వర్ణ పతకాలు పొందారు. వారి తెలుగు హరికథ సర్వస్వము అనే గ్రంథానికి ఆంధ్ర విశ్వవిద్యాలయం డీలిట్ పట్టా ప్రదానం చేసింది. 1980లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమానాలు 3 సార్లు పొందారు. వారు రచించిన గ్రంథాలు ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణము, భాషాచారిత్రక వ్యాసావళి, తెలుగులో కొత్త వెలుగులు, జానపద కళా సంపద, తెలుగు హరికథా సర్వస్వము, తెలుగులో చేరిన ఇండో ఆరియన్ పదాలు, దక్షిణ భారతదేశంలో తోలుబొమ్మలాట, మన కళాప్రపూర్ణుల కవితా రేఖలు, ఆకాశవాణి భాషితాలు, ఆంధ్రుల అసలు కథ, బాలల శబ్దరత్నాకరం, తెలుగు మాండలిక శబ్దకోశం. ఈ విధంగా తమ 8వ సంవత్సరంలో మొదలైన అధ్యయన, అధ్యాపన, పరిశోధన జీవితం వారి 70వ సంవత్సరం వరకు అవిశ్రాంతంగా, అవిచ్ఛిన్నంగా, అప్రతిహతంగా కొనసాగింది. అద్భుతమైన జ్ఞాన సంపదతో, శిష్య సంపదతో వెలుగొందిన ఆచార్య తూమాటి దొణప్పగారు 1976 సెప్టెంబర్ 6వ తేదీన పరమపదించారు.

ఆచార్య తుమ్మాటి దోణప్ప గారి జయంతి సందర్భంగా ఆచార్య తుమ్మాటి దోణప్ప గారి సాహిత్యం సేవ పరిశోధన అంశం గురించి ప్రొఫెసర్ పరిమి రామనరసింహం గారి ప్రసంగం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్ గీతలు వింటారు. ముందుగా పులి బెబ్బులి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర

అల్లరి బావ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

జనతా గ్యారేజ్ చిత్రం నుంచి శంకర మహాదేవన్, రేణారెడ్డి పండుపాట, గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవశ్రీ ప్రసాద్.

చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

అది ఎదురుగా ఉషారమణి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సునాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖాభివృద్ధిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేసిందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవాళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశ ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్ లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పజిష్కియాన్తో టెలిఫోన్ లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పజిష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని, భారత్ స్థిరమైన వైఖరిని

0: ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అట్ ఏఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వాడి ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు బలోపేతం చేసేందుకు అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకిత భావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా అభివర్ణించి రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్ లో భాగంగా వెనెజువేలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువేలాలో భారీ ప్రాణ నష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 325.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 అంతర్జాతీయ సిరీస్ లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్ లోని రివర్ సైడ్ గ్రౌండ్ లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 10:00 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్ లో, 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్ లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ ఓడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్ పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ ఓడించి రౌండ్ ఆఫ్ 16 కు అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశం నలుమూల

0: నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీపీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16 కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో క్యాన్సర్ అవగాహన అనే అంశంపై క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్ర రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ గారు.
1: క్యాన్సర్ అన్నది ఒకప్పుడు ఎక్కడో విన్న పదంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా విస్తరించిపోతున్నది. దీనికి చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఆహారపు అలవాట్లు అంటారు, కొంతమంది మన లైఫ్ స్టైల్ చేంజెస్ అని అంటారు. కానీ ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఒక సామాన్య మానవుడికి తెలియడం చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు మనకి అసలు క్యాన్సర్ మీద ఉన్న అపోహలను వీటన్నిటిని నివృత్తి చేయడానికి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం జయచంద్ర రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ కు గల కారణాలు ఏమిటంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ క్యాన్సర్ నిజంగా పెరుగుతుందా, ఎక్కువ వ్యాపిస్తుందా, అది పట్టణాలకు మాత్రమే సంబంధించిందా, లేకపోతే రూరల్ బ్యాక్గ్రౌండ్ మారుమూరు పల్లెల వరకు కూడా వెళ్తుందా అనేది ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇదే క్వశ్చన్ మాకు ప్రతిరోజు డే టు డే ప్రాక్టీస్లో ప్రతి ఒక్కరి నుంచి అడుగుతున్న క్వశ్చన్. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన వారు ఫస్ట్ థింగ్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అడిగే క్వశ్చన్ ఇది. అండ్ వాళ్ళకి ఇది ఎంత భయభ్రాంతులుగా అయిపోయారంటే, ఈ క్యాన్సర్ అనేది ఇంకా మనం నయం చేయలేమా, ఈ క్యాన్సర్ వస్తే ఇంకా జీవితం ఎక్కడితో అంతమైపోతుందా, ఇది మా పిల్లలకు కూడా వస్తుందా. సో ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ టైంలో మీరు ఈ క్వశ్చన్ అడగడం అనేది జనాలందరూ కూడా తెలియాల్సిన అంశం. ఇది క్యాన్సర్ నిజంగానే పట్టణాలకే కాదు మారుమూల ప్రదేశాలకు కూడా పెరుగుతుంది. ఇంతకు ముందుతో పోలిస్తే క్యాన్సర్ అనే ఇన్సిడెంట్స్, ఒక సంవత్సరంలో క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయినవి డెఫినెట్గా చాలా చాలా ఎక్కువ నెంబర్స్ లో పెరుగుతున్నాయి. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవి నేను మీకు వివరంగా చెప్తాను. ఎంత పెరుగుతున్నాయంటే, ఒక 2022 సంవత్సరానికి రికార్డ్ చేస్తే 2025 ఇంకా రికార్డ్ అవుతా ఉంది. ఇంచుమించు 14.5 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆడవారు లేదు, మగవారు లేదు, ఇద్దరిలో ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ యొక్క క్యాన్సర్ వల్ల మరణాలు అనేవి చూసుకుంటే 9.6 లక్షల క్యాన్సర్ డెత్స్ ఒక్క 2022 సంవత్సరంలో మాత్రమే రికార్డ్ అయ్యాయి. దీంట్లో కూడా ఇద్దరికి, ఆడవారికి మగవారికి, ఇంచుమించు 4.6 లక్షలు 4.9 లక్షలు క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ మరణాలు మనం చూసాం. అండ్ ఈ క్యాన్సర్ యొక్క నెంబర్స్ చూస్తే మన దేశము 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ చైనా, అండ్ నెక్స్ట్ ఇండియా. ఇంత నెంబర్స్ పెరగడానికి కారణం చాలా రకాలు ఉన్నాయి. వివరంగా క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక 2-3 లైన్స్లో నేను అన్నిటినీ కొలాబరేట్ చేసి ఒక ఆక్రోనిమ్ కూడా దీనికి కాయిన్ చేశాను. స్టెప్ అనే ఒక పదం దీనికి కాయిన్ చేశాను. సో దట్ మనకు జనాలు వినినప్పుడు కానీ దాని గురించి అర్థం చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ కారణం సోషల్ ఫ్యాక్టర్స్. ఒకనొక రోజుల్లో మేబీ 2-3 దశాబ్దాలు క్రితము క్యాన్సర్ అనగానే భయపడిపోయేవాళ్ళు. అదొక సోషల్ స్టిగ్మా, ఎవరు బయటకు కూడా వచ్చేవారు కాదు. పక్కింట్లో వాళ్ళకి చెప్పడం దేవుడికి ఎరుగు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు. అలాంటప్పుడు పేషెంట్ను మనము హాస్పిటల్కి వస్తారని అనుకోకూడదు. రానప్పుడు ఆటోమేటిక్గా నెంబర్స్ డాక్యుమెంట్ అవ్వవు. సో అప్పుడు లెక్క చూసుకుంటే ఇలా 14.5 లక్షలు ఉండేవి కాదు. ఒప్పుకుంటాను, అప్పుడు పాపులేషన్ కూడా ఇంత లేదు. కానీ

0: ఉన్న పాపులేషన్ కూడా అప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఇప్పుడున్న పాపులేషన్ కి వస్తున్న నెంబర్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్టిగ్మాలో నుంచి ఇప్పుడు బయటపడుతున్నారు, ఆ సోషల్ బ్యారియర్స్ నుంచి బయటకు వచ్చి హాస్పిటల్స్ కు వస్తున్నారు, ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ చూసుకుంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ స్టెప్ లో నెక్స్ట్ టీవీ, ఇప్పుడున్న టెక్నాలజీ ఈవెన్ స్మాలెస్ట్ ఒక వెంట్రుక సైజు ఉన్న క్యాన్సర్ సైజు ట్యూమర్ సైజును కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఇంతకు ముందు మనం ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేదు మన దేశంలో. అవసరమైతే ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్, మెట్రో సిటీస్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు లాంటి సిటీస్ లో మాత్రమే మన దేశంలో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ డయాగ్నోస్టిక్స్ ఉండేవి. ఇప్పుడు టైర్ 2 టైర్ 3 సిటీస్ లో కూడా వచ్చేసింది. ఈవెన్ టౌన్స్ లో కూడా మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్, మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చున్నాయి. మంచి వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది, సో మోర్ నెంబర్స్ డాక్యుమెంట్ అవుతాయి. నెక్స్ట్ ఈ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ప్రపంచం అంతా తెలిసిన వాస్తవం ఏంటంటే క్యాన్సర్స్ కు వచ్చే కారణాల్లో జెనెటిక్ కారణాలు పక్కన పెడితే ఎన్విరాన్మెంట్ కారణాలు అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు డెవలప్ ఏ క్యాన్సర్. ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఎక్కడ చూసినా పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఏది చూసుకున్న పొల్యూషన్. ఈ పొల్యూషన్స్ అనుకోవచ్చు అంటే పొల్యూషన్ వస్తే క్యాన్సర్ వస్తుందా, పొల్యూషన్ వల్లే క్యాన్సర్ వచ్చిందా, నేను అలా జనరలైజ్డ్గా చెప్పను. కానీ స్పెసిఫిక్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పొల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ పొల్యూషన్ అంటాం, దాంట్లో ఆర్సెనిక్ అనే ఒక కెమికల్ ఉంటుంది, ఆస్బెస్టోస్ అనే కెమికల్ ఉంటుంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ సాయిల్లోనో వాటర్లోనో ఎయిర్లోనో కలుషితమైనప్పుడు అవి క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. ఇంతకుముందు ఇంత ఇండస్ట్రియలైజేషన్ లేదు, అప్పుడు ఇలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ తక్కువ ఉండేవి, క్యాన్సర్స్ తక్కువ కారణాలు. ఇప్పుడు ఇవి పెరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా అవి కూడా పెరుగుతాయి. అలాగే వాటర్ పొల్యూషన్, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరి అనేది ఉంటుంది, దానివల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇలా వైడ్ స్ప్రెడ్గా అది తిరుగుతున్నప్పుడు, జనాల్లో ఎక్కువ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. సో ఇలా ఒక పొల్యూషన్ అనే జనరలైజ్ స్టేట్మెంట్ కాకుండా మేము క్యాన్సర్ డాక్టర్స్గా వీటిని కార్సినోజెన్స్ అంటాం. ఈ కార్సినోజెన్స్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా క్యాన్సర్స్ పెరుగుతాయి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈస్ పి, పర్సనల్ ఫ్యాక్టర్స్. అందరికీ తెలుసు మన పెద్దవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ ఎంత ఫిజికల్గా వీక్ అయ్యారు. అంటే దీనికి జనరేషన్ గ్యాప్ అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. కానీ ఇంతకు ముందు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీయే లేదు, సెడెంటరీ లైఫ్, ఎక్కడ కూర్చొని అక్కడే ఉద్యోగం చేయటం, లేకపోతే ఇంట్లో నుంచి ఆడుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి మొబైల్స్లో ఆడుకుంటున్నారు కానీ ఫిజికల్గా వచ్చి ప్లే గ్రౌండ్స్లో ఎవరు ఆడుకోవట్లేదు. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ బయట ఫుడ్ తినటం, ఆయిల్స్ ఏం వాడతారో తెలియదు బయట తింటున్నప్పుడు, కొన్ని కొన్ని ఆయిల్స్ కారణాల వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎక్కువ ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న జనరేషన్స్లో పికింగ్ అప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, టొబాకో స్మోక్ చేయటం అనేది కొంతమంది ఒక ఫ్యాషన్గానో ఒక స్టైల్గానో తీసుకుంటున్నారు. ప్రపంచం అంతా చెప్పేది టొబాకో అంటే ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మోక్, సిగరెట్లు అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, చుట్ట అవ్వచ్చు, లేకపోతే నవలటం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుట్కా, పాన్, జర్దా ఇలాంటి తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని ప్రపంచం అంతా చెప్తుంది. కానీ జనరేషన్ ఇది ఒక ఫ్యాషన్ లాగా మోర్ దీనికి అడాప్ట్ అవుతున్నారు, ఆటోమేటిక్గా దీనివల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి. సో ఈ కారణాలన్నీ మనము ఒక చిన్న అక్రోనిమ్ స్టెప్ అనే అక్రోనిమ్ లో తీసుకుంటే 90% ఆఫ్ ది రీజన్స్ క్యాన్సర్స్ పెరగడానికి కారణాలు దీంట్లో ఫిట్ అవుతాయి.
1: సాధారణంగా మనకి హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చేటప్పుడు వాటికి కొన్ని సింప్టమ్స్ అనేవి మనకి ఏవైనా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి జ్వరం వస్తే టెంపరేచర్ రైజ్ అవటం, లేదంటే జలుబు చేయటం, దగ్గు రావటం అటువంటివి ఉంటాయి. కానీ క్యాన్సర్కున్న ఒక విలక్షణమైన లక్షణం ఏంటి అని అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది మన బాడీలో ఉందో లేదో తెలియదు. అందువల్ల కూడా చాలామంది సామాన్య ప్రజలు ఇది క్యాన్సర్ అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఎక్కడో లేటెస్ట్ స్టేజ్లోనే తెలుసుకోగలుగుతున్నారు, అప్పటికి చేయి దాటిపోయింది అని అనుకుంటున్నారు. అసలు క్యాన్సర్ ఉన్నది అని ఒక సామాన్య ప్రజెంట్ తనకు తెలుసుకోవాలనుకుంటే తనకి ఎటువంటి లక్షణాలు ఉంటే నేను ఓకే నాకు క్యాన్సర్ సింప్టమ్స్ అనిపిస్తున్నాయి అని అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు?
0: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మన దేశం స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన దగ్గరికి అంటే ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్స్ వచ్చే మొత్తం పేషెంట్స్లో మనం డేటా తీసుకుంటే 60-70% క్యాన్సర్ రోగులు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నారు. రీజన్ ఏంటంటే

0: ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, వాళ్ళకి తెలియదు ఆ సింప్టమ్స్ ఏంటి, ఎర్లీగా దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేసుకోగలిగితే ఎక్కడికి పోవచ్చు, ఇవి తెలియకే మన దగ్గరికి 60-70% అంటే యూ కెన్ ఇమాజిన్ ద బర్డన్. పాపం వీళ్ళకి మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసినా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాం. అండ్ ఓన్లీ 30% or 40% ఎర్లీ స్టేజ్లో వస్తున్నారు, అది కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సిటీస్ లో బాగా ఫెసిలిటీస్ బాగా ఉండి, వీళ్ళకి అవగాహన వెరీ ఇంపార్టెంట్, అవగాహన బాగా ఉండి ఐడెంటిఫై చేసుకోగలిగిన వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు ఈ ఏముంటే ఇలాగా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే, మీరు అడిగిన క్వశ్చన్ చాలా అప్రోప్రియేట్. క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సిమ్టమ్, ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం అనేది ఏ క్యాన్సర్కి సపరేట్గా ఉండదు. బాడీలో తల నుంచి కాలు వరకు అన్ని పార్ట్స్కి క్యాన్సర్స్ వస్తాయి. ఆ క్యాన్సర్స్లో కొన్ని క్యాన్సర్స్ మాత్రమే వెంటనే బయటపడతాయి, కొన్ని క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా పేషెంట్కి పొరపాటును వేరే ఏదో ఒక జబ్బుకి చూపించుకోవడానికి వచ్చి క్యాన్సర్ అని బయటపడే అవకాశం ఉంటుంది. అది క్యాన్సర్ యొక్క లక్షణం అలాంటిది. అండ్ మనం దాని గురించి ఎక్కువగా ఏ క్యాన్సర్ని ఎలాగ కనిపెట్టొచ్చా అని చెప్పి స్టడీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వందల క్యాన్సర్స్ ఉన్నాయి, దాంట్లో అట్లీస్ట్ మనకి మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్. వందల క్యాన్సర్స్లో వాటిని మళ్ళీ సబ్టైప్ చేస్తే వేలు లక్షలు అవుతాయి. అలాంటి వాటిల్లో ఈ మూడు క్యాన్సర్లు మాత్రమే కలిపితే సుమారు 50% అన్ని క్యాన్సర్స్ కలిపితే ఈ మూడే ఉంటాయి. అందుకనే ఇండియా వైడ్ ఈ మూడు క్యాన్సర్స్ని ఎట్లా గుర్తించాలి, ఎంత తొందరగా వీటిని గుర్తించి వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని స్టడీ జరుగుతూ ఉన్నాయి. నోటి క్యాన్సర్ వచ్చే ముందే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ తమలపాకు, టొబాకో అండ్ స్మోక్ వల్ల వస్తుందని చెప్పి ఫస్ట్ తెలుసు కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది. ఒకవేళ ఇవి ఉన్నా లేకపోయినా వచ్చిన ఎడల ఎక్కువ శాతం మందికి మా దగ్గరకు వచ్చేవాళ్ళు నోట్లో అల్సర్స్ ఉండటం కానీ, నోట్లో కాయలు గడ్డలు రావటం వల్ల కానీ, నోట్లో వైట్ ఆర్ రెడ్ కలర్ ప్యాచెస్ ఫామ్ అవటం వల్ల కానీ, ఒక 40-50 సంవత్సరాలు వచ్చినప్పుడు జనరల్గా పళ్ళు ఆ టైంలో రాలవు, రాలితే చిన్నప్పుడు రాలితే, లేకపోతే ఒక 70 వయసు దాటిన తర్వాత రాలితే, కానీ 40-50 మధ్యలో సడన్గా పళ్ళు రాలిపోవటం, లూజన్ అప్ అయిపోవటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ కారణాల్లో ఇవి ఎర్లీ సైన్స్ అనమాట. ఈ టైంలోనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్ దగ్గరికి వస్తే మేము దాన్ని ఎగ్జామిన్ చేసి ఏదన్నా క్యాన్సర్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, అంటే క్యాన్సర్గా రాబోయే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని ఐడెంటిఫై చేస్తే వాళ్ళని క్యాన్సర్ బారి నుంచి పడకుండా కాపాడవచ్చు. ఒకవేళ అప్పటికే ఏదన్నా ఎర్లీ స్టేజ్లో వచ్చి ఉంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్, సుమారు 25 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలి. ఉంటేనే వాళ్ళు రొమ్ముని సెల్ఫ్ వాళ్ళకు వాళ్లే ఎగ్జామిన్ చేసుకునే పద్ధతులు ఉంటాయి, డాక్టర్స్ అడిగితే చెప్తారు. ఆ పద్ధతుల ద్వారా నెలకొకసారి వాళ్లే ఎగ్జామిన్ చేసుకుంటా ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి, ఐడెంటిఫికేషన్ అంటే ఏం దొరుకుతుంది, ఏదన్నా గడ్డలు రొమ్ములో గడ్డలు కానీ, లేకపోతే రొమ్ము నుంచి డిశ్చార్జ్ ఏదన్నా తెల్లగా కానీ ఎర్రగా కానీ నల్లగా కానీ డిశ్చార్జ్ రావటం, సంకల్లో గడ్డలు రావటం ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఒక ఎక్స్రేనో మ్యామోగ్రామనో ఏదో అల్ట్రాసౌండ్నో చేసి ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్ చేస్తాం. అలాగే గర్భాశయ ముఖద్వారం, వీళ్ళకి ఒక 35-30 సంవత్సరాలు దాటిన మహిళలు ఇదర్ పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం అవటం కానీ, ఎక్కువసార్లు రక్తస్రావం అవటం కానీ, లేకపోతే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ లాంటిది, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాంటిది ఎక్కువ రావటం కానీ, ఇలాంటివి కొన్ని కారణాలు, కొన్ని సింప్టమ్స్ ఎర్లీగా వస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అదేదో ఇన్ఫెక్షన్ వచ్చిందనో, లేకపోతే ఈసారే కదా ఇంకొకసారి వెళ్తే ఇంకోసారి అయితే డాక్టర్ చూపించుకుందామనో అని జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వీలైనంత త్వరగా కన్సల్ట్ అయితే తప్పకుండా దానికి ఒక చిన్న ప్యాప్స్మీర్ అనే ఒక చాలా బేసిక్ టెస్ట్ అండి, కానీ దానివల్ల జీవితమే మారిపోతుంది. అలాంటివి చేసి వాళ్ళకి ఏదన్నా ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ 10-15 సంవత్సరాల ముందే ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మీరు 15 సంవత్సరాల ముందు మీకు క్యాన్సర్ రాబోతుంది అని చెప్పే ఒక సింపుల్ టెస్ట్ ఉందంటే అది ఒక వరం లాంటిది. అలాంటివి ఆచరించటం వల్ల మనము అట్లీస్ట్ వీ కెన్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు. ఇలా ప్రతి క్యాన్సర్కి ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క చిన్న చిన్న హింట్స్ ఇస్తూ ఉంటుంది, ఆ హింట్స్ని మనము నెగ్లెక్ట్ చేయకుండా పట్టుకోగలగాలి.
1: అయితే ఇప్పుడు చాలా మంది వరకు క్యాన్సర్ అంటే చాలా ఎక్కువ డబ్బుతో వ్యయం ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్గా ప్రజలు భావిస్తూ ఉంటారు. అసలు క్యాన్సర్కి ఎటువంటి చికిత్స అందుబాటులో

0: ఉంది, ఆ వివరాలు తెలియజేస్తారు.
1: తప్పకుండా అండి. మీరు అడిగిన క్వశ్చన్ పార్ట్లీ కరెక్ట్, ఎందుకంటే ఎక్కువ వ్యయం క్యాన్సర్ ట్రీట్మెంట్కి అవుతున్నది అంటే దానికి నేను ఇందాకే ఆన్సర్ ఇచ్చాను. మన దగ్గరికి 60-70% వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నప్పుడు ఒక సింగిల్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్తో వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వలేం. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేదాన్ని మేము జనరల్గా వాడే మా డాక్టర్స్ ఆంకాలజిస్ట్ భాషలో మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటాం. అంటే క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సింగిల్ ట్రీట్మెంట్తో కంప్లీట్గా క్యూర్ చేయటం అనేది కష్టం. అదే ఎర్లీ స్టేజ్లో అయితే పాసిబిలిటీ ఆఫ్ ట్రీటింగ్ దట్ క్యాన్సర్ విత్ ఎ సింగిల్ ట్రీట్మెంట్ మొడాలిటీ, ఒకే ఒక్క మొడాలిటీతో ట్రీట్ చేయడే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, రిజల్ట్స్ కూడా ఈక్వల్గా మంచిగా వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు డిఫరెంట్ మొడాలిటీస్, అంటే సర్జికల్ మొడాలిటీ ఒకటి, అంటే ఆపరేషన్ చేసి సర్జరీ చేసి కాయం గడ్డో క్యాన్సర్ ట్యూమర్ని తీయటం, మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ ఇంజెక్షన్స్, లేటెస్ట్గా కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ కీమోథెరపీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చి క్యాన్సర్స్ని నయం చేస్తారు. రేడియేషన్ థెరపీ అంటే బయట నుంచి రేడియేషన్, ఆర్ వాడుక భాషలో చెప్పాలంటే కరెంట్, అంటే ఇది ఎలక్ట్రిసిటీ కాదండి, ఇది కరెంట్, అంటే రేడియేషన్ కంటికి కనపడని ఎక్స్రే రేస్ కానీ గామా రేస్ కానీ పర్టికులర్ క్యాన్సర్ ఉన్న ఏరియాలో పడతాయి, 5-10 నిమిషాల్లో ఉంటాయి. క్యాన్సర్ సెల్స్ మాత్రమే ఈ రేస్ వెళ్ళి చంపుతాయి. ఆ రకంగా కూడా క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకా కూడా స్పెసిఫిక్గా ప్రిసైజ్ న్యూక్లియర్ మెడికల్ థెరపీ అని ఉంటుంది, అంటే న్యూక్లియర్ ఐసోటోప్స్, అయోడిన్ 131 అని, గ్యాలియం 68 అని, ఇలా ఇరిడియం 92 అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ ఐసోటోప్స్ ఉంటాయి. ఈ ఐసోటోప్స్ను వాడి పర్టికులర్గా క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని ఆ క్యాన్సర్ని చంపేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకా కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ప్రోటాన్ థెరపీ అని ఉంది, రోబోటిక్ థెరపీస్ ఉన్నాయి, వీటి అడ్వాన్స్మెంట్స్కి ఎక్కడ అంత అనేది లేదు. కానీ ఐడెంటిఫై మనం ఏది ఇంపార్టెంట్గా చూసుకోవాలి అంటే ఏ క్యాన్సరు ఏ స్టేజ్లో ఉంది, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ తెలియడం కోసమే ఒక ఆంకో సెంటర్కి వెళ్తే క్యాన్సర్ స్టేజ్ను బట్టి, క్యాన్సర్ టైప్ను బట్టి, క్యాన్సర్ వచ్చిన మనిషిని బట్టి ట్రీట్మెంట్ మొడాలిటీ మారుతుంది. నేను చెప్పిన మొడాలిటీస్లో ఎర్లీ స్టేజ్లో వస్తే ఒకటి లేకపోతే రెండు మొడాలిటీస్తో ట్రీట్మెంట్ చేసుకొని మంచి రిజల్ట్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన 4-5 మొడాలిటీస్ అన్నీ వాడినా కూడా రిజల్ట్స్ ప్రామిసింగ్గా ఉండవు.
0: అయితే ఇప్పుడు చాలా మందికి ఉన్న ఒక అపోహ ఏంటి అని అంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా కొన్ని క్యాన్సర్ కారకాలు అన్నవి ఎక్కడో ఉండిపోతే మళ్ళీ మల్టిప్లై అయిపోయి మళ్ళీ ఎక్కువగా క్యాన్సర్ రావటానికి, క్యాన్సర్ తీవ్రత రావటానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకం ఉన్నది. అయితే ఇప్పుడు ఇటువంటి సమస్యలు ముందు ముందు లేవనెత్తకుండా ఉండటానికి చికిత్స అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు మనకి క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు తీసుకుంటే బాగుంటుంది?
1: పేషెంట్స్ ఈ క్వశ్చన్ అడగడంలో తప్పులేదండి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళనో, పక్క వీధి వాళ్ళనో, పక్క ఊరు వాళ్ళనో, ఎక్కడో దూరంగా ఉన్న రిలేటివ్స్నో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు సర్వసాధారణం. అండ్ వాళ్ళు ఇలాంటివి చూసుకొని ఉంటారు, క్యాన్సర్ వచ్చి ట్రీట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రావటం, ట్రీట్మెంట్ మధ్యలోనే పెరగటం, ట్రీట్ చేయించుకున్న ఎన్నో ఒకటి రెండు దశాబ్దాల తర్వాత రావటం, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే చనిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళు వినుంటారు, చూసుంటారు. అందుకని ఈ క్వశ్చన్ అనేది అరైజ్ అవటం సర్వసాధారణం. కానీ దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి, ఎందుకంటే అన్ని క్యాన్సర్స్ ఒకేలా ఉండవు. క్యాన్సర్ అనే పదము చాలా బ్రాడ్ టర్మ్, ఒక సింగిల్ డిసీజ్ని స్పెసిఫై చేయదు. ఇందాక నేను అన్నట్లుగా తల నుంచి కాలి గోటి వరకు క్యాన్సర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలోనే రావచ్చు. ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది, అది మనం ఏ స్టేజ్లో గుర్తించామో అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఏ సబ్ టైప్, కొంచెం మంచి సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చెడు సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చాలా డేంజరస్ సబ్ టైప్స్ ఉంటాయి, ఇలా ఏ సబ్ టైప్ అనేది చేసుకోవటం ఇంపార్టెంట్. దానికి ఏదైనా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ హిస్టరీలో నడుస్తున్నాయా అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఆ క్యాన్సర్ యొక్క ట్యూమర్ బయాలజీ, అంటే దాని యొక్క అణువు ఎలా ప్రవర్తిస్తుంది అనే దాని ట్యూమర్ బయాలజీని తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఇలా వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాతనే మనము దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఒక రిజల్ట్, రెండు ట్రీట్మెంట్స్ కలిపితే ఒక రిజల్ట్, అన్ని ట్రీట్మెంట్ కలిస్తే ఒకలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక

0: పేషెంట్కి మేము సర్జరీ మాత్రమే చేసి ఆ పేషెంట్కి ఆ స్టేజ్లో క్యాన్సర్ నయమైపోతుంది అని చెప్తే, ఒక సింగిల్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఒక ఎర్లీ స్టేజ్ ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్కి సరిపోవచ్చు. కానీ అదే పేషెంటు అదే క్యాన్సరు అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చారనుకోండి, సర్జరీ ఒక్కటే చేసి మేము క్యూర్ చేయలేము. సర్జరీ చేస్తే మళ్ళీ అక్కడే రావచ్చు. ఈ రోజుకి అక్కడి నుంచి క్యాన్సర్ తీసాం, కానీ కంటికి కనపడని క్యాన్సర్ కణం సర్జరీలో పోకపోయి ఉండొచ్చు, అది మళ్ళీ రావచ్చు. అందుకనే వెంటనే సర్జరీ అయిపోయిన తర్వాత రేడియోథెరపీ అనేది ఇస్తాం, సో దట్ అక్కడి నుంచి మళ్ళీ రానివ్వకుండా. సరే, ఆ కణం అక్కడ చనిపోయింది సరే, అది రక్తంలో ప్రవహించి ఇంకెక్కడికో వెళ్ళి పిల్లగడ్డలు అంటాం, లేకపోతే క్యాన్సర్ మెటాస్టాసిస్ అని అంటాం మా భాషలో. అలాంటివి జరిగి నోటి క్యాన్సర్కి లివర్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు, రొమ్ము క్యాన్సర్కి లంగ్స్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు, మరి అక్కడికి ఎందుకు వెళ్ళి? అలా రాకుండా ఉండడానికి కీమోథెరపీ అనేది కూడా యాడ్ చేస్తాం. కీమోథెరపీ అనేది రక్తంలో ఇస్తాం కాబట్టి టోటల్ బాడీలో అది సర్క్యులేట్ అయ్యి క్యాన్సర్ కణం ఎక్కడున్నా సరే స్పెసిఫిక్గా ఎతికి మరీ పట్టుకొని దాన్ని అక్కడితో అణిచివేస్తుంది. ఇలా ట్రీట్మెంట్ మొత్తము కంప్లీట్ కోర్సు కనుక ఫాలో అయితే పేషెంటు మళ్ళీ తిరిగి రావటం అనేది తక్కువ ఛాన్స్. లేదు, ట్రీట్మెంట్ నేను అంతా ఫాలో చేశాను అయినా సరే వచ్చాయి అంటే, దానికి కూడా చాలా కామన్ కారణాలు ఉన్నాయి చెప్తాను, టెక్నికల్ కారణాలు కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నోటి క్యాన్సరు సర్జరీ చేస్తాము, రేడియేషన్ ఇస్తాము, అవసరమైతే కీమోథెరపీ కూడా ఇస్తాము. పేషెంట్స్ మళ్ళీ ఫాలోఅప్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ అదే జస్ట్ డాక్టర్ ఛాంబర్కి రాకముందు బయట సిగరెట్ తాగేసి నోరు కడుక్కొని వచ్చేస్తారు, లేకపోతే ఏ పానో గుట్కానో నోలుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తారు. సర్జరీ చేసి రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ చేసి ఆ పేషెంట్కి క్యాన్సర్ క్యూర్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ కారణాలు మీరు ఇంకా కంటిన్యూ చేస్తే ఎవరు మాత్రం కాపాడగలరు అని, అది వెరీ కామన్ రీజన్. అందుకనే పేషెంట్కి ఎప్పుడు మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఏదైతే ఒకవేళ ఉండుంటాయో అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ని మనం అనుకుంటే మార్చుకోవచ్చు, వాటిని అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, వాటన్నిటికీ దూరంగా ఉండమని కౌన్సిల్ చేస్తాం. వాటిని అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఫాలోఅప్. కొంతమంది అనుకోవచ్చు ప్రైవేట్ డాక్టర్స్ ఓపీ పెరుగుతుందనో డబ్బులు వస్తాయో అని చెప్పి మళ్ళీ మళ్ళీ రమ్మంటారని, అది తప్పండి. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా క్యాన్సర్ అనేది లాంగ్ టర్మ్గా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫాలోఅప్ అనేది చెప్తారు. చెప్పిన ఫాలోఅప్ టైంకి తప్పకుండా, క్రమం తప్పకుండా, కొన్ని జబ్బులకి నెల నెలా చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని జబ్బులకి 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిటికి 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫాలోఅప్కి తగ్గట్టుగా రిలీజియస్గా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేసుకుంటా ఉన్నప్పుడు తిరిగి రావటం అనేది ఛాన్సెస్ చాలా తగ్గుతాయి.
1: అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ అన్నది ఒక్కొక్క స్టేజ్లో బయటపడినప్పుడు ఒక్కో రకంగా ట్రీట్మెంట్ ఉంటుందని మీరు మాకు చెప్పారు, శ్రోతలు కూడా విని వాళ్ళు తెలుసుకుంటారు ఎలా ఇటువంటి స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అన్నది. అయితే ఏదేమైనా సరే, ఏ స్టేజ్లో ఉన్నా సరే, క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నది ఖర్చు వ్యయంతో కూడుకున్న విషయమే. ఈ ఖర్చుని అందరూ భరించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. వీటికి ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహాలు ఇస్తుంటే ఆ వివరాలను తెలియజేయండి.
0: ప్రభుత్వం చాలా స్కీమ్స్ ద్వారా, చాలా రకమైన సబ్సిడీస్ ద్వారా ఈ క్యాన్సర్ని నిర్మూలించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. సంవత్సరాల నుంచి ఎలాగైతే టీబీ ముక్త్ భారత్ అని చెప్పి క్యాంపెయినింగ్ నియర్లీ 40-50 ఇయర్స్ నుంచి జరుగుతుందో, అలాగే క్యాన్సర్ని కూడా దేశం నుంచి వెళ్ళగొట్టడానికి, ఆ క్యాన్సర్ని అరికట్టడానికి, నెంబర్స్ని అణిచివేయడానికి ఇంచుమించు 2-3 దశాబ్దాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ క్యాన్సర్ నివారణ కోసమే సపరేట్గా ఒక స్కీమ్ ఫామ్ చేశారు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విచ్ ఇంక్లూడ్స్ క్యాన్సర్. ఒక 5 మెయిన్ క్యాన్సర్స్ ఉన్నాయి, దాంట్లో క్యాన్సర్ 5 మెయిన్ డిసీజెస్ ఉన్నాయి, దాంట్లో క్యాన్సర్ మెయిన్. ఈ ప్రోగ్రామ్ యొక్క బేసిక్ లక్షణం ఏంటంటే క్యాన్సర్ని స్క్రీన్ చేయటం. ఫస్ట్ దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ అనేది, స్క్రీనింగ్ అనేది ఎటువంటి సిమ్టము లేని నార్మల్ ఇండివిజువల్స్లో జరుగుతుంది. కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్స్కి ఈ అవగాహన, క్యాన్సర్ యొక్క అవగాహన చెప్తున్నప్పుడు స్క్రీనింగ్ గురించి చెప్తే ఫస్ట్ వాళ్ళు అడిగేది, నాకు ఏ జబ్బు లేదు నేను ఎందుకు స్క్రీనింగ్ సెంటర్కి వెళ్ళాలి. స్క్రీనింగ్ చేసేదే నార్మల్ పీపుల్కి, జబ్బు ఉంటే ఇంకా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరమే లేదు, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకుంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్, ఇప్పుడు దాకా చెప్పాను క్యాన్సర్ రాకముందు కొన్ని సింప్టమ్స్ సైన్స్ ఉంటాయి, అవి పర్సన్కి తెలియవు, డాక్టర్స్ మాత్రమే ఎదురు

0: చూసి కానీ టెస్ట్ చేసి కానీ ఐడెంటిఫై చేయగలరు. సో అలాంటి ప్రక్రియనే స్క్రీనింగ్ అంటాం. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఇలా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ క్యాన్సర్గా మారక ముందు, కొన్ని అయితే 10-15 సంవత్సరాలు అని చెప్పాను, 10-15 సంవత్సరాలు ముందే దాన్ని ఐడెంటిఫై చేసుకొని బేసిక్ చిన్నపాటి ట్రీట్మెంట్తో దాన్ని అక్కడే అణిచివేయచ్చు. అలాంటప్పుడు వేయింగ్ కూడా తగ్గిపోతుంది. ఇన్ని మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ రాకముందే అరికట్టాము. సో స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో, కంట్రీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంకా లెసర్ దాన్ డిస్ట్రిక్ట్, తాలూకా, విలేజ్ లెవెల్ వరకు ఇది స్ప్రెడ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉంది. ఈ స్క్రీనింగ్ యాక్టివిటీ విస్తృతంగా దేశవ్యాప్తంగా పాకినప్పుడు ఒక స్టేజ్లో మనము క్యాన్సర్ అనే దాన్ని కంట్రోల్ చేసామని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 2022లో స్టేట్ గవర్నమెంటు, మన స్టేట్ గవర్నమెంటు క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా డిక్లేర్ చేసింది. అంటే ఈ డిక్లరేషన్ వల్ల ప్రతి ఒక్కరికి సందేశం పంపుతుంది. ప్రతి హాస్పిటల్కి ఒక సందేశం, ప్రతి ల్యాబ్కి ఒక మెసేజ్, మీ దగ్గర క్యాన్సర్ పేషెంట్ అనే ఐడెంటిఫై అయితే వెంటనే గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయండి. పేషెంట్ పర్సన్ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా, కారణాలు చాలా అవ్వచ్చు, అది డబ్బు సరిపడా లేక హాస్పిటల్ లేకపోవచ్చు, వాళ్ళకి ఫీజిబిలిటీ వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు భయపడి బయటికి రాకపోవచ్చు, ఇలాంటివి గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటాం, మేము వాళ్ళని ఏదో ఒక రకంగా మోటివేట్ చేసి బయటికి తీసుకొస్తాం, మేము వాళ్ళని వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోతే దగ్గరలో ఉన్న క్యాన్సర్ సెంటర్స్ తీసుకెళ్తాం, అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్ని మనము స్ట్రెంగ్తన్ చేసి క్యాన్సర్ సెంటర్స్కి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ యూనిట్ పెట్టేలా చర్యలు తీసుకొని అక్కడికి తీసుకెళ్లి ట్రీట్ చేస్తాం అని ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ని మొన్న నవంబర్ 2024లో ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో స్క్రీనింగ్ జరగాలని ఒక ఆర్డర్ ఇచ్చి విస్తృతంగా స్క్రీనింగ్ చేస్తుంది. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఈవెన్ రాకముందే ఐడెంటిఫై చేసి వీళ్ళని మనము చిన్నపాటి ట్రీట్మెంట్తో, మందుతో కానీ, చిన్న సర్జరీస్లో కానీ, చిన్న చిన్న ఎయిల్మెంట్స్తో వాళ్ళని ట్రీట్ చేసి క్యాన్సర్ బారి నుంచి పడకుండా చేయగలిగామంటే దేశం మొత్తంలోనే క్యాన్సర్ ఇన్సిడెన్స్ నెంబర్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా దానివల్ల బర్డన్ తగ్గుతుంది, ప్రొడక్షన్, మంచి ప్రొడక్టివ్ అవుట్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని చర్యలు తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ అన్ని రకాలుగాను ప్రయత్నించి స్క్రీనింగ్ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ పార్ట్ వరకు, ఇందాక స్క్రీనింగ్ చెప్పాను, ట్రీట్మెంట్ పార్ట్ కోసం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్ వచ్చేలాగా, ప్రతి స్టేట్లో ఒక స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వచ్చేలాగా, అలాగే దేశంలో నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. దానికి అడుగులు ముందుకు వెళ్తూ ఉన్నాయి.
1: అయితే డాక్టర్ గారు, మీరు తెలియజేసిన విషయాలన్నీ మా శ్రోతలు విన్నారు, విని క్యాన్సర్కి గల కారణాలు, లక్షణాలు, నెక్స్ట్ ఏ స్టేజ్లో వాళ్ళకి సమస్య ఎదురైనప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తదితర అంశాలు, ఆ ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా క్యాన్సర్ అన్నది అదేదో పెద్ద జబ్బు అనే అపోహ నుంచి బయటికి వచ్చి సమస్యలు ఉన్నప్పుడు కన్సర్న్ డాక్టర్ దగ్గరికి, నిపుణుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మన అభివృద్ధి అన్నది ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారని తెలుసుకుంటూ మీరు తెలియజేసిన వివరాలు అన్నింటికీ ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు క్యాన్సర్ అవగాహన అనే అంశంపై క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్ర రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ గారు. కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ.

మీరింత వరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్న పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. అనంతపురం జిల్లా జంతులూరులో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్టపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రాష్టపతి డిగ్రీ పట్టాలను అందజేయడంతో పాటు ప్రతిభ కనబర్చిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ భవిష్యత్తుకు సిద్దమైన సంస్థగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఎదిగి 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్టపతి పేర్కొంటూ,
1: I am pleased to know that this university has developed a long-term vision to become a future-ready institution. Its commitment to the sustainable development goals, especially to those on quality education, reflects a sense of responsibility towards inclusive and equitable development. I am confident that this university will emerge as a center of excellence and contribute significantly to the realization of vision of Viksit Bharat by 2047.
0: అంతకుముందు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, జాతీయ విద్యా విధానం అమలుతో విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పింఛన్ అందజేస్తారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్తివేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదును అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా పాచలవలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్ల నగదును పంపిణీ చేస్తూ, ఈ నెలలో రాష్ట వ్యాప్తంగా 62,19,000 మంది లబ్దిదారులకు 2,711 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి లబ్దిదారులకు ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. నర్సాపురం పరిధిలో ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా సేవలు అందించనుందని, ఇందుకు సంబంధించి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతం నుంచి నర్సాపురం అరుణాచలం రైలు సేవలను శాశ్వతంగా

0: మాట్లాడుతూ వేలం కేంద్రాలు గమనించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అత్యంత తక్కువ ధరలు ఇచ్చే పరిస్థితులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీస్ యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మళ్ళీ అవసరం అయితే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్ల పోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధానంలో అవసరం అయితే అన్ని స్థాయి విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. జిల్లాలోని బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారి వద్ద 2 లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని, రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో 4 మృతి చెందారని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టుపట్టి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు సూచికలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఏ గ్రామీణ కార్మికుడు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరం 125 రోజుల వేతన ఉపాధికి హామీ కల్పించే ఈ చట్టం గ్రామీణాభివృద్దికి దోహదపడుతుందని చెప్పారు. కొత్త విధానం అమలుకు అవసరమైన పరిపాలన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్టంలో చట్టపరమైన పాలన లేదని, పోలీస్ స్టేషన్లలో ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రాష్టంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని జగన్ రెడ్డి పేర్కొంటూ,
2: మే 28న విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశ పెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా?
0: దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో 1 జూలై 2017 నుండి దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీని అమలు చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం 1 జూలై జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పన్నుల సరళీకరణ, సులభతర వ్యాపారం వంటి అంశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడమే ఈ రోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన గణన పత్రాల డిజిటలీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: గుడ్ మార్నింగ్ పిల్లలు.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మక.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ECI నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక, ఈ అంశంపై శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
9: పర్యావరణ పరిరక్షణలో స్త్రీల యొక్క పాత్రను గురించి చర్చించే ముందు అసలు పర్యావరణ పరిరక్షణ యొక్క ఆవశ్యకతను గురించి మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం. పర్యావరణం అంటే ఏమిటి? మన భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాతావరణమే పర్యావరణం. దానిలో భూమి, ఆకాశం, నీరు, నిప్పు అన్నీ కూడా పర్యావరణం కిందనే వస్తాయి. కానీ ఈ రోజున మన భూమండలం అంతా కూడా కాలుష్యపు కోరల్లో చిక్కుకొని ఉంది. ఒక ప్రక్కన అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాము అని చెప్పుకునేటువంటి మానవులు మరో పక్కన కాలుష్యాలకు కారకులవుతున్నారనేది జగద్విదితం. ఈ ఆధునిక యుగంలో కూడా ప్రగతి సాధించినందుకు గర్వపడాలో, వాతావరణాన్ని కాలుష్యపు కోరల్లోకి నెట్టి మన పతనానికి మననమే కారణమవుతున్నామని దిగులు పడాలో తెలియని స్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించటం అనేది ప్రతి మానవుని యొక్క కర్తవ్యం. అయితే ఇందులో ఎలాంటి సందేహమూ లేదు, ఖచ్చితంగా పర్యావరణాన్ని పరిరక్షించటమే మన తక్షణ కర్తవ్యం. అందుకు ప్రతి మానవుడు నడుం కట్టాలి. అలా చేయని పక్షంలో నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, అడవులను కొట్టివేయడం, అశాస్త్రీయంగా ఇసుకను నదీ పారివాహిక ప్రాంతాల నుండి త్రవ్వడం, ఒకటేమిటి, ఇలా మనం చేసే ప్రతి మానవ తప్పిదం వలన చాలా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. దీని వలన అనేక అనర్థాలు జరుగుతాయి. ఉదాహరణకి పశుపక్షాదులలో అనేక జాతులు అంతరిస్తాయి. అది జరుగుతోంది, మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. వీటి వలన ధనమాన ప్రాణాలకి భారీ నష్టం కలుగుతుంది. గత 4 దశాబ్దాలుగా పెచ్చు పెరిగినటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఇందుకు తార్కాణం. అకాల వర్షాలు కురుస్తాయి, లేక వర్షాభావ పరిస్థితులు వస్తాయి, వరదలు వస్తాయి, లేదా కరువులు వస్తాయి. ఇలా ప్రపంచమంతా అతలాకుతలమవుతూ ఉంటుంది. దీన్ని మనం అనుభవిస్తున్నాం కూడా. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో స్త్రీల యొక్క భూమిక అత్యంత ప్రాధాన్యత

సంతరించుకుంటుంది. ఎందువలన స్త్రీలు మాత్రమే ఇందుకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారు అంటే, ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక సదస్సుల్లో కూడా దీని గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఎందుకంటే మానవ సమాజంలో, కుటుంబ వ్యవస్థలో, అన్ని దశల్లోనూ స్త్రీల యొక్క భూమిక అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అవి అడవుల్లో నివసించే జాతులు కావచ్చు, ఎంతో అభివృద్ధి చెందినటువంటి సమూహాలు కావచ్చు, ఎక్కడైనా కూడా స్త్రీలు ప్రత్యేకమైన పాత్రని కుటుంబంలో పోషిస్తారు. అందువలన స్త్రీలు గనక పర్యావరణ పరిరక్షణ కొరకు మానవులు చేయవలసిన అనేక కార్యక్రమాల గురించి అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ దిశగా ఎంతో పురోభివృద్ధి సాధిస్తాం. ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్నట్లు స్త్రీలకు ముందసలు ఈ విషయం గురించి అవగాహన కల్పించాలి. తద్వారా పర్యావరణ పరిరక్షణ సుగమమవుతుంది. నిజానికి కుటుంబ వ్యవస్థలో మనం గనక గమనించినట్లయితే తల్లికున్నటువంటి ప్రాధాన్యత ఇంకెవరికీ లేదు. ఆవిడ ఒక మూల స్తంభం కుటుంబ వ్యవస్థకి. ఆ కుటుంబంలో పిల్లల పరిరక్షణ గాని కుటుంబాలకి అనేక సేవలు అందించేటువంటి వ్యక్తి కూడా స్త్రీయే. పురుషులు స్త్రీలతో పాటుగా కుటుంబాల కొరకు పాటుపడినప్పటికీ మానవీయ కోణంలో గనక ఆలోచించినట్లయితే పిల్లల పెంపకం, పిల్లల యందు ప్రేమ, ప్రేమతత్వాన్ని పెంపొందించటం ఇలాంటి వాటన్నిట్లోనూ కూడా స్త్రీయే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. తల్లిగా స్త్రీ తన సంతానాన్ని ప్రకృతిని ప్రేమించి పరిరక్షించే వారిగా పెంచితే తరతరాలుగా పర్యావరణ పరిరక్షణ అదే జరుగుతుంది. అంటే పిల్లలకు ముందు ప్రకృతి అంటే ప్రేమ కలిగించాలి. ప్రకృతిలో మమేకమయ్యే విధంగా పిల్లల్ని మనం పెంచాలి. చిన్నతనం నుండి వారికి మొక్కల పెంపకం అన్నా ప్రకృతి అన్నా ఇష్టాన్ని కలిగించాలి. ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో కూడా పిల్లలకి సూర్యోదయం ఏమిటి, సూర్యాస్తమయం ఏమిటి అనేది తెలియకుండా గనక మనం పెంచితే వాళ్ళకి అసలు ప్రకృతికి దూరంగా తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. కాబట్టి పిల్లలని చిన్నప్పటి నుండి కూడా వాళ్ళకి ప్రకృతి అంటే ప్రేమ కలగాలి, మొక్కలంటే ఇష్టం కలగాలి, అలాగే వాతావరణ కాలుష్యం అంటే ఏమిటి, దాన్ని మనం ఎలాగా ఎదుర్కొనాలి అనేది కూడా పిల్లలకి చెప్పాలి. అది అతి పిన్న వయసులో 2 సంవత్సరాల పిల్లలకు కూడా ఒక విత్తనాన్ని నాటి ఆ మొక్క పెరగటాన్ని చూపిస్తూ దాన్ని ఆనందించే విధంగా వాళ్ళ చేతితో నాటినటువంటి విత్తనం నుండి ఏ విధంగా మొక్క వస్తోంది, అలాగే వాళ్ళు నాటిన మొక్కలకి ఏ విధంగా మొగ్గ తొడుగుతున్నాయి, అవి ఎలా పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, ఇలాంటివన్నీ పిల్లలు గనక చూస్తే చాలా ఆనందపడతారు, చాలా ఇష్టపడతారు. అలా మెల్లమెల్లగా వాళ్ళ మనసులో పూర్తిగా నాటుకుపోతుంది అన్నమాట. ప్రకృతి అంటే ఇష్టం. అంతేకాకుండా నీటిని వృధా చేయకుండా వాడటం, అది కూడా పిల్లలకి బాగా చిన్నప్పటి నుండి నేర్పాలి. వాళ్ళకేం తెలుసులే, పెద్దయ్యాక నేర్చుకుంటారు అనేటువంటి ఆలోచన నుండి మనం దూరం అవ్వాలి. పెద్దయ్యాక నేర్చుకునేది ఏమి ఉండదండి, చిన్నప్పటి నుండి మనం వాళ్ళ మనసులో ఏమి నాటుతామో అదే పిల్లలకి పెద్దయినా కూడా మనసులో ఉంటుంది. అలాగే ఇంకుడు గుంటలంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి, నీటిని మనం ఎలా ఒడిసి పట్టాలి, వాన నీటిని, ఇలాంటివి కూడా పిల్లలకి ఇప్పుడు చాలా పాఠశాలల్లో నేర్పిస్తున్నారు. అయితే అది పాఠశాలలకు మాత్రం వదిలేయకండి సుమా, తల్లులు ఇలాంటి వాటి గురించి చాలా చిన్న వయసులో పిల్లల్ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మరీ ముద్దు ముద్దుగా చూపిస్తూ ఉంటే వాళ్ళకి అల్లరి చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి ఏదో వ్యాపకం ఉండాలి అని చెప్పి సెల్ ఫోన్స్ ఇచ్చి లేకపోతే కంప్యూటర్ ముందు కూర్చోపెట్టి అలా వాళ్ళకి వ్యాపకాలు కల్పిస్తున్నారు తల్లిదండ్రులు. అదే దీన్ని మీరేం చేయాలంటే ప్రకృతికి సంబంధించినవి చూపించండి. అది కూడా మీరు ఉన్నప్పుడే పిల్లలకి కంప్యూటర్స్ ఇచ్చి సెల్ ఫోన్స్ ఇచ్చి వాళ్ళని అలా వదిలేస్తే వాళ్ళు పూర్తిగా ఒక ప్రకృతికే కాదు కుటుంబానికి కూడా దూరం అయిపోయి పెరుగుతారు. క్రమశిక్షణ అనేది కుటుంబంలో ఉండాలి అంటే తల్లి పాత్ర దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళకి చెత్త పారేసే పద్ధతులు కూడా, చాక్లెట్ తిన్నాకైనా సరే ఆ ర్యాపర్ తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేయడం, ఇలాంటివి వాళ్ళకి నేర్పితే ఈ రోజున అపార్ట్మెంట్ లో నుంచి చెత్త కిటికీల్లో నుంచి కిందకి పారేయడం, అలా చేసేటువంటి కల్చర్ ఏదైతే ఉందో, లేదా పక్క వాళ్ళ దొడ్లోకి పడేయడం, ఆ కల్చర్ నుంచి మనం బయటపడతాం. ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలియదు. ఇక ముందు తరాలకి ప్రకృతికి దగ్గర చేసి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కలిగి ఉండేట్టుగా పిల్లల్ని పెంచాలి. ఇది పెంచాలి అంటే తల్లిగా స్త్రీ పాత్ర ఎంతో ఉంది. ప్రేమతో నేర్పించడంలో స్త్రీలకు ఆనందం ఉంది, అలాగే నేర్చుకునే పిల్లలకు ఆనందం ఉంది. కొట్టి కోప్పడి లేదా పరీక్షల్లో మార్కుల కోసం చదివేది ఆ పరీక్ష అయిపోగానే మర్చిపోతారు. కానీ చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు నేర్పించేది ఏదైతే ఉంటుందో ఈ విధంగా సెల్ఫ్ డిసిప్లిన్, అది అసలు పోదు. మనము ఎంత పెద్దవాళ్ళమైనా ముసలి వాళ్ళమైనా మా అమ్మ ఇలా చెప్పింది, మా అమ్మ ఇలా చేసేది, చాలా మంది పిల్లలు ఏవి గమనించినట్టుంటారు, వాళ్ళ పుస్తకాలు చదువుతూ ఉంటారు. కానీ ఒకసారి వాళ్ళ కుటుంబాలు ఏర్పడిన తర్వాత వాళ్ళ అమ్మ ఎలా చేస్తోందో గుర్తు తెచ్చుకొని అదే విధంగా ఇల్లును పెట్టుకోవడం, వంటిల్లును పెట్టుకోవడం, ఆహాహా మా అమ్మ ఇప్పుడు కాదు ముందే పోపేసేస్తుంది అంటూ చెప్పే పిల్లల్ని చూస్తూ

0: అనుకుంటాం. అరే వీళ్ళు ఇంత గమనించారా అనుకుంటాం. అంటే అర్థం ఏమిటి, తల్లి పిల్లల మనసులో నాటుకునేట్టు గనక చెప్పింది అంటే ఇక ఆ పిల్లల్ని ఇంక డోకాలేదు, వాళ్ళు హాయిగా ఆ దారిని వెళ్ళిపోతారు. ప్రతి తల్లి కూడా ఇందుకు దోహదం చేయాలంటే ప్రభుత్వ పరంగా ఏం చేయాలి? ప్రభుత్వ పరంగా ముఖ్యంగా స్త్రీలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ముఖ్యం. అలాగే ప్రభుత్వేతర సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉద్యమించాలి. కొంతమంది స్త్రీలు ముఖ్యంగా వాళ్ళకి దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. వాళ్ళ పిల్లలకి టైంకి అన్నం పెట్టామా, టిఫిన్ పెట్టామా, ఇంకోటి పెట్టామా, ఇల్లు సర్దామా, అంట్లు తోమామా, బట్టలు ఉతికామా, అంత మటుకే వాళ్ళ పరిధి. అలాంటి వారిని ఒక చోటకి చేర్చి వీళ్ళు ఈ సంస్థల ద్వారా వాళ్ళకు గనక పర్యావరణ పరిరక్షణ గురించి మంచి అవగాహన కల్పిస్తే, ఇది జరుగుతోందండి మన దేశంలోనే, అనేక రాష్ట్రాల్లో ఇవి జరుగుతున్నాయి. అలాగే దాన్ని ఇంకాస్త ముమ్మరం చేసినట్లయితే ఆ అవగాహన కలిగిన తల్లి, ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం అంతా విద్యావంతులవుతారంటారు. అందుకని ఆ స్త్రీకి గనక పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యం, దానికి మనం చేయవలసిన కర్తవ్యం గనక బోధించినట్లయితే ఆవిడ ద్వారా కుటుంబం అంతా, అలా కుటుంబాలు కుటుంబాలు కలిస్తేనే సమాజం అంతా కూడా దానికి దోహదం చేస్తుంది. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యంతో తల్లడిల్లిపోతున్నాయి. ఎంతో గొప్ప దేశాలుగా చెప్పుకుంటున్నటువంటి ప్రపంచ పటంలో మొదటి 10 దేశాల్లో కూడా ఇదే ఇబ్బంది. కానీ వాళ్ళకి ఏం చెయ్యాలి, దీనికి చెయ్యవలసినటువంటిదే ఉన్నాయి అనేది చర్చలకు వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రతి వారి దృష్టి స్త్రీల వైపు పడుతుంది. స్త్రీలు చెప్తే ఆ కుటుంబాలు, ఆ కుటుంబాల ద్వారా సమాజాలు వాటిని పాటిస్తాయనేది అందరూ అంగీకరించినటువంటి సత్యం. మనము ప్రపంచవ్యాప్తంగా గనక చూసినట్లయితే స్త్రీలు పర్యావరణ పరిరక్షణకై చేసిన అనేక విజయవంతమైన ఉద్యమాలు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తాయి. ఉదాహరణకి ఎప్పుడో 18వ శతాబ్దంలో జోధ్పూర్ మహారాజు గారు ఆయనకు కొత్త కోట కట్టుకోవడానికి ఇండిస్క్రిమినేట్ గా, అంటే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్లి పెద్ద పెద్ద చెట్లని కొట్టించారు. ఆ చెట్లని కొట్టడానికి ఆయన సైన్యం వెళ్ళింది. ఆ సైన్యం వెళ్ళినప్పుడు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి అమృతాదేవి అనేటువంటి స్త్రీమూర్తి ఆ చెట్టుని వాటేసుకుని, ఈ చెట్లని పరిరక్షించాలి, ఈ చెట్లని కొట్టేయద్దు, చెట్లను కొట్టేస్తే మనకు మనుగడ లేదు అని చెప్పి నరక వద్దని చెప్పి పోరాడింది. అయితే ఆ పోరాటంలో విజ్ఞత లేనటువంటి సైనికుల చేతుల్లో ఆవిడ చనిపోయింది కూడా. అమృతాదేవికి మనం శిరస్సు వంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఆ రోజుల్లోనే 200 సంవత్సరాల క్రితం చెట్లు వలన మనకి ఎంతో ఉపయోగం ఉంది, చెట్లను మనం ప్రాణులుగా భావించి వాటిని ప్రేమించాలి అని చెప్పినటువంటి అమృతాదేవికి మనము ఖచ్చితంగా పాదాభివందనం చేసి ఆవిడ దారిలో నడవాలని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా భావించాలి. చెట్లు మనలాంటి ప్రాణులే అని భావిస్తే, వాటిని ప్రేమిస్తే అడవుల్లో పల్లెల్లో నివసించే అనేక మందికే కాదు, మొత్తం పట్టణాల్లో నివసించే వాళ్లకు కూడా ఎంతో ఉపయోగం, ఎంతో మేలు. వృక్షో రక్షతి రక్షిత అంటారు. ఒక వృక్షాన్ని గనక రక్షించాము అంటే ఆ రక్షించిన వారిని పరిరక్షిస్తుంది ఆ వృక్షం అని. అందుకని నోరు లేని వృక్షాలని, పెద్ద పెద్ద వృక్షాలని కేవలం వాణిజ్యపరంగా ఆలోచించి కొట్టివేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ విషయం గురించి తీవ్రంగా ఆలోచించాలి. ఇవన్నీ కూడా మైండ్ సెట్, మనసులో మనం అనుకోవడం, ఇది మనం చెయ్యకూడదు, ఇది తప్పు, ఇది దేశానికే కాదు ప్రపంచానికి ద్రోహం అని ప్రతివారు నమ్మినాడు. ఈ విధంగా ఎవరూ చేయరు.
1: పర్యావరణ పరిరక్షణలో స్త్రీల భూమిక, శ్రీమతి పివి శ్రీదేవి గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

ఇప్పుడు ఇంటి పనులలో నీటి పొదుపు విశేషాలు. బ్రష్ చేస్తున్నా గడ్డం చేసుకుంటున్నా చాలా మంది ట్యాప్ను వదిలేసి ఉంచుతారు. ఓ నిమిషం పాటు ట్యాప్ను కట్టకుండా వదిలేసినా వృధా అయ్యే నీరు కనీసం 5 నుంచి 10 లీటర్ల దాకా ఉంటుంది. అదే అవసరమైన నీటిని మగ్గుతో ఆడుకోవడం వలన ఎంతో నీటిని పొదుపు చేయొచ్చు. ఒకసారి టాయిలెట్ ఫ్లష్ను ఉపయోగిస్తే, అంటే పాతకాలం నాటిదే వాడుతుంటే కనుక 14 లీటర్ల పైన నీరు అవసరపడుతుంది. అదే కొత్తగా వస్తున్న నాణ్యమైన ఫ్లష్ టాయిలెట్లకైతే 4 నుంచి 6 లీటర్ల వాటర్ సరిపోతుంది. అలాగే ఓ బాత్ టబ్ నింపడానికి 270 లీటర్ల నీళ్లు అవసరమవుతాయి. పవర్ బాత్ అయితే 90 లీటర్ల దాకా కావాలి.

0: అదే బకెట్ స్నానం అయితే 16 నుంచి 20 లీటర్ల వాటర్ అవసరం అవుతాయి. మగ్గు కూడా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు వాడితే ఓ వ్యక్తి రోజుకి కనీసం 20 నుంచి 40 లీటర్ల దాకా నీటిని ఆదా చేసుకోవచ్చు. అలాగే వంట పాత్రల్ని పంపు కింద కడిగితే 50 నుంచి 60 లీటర్ల నీటిని పడుతుంది. అదే ఒక బకెట్ తో నీటిని పట్టుకుని కడుక్కుంటే 15 నుంచి 20 లీటర్ల నీరు సరిపోతుంది. కూరగాయల్ని ఓ పాత్రలో తీసుకుని కడిగితే లీటర్ నీరు సరిపోతుంది. అదే ట్యాప్ కింద కడిగితే 4 నుంచి 8 లీటర్ల వరకు నీరు పడుతుంది. పైగా పాత్రలో కడిగినవి మొక్కలకు పోసుకోవచ్చు. మరి ట్యాప్ కింద కడిగితే ఆ నీరు కాస్త డ్రైనేజ్ పాలే అవుతుంది. కుళాయి నుంచి సెకనికి 1 చుక్క చొప్పున వాటర్ లీక్ అయినా రోజుకి 30 లీటర్ల నీరు వృధా అవుతుంది. పైపుతో ఒక్కసారి కారును కడిగితే సుమారు 200 లీటర్ల నీరు పడుతుంది. అదే ఓ బకెట్ నీళ్లతో క్లాత్ ముంచి శుభ్రం చేసుకుంటే కేవలం 20 లీటర్ల నీరే సరిపోతుంది. ఓ చెట్టు రోజుకి 265 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది, వాతావరణంలోకి విడుదల చేస్తుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడటంతో పాటు విధిగా చెట్లు పెంచితే నీటి లభ్యత కూడా పెరుగుతుంది. భారతీయ ప్రమాణాల ప్రకారం స్నానానికి 55 లీటర్లు, టాయిలెట్ కి 30 లీటర్లు, ఇంటి శుభ్రానికి 10 లీటర్లు, బట్టలు ఉతకడానికి 20 లీటర్లు, పాత్రలకి 10 లీటర్లు, అలాగే వంటకి 5 లీటర్లు, త్రాగడానికి 5 లీటర్లు చొప్పున సగటు మనిషికి రోజుకి 135 లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ అధిక ఆదాయ వర్గాలన్నీ 250 నుండి 600 లీటర్ల వరకు వాడుతుంటే అల్పాదాయ వర్గాల వాడకం 30 లీటర్ల వరకు మించడం లేదు. అంతేకాదు ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో స్టార్ హోటల్స్ లో ఓ గది నిర్వహణ కోసం రోజుకి వాడే నీరు 1000 నుంచి 1600 లీటర్ల వరకు ఉంటుంది. మరి నీటిని అనవసరంగా వాడితే చుక్క నీరు దొరక్క భవిష్యత్తు తరాలు తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కాలినడకన చాలా దూరం వెళ్లి బిందెలతో నీటిని తెచ్చుకునే పరిస్థితులున్నాయి. నీరు లేక అల్లాడే ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకుందాం. మీరింతవరకు ఇంటి పనులలో నీటి పొదుపు విశేషాలు విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు వనాల సంరక్షణ గురించిన విశేషాలను తెలుసుకుందాం. అడవులు తగ్గిపోవడం వల్ల అడవి జంతువులు ఆహారం నీళ్ల కోసం మన గ్రామాల్లోకి నగరాల్లోకి వస్తున్నాయి. కోతులు పంటలు నాశనం చేస్తున్నాయని మనం బాధపడతాం, కానీ వాటి అడవిని మనం లాక్కున్నాం కాబట్టి అవి మన ఊర్లలోకి వస్తున్నాయని నిజాన్ని మనం మరవకూడదు. మరి మనం దీనికి ఏం చేయాలి, అడవుల పెంపకం అంటే ఏమిటి, దీని గురించిన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడున్న పరిస్థితిని మార్చడానికి మన ముందున్న ఒకే ఒక్క మార్గం మొక్కలు నాటడం, అడవుల పెంపకం. ఇక్కడ 2 విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఒకటి రీఫారెస్టేషన్, ఇది వరకు అడవి ఉండి ఇప్పుడు నశించిపోయిన చోట మళ్లీ మనం చెట్లను పెంచాలి. అలాగే ఎఫారెస్టేషన్, అడవి లేని కొత్త ప్రాంతాలలో ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి అడవులను సృష్టించాలి. ఇది కేవలం ప్రభుత్వం మాత్రమే చేయాల్సిన పని కాదు, ఇందులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. చిన్న మార్పు పెద్ద ఫలితం. మన ఇంట్లో జరిగే పుట్టినరోజులు, పెళ్లిళ్లు లేదా ఏమైనా పండుగల సందర్భాలలో ఒకరికొకరు ప్లాస్టిక్ వస్తువులు బహుమతులు ఇచ్చుకునే బదులు ఒక మొక్కను బహుమతిగా ఇవ్వడం అలవాటు చేసుకుందాం. ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంటే మన జ్ఞాపకాలు కూడా అలాగే పచ్చగా నిలిచిపోతాయి. అలాగే ఇందులో విద్యార్థులు యువత పాత్రను గురించి తెలుసుకుందాం. స్కూళ్లలో కాలేజీల్లో గ్రీన్ క్లబ్ ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఊరిలో లేదా కాలనీలో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వారాంతాల్లో అందరూ కలిసి మొక్కలు నాటాలి. కేవలం మొక్కలు నాటడమే కాదు, అవి బతికేలా రోజు నీళ్లు పోసి కాపాడటం ఇంకా ముఖ్యం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం 5 మొక్కలు నాటి వాటిని చెట్లుగా మార్చాలని ఒక సంకల్పం తీసుకోవాలి. అలాగే పర్యావరణ పరిరక్షణ అనేది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం కాదు, అది మన ఇంటి నుంచే మన నుంచే మొదలవ్వాలి. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు. మన పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తామో లేదో కానీ పీల్చడానికి స్వచ్ఛమైన గాలిని, తాగడానికి మంచి నీటిని ఇచ్చే పచ్చని ప్రకృతిని మాత్రం ఖచ్చితంగా అందిద్దాం. రేపటి పచ్చని భవిత కోసం ఇవాళే ఒక మొక్కను నాటుదాం, అడవులను కాపాడుకుందాం. పొద్దున్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం పీల్చే గాలి ఎక్కడిది, మనం తినే ఆహారం ఎక్కడిది, మనల్ని ఎండ తీవ్రత నుంచి కాపాడే నీడ ఎక్కడిది, వీటన్నింటికీ ఒకటే సమాధానం, అదే ప్రకృతి. మన చుట్టూ ఉన్న చెట్లు. వృక్షో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు. అంటే మనం చెట్లను కాపాడితే ఆ చెట్లు మనల్ని కాపాడతాయి. కానీ మనం ఈరోజు ఏం చేస్తున్నాం, కాంక్రీట్ అరణ్యాల కోసం, స్వార్థం కోసం నిజమైన అరణ్యాలను నరికేస్తున్నాం. మరి అడవులు ఎందుకు ముఖ్యం? అడవులు అనేవి కేవలం కొన్ని చెట్ల సమూహం కాదు, భూమికి ఉన్న ఊపిరితిత్తులు, గ్రీన్ లంగ్స్ ఆఫ్ ఎర్త్.

ప్రాణం వదిలే కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని మనకు కావలసిన ప్రాణవాయువుని ఇచ్చేది చెట్లే. వర్షాలు సమయానికి పడాలన్నా, భూగర్భ జలాలు పెరగాలన్నా అడవులు చాలా అవసరం. చెట్ల వేళ్లు భూమిని గట్టిగా పట్టి ఉంచుతాయి. దీనివల్ల వరదలు వచ్చినప్పుడు నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. అలాగే ఎన్నో రకాల పక్షులు, జంతువులు, కీటకాలు, ఔషధ మొక్కలకు అడవులే నివాసం. అడవులను నాశనం చేయడం అంటే వాటి ఇళ్లను మనం కూల్చేయడమే. ఇంకా ఇవాళ గ్లోబల్ వార్మింగ్ గురించి మనం రోజు పేపర్లలో, వార్తల్లో చూస్తున్నాం. ఎండలు మునిపెండలు లేనంతగా మండిపోతున్నాయి. వర్షాలు పడాల్సిన సమయంలో పడవు, పడితే వరదలు వస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నాం. అదే డిఫారెస్టేషన్. చెట్లు, వనాలను సంరక్షించడం పర్యావరణ పరిరక్షణకు అత్యంత ముఖ్యం. అడవులు కేవలం చెట్ల సముదాయం మాత్రమే కాదు, అవి భూమిపై సమతుల్యతను కాపాడే జీవావరణ వ్యవస్థలు. ఇవి అనేక వన్యప్రాణులకు, సూక్ష్మజీవులకు ఆవాసాన్ని కల్పిస్తాయి. నేడు ప్రపంచ భూభాగంలో సుమారు 31% అడవులతో కప్పబడి ఉంది. మరి అడవుల ప్రాముఖ్యత, ఆక్సిజన్, గాలి స్వచ్ఛత, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకొని ప్రాణవాయువును విడుదల చేస్తాయి. అడవులు మేఘాలను ఆకర్షించి వర్షాలు పడటానికి దోహదపడతాయి. ఇవి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. చెట్ల వేర్లు భూగర్భ జలాలను పెంచుతాయి, నేల కోతను నివారిస్తాయి. అడవులు కలప, పండ్లు, ఔషధ మొక్కలు జంతు జలానికి నిలయం. అటవీ నిర్మూలన వలన నేడు మానవ అవసరాల కోసం చెట్లను విచక్షణారహితంగా నరికివేయడం వలన అడవులు అంతరించిపోతున్నాయి. దీనివల్ల వర్షాలు తగ్గడం, కాలుష్యం పెరగడం, జీవ వైవిధ్యం దెబ్బతినడం వంటి తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. అడవులను సంరక్షించడం మనందరి బాధ్యత. వన మహోత్సవం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. పర్యావరణ పరిరక్షణ కోసం అడవుల నరికివేతను అరికట్టి పచ్చదనాన్ని పెంపొందించాలి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక

0: ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింత వరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్ర గీతాలు వింటారు.

మీరు ఇంతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ శ్రోతలకు స్వాగతం అండి. మరి అయితే ఈనాటి యువలయ కార్యక్రమంలో ముందుగా మనం అడగబోతున్న ప్రశ్న, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? ప్రశ్న మరొకసారి, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? మరి సమాధానం పంపించేస్తారు కదా, మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

చాలా మంది శ్రోతలు క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేయండి అని అడుగుతున్నారు. అయితే మనం అడిగిన ప్రశ్న, అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లు పొందారు? సమాధానం రాసి పంపించేసేయండి. మరి మీ కోరిక మేరకు నేను క్వశ్చన్ అయితే మళ్ళీ చెప్పాను కదా. సరే, ఇప్పుడు సమాధానాలు పంపించిన వాళ్ళ పేర్లు చదువుదాము. అందరికంటే ముందుగా మనకి పంపించేశారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుండి హరినాథపురం, రైట్ ఆన్సర్ అండి. శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, రైట్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మి గారు పంపించారు ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. నెల్లూరు నుంచి పంపించారండి ఫణిరాజ్ గారు, రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. షేక్ మెహబూబ్ సుభాని గారు పంపించారు, రైట్ ఆన్సర్. తెనాలి నుండి మహేంద్ర గారు పంపించారండి, రైట్ ఆన్సర్. గణేష్ గారు పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్ అండి. రెండు పెట్టారు, ఒకటి రైట్ ఆన్సర్, ఓకేనా. సుమతి గారు ఆత్మకూరు నుంచి పంపించారు, నంద్యాల జిల్లా నుండి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ గారు, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హొస్కోట నుండి పంపించారు, రైట్ ఆన్సర్. దేవులపల్లి నుంచి హనుమంతరావు, కూర్మవల్లి, ఖమ్మం, తెలంగాణ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి మీది కూడా. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామ కృష్ణారావు నర్సాపురం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. కోటేశ్వరరావు గారు పంపించారండి, రైట్ ఆన్సర్. అత్తిలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. శ్రీను వెలువెల్ల నెల్లూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. ఇంకెవరు పంపించారండి మనకి? ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. శంకర్ గారు ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. దైదా భిక్షం వెంకట్ గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. నల్గొండ డిస్టిక్ నుంచి పంపించారండి వీరు కూడా, వీరి పేర్లు రాయలేదు. రామూర్తి గారు కూచివన్పేట నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్.

వెంకటేశ్వరరావు మార్టూర్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. గొలగమూడి రాధాకృష్ణమూర్తి గారు పంపించారండి. మాధవి క్షీరసాగర్ మార్టూర్ నుంచి. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేశ్వర శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి. ఇంకా మనకెవరు పంపించారంటే నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు వనం శేషయ్య గారు పంపించారండి. రైట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి సుగుణమ్మ ఎనమడుగు నుండి పంపించారండి. సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి గారు. రైట్ ఆన్సర్ అండి మీది కూడా. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారండి. రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ అరుణ్ కుమారి అశోక్ కుమార్ మానసవీణ మోక్షశ్రీ సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిలువర్ లంక నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. రవికుమార్ గారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు దగ్గరికి వచ్చారండి, కానీ రైట్ ఆన్సర్ కాదు. ఓకేనా?

వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి పంపించారండి. రైట్ ఆన్సర్ రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్ మంచిర్యాల నుంచి చంద్రమౌళి. రైట్ ఆన్సర్ అండి. ఓకేనా, మరి కరెక్ట్ సమాధానం రాసిన వారి పేర్లన్నీ చదివేశాను కదండి, మిగిలిన వాళ్ళ పేర్లు చదవలేదు అంటే వారు ఆన్సర్ తప్పుగా పంపించారు, అందుకని వారి పేర్లు చదవలేదు, గమనించగలరు. అయితే మొదటి ప్రశ్నకు సమాధానం వినే టైం వచ్చేసింది. అబ్దుల్ కలాం గారు ఎన్ని డాక్టరేట్లను పొందారు? అడిగిన ప్రశ్నకు సమాధానం 48. మొదటి ప్రశ్న అయిపోయింది కదండి. ఇక రెండవ ప్రశ్న, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? ప్రశ్న మరొకసారి, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? సమాధానం నాకు రాసి పంపించేస్తారు కదా. ఇప్పుడు ఒక మంచి పాట విందాం.

రెండవ ప్రశ్న సమాధానం పంపించిన వారు అందరికంటే ముందుగా ఎవరంటే శ్యామ్ గారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్ అండి. ప్రసాద్ గారు ఎల్ఎస్సీ కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. గుంటూరు నుండి షేక్ మెహబూబ్ సుభాని గారు. రైట్ ఆన్సర్. పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి. రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుండి రామకృష్ణయ్య గారు పంపించారు. సుభాషిణి. రైట్ ఆన్సర్. సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, సుజాత నగర్ ఒంగోలు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. ఫణిరాజ్ గారు పంపించారు నెల్లూరు నుంచి. రైట్ ఆన్సర్. పండా లలితాదేవి, శ్రీధరబాబు మరియు వారి కుటుంబ సభ్యులు బాపట్ల జిల్లా నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. తెనాలి నుండి ఎంవి ప్రసాద్, ఇందిరా మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి. రైట్ ఆన్సర్. హనుమంతరావు గారు కూర్మవల్లి ఖమ్మం నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారండి. రైట్ ఆన్సర్. పాపినేనిపాలెం నుండి సత్యనారాయణ, ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుండి పంపించారండి. రైట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు నరసాపురం పశ్చిమ గోదావరి నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుండి పంపించారు. రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి పంపించారండి. రైట్ ఆన్సర్.

గోగులమూడి రాధా కృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ మార్టూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. ఆదిత్య గాయత్రి కాకినాడ రూరల్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు గారు, రైట్ ఆన్సర్ అండి. ఎంవి వెంకటేశ్వరరావు గారు అరుణ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా నుండి పంపించారు. వినయ్ శ్రీదేవి ప్రవీణ, రైట్ ఆన్సర్. భానుప్రకాష్ రైట్ ఆన్సర్ పంపించారండి, వావిల్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఉట్రుమిల్లి నుంచి మంచం శేషగిరిరావు, పుల్లారావు, అయ్యల జానకిరామయ్య, రైట్ ఆన్సర్. సమీనగర్ పంపించారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ అండి. లత గారు పంపించారు ఉయ్యూరు నుంచి, రైట్ ఆన్సర్. దైదా భిక్షం వెంకట్ గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. లతా సుహాస్ గారు హోస్కోట నుండి, రైట్ ఆన్సర్. రవికుమార్ గారు పంపించారు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు, రైట్ ఆన్సర్. మహేంద్ర గారు పంపించారు తెనాలి నుంచి, రైట్ ఆన్సర్. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి పంపించారు త్రివేణి చిన్మయి, రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. పాలెంపోలయ్య అల్లగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి, రైట్ ఆన్సర్. జాపా భువనేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్, రైట్ ఆన్సర్ పంపించారండి. అనంతపురం నుంచి అనురాధ గారు, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్ అండి. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడ నుంచి షేక్ మెహబూబ్ జాన్ గారు, రైట్ ఆన్సర్ అండి జాన్ గారు. శంకర్ గారు పోలీస్ నుంచి పోలీస్ టైలర్స్ ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి పంపించారండి. నేదునూరి కళ్యాణ్చారి రుత్విక శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుండి పంపించారు, రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు పంపించారు అత్తిలి నుంచి, రైట్ ఆన్సర్ అండి. రఘువీర్ సింగ్ సుగుణాభాయి ఏలూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారంటే వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి పంపించారు, రైట్ ఆన్సర్. రవీందర్ రెడ్డి గారు పంపించారు సర్వేపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్ పెట్టారండి ఎందుకనో ఒకసారి చూసుకోండి. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ ఎనుమడుగు నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుండి పంపించారండి, రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు, రైట్ ఆన్సర్. వెంకటేశ్వరరావు గారు మార్టూర్ నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువుల్లంక అవనిగడ్డ నుండి, రైట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పంపించారండి, రైట్ ఆన్సర్ అండి. పాపినేనిపాలెం నుండి పంపించారు. తాళ్ళూరు శ్రీనివాస్ చక్రవర్తి గారు మాధవి యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుండి, రైట్ ఆన్సర్. పాపినేనిపాలెం నుండి సూర్యనారాయణ ఈశ్వరమ్మ క్రాంతికుమార్ అశోక్, రైట్ ఆన్సర్ అండి. మిడతల రామ్మూర్తి గారు

కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. రాజశేఖర్ గారు వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారండి. ఎస్ రేవతి గారు రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఎవరు పంపిస్తున్నారు చూద్దాము. చంద్రమౌళి గారు పద్మరాణి గారు పంపించారు మంచిర్యాల నుంచి రైట్ ఆన్సర్. బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ హైదరాబాద్ నుంచి పంపించారండి రైట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని రైట్ ఆన్సర్. ఎం రావు గారు పంపించారు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. బి శివకుమార్ గారు విసీ కాలనీ నంద్యాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, మరైతే అందరి పేర్లు చదివేశాను కదా. అయితే నేను అడిగిన ప్రశ్న, దానిమ్మ పండును సంస్కృతంలో ఏమంటారు? దామిడీ ఫలం. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారండి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: శిక్ష కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
2: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మృచ్ఛకటికం నాటకం గురించి వివరణ వింటారు ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.
1: ఓం శ్రీ గురుభ్యో నమః.
2: శుభాశీహి, సమస్త సన్మంగళాని భవంతు, జయతు సంస్కృతం. సంస్కృత భాషలో అత్యద్భుతమైన నాటకాలలో మృచ్ఛకటికం అనే నాటకం శూద్రక మహాకవి రచించినటువంటిది. ఇందులో మానవ మనస్తత్వాలను, అనేక విధములైనటువంటి వ్యక్తిత్వ వికాసాలను, విశేషాలను చక్కగా తెలియజేసేటువంటి గొప్ప నాటకంలో రెండవ అంకంలో చివరిలో ఉండేటువంటి రెండు శ్లోకాలను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఒక జోదం ఆడేటువంటి సన్నివేశం ఈ అంకంలో ఉంటుంది. అంటే మానవులు జూదానికి ఎట్లా లోనవుతున్నారు, ఏ విధంగా వాళ్ళు ఘర్షణలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ చాలా విశేషాలన్నీ ఇందులో మనకి ఉంటాయి. ఈ అంకంలో చివర సంవాహకుడు అనేవాడు చారుదత్తుని దగ్గర పనిచేసేటువంటి, కథానాయకుడైన చారుదత్తుని దగ్గర పనిచేసేటువంటి ఒక ఉద్యోగి. అంటే చారుదత్తుడికి ఒళ్ళు పట్టడం లాంటివి చేసేటువంటి ఒక సేవకుడు. ఆ చారుదత్తుడు దరిద్రుడు అవటం వలన, పేదవాడు అవటం వలన సంవాహకుడికి జీతం ఇవ్వలేకపోతాడు. అందువలన ఇతడు వెళ్ళి ఒక చోట జూదం ఆడి డబ్బు సంపాదిద్దామని జూదం ఆడటానికి వెళ్తాడు. ఆ జూదం ఆడేటువంటి వాడి దగ్గర ఇతడు అప్పు పడతాడు. అప్పు పడితే వాడు డబ్బులు ఇమ్మని వెంటబడతాడు. అట్లా అతని వెంటబడి అతన్ని కొట్టబోతూ ఉండగా ఇతను పరిగెత్తుకుంటూ వెళ్ళి వసంతసేన ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ వసంతసేనకు చారుదత్తుని యొక్క గొప్పతనాన్ని, వివరాలని చెప్పడం ద్వారా చారుదత్తుని సేవకుడు అనే విషయం తెలియగానే అతని బాకీ అప్పు తీర్చించి పంపించేస్తుంది ఆ వచ్చినటువంటి వాడిని. ఆ సందర్భంలో ఇప్పుడు మనం ఈ జరుగుతున్నటువంటి కథాభాగాన్ని చెప్పుకుంటూ ఉన్నాం.
1: అలాగే గురువారి,
2: అప్పుడు అట్లా ఆ సంవాహకుడు అక్కడ ఉండగా ఆ జోదగాడు ఆ బాకీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఉన్నట్టుండి ఒక పెద్ద కలకలం వినిపిస్తుంది. కలకలం వినిపిస్తే ఏమిటి, ఏం జరిగింది, ఏం జరిగింది అని వసంతసేన అడుగుతుంది. అడిగితే అప్పుడు దారిలో ఒక ఏనుగు, మదపుటి ఏనుగు, ఆ ఏనుగులకి ఉన్నట్టుండి అప్పుడప్పుడు ఉన్మాదం, పిచ్చి ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు అది గొలుసు తెంచుకుని పారిపోతూ ఉంటాయి. కనపడ్డ వాళ్ళందరినీ విసిరి కొట్టడం, చంపడం, ఇటువంటివి చేస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో వాళ్ళ ఏనుగు వీధిలోకి వచ్చి హడావిడి చేస్తుండగా ఏం జరుగుతుంది అనేది ప్రజలందరినీ, అందరినీ పారిపోండి పారిపోండి అని చెబుతున్నారు అందరూ. అటువంటి ఆ సన్నివేశంలో ఇప్పుడు మనం ఈ శ్లోకంతో ఇవాళ పాఠాన్ని మొదలు
1: పెడుతున్నాం.
2: అక్కడ కర్ణపూరకుడు, వాడు వసంతసేన యొక్క సేవకుడు, వికటమైన ఉజ్వలమైన వేషంతో వస్తున్నాడు. అంటే మనకి వేదిక మీద, రంగం మీద అట్లా వస్తున్నాడు అనమాట. ఇది నాటకం కాబట్టి వికటమైన ఉజ్వలమైన వేషంతో అటువంటి రూపంలో పరిగెత్తుకుంటూ హడావిడిగా ఆందోళనగా వస్తున్నాడు. ఆ కర్ణపూరకుడిని వెంటనే ఏం జరిగింది అని వసంతసేన అడిగింది. అడిగితే అమ్మా ఏనుగు కట్లు తెంచుకుంది, పరిగెత్తుతోంది అని చెప్తున్నాడు. చెప్పి అందరూ, అప్పుడు చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏం జరుగుతుంది అని ఒక తొక్కిసలాటలో దాని గురించి చెప్తున్నాడు. అది ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటున్నాం. విచలతి నూపుర యుగళం,
1: విచలతి నూపుర యుగళం,
2: ఛిద్యంతే చ మేఖలా మణిఖచితాః,
1: ఛిద్యంతే చ మేఖలా మణిఖచితాః,
2: వలయాశ్చ సుందరతరా,
1: వలయాశ్చ సుందరతరా,
2: రత్నాంకుర జాల ప్రతిబద్ధాః,
1: రత్నాంకుర జాల ప్రతిబద్ధాః.
2: ఈ కర్ణపూరకుడు వసంతసేనకు చెబుతున్నాడు. వాళ్ళందరూ తొక్కిసలాట్లు అటు ఇటు పరిగెత్తేటప్పుడు వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆభరణాలు అవన్నీ

0: తెగిపోయి పడిపోవటం ఇటువంటివన్నీ ఆ దృశ్యాన్ని వర్ణిస్తున్నటువంటిదే ఈ శ్లోకం. దీనికి పద విభాగం ఎలాగంటే విచలతి నూపురయుగళం ఛిద్యంతే చ మేఖలాః మణిఖచితాః వలయాః చ సుందరతరాః రత్నాంకుర జాల ప్రతిబద్ధాః. రాసుకుంటున్నావా? ఇది పద విభాగం. ఇప్పుడు ఈ పదములన్నింటినీ ఒక వరుసలోకి తీసుకొస్తే దాన్ని అన్వయ క్రమం అంటాం. ఈ అన్వయ క్రమం నుంచి అర్థాన్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు ఆ అన్వయ క్రమం ఎలాగంటే దానికి ప్రతిపదార్థం నూపురయుగళం. నూపురయుగళం అనగా అక్కడ ధరించిన వాళ్ళందరూ కూడా మహిళలు, వాళ్ళు పరిగెత్తుతున్నారు, వారి యొక్క పాదములకు అందెలు ఉన్నాయి, పట్టాలు అంటాం. అవి రెండు రెండు ఉంటాయి కదా, ఆ యుగళం అంటే రెండు అనమాట, అందెల జత. అవి విచలతి అనగా కదులుచున్నవి. వాళ్ళు పరిగెత్తేటప్పుడు వాళ్ళ అంజలు గలు గలుమని మోగుతున్నాయి, కాలి గజ్జలు మోగుతూ అట్లా చల్లాచెదరైపోతున్నాయి. అలాగే ఛిద్యంతే అనగా అవి తెగిపోతున్నాయి. వాళ్ళ వేగం ఒకళ్ళొకళ్ళు తొక్కిసలాట్లో గలగలా మోగేటువంటి అందెలు ఛిద్యంతే ఛేదించబడుతున్నాయి, అంటే తెగిపోతున్నాయి. మణిఖచితాహ ఇంకా మణులు గుచ్చినటువంటి రత్నములు మణులు అవి గుచ్చినటువంటి మేఖలాహ. ఆనాడు మహిళలు మగవారు మొలత్రాడిలాగా బెల్ట్ లాగా వారు నడుముకి కట్టుకునేటువంటి దానిని మేఖల అంటారు. అటువంటి వాటిని దాన్ని మొలనూలు అంటారు అనమాట. నడుముకి కట్టుకునేటువంటి ఒక మొలతాడు లాంటిది, అది బంగారంతో చేసింది. దాని మీద వజ్రాలు, వైడూర్యాలు, రత్న చాలా విలువైనవి వాళ్ళు ధరిస్తూ ఉంటారు. అటువంటి మేఖలాహ ఆ మొలనూళ్ళన్నీ కూడా ఛిద్యంతే తెగిపోతున్నాయి. వాళ్ళు పరిగెత్తేటప్పుడు అవి సున్నితంగా ఉంటాయి కనుక ఒకళ్ళనొకళ్ళు రాసుకుంటూ రుద్దుకుంటూ వెళ్ళటం వలన ఆ ఏనుగు మీదకు వస్తుందనే భయంతో ఇవన్నీ తెగిపోయి పడిపోతున్నాయి. రత్నాంకుర జాల ప్రతిబద్ధాహ, రత్నాంకుర జాల ప్రతిబద్ధాహ, అందులో చిన్న చిన్న రత్నములు పొదిగి ఉన్నాయి. అవి వాటితో పొదగబడినటువంటి ఈ మేకలలు ఛిద్యంతే తెగిపోతున్నాయి. అవి సుందరతరాహ అంతేకాకుండా ముందు మొట్టమొదట అందెలు చెప్పారు, కాళ్ళకు అన్న అందెలు, ఆ తర్వాత నడుముకి కట్టుకున్నటువంటి ఒక మొల నూలు అనేటువంటివి అవి చెప్పారు, ఆ తర్వాత చేతికి ఉన్నటువంటి గాజులు. వీళ్ళ చేతికి పెద్ద పెద్ద బంగారు గాజులు, మురుగులు అనగా చాలా వజ్ర వైడూర్యములు పొదిగినటువంటి మంచి ఆభరణ కంకణాలు లాంటివి అన్నమాట. అవి సుందరతరాహ చాలా అందమైనటువంటివి. వలయాశ్చ వలయములు అనగా చేతికి ధరించు ఆభరణములు, కంకణములు, ఇవి ఛిద్యంతే ఇవి ఛేదింపబడుతున్నాయి. ఇది దీనికి ప్రతిపదార్థం. ఈ శ్లోకానికి తాత్పర్యం ఆ మదపుటేనుగు విధిలోకి రాగానే అటు ఇటు పరిగెత్తుతున్నటువంటి మహిళలు వారి యొక్క పాదములకు ఉన్నటువంటి అందెలు అవన్నీ చెల్లాచెదరవుతున్నాయి, అలాగే నడుము కట్టుకున్నటువంటి మలనూళ్ళు, అలాగే చేతులకు ఉన్నటువంటి ఆభరణాలు, గాజులు, మురుగులు లాంటివి ఇవన్నీ కూడా ఛిద్యించబడి తెగిపోతున్నాయి, అంత వేగంగా వాళ్ళు పరిగెత్తున్నారు అని కర్ణపూరకుడు చెప్పాడు. ఆ తర్వాత శ్లోకం చూడండి.
1: అలాగే గురువర్య,
0: ఆహత్య సరోషం తం హస్తినం వింధ్యశైల శిఖరాభం మోచితో మయా సదంతాంతర సంస్థితః పరివ్రాజకః. అప్పుడు ఆ ఏనుగేం చేసిందంటే మామిటి వాణ్ణి పడవేసింది, వీధిలో ఉన్నటువంటి ఒక సన్యాసిని తన దంతాలతో పైకెత్తేసింది. ఆ పైకెత్తేసిన సమయంలో ఏం జరిగిందో చెబుతున్నాడు ఈ శ్లోకంలో. పదవిభాగం చూడు.
1: అలాగే గురు,
0: ఆహత్య
1: ఆహత్య
0: సరోషం
1: సరోషం
0: తం
1: తం
0: హస్తినం
1: హస్తినం
0: వింధ్యశైల శిఖరాభం
1: వింధ్యశైల శిఖరాభం
0: మోచితో
1: మోచితో
0: అనగా మోచితః
1: మోచితః
0: மயா.

0: सः
1: दन्तान्तरसंस्थितः
0: परिव्राजकः అప్పుడు ఆ కర్ణపూరకుడు వసంతసేనతో ఇంకా ఇట్లా చెబుతున్నాడు, ఆ ఏనుగు ఎట్లా ఉంది, అంత చాలా పెద్ద ఏనుగు అది, కనుక వింధ్యశైల శిఖరాభం వింధ్యపర్వతం శిఖరం అంత పెద్ద ఏనుగు అది. తం హస్తినం కొంచెం పెద్దగా చెప్పునన్నా,
1: తం హస్తినం
0: అట్లా మాట్లాడాలి. ఆ ఏనుగును
1: సకోపం
0: కోపంతో ఉన్నటువంటి దానిని ఆహత్య అనగా కొట్టి మయా
1: నా చేత
0: సహ అనగా ఏనుగు దంతాంతర సంస్థితః ఇక్కడ సహ అనగా ఆ ఏనుగు దంతములలో ఉన్నటువంటి పరివిరాజకుడు, దంతాల మధ్య ఉన్న
1: పరివిరాజకః
0: సన్యాసి అతన్ని శ్రమణకుడు అని కూడా అంటారు. మోచితః
1: విడిపించబడ్డాడు
0: అని చెబుతున్నాడు వసంతసేనతో కర్ణపూరకుడు. వింధ్యపర్వతం అంతా ఎత్తైనటువంటి చాలా కోపంగా ఉన్నటువంటి ఏనుగును నేను కొట్టి, నేను నా చేత ఆ ఏనుగు దంతముల మధ్య ఇరుక్కుని ఉన్నటువంటి సన్యాసి విడిపించబడ్డాడు అని చెప్పాడు. ఈ విధంగా ఈ ద్వితీయాంకంలో చివరి రెండు శ్లోకాల్లోనూ కూడా వసంతసేన ఏనుగు బయటికి వెళ్ళడం, పరిచారకులు, అలాగే జీవిత క్రీడా విశేషాలు ఇవి తెలియజేసాయి. దీంతో మనం ఈ పాఠంలో దీన్ని ముగించి తృతీయాంకానికి వెళ్దాం.
1: అలాగే
2: ఈనాటి సంస్కృత పాఠం కార్యక్రమంలో మీరింతవరకు మృచ్ఛకటికం నాటకం గురించిన వివరణ విన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, విద్యార్థి కె కృష్ణ సాకేత్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జానపద గీతాలు కార్యక్రమంలో డాక్టర్ ఏ కోదండరామయ్య గారు గానం చేసిన జానపద గీతాలు వింటారు.
1: నన్నిడిసి పెట్టెళ్ళినాడే నా రాజు, మొన్న తిరిగొస్తనన్నాడే.

తుంటే నీ తోడి ఓలమ్మి, నీలు తేబోతుంటే నీ తోడి ఓలమ్మి, నాయంట ఎవరోను నడిసినట్టుంటాదే, నాయంట ఎవరోను నడిసినట్టుంటాదే. మొన్నిడిసి పెట్టెళ్ళినాడే నా రాజు, మొన్న తిరిగొస్తానన్నాడే, మొన్న తిరిగొస్తానన్నాడే. అద్దంలో సూత్తంటే అది ఏటో సిగ్గమ్మి, అద్దంలో సూత్తంటే అది ఏటో సిగ్గమ్మి, నాయనక ఎవరోను నవ్వినట్టుంటాది, నాయనక ఎవరోను నవ్వినట్టుంటాది. నన్నిడిసి పెట్టెళ్ళినాడే నా రాజు, మొన్న తిరిగొస్తానన్నాడే, మొన్న తిరిగొస్తానన్నాడే. సల్లన్ని ఎన్నెట్లో సాపేసి కూకుంటే, సల్లన్ని ఎన్నెట్లో సాపేసి కూకుంటే, ఒట్టమ్మి ఒళ్ళంత ఉలికులికి పడతాదే, ఒట్టమ్మి ఒళ్ళంత ఉలికులికి పడతాదే. నన్నిడిసి పెట్టెళ్ళినాడే నా రాజు, మొన్న తిరిగొస్తానన్నాడే, నన్నిడిసి పెట్టెళ్ళినాడే నా రాజు, మొన్న తిరిగొస్తానన్నాడే, మొన్న తిరిగొస్తానన్నాడే, మొన్న తిరిగొస్తానన్నాడే, మొన్న తిరిగొస్తానన్నాడే. గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి సిన్నది దాని సోకు చూడమన్నది, గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి సిన్నది దాని సోకు చూడమన్నది. అదం వంటి మీదే మీదకు పదకు రమ్మన్నది, అదం వంటి మీదే రుచిన గుండె బద్దలైంది, గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి.

పెట్టి దాని ఇంటికి రమ్మన్నది గోదారోరి సిన్నది. దిక్కు మొక్కు లేని దాన్ని నీకు వెనక ముందు లేరు, దిక్కు మొక్కు లేని దాన్ని నీకు వెనక ముందు లేరు. ఉండరాదు.

ఈ దూడ ఈ పొలము ఈ ఆస్తి నాకిస్తానన్నది, ఈ పొలము ఈ ఆస్తి నాకిస్తానన్నది, ఈ గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, ఈ గోదారూరి సిన్నది. ఇంత చెప్పి అంత చెప్పి పుంత కాడ స్నానమాడి, ఇంత చెప్పి అంత చెప్పి పుంత కాడ స్నానమాడి, ఎగదీగా నన్ను చూసి ముఖం తిప్పేసింది గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి సిన్నది తాని సోకు చూడమన్నది, గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి సిన్నది దాని సోకు చూడమన్నది, అదం వంటి మెదే మీదకు వద్దకు రమ్మన్నది, అదం వంటి మెదే చూసిన గుండె బద్దలైంది, గోదారూరి సిన్నది దాని ఇంటికి రమ్మన్నది, గోదారూరి సిన్నది. దుడ్డు కట్టెత్తుకొని దూరి పారసెత్తుంటే, దుడ్డు కర్రెత్తుకొని దూరి పారసెత్తుంటే, భూమి భూలోకమంతా చూసినానంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే కోడి పిల్ల బొచ్చైనా తరుగుతుంటే నా ఈ బేపనికి నాకు, బొచ్చైనా తరుగుతుంటే నా ఈ బేపనికి నాకు కొప్పు సవరమంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే కోడి పిల్ల. పొయ్యి కాడికి ఎత్తుకుపోయి సురసూర కాలుతుంటే, రజకుని సిన్నోడి పైలో సలి కాశానంటదే ఆ మాటలంటదే, అలాగునంటదే ఆ మాటలంటదే అలాగునంటదే కోడి పిల్ల. కుండకాడికెత్తుకుపోయి రుద్ది రుద్ది కడుగుతుంటే,

పెట్టి గుబగుబ ఉడుకుతుంటే కాశీక విలాసం చూసినానంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే, ఆ మాటలంటదే అలాగునంటదే. కోడి పిల్ల కూడు కూర వండి కూటి మీద కూకుంటే పూల

కలని కొండ మీద సోకు సేసుకునేయేల, పంట గోధి వరి మడిలో పక్క పక్క నవ్వేయేల, సల్లగాలి తోటకంత సక్కిలి గిలి పెట్టేయేల, సుక్కలని కొండ మీద సోకు సేసుకునేయేల, పంట గోధి వరి మడిలో పక్క పక్క నవ్వేయేల, సల్లగాలి తోటకంత సక్కిలి గిలి పెట్టేయేల, మొక్కజొన్న తోటలో ముసి తునకం.

జొన్న తోటలో ముసిరి నసీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మామయ్య మరువకు మామయ్య గొడ్డు గొదమళ్ళేసే కుర్ర.

బుగ్గమీద మెడియేసే భూకామందుకు గాని దోవకి దురువస్తివా దొంగ చూపు చూస్తివా, దోవకి దురువస్తివా దొంగ చూపు చూస్తివా, తంట మన ఇద్దరికీ తప్పదు మామయ్య, తంట మన ఇద్దరికీ తప్పదు మామయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మామయ్య, మరువకు మామయ్య. కంచె మీద గుమ్మడి పువ్వు పొంచి పొంచి చూస్తాంది, విడవారిన జొన్న పొట్ట వెకిలి నవ్వు నవ్వుతాంది, తమలపు తీగలు కళ్ళకు తగిలి మొరాయిస్తాయి. కంచె మీద గుమ్మడి పువ్వు పొంచి పొంచి చూస్తాంది, విడవారిన జొన్న పొట్ట వెకిలి నవ్వు నవ్వుతాంది, తమలపు తీగలు కళ్ళకు తగిలి మొరాయిస్తాయి. చెదిరిపోకు మామయ్య, బిదిరిపోకు మామయ్య, చెదిరిపోకు మామయ్య, బిదిరిపోకు మామయ్య, సదురుకోని పదును గుండె సక్కని మామయ్య, సదురుకోని పదును గుండె సక్కని మామయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మామయ్య, మరువకు మామయ్య. పనులు కట్టి ఎత్తి నన్ను పలకరించబోయినప్పుడు, చెరుకు తొడ మలుపు కాడ చిటికెలేసి నవ్వినప్పుడు, ముఠాబావి ఎన్నక నాతో మోటు సరసమాడినప్పుడు, పనులు గట్టి ఎత్తి నన్ను పలకరించబోయినప్పుడు, చెరుకు తోట మలుపు కాడ చిటికెలేసి నవ్వినప్పుడు, ముఠాబావి ఎన్నక నాతో మోటు సరసమాడి

0: తిన్నప్పుడు కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని చిన్నబొకు నలుగురిలో సిగ్గది మామయ్య చిన్నబొకు నలుగురిలో సిగ్గది మామయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మొక్కజొన్న తోటలో ముసిరిన సీకట్లలో మంచకాడ కలుసుకో మరువకు మామయ్య మంచకాడ కలుసుకో మరువకు మామయ్య మరువకు మామయ్య.
1: మీరింతవరకు డాక్టర్ ఏ కోదండరామయ్య గారు పాడిన జానపద గీతాలు విన్నారు.

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 5 గంటలు కావస్తుంది. ముందుగా ఇప్పుడు విందాం సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు.

ఈ సాయంకాలం పూట ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు ఇలా ఉంది. ఈ సాయంత్రం పూట 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు పోషకాహారం, పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వింటూ కొన్ని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మరియు యూత్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి వింటూ కొన్ని సినీ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవితా పరిమళం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడిపంటలు కార్యక్రమంలో మహిళా రైతు శ్రీమతి వాకా సురేష్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీమతి మంజులా పాలేటి. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 7:45 రాత్రి 11:10 ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో ఈ సాయంకాలం పూట ప్రసారాలు సమాప్తమవుతుంది.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇప్పుడు విందాం. రేపు ప్రసారం కానున్న సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాల వివరాలు. రేపు ఉదయం 6:10 అర్చన కార్యక్రమంలో భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ పిఎల్ఎన్ రావు గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు, 7:00 ప్రసార విశేషాల వివరాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం, అనంతరం చిన్నపిల్లల్లో దంత సమస్యల గురించి డాక్టర్ గని ధ్రువకుమార్ గారితో జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం శ్రీ మేడసాని శ్రీలక్ష్మి గారి కవితా గానం వింటారు. 8:35 విహారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 9:00 సముద్ర తీర కథలు శీర్షికన చేపవేట ఆట కాదు ప్రాణాలతో చెలగాటం కార్యక్రమం కథానిక వింటారు. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. కథానిక అనంతరం ఫోనిన్ లైవ్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకుని సినీ గీతాలు ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 ప్రసార విశేషాల వివరాలు. 5:05 వనితావాణి కార్యక్రమంలో ఫోనిన్ లైవ్ ద్వారా ఆకాశవాణి మహిళ శ్రోతలు కోరుకొని సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం, 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి బి కావ్యశ్రీ, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం, 7:15 పాడి పంటలు కార్యక్రమంలో అజోల్లో సాగు జీవన ఎరువుగా ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎం గంగాదేవి గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతుంది. 8:00 వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకొని సినీ గీతాలు ప్రసారమవుతుంది. 8:30 నుండి రాత్రి 11:10 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రకటించిన కార్యక్రమాలు వినడంతో రేపటి ప్రసారాలు సమాప్తమవుతుంది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు సింహపురి ఎఫ్ఎం కేంద్రం వారి ఈ సాయంకాలం పూట, అలాగే రేపు ప్రసారం కానున్న ప్రసార విశేషాల వివరాలు విన్నారు.

0: అభిను యాప్ ద్వారా అరవా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హాయ్, హలో, వెల్కమ్ టు వనితావాణి కార్యక్రమం. వనితావాణి కార్యక్రమంలో ప్రతిరోజు మన ఆకాశవాణి మహిళా శ్రోతల కోసం బోల్డ్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ని అందిస్తుంది అండ్ యూస్ఫుల్ టిప్స్ ని అందిస్తుంది.

ముఖ్యంగా పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో. సో ఈనాటి వనితావాణి కార్యక్రమంలో కూడా మన పిల్లల కోసం ఎస్పెషలీ ఈ హోంవర్క్స్ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టిప్స్ ని ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. సో కార్యక్రమం మొదలు పెట్టేద్దాం. స్కూల్ తెరచాక పిల్లలకే కాదు పేరెంట్స్ కి కూడా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల దాకా హోంవర్క్ అవర్స్ అంటే హారర్ మూవీ అనే చెప్పొచ్చు. ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన నాన్నకి లెక్కలు చెప్పాల్సిన టెన్షన్, వంటింట్లోంచి బయటకొచ్చిన అమ్మకి స్పెల్లింగ్స్ దిద్దాల్సిన టెన్షన్, చివరికి చదువు నీకోసమా మాకోసమా అనే దగ్గరకు వస్తుంది. నిజానికి హోంవర్క్ పిల్లల బాధ్యత, దాన్ని ఫ్యామిలీ ప్రాజెక్ట్ చేయకుండా సెల్ఫ్ ప్రాజెక్టుగా మార్చి పిల్లలే ఇష్టపడి హోంవర్క్ చేసేలా మనం మలచాలి. మరి ఇది సులువైన పనా? ఖచ్చితంగా సులువైన పని, కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు గనక మనం పాటిస్తే ఖచ్చితంగా ఇది ఎంతో సులువుగా సాగిపోయేటువంటి ఒక ప్రక్రియ అనే చెప్పచ్చు. మరి ఈ ప్రక్రియను మనం ఎలా కొనసాగించాలి, ఇందులో ఏవైనా సమ్ స్పెషల్ మెథడ్స్ ఉన్నాయా, లేకపోతే ఎలాంటి మెథడ్స్ మనం ఫాలో అయ్యి ఏ షార్ట్కట్ వేలో పిల్లల్లో మనం ఇంట్రెస్ట్ని చొప్పించవచ్చు? సో వీటన్నిటి గురించి కూడా ఈనాటి వనితావాణి కార్యక్రమంలో మాట్లాడుకుందాం. సో కార్యక్రమంలో కంటెంట్ వినే ముందుగా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్నైతే వినేద్దాం. చూడాలని ఉంది చిత్ర నుంచి.

చూడాలని ఉంది చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ నైతే మీరు ఇంతవరకు విన్నారు హరిహరన్ ఆలపించగా మణి శర్మ సంగీత సారథ్యంలో. అండ్ ఇవాల్టి వనితావాణి కార్యక్రమంలో మనం వింటున్నాం పిల్లలతో హోంవర్క్స్ ని ఈజీ ప్రాజెక్ట్ గా చేయించడానికి మనం ఫాలో కావాల్సినటువంటి చిన్న చిన్న టిప్స్. సో ఈ టిప్స్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే 25 మినిట్స్ రూల్. ఎస్, 25 మినిట్స్ రూల్ అన్న పదం వినడానికి కొంచెం గమ్మత్తుగానే ఉన్నా అందులో ఉన్నటువంటి మెథడ్ కూడా కొంచెం గమ్మత్తుగానే ఉంటుంది. ఒక సైకాలజీ లెక్క ప్రకారం పిల్లాడి వయస్సు ఇంటూ 2 నిమిషాలు ఈజ్ ఈక్వల్స్ టు అటెన్షన్ స్పాన్. అంటే 7 ఏళ్ల పిల్లాడికి 14 నిమిషాల వరకు అటెన్షన్ నిలపగలడు. అంతే, ఆ తర్వాత బుర్ర రిఫ్రెష్ అవ్వాలి. సో అందుకే 2 గంటల పాటు హోంవర్క్ అంటే బిక్కముఖం పెడుతుంటారు చిన్నపిల్లలు. సో దీనికి మనం 25 నిమిషాల రూల్ని ఫాలో అవ్వచ్చు. అదేంటంటే 25 నిమిషాలు ఫుల్ ఫోకస్తో హోంవర్క్ చేయించడం. అది మ్యాథ్స్ కావచ్చు, ఇంగ్లీష్ నోట్స్ రాయడం కావచ్చు. టైం అయ్యాక 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలి. ఆ 5 నిమిషాల్లో వాటర్ తాగడం, చిరు తిండి, బాల్కనీలోకి వెళ్ళి రావడం లేదా పక్క పిల్లలతో కబుర్లు చెప్పుకోవడం కావచ్చు. మళ్ళీ 25 నిమిషాలు హోంవర్క్ చేయాలి. ఇలా 4 రౌండ్లు చేస్తే 100 నిమిషాల హోంవర్క్ అయిపోతుంది. పిల్లలకు 2 గంటలు అనే భయం కూడా ఉండదు. జస్ట్ 25 మినిట్సే కదా అని అనిపిస్తుంది. సో ఫోన్లో అలారం పెట్టి 25 నిమిషాలకు టింగ్ అనగానే పెన్సిల్ పడేయాలి. ఇది ఒక గేమ్లా మారితే పిల్లలు హోంవర్క్స్ని ఎంతో ఇష్టంతో ఎగబడి చేస్తారు. చాలా బాగుంది కదా ఈ 25 మినిట్స్ రూల్ అనేది. డెఫినెట్గా మీ పిల్లలు హోంవర్క్ చేయించేటప్పుడు ప్రయత్నించండి, రిజల్ట్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇకపోతే సెకండ్ టిప్ వచ్చి హోంవర్క్ మెను. హోంవర్క్ మెను అంటుంటేనే మీకు ఏం గుర్తొస్తుంది? జనరలీ ఈ మెను కానీ మెను కార్డ్ అనేటువంటి వర్డ్ కానీ మనం ఈ రెస్టారెంట్స్లో వింటూ ఉంటాం. రెస్టారెంట్కి వెళ్ళి కూర్చోగానే మనకు బ్యారర్ ఒక మెను కార్డ్ అందిస్తాడు. ఏంటంటే వాళ్ళ హోటల్లో లేదా వాళ్ళ రెస్టారెంట్స్లో ఏ ఐటమ్స్ అవైలబిలిటీలో ఉందో చూసుకోవచ్చు అనమాట. సో అందులో నుంచి మనకిష్టమైన ఐటమ్ని మనం కనుక ఆర్డర్ చేస్తే క్షణాల్లో మనకు బ్యారర్ తీసుకొచ్చి ప్లేట్ మీద పరిచేస్తాడు. సో ఇది జనరల్గా మెను కార్డ్ యొక్క మీనింగ్. మరి ఈ హోంవర్క్ మెను అలాగే హోంవర్క్ మెను కార్డ్ అంటే ఏంటో అని ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపికే ఈ హోంవర్క్ మెను కార్డ్. ఏంటి ఆ హోంవర్క్ మెను కార్డ్ వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. ఆచార్య చిత్ర నుంచి శంకర్ మహాదేవన్ మరియు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
6: ఆకాశవాణి సింహపురి FM కేంద్రం, మనం వింటున్నాం వనితావాణి కార్యక్రమంలో హోంవర్క్ మెనూ కార్డ్. ఎస్, పిల్లలకు ఇవాళ మొత్తం చేయాలి అంటే సగం ఎనర్జీ అట్టే పోతుంది. సో అందుకే హోంవర్క్ని ఒక మెనూ కార్డులా మార్చడానికి ప్రయత్నిద్దాం. ఒక మెనూ పిల్లాడికి ఎదురుగా పెట్టాలి. ఆ మెనూ ఎలా ఉండాలి? అందులో స్టార్టర్ అని ఒక హెడ్డింగ్ పెట్టి ఇంగ్లీష్ వర్డ్స్ మీనింగ్స్ 5 నిమిషాలు, మెయిన్ కోర్స్ ఈ హెడ్డింగ్లో మ్యాథ్స్ సమ్స్ ఒక 15 నిమిషాలు, ఇక డెజర్ట్ అని మరొక హెడ్డింగ్ పెట్టి తెలుగు పోయం కంఠస్థం, దీనికి ఒక 10 నిమిషాలు ఇలా కేటాయించి ముందు ఇందులో ఏం తింటావు అని పిల్లల్ని మనం చమత్కారంగా అడగాలి. చాయిస్ ఇచ్చినట్టు ఉంటుంది. కష్టమైన మ్యాథ్స్ని మెయిన్ కోర్స్ అన్నాం కాబట్టి ముందు ఈజీగా ఉన్న స్టార్టర్ కంప్లీట్ చేస్తారు ఏ పిల్లలైనా. అప్పుడు వాళ్లకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక్కో ఐటమ్ అయ్యాక టిక్ పెట్టండి, మెనూ కంప్లీట్ అని స్టిక్కర్ ఇవ్వండి చివర్లో. హోంవర్క్ అయిపోయిన ఫీలింగ్ కాకుండా రెస్టారెంట్లో ఫుల్ మీల్స్ తిన్నాం అనేటువంటి ఫీలింగ్ పిల్లలకు ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది హోంవర్క్ సెషన్లో బ్రెయిన్కి అనిపిస్తుంది. వినడానికే చాలా చమత్కారంగా ఉంది కదూ. పిల్లలతో మనం దీన్ని ఒకసారి కనుక వర్కౌట్ చేసామంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది. హోంవర్క్ బోర్, ఎందుకంటే పిల్లాడు ఎప్పుడూ స్టూడెంట్, అప్పుడప్పుడు వాడిని టీచర్ని కూడా చేయనిద్దాం. మ్యాథ్స్ హోంవర్క్ చేసిన తర్వాత వాడు టీచర్ల మారిపోయి బోర్డు లేదా పేపర్ మీద ఆ సమ్ ఎలా చేశాడో మీకు ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. మీరు కావాలని ఒకచోట తప్పు అడగండి, వాడు మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఎదుటి వారికి చెప్పడం అనేది నేర్చుకోవడంలో అత్యంత బలమైన పద్ధతి. దీన్నే ఫెయిన్మన్ టెక్నిక్ అంటే నోబెల్ లారియట్ భౌతిక శాస్త్రవేత్త అయిన రిచర్డ్ ఫెయిన్మన్ సూచించిన పద్ధతి. పిల్లవాడు టీచర్ అవ్వగానే వాడికి సబ్జెక్ట్ మీద మంచి పట్టొస్తుంది, ఆత్మవిశ్వాసం కూడా వస్తుంది. ఆ కిక్ వాడిని మరుసటి రోజు హోంవర్క్ వైపుకి తనంతట తనుగా లాగుతుంది. సో ఇలాంటి మన యొక్క టిప్స్ని గనక పిల్లలకి హోంవర్క్ చేయించేటప్పుడు గనక ఫాలో అయ్యామనుకోండి, డెఫినెట్గా పిల్లలు హోంవర్క్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఎంతూజియాస్టిక్గా కోరి మరీ చేసేస్తారు. అందులో పేరెంట్స్కి హెచ్చరిక ఏంటంటే, పిల్లలకి హోంవర్క్ చేసేటప్పుడు హెల్ప్ చేయండి కానీ ఆన్సర్స్ మీరు రాయకండి. ఇక హోంవర్క్ చేస్తూ పిల్లవాడు నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా అని చెక్ చేయండి. నవ్వుతూ చేస్తే 5 మార్కులైనా చాలు, ఏడుస్తూ 10 మార్కులు వచ్చినా వేస్టే కదా. కాబట్టి పిల్లాడు ఇంట్రెస్టింగ్గా చేయడానికి ప్రయత్నించే విధంగా మీరు పావులు కదపండి. నువ్వు చదువు, నేను రీల్స్ చూస్తా అని పిల్లాడి కడుపు మనం మండించడం కరెక్ట్ కాదు కదా. సో పిల్లాడు హోంవర్క్ చేసేటప్పుడు మనం కూడా కొన్ని కొన్ని పద్ధతులు పాటించాలి.

తో పాటు. అంతేకాని నాకేం పనిలేదు కదా, పిల్లాడిగా హోంవర్క్ చేస్తున్నది, వాడికి డౌట్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానులే, అంతవరకు నేను ఎంటర్టైన్ అవుతాను అని నేను ఫోన్లో చాలా తక్కువ వాల్యూమ్ పెట్టుకుంటున్నానులే అని అనుకోవడం, లేకపోతే ఇయర్ బడ్స్ పెట్టుకొని పిల్లల ముందు మనం రీల్స్ చూస్తూ కూర్చున్నామనుకోండి, వాళ్ళ ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా పిల్లల్ని మనం వేరే దారిలో నడిపించిన వారమవుతాం. అర్థమవుతుందా? సో పిల్లలు హోంవర్క్ చేసుకునేటప్పుడు మనం కూడా వారితో పాటు నిష్టగా ఏదో ఒక బుక్ పట్టుకొని చదువుకుంటూ ఉంటే సరిపోతుంది. సో హోంవర్క్ అనేది శిక్ష కాదు, స్కూల్కి ఇంటికి మధ్య వేసే ఒక చిన్న వంతెన. ఆ వంతెన మీద పిల్లలు నవ్వుతూ నడవాలి, అంతేకాని ఏడుస్తూ కాదు. టీచర్ క్లాసులో విత్తనం వేస్తే హోంవర్క్ అనే నీళ్లు ఇంటి దగ్గర మనం పోయాలి పిల్లలతో, అప్పుడే మార్కులు అనే పంట పుష్కలంగా పండుతుంది. చక్కటి కాన్సెప్ట్ని ఈనాటి వనితావాణి కార్యక్రమంలో విన్నారు కదా. సో ఇప్పుడు చెప్పినటువంటి ఇవాల్టి కాన్సెప్ట్ ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ప్రతి పేరెంట్కి హోంవర్క్ చేసేటువంటి టైంలో ఎంతో చక్కగా వర్కౌట్ అవుతుంది. విన్న ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవడానికి ప్రయత్నించండి, చక్కగా పిల్లలతో హోంవర్క్ చేసేసేయండి. ఇది ఈనాటి వనితావాణి కార్యక్రమం. మరొక కొత్త కాన్సెప్ట్తో వనితావాణి కార్యక్రమంలో కలుసుకుందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యువతరంగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా యువతరంగం కార్యక్రమంలో మన ఆకాశవాణి యువత కోసం బోలెడంత విద్య, ఉద్యోగ సమాచారాలు, అలాగే కెరీర్ గైడెన్స్ కు సంబంధించినటువంటి సలహాలని అందిస్తుంది. అండ్ అలాగే ఈనాటి యువతరంగం కార్యక్రమం కూడా మీకోసం బోలెడంత సమాచారంతో సిద్ధంగా ఉంది. కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచం వేగంగా మారిపోతూ ఉంది. ఒకప్పుడు వినోదానికే పరిమితమైన సోషల్ మీడియా నేడు కెరియర్స్, వ్యాపారాలు, వ్యక్తిగత బ్రాండ్లను నిర్మించే ఓ శక్తివంతమైన వేదికగా మారింది కదా. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్, స్పాటిఫై వంటి ప్లాట్ఫామ్

మాధ్యమములలో ప్రతిరోజు లక్షలాది వీడియోలు, రీల్స్, బ్లాగ్స్, పోడ్కాస్ట్లంటూ ప్రేక్షకుల్ని నిరంతరం ఆకట్టుకుంటూనే ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలు, సరైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఉంటే కంటెంట్ క్రియేషన్లో విజయవంతమైన కెరీర్ను నిర్మించుకోవచ్చు ఇప్పుడున్నటువంటి డేస్లో. నేటి ఏఐ యుగంలో కంటెంట్ క్రియేషన్ రంగంలో అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు అందుకునేందుకు ఎలాంటి మార్గాలున్నాయి, వాటిని ఎలా అందిపుచ్చుకోవాలి, వాటి గురించి ఈనాటి యువతరంగం కార్యక్రమంలో విందాం. వినే ముందుగా కార్యక్రమంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేద్దాం. డాకు మహారాజా చిత్రం నుంచి ఎస్ఎస్ తమన్ సంగీత సారథ్యంలో వాగ్దేవి ఆలపించిన బ్యూటిఫుల్ ట్రెండింగ్ సాంగ్.

సాంగ్నితి మీరు ఎంతవరకు విన్నారు? అండ్ ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనం వింటున్నాం కెరీర్ గైడెన్స్ కు సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సాధనాలు సైతం అందుబాటులోకి రావడంతో కంటెంట్ రూపొందించడం మరింత సులభతరంగా మారిపోయింది ప్రతి ఒక్కరికి. అయితే సృజనాత్మక ఆలోచనలు, ప్రేక్షకులకు ఉపయోగపడే నాణ్యమైన కంటెంట్తో మాత్రమే ఈ రంగంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. క్రియేటివ్ కెరీర్స్ ను కోరుకునే వారికి కంటెంట్ క్రియేషన్ ఒక చక్కటి ఉపాధి మార్గంగా నిలుస్తుంది. వాస్తవానికి ఈ కంటెంట్ క్రియేషన్ అంటే ఏదైనా ఒక అంశంపై అన్ని కోణాల్లో సంపూర్ణ అవగాహన కల్పించేలా సమాచారాన్ని గుదిగుచ్చి అందించడమే. ఒకప్పుడు ఇది ట్రెడిషనల్ మీడియాగా గుర్తింపు పొందిన దినపత్రికలు, టీవీ ఛానల్స్కు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ వినియోగం విస్తృతం అవడంతో అది ప్రతి ఒక్కరి చేతుల్లోకి ఈజీగా వెళ్లిపోయింది. ఫలితంగా కంటెంట్ క్రియేషన్ విభాగంలో అవకాశాలు విస్తరిస్తున్నాయి. కంటెంట్ క్రియేషన్ విభాగంలో విస్తృత అవకాశాలు, విస్తృత వృద్ధి ఎలా ఉందో విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. బింబిసారా చిత్రం నుంచి హైమత్ సత్యయామని ఆలపించగా

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అది లక్షల లాటరీ నాకా?
2: ఆకాశవాణి
3: సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమంలో మనం వింటున్నాం కంటెంట్ క్రియేషన్ గురించి. కంటెంట్ క్రియేషన్ విభాగంలో భవిష్యత్తులో భారీ సంఖ్యలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇటీవల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2030 నాటికి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండ్ రియాలిటీలో 20 లక్షల మంది నిపుణుల అవసరం ఏర్పడనుంది. సో కంటెంట్ క్రియేషన్ అనుబంధ విభాగాల్లో వీడియో ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, స్క్రిప్ట్ రైటర్స్, రీసెర్చర్స్, కమ్యూనిటీ మేనేజర్స్, టాలెంట్ మేనేజర్స్, సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్స్, ఫోటోగ్రాఫర్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ వంటి రకరకాలైనటువంటి ఉద్యోగాలు జాబ్ ప్రొఫైల్గా ఎదురు చూస్తూ ఉంది. సో కంటెంట్ క్రియేటర్గా కెరీర్ కోరుకునే వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్పై అవగాహన ఉంటే మరింత సమర్థవంతంగా రాణించే అవకాశం ఉంటుంది. ఎడిటింగ్, ట్రాన్స్లేషన్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి విభాగాల్లో ఏఐ టూల్స్తో నిమిషాల్లో సమగ్ర వీడియోను రూపొందించవచ్చు. చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, గూగుల్ జెమినై, నాప్కిన్ ఏఐ వంటి టూల్స్ అయితే మనకు చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. సో వీటిలో గనక మనం పట్టు సాధిస్తే కోరుకునేటువంటి కంటెంట్ను క్షణాల్లోనే అందించేటువంటి వీలుంటుంది. దాంతోపాటు మన కెరియర్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. సో దీనికి కావాల్సినటువంటి టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంకా మనకు విస్తృతంగా అయితే ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీలో ఉంది. వాటి గురించి అయితే విందాం. వినే ముందుగా మనొక బ్యూటిఫుల్ సాంగ్ని అయితే వినేద్దాం. బంగారు రాజు చిత్రం నుంచి సిట్ శ్రీరామ్ ఆలపించగా అనుప్రూబెన్ సంగీతం.

బంగారాజు చిత్ర నుంచి బ్యూటిఫుల్ సాంగ్ నిత విన్నారు సిద్ శ్రీరామ్ ఆలపించగా అండ్ యువతరంగం కార్యక్రమంలో మనం వింటున్నాం కంటెంట్ క్రియేషన్ గురించి. సో కంటెంట్ క్రియేషన్ విభాగంలో రాణించడానికి టెక్నికల్ నైపుణ్యాలు కూడా చాలా చాలా అవసరం. ముఖ్యంగా అడోబ్ ప్రీమియర్, కాన్వా, ఫోటోషాప్, లైట్ రూమ్ వంటి వాటిని బాగా నేర్చుకోవాలి. అదేవిధంగా సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ పైన కూడా అవగాహన పెంచుకోవాలి. కార్పొరేట్ కంపెనీలు సంప్రదాయ మార్కెటింగ్ విధానాలకు భిన్నంగా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్కు పెద్దపీట వేయడం కంటెంట్ క్రియేటర్స్కు కలిసొచ్చే అంశంగా చెప్పచ్చు. సదరు సంస్థలు తమ ఉత్పత్తులకు సంబంధించిన వినియోగదారులను ఆకట్టుకునేలా సమాచారం అందించగలిగే క్రియేటర్స్తో బ్రాండ్ ప్రమోషన్ ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సో ఇటీవల కాలంలో సంస్థల మార్కెటింగ్ వ్యయంలో 30% మేర క్రియేటర్స్తో భాగస్వామ్యానికే వెచ్చిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాబట్టి కంటెంట్ క్రియేషన్ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి కొన్ని స్కిల్స్ ఉంటేనే రాణించగలరు. ప్రధానంగా క్రియేటివ్ థింకింగ్, స్టోరీ టెల్లింగ్, ప్లానింగ్, కమ్యూనిటీ బిల్డింగ్ వంటి నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. కంటెంట్ క్రియేషన్ విభాగంలో కెరియర్కు అవసరమైన స్కిల్స్ నేర్చుకునేందుకు పలు మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. యుడెమీ, కోర్సెరా, స్కిల్స్ షేర్ వంటి సంస్థలు ఆన్లైన్ విధానంలో కంటెంట్ స్ట్రాటజీ, సోషల్ మీడియా మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ విభాగాల్లో కోర్సులు పుష్కలంగా అందిస్తున్నాయి. మరి ఇలాంటి కోర్సులు గనక మీరు కొంచెం జాగ్రత్త వహించి అవగాహనతో నేర్చుకోవడానికి ప్రయత్నించారనుకోండి, చక్కగా మీరు ఉన్న స్థలంలోనే మీ ఇంట్లోనే నీడపట్టున చక్కగా కంటెంట్స్ని క్రియేట్ చేసుకుంటూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు అన్నమాట. సో ఇంకా ప్రధాన ఉపాధి వేదికలు ఎలా ఉన్నాయి, మరి ఆదాయం ఎలా వస్తుంది ఇందులో, వీటన్నిటి గురించి కూడా విందాం. వినే ముందుగా మరొక బ్యూటిఫుల్ సాంగ్ నితి వినేద్దాం. చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ మరియు సుజాత ఆలపించిన యుగల గీతం.

చంద్రలేఖ చిత్రం నుంచి బ్యూటిఫుల్ సాంగ్ నైతే మీరు ఇంతవరకు విన్నారు. రాజేష్ మరియు సుజాత మోహన్ ఆలపించగా అండ్ మనం వింటున్నాం యువత రంగం కార్యక్రమంలో కంటెంట్ క్రియేషన్ ద్వారా మనం ఆదాయాన్ని ఎలా సంపాదించుకోవాలి, నేర్చుకునే మార్గాలు ఎలాంటివి అనేటువంటి విషయాల గురించి. సో కంటెంట్ క్రియేటివ్ విభాగంలో ప్రధానంగా ఎడ్టెక్ సంస్థలు, గేమింగ్ కంపెనీలు, మీడియా సంస్థలు, ఈ కామర్స్ సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. అదేవిధంగా కొన్ని ఐటీ సంస్థలు కూడా ఎస్ఈఓ, డిజిటల్ మార్కెటింగ్ విభాగాల్లో కంటెంట్ క్రియేషన్ నైపుణ్యాలు ఉన్నవారిని చక్కగా నియమించుకుంటున్నాయి. సో నిర్దిష్టంగా ఒక అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారాన్ని రూపొందించి కంటెంట్ క్రియేటర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా స్క్రిప్ట్ ని రూపొందించి ఒక అంశానికి సంబంధించిన విజువల్స్ ని, కంటెంట్ ప్రెజెంటర్ వీడియోను చిత్రీకరించాల్సి ఉంటుంది. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ ఒక

0: కంప్లీట్ ప్రాజెక్ట్ ని కనుక మనం ఎగ్జిబిట్ చేయగలిగితే తప్పకుండా మంచి ఆదరణ రావడంతో మాత్రమే కాకుండా మనకు మంచి మంచి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ విధానాలు కూడా చక్కగా అర్థమవుతాయి. సో కంటెంట్ క్రియేషన్ విభాగంలో ఆదాయం కూడా బాగా ఆకర్షణీయంగానే ఉంటుంది. ప్రారంభంలో నెలకు 30,000 రూపాయల సగటు వేతనం లభిస్తుంది. 2 నుంచి 4 ఏళ్ల అనుభవంతో నెలకు 60,000 వరకు వేతనం పొందొచ్చు. 5 ఏళ్లు అంతకుమించి అనుభవంతో నెలకు 70 నుంచి 100,000 రూపాయల వేతనం వరకు కూడా అందుకోవచ్చు. సో ఇంత చక్కటి అవకాశాలని కల్పిస్తున్నటువంటి ఈ కంటెంట్ క్రియేషన్ పైన కూడా కొంచెం మనం కనుక దృష్టి సారించామనుకోండి, చక్కగా మనం కూడా మంచి ఆదాయంతో మన ఇంట్లోనే మనకు అనువైనటువంటి సమయంలో మనం చక్కగా ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజెంట్ చేస్తూ మనకంటూ ఒక చక్కటి ప్లాట్ఫామ్ ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సో పొద్దున వెళ్లి సాయంత్రం వరకు అలసిపోయి క్యారీలు కట్టుకొని అలాగే అక్కడి నుంచి బస్సు పట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అలసిపోయి మళ్ళీ యథాప్రకారం మరుసటి రోజు దైనందిన జీవితం, ఇలా ఒక ఆటోమేటెడ్ మెషిన్ లా కాకుండా ఇలా కొంచెం క్రియేటివ్ గా మీరు ఆలోచించారనుకోండి, చక్కగా హ్యాపీగా ఫ్యామిలీ పీపుల్స్ తో ఎంజాయ్ చేస్తూ మన యొక్క లిమిట్స్ ని దాటకుండా మనకున్నటువంటి సర్కిల్లో మనం కూడా ఎంటర్టైన్ అవుతూ ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి సులువైన మార్గం ఏదైనా ఉంది అంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఇలాంటి ఒక సెక్టార్ లో మాత్రమే. కాబట్టి మీరు కూడా ఇటువంటి విషయాల్లో కొంచెం ఏకాగ్రత పాటించారు లేదా మీకు నైపుణ్యాలు ఉన్నట్లయితే ఈజీగా ఈ వేలోకి మీరు దూసుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఇది ఈనాటి యువతరంగం కార్యక్రమంలో మనం విన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.
1: కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: दौरा करेगी और प्रशासनों के साथ समन्वय करेगी। श्री शाह ने केंद्रीय गृह सचिव को समिति के दैनिक कार्यों और राज्यों तथा केंद्र शासित प्रदेशों के दौरों के दौरान हर संभव सहयोग उपलब्ध कराने का निर्देश दिया। विकसित भारत रोजगार और आजीविका गारंटी मिशन जी रामजी अधिनियम आज से लागू हो गया है। ग्रामीण विकास मंत्रालय ने बताया है कि वीबी जी रामजी अधिनियम के अंतर्गत प्रत्येक वित्त वर्ष में 125 दिन के रोजगार की गारंटी होगी। त्रिपुरा के मुख्यमंत्री माणिक साहा ने कहा है कि केंद्र सरकार राज्य में परिवहन ढांचे के विकास को विशेष महत्व दे रही है। आज नई दिल्ली में सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी से मुलाकात के दौरान राज्य की राष्ट्रीय राजमार्ग परियोजनाओं की प्रगति की समीक्षा की गई। डॉ. साहा ने कहा कि केंद्र सरकार त्रिपुरा और पूर्वोत्तर क्षेत्र को देश के व्यापक विकास ढांचे से जोड़कर सड़क संपर्क को मजबूत करने के लिए प्रतिबद्ध है। केंद्रीय मंत्री शिवराज सिंह चौहान और किरेन रिजिजू ने अरुणाचल प्रदेश दौरे के दूसरे दिन राज्य के मुख्यमंत्री पेमा खांडू के साथ बाढ़ प्रभावित क्षेत्रों का हवाई सर्वेक्षण किया। कृषि मंत्री शिवराज सिंह चौहान ने कहा कि केंद्र सरकार की ओर से व्यापक वित्तीय और संरचनात्मक सहायता प्रदान की जाएगी। सर्वोच्च न्यायालय ने आज मोटर दुर्घटना में मृतक पीड़ितों या घायल दावेदारों की वार्षिक आय का निर्धारण आयकर रिटर्न के आधार पर करने के लिए दिशा निर्देश जारी किए। मोटर दुर्घटना मुआवजे में एकरूपता लाने के लिए शीर्ष न्यायालय ने कहा कि वेतनभोगी व्यक्तियों के मामले में वार्षिक आय दर्शाने के लिए केवल पिछले वर्ष का आयकर रिटर्न ही पर्याप्त होगा। मुंबई शेयर बाजार का संवेदी सूचकांक आज 444 अंक बढ़कर 76,923 पर बंद हुआ। निफ्टी 140 अंक बढ़त के साथ 24,006 दर्ज हुआ। भारत और इंग्लैंड के बीच 5 टी20 क्रिकेट मैच श्रृंखला का पहला मैच आज रात 10 बजे चेस्टरली स्ट्रीट में खेला जाएगा। दूसरा टी20 मैच शनिवार को मैनचेस्टर में होगा। फीफा फुटबॉल विश्व कप के राउंड ऑफ 32 के मैच में आज रात 9:30 बजे इंग्लैंड और कांगो आमने सामने होंगे। देर रात 1:30 बजे बेल्जियम का मुकाबला सेनेगल से होगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: Is Akashwani, the news read by Valsa Williams. The government today approved the construction of a 6-lane road tunnel for National Highway 148AE in Delhi, connecting Dwarka Expressway with Nelson Mandela Marg, Vasant Kunj. Briefing media in the national capital today, Information and Broadcasting Minister Ashwini Vaishnav said the government has also approved the construction of the 117.7-kilometre Kanpur-Kabrai section of National Highway 34 in Uttar Pradesh.
2: आज कैबिनेट में दो बड़े फैसले लिए गए।
3: टुडे द कैबिनेट अप्रूव्ड टू मेजर डिसीजंस बोथ रिलेटेड टू हाईवे इंफ्रास्ट्रक्चर। द फर्स्ट एड्रेसेस अ लॉन्ग पेंडिंग डिमांड इन दिल्ली फॉर इंप्रूव्ड कनेक्टिविटी बिटवीन द नेशनल हाईवे कॉरिडोर एंड वसंत कुंज। सेवरल एफर्ट्स हैड बीन मेड ओवर द इयर्स एंड टुडे दोज प्रपोजल्स हैव फाइनली बीन अप्रूव्ड। द प्रोजेक्ट इन्वॉल्व्स द कंस्ट्रक्शन ऑफ 6-lane द्वारका टनल एट एन एस्टिमेटेड कॉस्ट ऑफ 6,970 crore rupees। द सेकेंड डिसीजन इज रिलेटेड टू उत्तर प्रदेश। द कैबिनेट हैज अप्रूव्ड the construction of 4-lane access control highway between Kanpur and Kabrai, forming part of the corridor connecting Kanpur with Bhopal. Project has an estimated cost of 7,145 crore rupees. In addition, significant improvements have also been planned for the subsequent sections of the corridor.
2: Section ka bhi usme bahut sara improvement hai.
1: Union Home Minister Amit Shah has asked the High Level Committee on Demographic Changes to submit its recommendations at the earliest. Mr. Shah gave the direction during a meeting with the committee in New Delhi. The committee informed the Home Minister that they will visit various states and union territories to obtain first-hand information on demographic changes and interact with the various administrations. The panel informed Mr. Shah that a detailed questionnaire has been prepared to seek relevant information from states and union territories in advance, making its field visits more meaningful and interactive. Chairperson of the Joint Parliamentary Committee on One Nation, One Election, P.P. Chaudhary, today stressed the need for holding simultaneous elections to the Lok Sabha and state legislative assemblies. Addressing a press conference in New Delhi, he said conducting elections together would strengthen governance, reduce disruptions caused by frequent polls and benefit the economy. India and Pakistan today exchanged lists of civil prisoners and fishermen in each other's custody through diplomatic channels in New Delhi and Islamabad. The External Affairs Ministry said in a statement that India has shared lists of 386 civil prisoners and 53 fishermen in its custody who are Pakistani or believed to be Pakistani. Pakistan has shared lists of 52 civil prisoners and 198 fishermen in its custody who are Indian or believed to be Indian. India has consistently called for early release and repatriation of civil prisoners, fishermen, along with their boats and missing Indian defense personnel from Pakistan's custody. The first batch of pilgrims for the Sri Amarnath Ji Yatra has reached the Bhagwati Nagar base camp in Jammu and is all set to begin the annual pilgrimage tomorrow. All necessary arrangements, including enhanced security and accommodation for pilgrims, have been put in place for the 57-day Yatra scheduled to take place through the Nunwan, Pahalgam and Baltal routes under tight security. Akashwani today unveiled its broadcasting house photo gallery Swar Prerna Vithika at Rang Bhavan Auditorium in Akashwani Bhavan, New Delhi. The photo gallery was inaugurated by Padma Vibhushan flautist Pandit Hari Prasad Chaurasia. The gallery features portraits of Bharat Ratna awardees including Vidushi M.S. Subbulakshmi, Ustad Bismillah Khan, Pandit Bhimsen Joshi, Pandit Ravi Shankar, Lata Mangeshkar and Dr. Bhupen Hazarika. During the event, a musical concert was organized in which a flute recital was performed by Pandit Rupa Kulkarni, Chief Executive Officer of Prasar Bharati Gaurav Dwivedi and Director General of Akashwani and DD News, Rajiv Kumar Jain, were also present at the event. In men's cricket, India will take on England in the first T20 international of the five-match series in Chesterler Street tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. The Shreyas Iyer-led Indian side will look to bounce back from their shocking 2-0 defeat to Ireland in the last series. In FIFA World Cup, England will face Democratic Republic of Congo, Belgium will meet Senegal, and USA will clash with Bosnia and Herzegovina in round of 32 matches tonight. And with that, we end this news bulletin.
4: Come premium, zyada bonus, apno ke liye sabse sahi, RKLI. इससे बेहतर कुछ नहीं।
5: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
6: आकाशवाणी प्रांतीय वार्तलु चदुतुनदि एन मणि मुख्यांशालु యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ధి చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. వార్తల వివరాలు. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ధి చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా 1268 పట్టభద్రులకు డిగ్రీలు, 56 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ విశ్వవిద్యాలయంలో కష్టపడినట్లే భవిష్యత్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా విద్యా సంస్థతో అనుబంధాన్ని కొనసాగించాలన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలోకి పట్టభద్రులుగా అడుగుపెడుతున్నారని పేర్కొంటూ సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మారుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేవలం డిగ్రీ పొందడం ద్వారా జ్ఞాన సముపార్జన ముగియకూడదని, నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి సూచిస్తూ,
7: connected to this institution. Wherever life takes you, you should remain connected to this institution. You are the ambassadors of this university. You are entering a world that is changing at an unprecedented pace. Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technology will be one of your greatest strengths.
6: రాష్ట్రాభివృద్ది లక్ష్యంగా ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నప్పవారిపాలెంలో ముఖ్యమంత్రి ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగానే ప్రతి నెల 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీల లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయల మేర పెన్షన్ల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని, ప్రతి నెల 62,20,000 మందికి 2,712 కోట్ల రూపాయల పెన్షన్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో లాంటి వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే తల్లికి వందనం పథకం నిధులను కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
8: ఈ నెలలో ఈ రోజు పింఛన్లు ఇచ్చాం, తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది తల్లులకి తల్లికి వందనం ఇస్తాం. స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో తిరిగే రోజు వస్తుంది.
6: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట పరిధిలో నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలయ్యాయి. రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీరింగ్ లో 182,317 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో 69.63% మంది బాలురు, 71.65% మంది బాలికలు ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.59% మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీలో 90.22% మంది బాలురు, 89.40% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్త వింటున్నారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మావిగన్ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా మారనున్నాయని పేర్కొంటూ, ప్రజలు ఏ విధానానికి మద్దతు ఇస్తారో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. ప్రజా తీర్పుకే తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా డిఎస్సీ అంశంలో తమ పార్టీ ఆధారాలతో మాట్లాడిందని, తాము చేసిన ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే వాటిని ఆధారాలతో ఖండించాలని అన్నారు. వాస్తవాలను ఆధారాలతో చెప్పినప్పుడే ప్రజలు వాటిని నమ్ముతారని, నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట వ్యాప్తంగా 12 నగర వనాలు, 6 ఎకో టూరిజం పార్కులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాల్లో పచ్చదనం పెంచడానికి నగర వనాలు ఉపయోగపడుతున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన నగరాలకు ఈ వనాలు ఊపిరినిస్తున్నాయని చెప్పారు. 36 కోట్ల రూపాయలతో నగర వనాలు, ఎకో పార్కులు ఏర్పాటు చేశామన్నారు. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. నగర వనాలు రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న పచ్చని వారసత్వమని, ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
9: ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు, క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ప్రత్యేకత.
6: నరసాపురం నుంచి ప్రత్యేక రైలుగా నడుస్తున్న నరసాపురం అరుణాచలం తిరువన్నామలై ఎక్స్ప్రెస్ పూర్తి స్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మారింది. ఈ రైలు తొలి రెగ్యులర్ సర్వీస్ ను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో లాంఛనంగా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఏడాది జూలై 9న ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు తిరువన్నామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించామని, దానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో రెగ్యులర్ సర్వీస్ గా మార్చడానికి అధికారుల నుండి ఆమోదం లభించిందని అన్నారు. రెగ్యులర్ సర్వీస్ గా మారడంతో ఇకపై అదనపు ఛార్జీలు, రైలు ఆలస్యం, ఆకస్మిక రద్దు వంటి సమస్యలు ఉండవన్నారు. వైద్య వృత్తి కేవలం ఉపాధి కోసం కాకుండా మానవ సేవకు అంకితమైన అత్యున్నత వృత్తి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. భారతదేశపు ప్రముఖ వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ కుమార్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీసీ రాయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన 10 మంది ప్రముఖ వైద్యులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
10: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

0: प्रदत्त। अद्य राष्ट्रिय राजधान्यां वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः अवदत् यत् उत्तरप्रदेशे राष्ट्रिय राजमार्गस्य 34 इत्यस्य 17.7 किलोमीटर सुदीर्घस्य कानपुर कवराई खण्डस्य चतुर्मार्गीय अभिगम नियन्त्रित मार्गस्य निर्माणमपि सर्वकारेण अनुमोदितमस्ति। यत्र संरचनाः षड्मार्गाणि यावत् सुलभतया विस्तारयितुं परिकल्पनाः सन्ति।
1: कई सारे पीछे प्रयास किए गए थे, फाइनली आज जो प्रयास अप्रूव हुआ है वो है 6 लेन द्वारका टनल। ये 6,970 करोड़ रुपीस की है। और दूसरा, उत्तर प्रदेश में कानपुर को भोपाल से जोड़ने वाला लाइन, उसमें कानपुर से काबराई के बीच में 4 लेन एक्सेस कंट्रोल हाईवे 7,145 करोड़। उसके आगे वाले सेक्शन का भी उसमें बहुत सारा इम्प्रूवमेंट है, एक्सेस कंट्रोल करना, उसकी वाइडनिंग इम्प्रूवमेंट, वो सब भी उसमें इंक्लूडेड है।
0: भारतीय ऋतु विभाग अवदत् यत् आगामी दिनेषु दिल्ली हरियाणा चंडीगढ़ पंजाब इत्येतेषु प्रदेशेषु दक्षिण पश्चिम प्रावृत् कालः अग्रे गमिष्यति। आगामी दिनद्वयोः उत्तर प्रदेशे बिहारे उत्तराखण्डे ओडिशा प्रदेशे विदर्भ क्षेत्रे च प्रचण्डतः अतिवृष्टेः ऋतु विभागेन नारंगवर्णीया पूर्व संचेतना प्रसारिता। फीफा विश्वकप क्रीडायां मेक्सिको देशः अद्य प्रातः मेक्सिको सिटी क्रीडांगणे राउंड ऑफ 32 क्रीडायां इक्वाडोर देशं 2-0 पराजित्य राउंड ऑफ 16 इत्यस्मिन् प्रविष्टवान्। नॉर्वे देश अपि टेक्सास नगरे आइवरी कोस्ट देशं 2-1 इत्यंकैः पराजित्य 16 चरणे प्रविष्टवान्। इति वार्ताः।
2: आकाशवाणी सिंहपरि एफएम केंद्रम समयं 6:30 ग्रामदर्शिनी कार्यक्रमानिकि स्वागतम्।
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా విందాం సమాచార వేదిక.

ప్రజా ప్రాయోజిత న్యాయ సేవలపై పారాలీగల్ వాలంటీర్లకు అవగాహన సదస్సును జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా భవన్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ శాశ్వత న్యాయమూర్తి రామశ్రీనివాసరావు మాట్లాడారు. సామాన్య ప్రజలు న్యాయ వ్యవస్థకు మధ్య వారధిగా పనిచేసేవారే పారాలీగల్ వాలంటీర్లని చెప్పారు. న్యాయ సాయం కోసం వచ్చే బాధితులకు కౌన్సిలింగ్ చేస్తూ ఉచిత న్యాయ సేవల సంస్థలను ఆశ్రయించేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ పద్మశ్రీ చీఫ్ లీగల్ ఎయిట్ డిఫెన్స్ కౌన్సిల్ గోపాల్ రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు కోటేశ్వరరావు, ప్రతాప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నై సెంట్రల్ నుంచి నర్సాపూర్ మధ్య నడిచే వందే భారత్ వేళల్లో స్వల్ప మార్పులను రైల్వే అధికారులు చేశారు. గతంలో నెల్లూరు రైల్వే స్టేషన్కు ఉదయం 8:29 వచ్చి 8:30 బయలుదేరేది. తాజాగా సవరించిన నివేదిక మేరకు బుధవారం నుంచి 8:41 చేరుకుని 8:42 బయలుదేరనుంది.

ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనప్పటికీ రైతులు ప్రణాళికబద్దంగా వ్యవహరించి అధిక దిగుబడులు సాధించాలని ప్రకృతి వ్యవసాయం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయకుమార్ సూచించారు. నెల్లూరులోని ప్రకృతి వ్యవసాయం డిపిఎం కార్యాలయంలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లతో మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ

జిల్లాలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీడ్ పైలటైజేషన్, ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాలను ప్రతి గ్రామంలో అమలు చేయాలని సూచించారు. సీడ్ పైలటైజేషన్ విధానం ద్వారా విత్తనాల మొలక శాతం పెరగడంతో పాటు తక్కువ తేమలోనూ మొక్కలు బలంగా పెరుగుతాయని తెలిపారు. ఈ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె కన్నయ్య, రీజనల్ టెక్నికల్ కోఆర్డినేటర్ సిహెచ్ రవీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.

వీఆర్సీ మైదానంలో ఈ నెల 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు బాలబాలికల జిల్లా బాస్కెట్ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గాదం వాసు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2010 సంవత్సరం జనవరి 1వ తేదీ తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణమోహన్, చైతన్య వద్ద తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు విజయవాడలోని కేబీసీ జెడ్పీ స్కూల్ మైదానంలో 12వ ఆంధ్రప్రదేశ్ యూత్ ఇంటర్ డిస్టిక్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, ఇటీవల చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పక్కాగా పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. మణుపోలు మండల కేంద్రంలోని సచివాలయం 2ను మంగళవారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమీక్షించారు. కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర డీమ్ టు బి యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి 6 రోజుల పాటు నిర్వహించనున్న జావా ప్రోగ్రామింగ్ ఫ్యాకల్టీ రెడీనెస్ ప్రోగ్రాం ఘనంగా ప్రారంభమైంది. ఈ జావా ప్రోగ్రామింగ్ కు సంబంధించి ప్రాథమిక అధునాతన అంశాలపై అధ్యాపకులకు సమగ్ర శిక్షణ అందించనున్నారు. ప్రాక్టికల్ కోడింగ్, హ్యాండ్స్ ఆన్ సెషన్లు, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం రాజయ్య మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో వేగంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా అధ్యాపకులు తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు. డీన్ అకాడమిక్స్ డాక్టర్ బృంద, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డీన్ డాక్టర్ కె ధనుంజయ్ మాట్లాడుతూ, అధ్యాపకులు అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సూత్రాలకు అనుగుణంగా బోధనను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమానికి ప్రధాన శిక్షకులుగా వెల్లయ్ వారన్ వ్యవహరించారు.

0: హాస్టల్ విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన మెరుగుపరుచుకుని పాటించాలని యూపీహెచ్సి వైద్యురాలు ఎం సాయి ప్రసన్న పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్లో మంగళవారం ఆమె విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ హాస్టల్ లాంటి ప్రాంతాల్లో అంటురోగాలు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అనారోగ్యానికి గురైతే వెంటనే ఆసుపత్రులు సంప్రదించాలని పేర్కొన్నారు. అధికారులు విద్యార్థులకు సురక్షితమైన తాగునీటిని అందించడంతో పాటు హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ రవీంద్రారెడ్డి, ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదిక విన్నారు. ఇంతటితో ఈనాటి సమాచార వేదిక సమాప్తం. గ్రామదర్శిని కార్యక్రమంలో ఇప్పుడు విందాం కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవిత పరిమళం. సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు మనకు అందించిన కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవిత్వ పరిమళం గురించి తెలుసుకుందాం.

కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి కవిత్వ పరిమళం. కరుణశ్రీ అనే పేరుకి సార్థకత కలిగిన కవిత్వాన్ని మనకు అందించిన జంజాల పాపయ్య శాస్త్రి గారు తన హృదయ సీమలోని భావాలను ఆంధ్ర వాంగ్మయంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా రచించారు. నన్నయ్య గారు అన్నట్లు ప్రసన్న కథా కలితార్థయుక్తి, అక్షర రమ్యత సాహిత్యానికి సోపానాల వంటివి. అవి కరుణశ్రీ కవిత్వంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ నైపుణ్యాలు కరుణశ్రీ కవిత్వాన్ని శిఖరాయమానం చేశాయి. ఉదయశ్రీ సంపుటికి ఉపోద్ఘాతంలో తన కవిత్వం గురించి తానే ఎంత సున్నితంగా చెప్పుకున్నారో చూద్దాం. కొన్ని శబ్దాలు శిరీష కుసుమాలు, కొన్ని శబ్దాలు వజ్ర కఠోరాలు, కొన్ని శబ్దాలు తరంగాల వలె పైకి లేస్తాయి, కొన్ని శబ్దాలు కురంగాల వలె ముందుకు దూకుతాయి. కిలకిల నవ్వే శబ్దాలు కొన్ని, తడతడలాడే శబ్దాలు కొన్ని, మిసమిసలాడేవి కొన్ని, గుసగుసలాడేవి మరికొన్ని అంటారు పాపయ్య శాస్త్రి గారు. వారు చేసిన శబ్ద బ్రహ్మోపాసనకు మనమంతా ముగ్ధులం కాక తప్పదు. మధ్య మధ్య రాసిన ఖండకృతులు ఉదయశ్రీ 2, 3, 4, 5 భాగాలుగా చేరినవి. అంటే ఉదయశ్రీ కావ్యంలో 5 భాగాలు ఉన్నాయి. వారి మాటల్లోనే చెప్పాలంటే కరుణకు కవికి అవినాభావ సంబంధం ఉంది. కరుణ లేకపోతే కవికి వ్యక్తిత్వం లేదు, కవి లేకపోతే కరుణకు అస్తిత్వం లేదు. ఈనాడు నా శిథిల జీవితానికి ఒక మధుర ప్రభాతం, నా హృదయంలో ఒక ఉదయశ్రీ ఉదయించింది అంటారు కరుణశ్రీ. ఆ ఉదయించిన ఉదయశ్రీ ఉషస్సులు నాటికి నేటికి ఏనాటికి జరగనివి. కవిత్వం ఉన్నంతకాలం కరుణశ్రీకి పట్టం కడుతూనే ఉంటాయి. నా వృషిం కురితే కావ్యం అన్నారు అలంకారికులు, అలాగే వాక్యం రసాత్మకం కావ్యం అని కూడా అన్నారు అలంకారికులు. అలాంటి కవిత్వాన్ని అందించిన కరుణశ్రీ సాక్షాత్తు సరస్వతి పుత్రులు అని చెప్పవచ్చు. వాగర్ధివ సంపృత్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నట్లు వాగర్ధముల కలయిక సాహితీ సేద్యమును ఎంతగా ఫలవంతం చేస్తుందో కరుణశ్రీ రచనలను చదివినప్పుడు అర్థమవుతుంది. కరుణశ్రీ పేరుని తెలియని తెలుగువారు ఉండరు అనుకుంటాను. వీరి కలం పేరు కరుణశ్రీ, అసలు పేరు జంజాల పాపయ్య శాస్త్రి గారు. లలిత సుగుణజాల తెలుగు బాల అనే బాలల శతకంలో ఎందరో చిన్నారుల గొంతుకయ్యారు. పుష్ప విలాపం, కుంతీ కుమారి వంటి మరపురాని పద్యాలను అందించి తెలుగు సాహితీ వనంలో నిత్య నూతనమైన పరిమళమయ్యారు. వీరి కలం నుండి సుమారు 76 దాకా పుస్తకాలు వచ్చాయి. గుంటూరు జిల్లాలోని కొమ్మూరు గ్రామంలో 1912 జన్మించిన కరుణశ్రీ 1992 పరమపదించారు. ఈ తరం కవి కనుకనే వారిని ఎందరో చూశారు, కలిశారు, వారితో కవిత్వం పంచుకున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని పరిచయం చేయటం నా అదృష్టంగా భావిస్తాను. తెలుగు భాషలో ఎన్ని అందాలు, రంగులు, రుచులు ఉన్నాయో వాటన్నిటినీ పరిచయం చేశారు కరుణశ్రీ గారు. భక్తికి ముక్తికి తెలుగు నుడికారానికి పోతనా మార్చిన పద్యం పెట్టింది పేరు. తెలుగు భాషా నుడికారానికి పోతన రచించిన ఆంధ్ర మహాభాగవతం అద్దం పడుతుంది. నల్లనివాడు పద్మ నయనమ్ములవాడు, కృపారసంభుపై జల్లెడివాడు, మౌళి పరిస్పరిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమవాడొకడు అంటూ ఆ నల్లనయ్యను మన కళ్ళ ముందు ఉంచే మధురమైన పద్యాలు భాగవతానికి వన్నె తెచ్చాయి. అలాంటి కోవకు చెందిన కవి కరుణశ్రీ. మధురమైన సుకుమారమైన సున్నితమైన భావాలతో కరుణ దయా రసాలతో కవిత్వం రాసే మధుర కవి. సరళమైన భాషలో హృదయం నింపే భావుకతతో కరుణశ్రీ రచించిన కవితలు మనసును తాకుతాయి. కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి, పాద్యమ్ము నిడమాకు పన్నీరు లేదు, నా కన్నీళ్లతో కాళ్ళు కడగనుంటి, పూజకై మా వీట పుష్పాలు లేవు, నా ప్రేమాంజలులే సమర్పింపనుంటి. చూడండి, ఈ పద్యంలో ఒక ఆర్ద్రత, సౌకుమార్యం,

నివేదన కనపడతాయి. ఎక్కడా రవంతైనా అతిశయం లేని భక్తి ప్రేమ భావాలను ఆ దేవదేవునికి సమర్పణ చేశారు కరుణశ్రీ. ఆల్ ఇండియా రేడియో వారు ఆకాశవాణి ద్వారా ప్రముఖ గాయకులు పాడిన ఉదయశ్రీ కవితలను జనంలోకి తీసుకెళ్లారు. ప్రముఖ గాయకులు ఘంటసాల గారు పాడిన పుష్ప విలాపంలోని పద్యాలు తెలియని వారుండరు. ఉదయశ్రీ గ్రంథానికి ప్రముఖ చిత్రకారులు బాపు గారి చిత్రాలు మరింత వన్నె తెచ్చాయి. ఈ ఉదయశ్రీలోని కవితలు ఆంధ్ర, మైసూరు, వెంకటేశ్వర ఇత్యాది విశ్వవిద్యాలయాల వారు పాఠ్య భాగాలుగా స్వీకరించారు. పాపయ్య శాస్త్రి గారి ఉదయశ్రీలో రచనలు సమాజంలోని అన్ని కోణాలను పరిచయం చేస్తాయి. వారి దృష్టి భూత భవిష్యత్ వర్తమానాలలో ఉన్న సామాజిక అంశాలను పరిశీలించింది. ఉదయశ్రీలోని మొదటి భాగంలో కుంతీకుమారి, సతీ అనసూయ, సావిత్రి, రాధాకృష్ణులు, శివపార్వతులు, ఊర్మిళాదేవి, మహాకవి పోతన వంటి సాంప్రదాయకమైన విషయములను కవితావస్తువులుగా తీసుకున్నారు. తదుపరి ఉదయశ్రీ రెండవ భాగంలో స్వాతంత్ర పోరాటం గురించి, అప్పటి దేశభక్తుల అంతరంగ భావాల గురించి కవిత్వీకరించారు. వారి కవితా శీర్షికలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్వతంత్ర భారతి, అరుణహస్తము, మహాత్ముడు, నేతాజీ, ఆగస్టు విప్లవము, కాంగ్రెస్ కథలు, భరత్ సింగ్, వేమనయోగి, ఆంధ్ర కేసరి, రాష్ట్ర సిద్ధి, భరత భాగ్య దేవత, పాకీపిల్ల వంటి దేశభక్తి సామాజిక అంశాలే కనిపిస్తాయి. ఉదయశ్రీ తృతీయ భాగంలో ఆయన మాటల్లోనే చూచినప్పుడు శుభోదయంతో మేల్కాంచి, అజ్ఞాత నేపథ్యం అధిగమించి, ఆకాంక్షతో జయోస్తు పలికి, ఆనంద లహరిలో భువన విజయం అందించగలిగినప్పుడే కరుణశ్రీ కళ్యాణవాణి చరితార్థం అవుతుంది అంటారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలలో కరుణారసం భావుకత తొణికిసలాడుతూ ఉంటుంది. అందుకే ఆయనను భావకవిగా కూడా పేర్కొనవచ్చుననేది నా అభిప్రాయం. వారు తీసుకున్న కవితా వస్తువులు విభిన్నంగా, వినూత్నంగా ఉంటాయి. ముఖ్యంగా వారి దేశభక్తికి చెందిన కవితలు మనలో దేశమాతపై గౌరవాన్ని, ప్రేమాభిమానాలను కలిగిస్తాయి. శరీరం దేశభక్తితో గగుర్పడిచే విధంగా ఉంటాయి. ఎవరి కవిత్వం చూసినప్పుడు మనలో రసాస్వాదన, ఉద్రేకం కలిగి హృదయం స్పందిస్తుందో ఆ కవి ధన్యుడవుతాడు. అలాంటి కవిత్వం పాపయ్య శాస్త్రి గారిది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ప్రథమ కవితా సంపుటి ఉదయశ్రీ, ద్వితీయ కృతి విజయశ్రీ, మూడవది కరుణశ్రీ. ఇక ఉదయశ్రీ నాలుగవ భాగంలో రచింపబడిన కరుణశ్రీ గారి కవితలు గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ కవి సమ్మేళనాలలోనూ ఆకాశవాణి హైదరాబాదు, విజయవాడ కేంద్రాల నుండి ప్రసారితమైనాయి. పద్య కవిత్వాన్ని ఎవరూ ఆచరించటం లేదు అనే మాట ఉట్టిమాట. ప్రతిభా ఉత్పత్తులు ఉన్న ఏ కవి రచించినా పద్యాలైనా ప్రజలలోకి వెళ్తాయి. కవి ఎంత ముఖ్యమో సహృదయుడైన పాఠకుడు అంతే ముఖ్యం. తెలుగు గుండెలు కవితను నిండించుకొని రసజ్ఞతను పండించుకున్నాయి. తెలుగు తల్లి ప్రేమాంకంలో కవులకు, రసజ్ఞులకు కొరత లేదని కరుణశ్రీ గారు భావించారు. ఉదయశ్రీ ఐదవ భాగంలో భక్తిభావ సామాజిక కవిత్వం వెల్లివిరిసింది. కవిత్వం ఆనందం, అందంతో పాటు సందేశం కూడా ఇవ్వాలి. కళ సమాజం కోసమే. సత్యము, సుందరము, శివము అయినదే ఉత్తమోత్తమ కావ్యం అంటారు కరుణశ్రీ గారు. అందమైన కావ్యానికి సందేశం కూడా తోడైతే బంగారానికి పరిమళం అవ్వినట్లుగా ఉంటుంది. తెలుగు భాషా నుడికారం సొగసులు అద్దుకుంటుంది. కరుణశ్రీ అనగానే అందరికీ గుర్తుకొచ్చే కవిత పుష్ప విలాపము. నేనొక పూల మొక్క కడ నిలిచి, చివాలున కొమ్మ వంచి, గోరానేడునంతలోన విరులన్నీ జాలిగ నోళ్లు విప్పి, మా ప్రాణము తీతువా అని చుబ్బావురు మన్నవి, కృంగిపోతి నా మానసమందేదో తళుక్కుమన్నది పుష్ప విలాప కావ్యమై అంటారు. అలాగే కరుణశ్రీ గారి కవిత్వంలో దేశభక్తిని వీక్షించే కవితలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి వాటిని పరిశీలిద్దాం. తన కవిత్వం ద్వారా స్వాతంత్రోద్యమానికి, దేశరక్షణకు కారణభూతులైన దేశభక్తులను ఎలా చిరంజీవులను చేశారో చూద్దాం. స్వాతంత్రం వచ్చిన భారతావనిలో ఆనంద తరంగాలు ఉప్పొంగుతుంటే కరుణశ్రీ కలం కదం తొక్కింది. గణగణమ్రోగిరా విజయ ఘంటలు, భారతమాత మందిరాంగణమున ద్వారబంధములు కట్టిరి, చిత్ర విచిత్ర

రత్న తోరణ తతి వీధి వీధుల విరాజిల్లుచున్నవే త్రివర్ణ కేతనములు మేలుకాంచ పరతంత్ర పరాంగ్మహ సుప్త కంఠములై అని కీర్తించారు. పదచిత్రాలను కళ్లకు గట్టినట్టు రాయడం మహాకవి తిక్కనకే చెల్లు అంటారు. అలాగే కరుణశ్రీపై పద్యంలో స్వతంత్ర భారతిని వర్ణించిన సందర్భం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. పాటాగొట్టి పరప్రభుత్వములకు బ్రహ్మాండమౌ శాంతి పోరాటమును నడిపించినాడు మన వార్ధాయోగి. ఆంగ్ల ప్రభుల్ మోటల్ ముల్లెల్ నెత్తికెత్తుకొని నిర్మోహాత్రులై సంద్రముల్ దాటంజొచ్చిరి నవ్వుకున్నవి స్వతంత్ర స్వర్ణ సోపానముల్. ఇక్కడ ఆంగ్లేయులను గాంధీజీ గారు అహింసా మార్గంతో ఎలా ఓడించారో చెప్పటం జరిగింది. పాటాగొట్టి అనే పదము విలక్షణంగా ఉన్నది కదా, అట్లాగే వార్ధాయోగి అనే పదం కవిత్వానికే తలమానికమైనది. గాంధీగారి తాత్విక గుణం ప్రస్ఫుటమవుతున్నది. చాలా సరళమైన పదప్రయోగాలతో సంఘటనలన్నిటినీ బొమ్మ కట్టి చూపడంలో అందవేసిన చెయ్యి కరుణశ్రీది. ప్రస్తావించిన త్యాగమూర్తులు పవిత్రంబైన శ్రీకృష్ణ జన్మస్థానంబులకెందరో నెహదులైనారెందరో శౌర్య ధైర్య స్థైర్యంబులు చూపి విప్లవ సమిద్రంగమ్ములన్ వారి సుప్తాస్తి శ్రేణికలే పునాదులట మా స్వరాజ్య సౌధాలకు. ఈ పద్యంలో దేశం కోసం ప్రాణాలొడ్డి త్యాగం చేసిన త్యాగమూర్తుల ఘనతను ఎంత భావాత్మకంగా అందించారో చూడండి. పవిత్రంబైన శ్రీకృష్ణ జన్మస్థానంబున అనడంలోనే ఔచిత్యం స్పష్టమవుతుంది. పవిత్రమైన అనే పదం త్యాగమూర్తుల కోసం రాయబడింది. ఎంతోమంది శౌర్య పరాక్రమాలు ఉన్నవారు దేశం కోసం వీరమరణం పొందారు. వారి అస్థికల పునాదులపైననే మన దేశ స్వరాజ్య సౌధాలను నిర్మించుకోవాలి అని కరుణశ్రీ రచించిన ఈ పద్యం చదువుతుంటే అప్పటి దేశభక్తులను త్యాగధనులను తలుసుకుని ఒళ్లంతా పులకరిస్తుంది. అది కరుణశ్రీ అక్షరాలకున్న శక్తి భక్తి. గాంధీగారి గురించి చెప్తూ, అతడొక పవిత్ర దేవాలయంబు, అతడొక విచిత్ర విశ్వవిద్యాలయంబు, ఆ మహాశక్తి అంత ఇంతంచు తూచంజాల, అతడొక పెద్ద హిమాలయంబు అంటారు. గాంధీజీ అంతటి గొప్ప దీక్షా నిబద్ధత కలిగిన వ్యక్తి గురించి నాలుగు వరుసలలో తూచలేనంత గొప్పగా చెప్పటం కరుణశ్రీకే చెల్లుతుంది. అతడొక పెద్ద హిమాలయం అన్నారు, హిమాలయాన్ని తూచగలమా అని దాని నిగూఢార్థం. భారతదేశ ఔన్నత్యానికి ఉత్తరాన ఉన్న హిమాలయాలు ప్రతీకలు. మంచు పర్వతాలతో నెలకొని ఉన్న ఆ హిమగిరులు కైలాసనాథునికి ఆలయాలు. అంతటి అద్భుతమైన హిమాలయంతో గాంధీగారిని పోల్చిన కరుణశ్రీ కలం ఎంత గొప్పది. అట్లాగే నేతాజీ సుభాష్ చంద్రబోసు వీరత్వాన్ని కరుణశ్రీ కవిత్వం కథను తొక్కించింది. చలో ఢిల్లీ అన్న నినాదంతో ప్రజలను ఒకే తాటిపై నడిపించి ఆజాదు హిందూ ప్రభుత్వమునకు అధ్యక్షుడిగా స్వాతంత్ర సమర భేరిని మోగించిన సుభాష్ చంద్రబోసు పరాక్రమాన్ని ఈ విధంగా వర్ణించి ధన్యత పొందిన సుకవి కరుణశ్రీ. నీ వీరత్వము, నీ దృఢ వ్రతము, నీ నేతృత్వమున్, నీ ప్రజాసేవోత్కంఠ్యము, నీ పురోగమ వైచిత్ర్యంబు, నీ సాహస శ్రీవాలభ్యముగాంచి పొంగి పులకించెన్ విశ్వ విశ్వంభరా భావోద్యానము, నీ శుభోదయము సౌభాగ్యమురా జాతికిన్. స్వాతంత్రోద్యమంలో భారతీయుల గుండెల నిండా దేశభక్తి పొంగి పొర్లుతున్నది. దేశమాతను దాస్య శృంగాల నుండి విడిపించేందుకు ప్రతి ఒక్కడూ నేను సైతం అంటూ ముందుకురుకుతున్న సమయం. ఆ సమయాన్ని కరుణశ్రీ కలం ఎలా మలిచిందో చూద్దాం. ఒకటి ఏమిటేమి, నాటి మహోద్యమమున రేగిపోయిన ప్రజల యుద్రేకమునకు అల్లకల్లోలములై దద్దరిల్లిపోయే తెల్లదొరల ప్రభుత్వ మందిరములెల్ల. స్వాతంత్ర సమరంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో వీరులను స్మరిస్తూ మండేడు స్వరాజ్య సమరాగ్ని కుండమందు భస్మమైన గులాబీ పుష్పములు మీరు. ఎన్ని కల్పాంతములకేని ఇంకిపోని భరతమాత ఆనంద భాష్పములు మీరు అంటూ తన కలం బలంతో వారి త్యాగాన్ని కీర్తి చంద్రికలతో దేశానికి తెలియజేసిన కరుణశ్రీ కలం దేశభక్తిని మన నర నరాన నింపుతుంది. ఆ పద్యాలకు అంత శక్తి ఉంది. నేతాజీ ప్రతాపము గాంధీ మహాత్ముని సత్యాగ్రహ ఆయుధము, దేశభక్తుల అఖండమైన పట్టుదల ఆగస్టు విప్లవమును తెచ్చినవి. ఆ విషయాన్ని చెప్తూ నేతాజీ ప్రతిభా ప్రతాపములు
గాంధీ తాత సత్యాగ్రహ జ్యోతిర్దీప్తులు, దేశభక్తుల అఖండోత్సవముల్, విశ్వ విఖ్యాతమైన ఆగస్టు విప్లవ మహాగాథల్, సమైక్యములై స్వాతంత్ర ధ్వజమెత్త భారత మహాసౌధాగ్ర భాగ్యములన్ అని స్వాతంత్ర సమరోత్సవాన్ని వర్ణించారు. నేతాజీ సుభాష్ చంద్రబోసు చలో ఢిల్లీ అన్న నినాదంతో కదిలిన భారత ప్రజావాహిని గురించి, అల్లల్లాడిన వాంగ్ల శాసన శాసకుల రాజ్య స్తంభముల్ నీ చలో ఢిల్లీ అన్న మహానినాదమునకు, ఢీ కొట్టి నీ శక్తి లాల్ ఖిల్లాలోని నిరంకుశత్వ పశుశక్తిన్ దేవతాహస్తముల్ జల్లెన్, నీ రణభేరిపై నవయుగ స్వాతంత్ర పుష్పాంజలుల్, ఆంగ్లేయులలో ఏర్పడిన భయాందోళనలను సుభాష్ చంద్రబోసు వీరత్వాన్ని తెలియజేశారు ఈ పద్యంలో. దేశభక్తితో ఉర్రూతలుగుతూ స్వాతంత్రకాంక్షను నర నరాలా నింపుకున్న భగత్ సింగ్ సౌర పరాక్రమాలను వర్ణిస్తూ, బాంబులు ప్రేలరా బ్రిటిష్ బాబుల గుండెలలో భవచరిత్రంబు స్మరించు మాత్రని, స్వతంత్ర ప్రధాన పురోగమించుని వెంబడి పరువులెత్తినవి విప్లవ శక్తులు, నీ కవోష్ణ రక్తంబుల్ మా లలాట పలకమ్ములపై తిలకమ్ములాయరా, పొట్టి శ్రీరాములు గారి దీక్ష ఆత్మార్పణలతో సాధించిన ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావాన్ని ఎంత అట్టహాసంగా అక్షరీకరించారో చూడండి. ఆంధ్ర జననీ స్వతంత్ర రాష్ట్రావరణ జయ మహోదయ మంగళోత్సవము చూడ, తుంగభద్రా తరంగిణీ ప్రాంగణముల ఇసుక వేసిన రాలదేమి జనము, ఆరంభోత్సవం ఆంధ్ర రాష్ట్రమున కక్క గౌతమి కృష్ణ కావేరి పెన్న సరస్వతి యమున రావే గంగ, మా ఇంటిలో పేరంటంబని తుంగభద్ర కబురంపంగా వారందరూ జేరన్వచ్చు విధాన నల్గడల్ నల్గడ విరాజిల్లున్ ప్రజావాహినుల్. ఆంధ్ర రాష్ట్రము ఆవిర్భావ సమయంలో అందరూ వచ్చి పేరంటములో పాల్గొనండి అనుసు తుంగభద్రాదేవి నది కృష్ణా కావేరి పెన్న సరస్వతి యమున గంగ గౌతములకు కబురు పంపిందట. ఆ విధంగా నాలుగు దిక్కుల నుండి అశేష ప్రజావాహిని ఆంధ్ర రాష్ట్రావతరణికి అరుదెంచినట్లుగా కరణశ్రీగారు రచించిన విధానము అద్భుతము. రండిరా ఇదే కాల్చుకోండిరా యన నిండు గుండెలిచ్చిన మహోద్దండమూర్తి అంటూ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని, అతడు సామాన్యుడే మహోన్నత సమైక్య సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠ పటిష్ట భవ్య భారత నిర్మాణ పండితుండు వజ్ర సంకల్పుడోయి మా వల్లభాయి అంటూ వల్లభాయ్ పటేల్ గారిని వర్ణించారు. బాంబుల్ ప్రేలరా బ్రిటిష్ బాబుల గుండెలలో భవచరిత్రంబు స్మరించు మాత్రని అంటూ భగత్ సింగ్ని, కళవళమందని మిరపకాయ టపాకు ప్రభుత్వ మిలిటరీ దళములు నీ విజృంభణకు తల్లడిల్లెన్ పశుశక్తి సర్వదా తళతళలాడు నీ సుచరితమ్ములు భారత భారతి మహోజ్వల ముకుటాగ్రమందు విలసదృచి రంజిత రత్న పుంజముల్ అంటూ అల్లూరి సీతారామరాజు శౌర్య పరాక్రమములను తన అక్షరాలలో శాశ్వత కీర్తిని కలిగించారు కరణశ్రీ. వారు వీరు అని చెప్పనేలా దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులందరినీ ధృవతారలుగా కీర్తించారు. నభము మార్మోగు వీర ధుందుగులు వారు, త్యాగధనులైన సత్యవర్తనులు వారు, జాతి రత్నాలు వారు, శాశ్వతులు వారు, పావనులు వారు, ధవ్య జీవనులు వారు అంటూ భక్తిని శక్తిని త్యాగాన్ని కొనియాడారు. కరుణశ్రీ అంటే దయామయమైన శ్రీ కలవాడని అర్థము. ఆ పదాన్ని బుద్ధదేవుని పర్యాయ పదంగా తాను స్వీకరించానని కవి తానే స్వయంగా చెప్పుకున్నారు. కరుణశ్రీ రచించిన మూడు కావ్యాలు ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ. ఉదయశ్రీ నా హృదయం, విజయశ్రీ నా శిరస్సు, కరుణశ్రీ నా జీవితం అంటారు జంజాల పాపయ్య శాస్త్రి గారు. కవిత్వం ఎదలో మెదులుతుంది, పదంలో కదులుతుంది, హృదయాన్ని స్పృశిస్తుంది, ఉదయాన్ని సృజిస్తుంది, అభ్యుదయాన్ని అందిస్తుంది అని కవిత్వంపై తన భావనను మనసుకు హత్తుకునే విధంగా చెప్పిన కరుణశ్రీ సాహితీ లోకంలో చిరంజీవులు. సత్యము శివము సుందరము అయినది ఉత్తమోత్తమ కావ్యంగా పరిగణిస్తారు. అందమైన కావ్యానికి సందేశం కూడా తోడైతే బంగారానికి పరిమళం అబ్బినట్లుగా ఉంటుంది. ఉత్తమోత్తమ కావ్యమైన జంజాల పాపయ్య శాస్త్రి గారి ఉదయశ్రీ కూడా ఈ కోవలోకే వస్తుంది. స్వాతంత్ర పోరాటంలో విజయం సాధించిన మన దేశ గొప్పదనం గురించి చెప్తూ, చచ్చిన జాతి కాదు మరి చావదు,
వేయి యుగాలకైనా వెన్నిచ్చిన జాతి కాదు. పరువెత్తు విరోహిని పిలిచి కౌగిట

గుర్చిన జాతిరా ఇది, మరుత్తర శాఖలతోడ హాయిగా అచ్చెనకాయలాడుకునిరా మన కీర్తి లతామ తల్లికల్ అని మన జాతి పరాక్రమాన్ని కీర్తించారు. ఈ పద్యంలో చచ్చిన జాతి కాదు అనడం ఒక ఎత్తైతే, మరి చావదు 1000 యుగాలకైనా అనడంలో ఎంత ఆత్మధైర్యాన్ని తెలియజేస్తున్నదో కదా. విరోధిని కూడా గౌరవించే జాతి, పగవారిని కూడా ప్రేమించే మనసున్న మనుషులం మేము అని కూడా చెప్పారు. ఈ రకంగా జంజాల పాపయ్య శాస్త్రి గారు తన ఉదయశ్రీ 2వ భాగమైన విజయశ్రీలో దేశభక్తిని ప్రేరేపించే కవిత్వాన్ని గుండె నింపుకొని రాశారు. ప్రజలకు ఆ స్ఫూర్తిని కలిగించారు. చక్కని తెలుగు నుడికారానికి చిరునామా కరుణశ్రీ కవిత్వమైతే, భరతమాతను దేశభక్తులను కీర్తిస్తూ రచించిన శీర్షికలన్నీ భవిష్యత్ తరాల వారికి మార్గదర్శకం.

మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమంలో కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవిత పరిమళం విన్నారు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి పాతూరి అన్నపూర్ణ గారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు అలనాటి మధుర గీతం విందాం. ఈనాటి అలనాటి మధుర గీతం సంచికలో మనం వినబోతున్న ఆపాత మధుర గీతం ఆదర్శం చిత్ర నుంచి, ఎంఎం కీరవాణి సంగీతం, భువనచంద్ర సాహిత్యం, చిత్ర మరియు మనో ఆలపించిన యుగల గీతం.

0: చక్కటి ముసిరిన మా ముంగిట్లో వెన్నెలొచ్చింది.
1: ఆశలు కరిగిన మా కళ్ళల్లో వన్నె తెచ్చి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, మీరు ఇంతవరకు ఆదర్శ సంచిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ నీతి విన్నారు. ఇంతటితో ఈనాటి అలనాటి మధుర గీతం సంచిక సమాప్తం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్దిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్ గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు

0: 2026 నుండి 2031 వరకు 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశు సంవర్ధక రంగం, పంట కోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మై భారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कंप्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलगे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్ లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में. आज जो अप्रूव हुआ है 242 किलोमीटर्स का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर्स का है ये, एक्सेस कंट्रोल रहेगा कम्प्लीट, एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలితో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా

0: బ్యాచిలర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం పాడి పంటలు కార్యక్రమం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: పాడిపంటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం మహిళా రైతు శ్రీమతి వాకా శిరీష గారితో జరిపిన పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలేటి.
1: వ్యవసాయంలో మగవాళ్లకన్నా ఆడవాళ్ల పాత్రే ఎక్కువగా ఉన్నప్పటికీ మనకు వ్యవసాయం అంటే గుర్తుకు వచ్చేది తలపాగా అడ్డపంచ కట్టుకుని ఉన్న మగవాళ్లు మాత్రమే. ఏ పంట కానివ్వండి, నాట్లు వేసే దగ్గర నుంచి దానికి నీరు పట్టడం, ఏదైనా నాట్లు

0: విషయంలో కానీ, కోతల విషయంలో కానీ, అలాగే కలుపు మొక్కలు తీసే విషయంలో కానివ్వండి, కోతకొచ్చిన పంటని తీయటం, అలాగే వాటిని చెరగటం, ఇలాంటి పనులన్నీ కూడా ఆడవాళ్లే చేస్తుంటారు. ఇలా వ్యవసాయంలో మగవారికన్నా కూడా ఆడవాళ్ల పాత్రే అధికంగా ఉంటుంది. ఈనాడు ప్రతి మహిళ అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. వ్యవసాయం కూడా మేం చేయగలం అని తనకంటూ ప్రత్యేకతని, గుర్తింపుని తెచ్చుకుని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మహిళా రైతు నేడు మన స్టూడియోలో ఉన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పల్లెపాడు దిన్నె గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చేటటువంటి బ్రహ్మదేవి గ్రామం నుంచి మహిళా రైతు శ్రీమతి వాకా శిరీష గారు, వారిని అడిగి అసలు ఎందుకు ఈ వ్యవసాయాన్ని ఎంచుకున్నారు, ఎలాంటి సాధక బాధకాలు వీరు ఎదుర్కొంటున్నారు, అలాగే వారు పండించినటువంటి పంటల్ని ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు, ఇలాంటి మరెన్నో విషయాలను వారినే అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే వాకా శిరీష గారు.
1: నమస్తే అండి. నెల్లూరు డిస్టిక్ట్ నుంచి ముత్తుకూరు మండలం పిడతాపోలూరు పంచాయతీ పల్లిపాడు దిన గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నాను.
0: శిరీష గారు, మీకు ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?
1: ఆలోచన ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసే హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ చేశామండి. వ్యవసాయం చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ అండి. మా హస్బెండ్ చాలా ఇంట్రెస్ట్. మేమేంటంటే మన పిల్లలకి పౌష్టిక ఆహారం అందించాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వ్యవసాయం వైపు వచ్చాము. అంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం చిన్నపిల్లల్లో, చిన్న వయసులోనే ఐసైట్ అని, థైరాయిడ్ అని, షుగర్ అని చాలా ప్రాబ్లమ్స్ విన్నాము, పర్సనల్ గా చూసాము కూడా బంధువుల్లో. అందుకని మన పిల్లలకి మనమైనా కనీసం మనం కష్టపడైనా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనే ఒక్క ఉద్దేశంతో ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర కానీ మా దగ్గర కానీ హెల్త్ ఇష్యూస్ చాలా ఫేస్ చేశాము. బయట నుంచి రైస్ తీసుకోవడము, బయట నుంచి మనం పప్పుధాన్యాలు తీసుకోవడము, వీటి వల్ల ఏమన్నా ఇబ్బంది పడుతున్నామా అంటే, మనం వాళ్ళు రసాయనాలు ఎక్కువ వాడుతూ ఉన్నారు కదా, దాని వల్ల ఏమన్నా ఇబ్బంది పడుతున్నామని మనం ఓన్ గా పండించుకొని తిన్నాము, మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్ కి మంచి హెల్త్ ని ఇవ్వాలనే ఆలోచనతో ఈ నేచురల్ ఫార్మింగ్ వైపు, ప్రకృతి వ్యవసాయం వైపు రావడం జరిగింది.
0: అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తుంటారా మీరు? అంటే ఎలాంటి రసాయనాలు యూజ్ చేయండి?
1: ఏమి వాడం, ఆవు వేరు మాత్రమే వాడి పండిస్తాం.
0: అంటే ఆ ప్రకృతి వ్యవసాయానికి చాలా, అంటే మనం సహజంగా చేసినటువంటి ఎరువు వాడతారు కదా, మీరు అదంతా ఎక్కడ సేకరిస్తారు?
1: మాకు ఇంట్లో ఆవులున్నాయి, 4 ఆవులున్నాయి. వాటి మూత్రము, వాటి పేడతోనే నేను ఎరువులన్నీ తయారు చేసుకుంటాను. బయట మనకి ప్రకృతిలో తరికే ఆకులు, చెట్ల ఆకులన్నీ కషాయాలు తయారు చేసుకుని అవే స్ప్రే చేస్తాము. ద్రవ జీవామృతం అని, ఘనజీవామృతం అని, దశపర్ణి కషాయాలని, నీమాస్త్రం అని అన్ని నేనే తయారు చేసుకుంటూ ఉంటాను. అవి వాడే ప్రకృతి వ్యవసాయం వైపు రావడం జరిగింది.
0: స్ప్రే చేసేదంతా మీరే చేస్తుంటారా?
1: తయారు చేస్తాను. ఈయనకి ఖాళీ ఉన్నప్పుడు ఈయన చేస్తారు, లేదంటే బయట మనిషిని పిలిపించి స్ప్రే చేస్తాం.
0: వ్యవసాయం చేసేటప్పుడు మీ సపోర్ట్ ఎవరిని తీసుకుంటారు మీ ఫ్యామిలీలో?
1: పిల్లలు కూడా వస్తారు మేడం. అంటే వాళ్ళు యాంగ్జైటీతో వస్తారు, చేయాలి అని యాంగ్జైటీతో వస్తారు.
0: మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి.
1: మామయ్య ఆర్టీసీ, ఈయన వచ్చేసి ఎంప్లాయ్.
0: మీరు సహజంగా మీరు రైతుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ, లేదంటే
1: చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు కానీ నాన్న మామయ్య వాళ్ళందరూ రైతు కుటుంబమే. బట్ మామయ్య ఆర్టీసీలోకి వచ్చేసాక ఆ ఫార్మింగ్ అనేది వదిలేశారు. తర్వాత మాకు అవేర్నెస్ కలిగి మేము ఓన్ గా ఇద్దరం మాట్లాడుకుని ఒక 10 ఇయర్స్ నుంచి ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేసాం. పిల్లలు పుట్టిన తర్వాత స్టార్ట్ చేసాం.
0: అంతకుముందు ఏం చేస్తుండే వాళ్ళు?
1: అంతకుముందు హౌస్ వైఫ్.
0: మీరు ప్రకృతి వ్యవసాయం చేయడానికి మీరు సలహాలు, సూచనలు ఇవన్నీ కూడా ఎవరి దగ్గర తీసుకున్నారు?
1: మన నెల్లూరులోనే జరిగినాయి శిక్షణ కార్యక్రమాలు, దానికి హాజరయ్యాను. అక్కడ శిక్షణ తీసుకున్నాను ఒక 3 డేస్. 3 రోజులు శిక్షణ తీసుకోవడం జరిగింది. ఆ పద్ధతులన్నీ వచ్చి మెల్లమెల్లగా ఇంట్లో ప్రయోగం చేసి చేసి చేసి ఫస్ట్ మా ఇంటి వరకే ఒక 20 సెంట్లో మాత్రమే నేను ప్రకృతి వ్యవసాయం చేశాను. వడ్లు వరి పండించాము, పర్లేదు. వడ్లు తగ్గినా, ఈల్డింగ్ తగ్గినా క్వాలిటీ బాగా వచ్చింది. సో అదే కొంచెం కొనసాగిస్తూ వచ్చాం.
0: దీనికి సంబంధించి సలహాలు, సూచనలు అన్ని కూడా మీరు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నారు?
1: కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారండి. నేను చాలా కార్యక్రమాలకి వాళ్ళకి హాజరవడం జరిగింది. అందులో వానపాముల పెంపకం గాని, మన వ్యవసాయంలో ఏం మెలకువలు, ఎప్పుడు ఏ టైంలో ఏ ఫీడింగ్ ఇవ్వాలి, నీటి యాజమాన్యం ముఖ్యం వ్యవసాయంలో, నీటి యాజమాన్యం ఎలా ఇది చేయాలి, కరెక్ట్ గా పెట్టుకోవాలి, ఎన్ని రోజులకి ఏది ఏ ఎరువు ఇవ్వాలి, అనేది వాళ్ళు చాలా శిక్షణ కార్యక్రమాల్లో చెప్పారు. నేను కూడా వెళ్లడం జరిగింది. ఆ మెలకువలన్నీ పాటించడం ద్వారా దిగుబడి తగ్గినా కూడా మన వ్యవసాయంలో నాణ్యత చాలా పెరిగింది.

0: పెరిగింది. నాణ్యత వల్లే మనకి రేటు కూడా చాలా ఎక్కువగా ఉంది. సో దిగుబడి తగ్గినా మన నాణ్యత వల్ల ఆదాయాన్ని పొందగలుగుతున్నాం. సో అందుకని ఇదే దారిని
1: మీరు కొనసాగించడం
0: జరుగుతుంది.
1: మామూలు ప్రకృతి వ్యవసాయం అంటే దిగుబడి తగ్గుతూ ఉంటుంది కదా, దాని తగ్గట్టు ధర కూడా, అంటే దానికి మనం పెట్టే ఖర్చు కూడా ఎక్కువే ఉంటుంది సహజ ఎరువులు అంటే. సో ధర అనేది వాళ్ళు ఎక్కువ ధర ఉన్నా తీసుకుంటారా మీ దగ్గర?
0: తీసుకుంటారు మేడం. ఇంకొకటి ఏంటంటే ధర అసలు ఏం ఉండదు, జీరో బడ్జెట్. మనకి నేచర్ లో దొరికే వస్తువులతో మాత్రమే మనం
1: ఖర్చు ఏమి ఉండదు,
0: జీరో బడ్జెట్ ఉంటుంది. మనకి ప్రకృతిలో దొరికే ఆకులతోటి, పండ్లతోటి, విత్తనాలతో మాత్రమే మనం తయారు చేస్తాం. బయట కొనే ఏం లేదు. ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవు పేడ, ఆవు మూత్రంతోనే పొలంలో వేసే ఎరువులన్నీ తయారు చేస్తాం.
1: సో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. మీరు ఎంతవరకు చదువుకున్నారు అండి?
0: డిగ్రీ అండి.
1: డిగ్రీ తర్వాత కంప్లీట్ డిఫరెంట్ గా ఇలా ఈ ఫీల్డ్ లోకి వచ్చేసారు. మీకు ఎప్పుడు కష్టం అనిపించలేదా?
0: ఎందుకు అనిపించలేదండి, స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. అంటే మనకి ఎప్పుడు, నాకు ఎప్పుడు అలవాటు లేదు వ్యవసాయం అనేది. వచ్చి చేయడము, ఎండకి వానకి తట్టుకోవడము, మనకి హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా వాటికి టైంకి మనం ఇవ్వగలగాలి. అవన్నీ అధిగమించి చేసుకుంటూ వచ్చి ఈ రోజు ఈ స్టేజ్ కి వచ్చాం.
1: నీరు పట్టాల్సి వస్తుంది.
0: నైట్ 12-1 o'clock కూడా నేను వేరుశనక నీళ్లు పట్టాను. కరెంట్ లేదు, ఏం లేదు. మనకి ఒక 6 years బ్యాక్ నైట్ టైం కరెంట్ ఉండేది. 12 to 6 వరకు కరెంట్ ఉండేది. ఆ టైంలో మనం నీళ్లు పట్టుకోవాల్సి వచ్చేది. ఆ టైంలో కూడా నేను పొలంలో తిరిగి నీళ్లు పట్టాను.
1: సో మీకు భయం ఉండదా ఆ టైంలో? అంటే అక్కడ ఏమన్నా
0: ఎందుకుండదండి? ఒకసారి వేరుశనగ తీస్తూ ఉన్నాం పొలంలో, పెరుగుతున్నాం అన్నమాట. వెనక ఇంత పెద్ద పాము గుట్టలో నుంచి లేచింది పైకి. కానీ అంటే అప్పుడే కొత్తగా మేము చూడడము, కొంచెం భయమేసింది. ఇప్పుడు అలవాటు
1: అయిపోయింది,
0: అలవాటు అయిపోయింది. ఇప్పుడు
1: మీకు ఎంతమంది పిల్లలండి?
0: ఇద్దరండి, ఇద్దరు పాపలు.
1: వాళ్ళకంతా అలవాటు అయిపోయిందా?
0: ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది మేడం. చిన్నప్పుడు కొంచెం భయపడేవాళ్ళు వాళ్ళు కూడా, ఇప్పుడు వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. నాకంటే బాగా ఎక్కువ అలవాటు అయిపోయింది వాళ్ళకి బయట పొలంలో తిరగడం.
1: పొలంలోనే ఇల్లు
0: ఉండడం వల్ల
1: వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. పొలం కూడా నేస్తం లాగా
0: అయిపోయింది.
1: చాలా మంచి.
0: వాళ్ళు కూడా అంటే ఇప్పుడు పిల్లలు అనేది, ఇప్పుడు మా ఇంట్లో ఆవులు ఉన్నాయి, కోళ్లు ఉన్నాయి. ఆవు పేడ, ఈ స్మెల్ ఇవన్నీ చాలా ఇష్టపడరు పిల్లలు. వీళ్ళు అలా కాదు. ఫస్ట్ నుంచి వాళ్ళకి మేమేంటంటే కష్ట సుఖాలు రెండు తెలియాలి అనే ఉద్దేశంతో దానిలో ఉండే కష్టాలు చెప్తాము, ఆ కష్టాలు అనుభవించిన తర్వాత వచ్చే సుఖాలు చెప్తాము. సో అలా చెప్పి పెంచడం వల్ల వాళ్ళకి కూడా నేచర్ తో బాగా అటాచ్మెంట్ ఉంది, వచ్చేసింది.
1: సో మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా?
0: చేస్తారు మేడం. ఏదన్నా పొలంలో గింజలకు వచ్చాలన్నా హెల్ప్ చేస్తారు, ఏదన్నా మొక్కలు అందించాలన్నా హెల్ప్ చేస్తారు, నీళ్ళు ఏదన్నా ఇవ్వాలన్నా హెల్ప్ చేస్తారు.
1: చాలా మంచి విషయం అండి. ఇప్పుడు చాలా మంది స్కూల్స్ లో కూడా అదే చెప్తూ ఉన్నారు, పిల్లలకి అన్ని కూడా ఇంటి పనుల్లో అంతా వాళ్ళు కూడా సహకరించాలి, తెలుసుకోవాలి వాళ్ళు చేసే కష్టం ఏంటి పేరెంట్స్ అని చెప్పి వాళ్ళకు కూడా అదే చెప్తూ ఉన్నారు. సో మంచి విషయం, మీరు ఈ వయసు నుంచే వాళ్ళకి అదే నేర్పిస్తున్నారు. మీరు ఎలాంటి పంటలు పండిస్తున్నారు, అంటే ఏ రకాలు పండిస్తున్నారు?
0: మేమండి వేరుశనగ పండిస్తాము, కూరగాయలు అన్ని రకాల కూరగాయలు పండిస్తాము. మిరప, ఆకుకూరలు, సొర, బీర, కాకర, టమోటా, ముల్లంగి, గోంగూర, పాలకూర, చుక్కకూర, చిక్కుడుగాయలు, బెండకాయలు, వంకాయలు, ఇవన్నీ మా ఫీల్డ్ ఇప్పుడు ఉన్నాయి, ప్రెసెంట్ ఉన్నాయి పండిస్తాము. వరి పండిస్తాము, కంది పండిస్తాము, ప్రొద్దు తిరుగుడు వేస్తాము. అంటే పొలం చుట్టూ వేస్తాము, అవి ఇంట్లోకి సరిపోతాయి. ఆయిల్ కి వచ్చే వేరుశనగ ఆయిల్ ఇంట్లోకి సరిపోతుంది.
1: ఎన్ని ఎకరాలు ఉంటుందండి మీ పొలం అంతా?
0: మాది 2 ఎకరాలు. 2 ఎకరాల్లోనే మొత్తం ఇవన్నీ వేస్తాము. వేసి మా ఇంట్లో వారికి, ఇంట్లోకి సరిపోను. ఒక 70% వరకు బయట నేను మార్కెటింగ్ చేస్తాను,
1: బయట సేల్
0: చేసేస్తాను.
1: వీటంతటిగా ఎప్పుడన్నా పురుగులు తెగుళ్ళు వచ్చినప్పుడు వాటికంతా ఏం వాడుతుంటారు?
0: కషాయాలు వాడతానండి. నీమాస్త్రం తయారు చేస్తాను, పసిపర్ణి కషాయం తయారు చేస్తాను, పంచగవ్య గ్రోతింగ్ కి, ఈల్డింగ్ కి, నాణ్యతకి పంచగవ్య తయారు చేస్తాను. ఇవన్నీ నేనే ఓన్ గా తయారు చేసి నేనే ఇస్తాను పొలంలో.
1: ఎంత క్వాంటిటీ అది వేయాలి అన్ని కూడా మీకు తెలుసు?
0: అన్ని తెలుసు అండి.
1: ఇక్కడ
0: కెవికే వాళ్ళ దగ్గర శిక్షణ కార్యక్రమం తీసుకున్నాను. వాళ్ళు చాలా చెప్పారు, క్లాసెస్ విన్నాము. పాలేకర్ గారి విధానాలు, నేచురల్ ఫార్మింగ్ అన్ని, అంటే ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆ వీడియోస్ చూసి ఇంకా చాలా ఎక్కువగా నేర్చుకున్నాను నేను. ప్రకృతి వ్యవసాయంలో మెలకువలు ఇంకా ఎక్కువగా నేర్చుకున్నాను. అలాగే కందిపప్పు, మినుములు, పెసలు, ఉలవలు, అలసందలు పండిస్తాం. అవి కూడా ప్రాసెసింగ్

0: అరే నాయనమ్మ ఉన్నారు, మామయ్య వాళ్ళ అమ్మ
1: ఉన్నారు. ఈ వయసులో చేస్తున్నారా?
0: మాకంటే యాక్టివ్ గా చేస్తుంది ఆమె ఈ వయసులో. అవన్నీ ఆమె వాళ్ళ హెల్ప్ తీసుకుని ఆ రోజు చేయాల్సిన పని అయితే ఆపము వ్యవసాయంలో. ఏదో ఏదో ఒక విధంగా కంప్లీట్ చేస్తాం, పూర్తి చేస్తాం అన్నమాట.
1: నెల్లూరు అంటేనే మనకు ఎండలు ఎక్కువ, సో అలాంటప్పుడు కొంచెం నీరు తగ్గినప్పుడు అలా నీరంతా ఇక్కడ బాగులు ఉంటాయా లేదంటే పంప్స్?
0: లేదు, మోటార్ అండి, బోర్వెల్.
1: బోర్వెల్
0: 365 డేస్ నీరు ఉంటుంది, నీటికి ఇబ్బందే లేదు అసలు.
1: మీరు ఈ ప్రకృతి వ్యవసాయంతో పాటు అదనంగా ఆదాయం ఆర్జించడానికి ఇంకేదైనా చేస్తున్నారా?
0: చేస్తున్నానండి, కోళ్లు పెంచుకుంటాం, నాటుకోళ్ల పెంపకం ఉంది, ఇంట్లో గిన్నె కోళ్లు ఉన్నాయి, బాతులు ఉన్నాయి,
1: పాడి పంట రెండు చేస్తున్నాం
0: ఉన్నాయి. పిల్లలకి బయట నుంచి చికెన్ కొని పెట్టడం అనేది పూర్తిగా నాట్ అలౌడ్, ఇంట్లో జీరో. ఇంట్లో పెంచిన కోళ్లను మాత్రమే వాళ్ళకి తినిపిస్తూ ఉన్నాము. గుడ్లు కూడా అంతే, బయట నుంచి తెచ్చి పెట్టేది ఏమి ఉండదు, ఇంట్లో వచ్చిన నాటు గుడ్లు మాత్రమే వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. బాతులు ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయని సరదాగా తెచ్చివేశాము రెండు. అలాగే గిన్నెకోళ్ళు కూడా అలాగే తెచ్చి వేయడం జరిగింది. వాటి నుంచి కూడా ఆదాయం చాలా బాగుంటుంది మేడం. పర్ మంత్ 5000 అబోవ్ వస్తుంది. కోళ్ళు అమ్మకం వల్లే ఒక 5000 గెయిన్ చేయగలుగుతాం ఒక ప్రతి నెలలో.
1: కోళ్ళకు కూడా సరే దాణా ఇదే మీరు?
0: మేము పండించేవే జొన్నలు రాగులు సజ్జలు వేస్తాం కదా, వాటిలో నుంచే ఫీడింగ్ ఇస్తూ ఉంటాం. బయట నుంచి తెచ్చి ఇప్పుడు మనకి మార్కెటింగ్ లో దొరుకుతున్నాయి కదా తయారు చేసిన మేతలన్నీ, అవేమి ఇవ్వడం జరగదు, అన్ని జొన్నలు ఇంట్లో నుంచి తీసినవే ఇస్తాం.
1: మీరు ఈ 10 ఏళ్లలో ఎలాంటి సాధక బాధకాలు ఫేస్ చేశారు?
0: చాలా బాధ అనిపించింది అండి స్టార్టింగ్ లో. నేను ఇంకా చేయలేనేమో, ఈ రంగంలో ముందుకు కొనసాగించలేనేమో అని చాలా బాధ వేసింది. అంటే నాకు కొత్త, చెయ్యలేను. వేరే వాళ్ళు చూస్తే వాళ్ళని పిలిస్తే ఏమనుకుంటారో, వాళ్ళని అడిగితే ఏమనుకుంటారో అనే భయం. వేసిన 1st సంవత్సరం మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యానండి. వాళ్లతో పాటు నేను సమానంగా దిగుబడి సాధించగలనా లేదా, సాధించలేకపోతే వాళ్ళు నన్ను బ్లేమ్ చేస్తారు
1: కదా
0: అనేది చాలా స్ట్రగుల్ చేశాను. టైం టు టైం అన్ని భయంగా పద్ధతిగా చేయడం వల్ల పర్లేదు. వాళ్లతో కాకపోయినా వాళ్ళకన్నా కొంచెం తగ్గినా చేశారు, దిగుబడి వచ్చింది.
1: మీ చుట్టుపక్కల కూడా పొలాలు అన్ని ఉన్నాయా? పొలంలోనే హౌస్?
0: పొలంలోనే హౌస్. మీకు ఫస్ట్ నుంచి ఏమి ఇది లేదు కదా, ఎలా చేస్తున్నావు అంటే దాని మీద ఉండే ఇంట్రెస్ట్ అంతే, దాని వల్ల వచ్చేసింది. ఇష్టంతో చేస్తున్నాము వ్యవసాయము, ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది.
1: మీ బంధువులంతా కూడా ఏం చెప్తుంటారు
0: అంటే ఇంకా చెప్పాల్సిందే ఉంది, మనల్ని పొగుడుతుంటే మనకి కొంచెం ఉత్సాహం ఎక్కువగా ఉంటది.
1: మనం కూడా ఒక నలుగురికి మనం చూసి ఇన్స్పైర్
0: అవుతారు. ఇప్పటికి కూడా మా బంధువులు చూపించి చెప్తూ ఉంటారు, అక్క అక్క చేసినట్టు మీరు ఎప్పటికి చేస్తారు అది.
1: అందరు వస్తుంటారా చూడడానికి?
0: వస్తారు, చూస్తారు, నా దగ్గర ఉన్నవి ఇస్తాను, తీసుకెళ్తారు, చెప్తూ ఉంటారు, పొగడతారు, మెచ్చుకుంటారు.
1: మీరు మీ పండించిన పంటలు ఇవన్నీ కూడా ఎట్లా సేల్ చేస్తారు? మార్కెటింగ్ కానీ వాటికంతా అంటే మీరే వెళ్ళి దాన్ని సేల్ చేస్తారు లేదంటే వాళ్ళు వచ్చి మీ దగ్గర తీసుకుని వెళ్తారా?
0: నేనేం వెళ్లేదేమి ఉండదండి, వాళ్లే వచ్చి తీసుకొని వెళ్తారు. మనం పంట తీసి వాళ్ళకి ఇస్తే చాలు, వెయిట్ వేసి ఎంత అనేది వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. నేను వెళ్లి మార్కెటింగ్ చేసేదేమి ఉండదు,
1: అంతా వాళ్ళే వెయిట్ కూడా వాళ్ళే
0: వేసుకొని తీసుకెళ్ళిపోతారు.
1: ధర నిర్ణయించడదంతా కూడా ఎవరు చేస్తారు?
0: ధర నేనే చెప్తానండి, అంటే నాకు పెట్టిన పెట్టుబడి, నేను చేసిన శ్రమ అన్ని
1: క్యాల్కులేట్
0: చేసుకుని నాకు కేజీ ఎంత పడుతుందో అంతే చెప్తాను. కానీ నేనేం ఎక్స్ట్రా ఏం ఆశించను, ఎందుకంటే నేను జీరో బడ్జెట్ కాబట్టి నేనే ఎక్కువ పెట్టుబడి పెట్టను. నా శ్రమ
1: పెద్ద, ఈ శ్రమకి మీకు తగిన ప్రతిఫలం అందుతుంది అంటారా?
0: వచ్చిందండి, వస్తుంది కూడా, దానికంటే అధికంగానే గెయిన్ చేయగలుగుతున్నాను.
1: అది కాక మానసికంగా తృప్తిగా కూడా ఉంది
0: చాలా.
1: ఇష్టమైన పని
0: ఇష్టమైన పని అంటే స్టార్టింగ్ లో ఇష్టం లేదండి, ఇప్పుడు ఇష్టం వచ్చేసింది. స్టార్టింగ్ లో 1st ఇయర్ 2nd ఇయర్ చాలా స్ట్రగుల్ అయ్యాము, చాలా కష్టాలు పడ్డాము. దాన్ని ఏ టైంలో ఏది ఇవ్వాలనేది తెలియదు కదా, ఎన్ని క్లాసెస్ విన్నా చూసినా ఎక్స్పీరియన్స్ చేసినా ప్రాక్టికల్ గా చేస్తేనే మనకి దానిలో ఉన్న మెలకువలన్నీ తెలుస్తాయి. ఒక 2 ఇయర్స్ స్ట్రగుల్ అయ్యానండి, దానివల్ల 3rd ఇయర్ నుంచి గుడ్ రిజల్ట్.
1: సో ఏం చేస్తుంటారు మిమ్మల్ని మీరు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచుకోవడానికి?
0: మా రసాయనాలు లేకుండా పండిని తినడం వల్లే ఇంత దృఢంగా, ఇంత ఓపిక్ గా ఆలోచించడం గాని అని ఏమో అనుకుంటున్నా.
1: ఎండలో తిరిగినా అట్లా మీకేమి కొంచెం అలసటిగా అనిపించదా?
0: ప్రతిరోజు ఏమి ఉండదు, ఇప్పుడు ఒకసారి అనిపిస్తుంది.
1: ఈ పంటలు కోసేటప్పుడు అట్లాగే నాట్లు వేసేటప్పుడు ఇట్లా కూలీలు కూడా వస్తూ ఉంటారా? వాళ్ళ సహాయం కూడా తీసుకుంటుంటారు.

0: వస్తారండి, హోలీలో వేస్తారా? ఎందుకంటే నాకు అది వేయడం తెలీదు, ఎలా వేయాలనేది తెలీదు. ఈ మందులో ఎరువులు ఇవన్నీ అయితే తయారు చేసుకుంటాను, గానీ అది భూమిలో మొక్క ఎలా గుచ్చాలి వరి అనేది తెలీదు.
1: దగ్గరుండి
0: వేయిస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే వాళ్ళు మెచ్చుకునే విషయము, వాళ్ళు పనికి వచ్చినప్పుడు నేను తయారు చేసి వేరుశనగ ఉండలు కానీ రాగి జావ గాని సజ్జ జావ గాని అవి ఇస్తాను వాళ్ళకి. అవి ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం డిఫరెంట్ గా ఉంటది అన్నమాట. అంటే బయట వాళ్ళు ఎవరు అలా ఇవ్వరు కదా, వాళ్ళు ఏదో కూల్ డ్రింక్ ఏదో ఇస్తారనుకుంటా. నేను ఇవి ఇచ్చేసరికి వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా ఉండే, నేను పిలవగానే వచ్చేస్తారనమాట.
1: చూసి ఇన్స్పైర్ అవుతుంటారు వాళ్ళు.
0: అక్క మీ ఇంటికి వస్తే చాలా డిఫరెంట్ గా ఉంటది అక్క, వేరే వెరైటీ వెరైటీగా ఆలోచిస్తూ ఉంటావు, బాగుంటుంది మీ ఇంటికి వస్తే. మా పిల్లలకు కూడా ఈ మధ్య నేర్పిస్తున్నాం అక్క, ఇలా జావ కాయడము పెట్టుకోవడము, జొన్నలు కాని సజ్జలు కాని ఇవన్నీ జావ, దానిలో ఉన్న పోషక విలువలు, ఇది ఎందుకు, ఇది దేనికి ఉపయోగపడుతుంది, పిల్లలకి ఇస్తే చాలా మంచిది అని చెప్పేదాన్ని అనమాట. దానివల్ల వాళ్ళ పిల్లలకు కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది.
1: మనం చూసి ఎవరన్నా మేము కూడా చేస్తే బాగుండు అట్లా మొదలు పెట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా?
0: ఉన్నారండి, మా ఊర్లోనే ఉన్నారు మహిళా రైతులు. నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు గానీ, ఏ టైంలో ఏది వేయాలక్క, నేను తయారు చేసి ఇస్తాను మెడిసిన్ వాళ్ళ పొలాలకి. వాళ్ళకి అవి తెలియదు కదా, ఎన్ని మాత్రం కానీ దశపర్ణి కానీ ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెసింగ్ తెలియదు. అవి తయారు చేసి ఇస్తాను, తీసుకెళ్లి వాళ్ళు స్ప్రే చేసుకుంటారు. వాళ్ళు ఇంట్లో వరకు కూరగాయలు పండించుకొని తింటున్నారు ప్రస్తుతం, రసాయనాలు పూర్తిగా ఆపేసి కషాయాల ద్వారా పండించుకొని తింటున్నారు. బాగుందక్క, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మన రసాయనాలతో పండించిన బ్రింజల్ని వంకాయని కట్ చేసినప్పుడు బాకీష్ వస్తుంది పైన. అప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు దాని నుంచి తీసిన బ్రింజల్ని కట్ చేసి చూడండి, పైన బ్లాకిష్ కలర్ రాదు, హాఫ్ అన్ అవర్ వరకు రాదు. మనం అలా అయినా కూరలో వేసుకోవచ్చు, బయట తీసుకునే మాత్రం వెంటనే మనం కట్ చేయగానే
1: నల్లగా వచ్చేస్తాయి.
0: అది బెస్ట్ ఎగ్జాంపుల్,
1: రుచిగా కూడా ఉంటుంది,
0: చాలా ఊరికే ఉడికిపోతాయి కూడా ఆ కూరగాయలు అనేవి, చాలా త్వరగా మెల్ట్ అయిపోతాయి.
1: ఆ కూరలన్నీ కూడా ఎలాంటి రకాలు పండిస్తున్నారు?
0: నేనండి చుక్కాకు వేస్తాము, పాలాకు వేస్తాము, చిట్రాకు, తోటకూర, కొయ్య తోటకూర అంటాం కదా అదే వేస్తాము, గోంగూర. గోంగూరలో రెండు రకాలు, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర.
1: ఇదంతా మీరు చేయడానికి టైం మీకు సరిపోతుంది అంటారా?
0: పిల్లలు ఒక 2 అవర్స్, మార్నింగ్ 2 అవర్స్, ఈవినింగ్ 2 అవర్స్, మిగిలిన టైం అంతా వ్యవసాయమే.
1: వ్యవసాయమే అంటే ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయాలి, అటు వ్యవసాయానికి ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలి, రెండింటికి
0: అందరు హెల్ప్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లమ్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటది, ఇటు వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి అన్ని ఈక్వల్ బ్యాలెన్స్ అయిపోతాయి అన్నమాట.
1: కొన్ని రకాల పంటలు కొన్ని సీజన్స్ లోనే వేస్తారు అని మనకు తెలుసు కదా, ఇప్పుడు రబీ కాలంలో ఖరీఫ్ కాలంలో అలా, సో దాని తగ్గట్టుగా మీరు వేస్తూ ఉంటారా పంటలు?
0: సీజన్ బట్టి వేస్తామండి. 365 రోజులు నీళ్లు ఉంటాయి కాబట్టి రెండు సీజన్ లో మేము వరి వేస్తాం, అన్ని కూరగాయలు పెడతాము. అంటే సీజన్ ని బట్టి వెరైటీ మారుస్తాం. ఇప్పుడు ఈ సీజన్ లో టమోటా, మిర్చి, వంగ, బెండ చిక్కుడు బాగా వస్తాయి. ఎండలకి ఏంటంటే సొర, బీర, కాకర ఆ చెట్లు బాగా వస్తాయి. నెక్స్ట్ వర్షాకాలం వచ్చేసరికి ప్రొద్దు తిరుగుడు గాని వేరుశనగ ఇవి కాని బాగా వస్తాయి. ఏ సీజన్ లో ఏ పంట బాగా వస్తుంది దాన్ని బట్టి మార్చి పెడుతూ ఉంటాం.
1: శ్రీషి గారు, మీరు ఒక మహిళగా వ్యవసాయ రంగాన్ని ఎంచుకుని దాన్ని రాణిస్తూ ఉన్నారు, మా ఆకాశవాణి శ్రోతలకి, మహిళా శ్రోతలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి?
0: ఫస్ట్ వ్యవసాయం చేయడం చాలా కష్టం అనుకుంటారండి, వ్యవసాయం చేయడం చాలా ఈజీ, దానిలో అనుభవం వచ్చేంత వరకు మాత్రమే కష్టము. అనుభవం వచ్చిందంటే చాలా ఈజీ వ్యవసాయం చేయడము. ఒకవేళ మహిళలు వ్యవసాయంలో పొలంలోకి వెళ్ళి పని చేయలేకపోయినా మన ఇంటి దగ్గర న్యూట్రీ గార్డెన్స్ అంటే మన ఇంట్లో పెరటి తోటలు పెంచుకోవడం వల్ల కూడా మన ఇంటి వరకు మనమే ఆకుకూరలు కూరగాయలు పండించుకోవచ్చు అండి. అలాగే ఇంటి దగ్గర ప్లేస్ లేని వాళ్ళైనా పట్టణ ప్రాంతాల్లో నివసించే మహిళలు అయితే మిద్దె తోటలు వేసుకుని ఆ మిద్దె తోటల్లో రసాయనాలు లేని ఆకుకూరలు కూరగాయలు పండించుకొని మన ఇంట్లో వరకు మనం తినడం వల్ల మన ఆరోగ్యాన్ని చాలా వరకు కాపాడుకోగలుగుతాము. మన ఇంట్లో కూడా పచ్చని చెట్లు అవన్నీ వదిలే స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల చాలా ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. నేను చెప్పేది అదే, మన ఇంటి వరకైనా మనం పండించుకొని తినగలిగితే అది చాలా సంతోషం, మన ఆరోగ్యాన్ని కొంతవరకైనా సేఫ్ చేసుకోగలుగుతాము అని నా ఉద్దేశం అండి. అలాగే ఇప్పుడు మనం పండించిన సహజమైన పదార్థాలు ఇంతకు ముందు అయితే మార్కెటింగ్ లేదు, మనం పెట్టిన పెట్టుబడి రాదు, మనం పండించిన వస్తువులు ఎవరు కొంటారు అనే ఒక ఆలోచన ఉంటది. ఇప్పుడు ఈ సామాజిక మాధ్యమాలు వచ్చిన తర్వాత మీడియేటర్స్ అవసరం లేదు, మనం పండించినవి మన పెట్టిన పెట్టుబడి కంటే అధిక రేటు ఇచ్చి వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. సహజసిద్ధంగా పండిన వస్తువులని మనం తినడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం, అధిక దిగుబడి వస్తుంది దానివల్ల కూడా. అలా మహిళలు ఎవరింటి వరకు వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే అదే చాలా సంతోషం అండి.
1: చాలా మంచి విషయం చెప్పారండి. మీరు చాలా మందికి ఇన్స్పైరింగ్ గా కూడా ఉన్నారు. మీరు ఒక మహిళ ఇష్టంతో చేస్తే ఏ పనైనా కష్టం అనిపించదు అని నిరూపిస్తూ ఈ ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తూ అలాగే మీ చుట్టుపక్కల మహిళలకు చాలా మందికి మీరు ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళ చేత కూడా వ్యవసాయాన్ని చేయిస్తూ అలాగే మీ పిల్లలను కూడా దాంట్లో భాగస్వాములను చేస్తూ ఇప్పుడు పిల్లలు కూడా అన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ముఖ్యంగా మన భారతదేశం అంటేనే వ్యవసాయం. సో అలాంటి వ్యవసాయాన్ని కూడా వాళ్ళు భాగమవ్వాలి అని చెప్పి మీరు చాలా మందికి ఆదర్శంగా ఉన్నారు. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి రసాయనాలు లేకుండా సహజమైన ఎరువుల్నే వాడుతూ వీటిని మార్కెటింగ్ కూడా ఏమంత కష్టం కాదు మనం అనుకుంటే ఈనాడు చాలా సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ మరింత సులభతరంగా దాన్ని చేసుకోవచ్చు, నిజంగా మనకి ఇష్టంతో చేస్తే కష్టం కాదు అని చెప్పి మీరు నిరూపించారు. మీరు ఈరోజు మా స్టూడియోకి విచ్చేసి మీ యొక్క అనుభవాలని మాతో పంచుకున్నందుకు ఆకాశవాణి తరపున ప్రత్యేక ధన్యవాదాలండి.
0: ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
2: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో మహిళా రైతు శ్రీమతి వాకా శిరీష గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి మంజులా పాలేటి. పాడి పంటలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
3: కోళ్ల పెంపకంలో పాటించాల్సిన ముఖ్య విషయాలు ఏంటో తెలుసుకుందాం. ప్రపంచంలోని గుడ్ల ఉత్పత్తిలో మన దేశం 3 స్థానాల్లో ఉంది. ఈ అభివృద్ధిలో మన రాష్ట్రాల పాత్ర గణనీయంగా ఉంది. కోళ్ల సంఖ్యలోనూ గుడ్ల ఉత్పత్తిలోనూ మన రాష్ట్రం దేశంలోని అగ్రస్థానంలోనే ఉంది. మొత్తం భారతదేశంలో లభించే కోడిగుడ్లలో 35% ఉత్పత్తి మన రాష్ట్రం నుంచే జరుగుతుంది. దేశవాళీ కోడిగుడ్ల ఉత్పత్తిలో చాలా వెనుకబడి ఉంది. అందువల్ల గుడ్ల దిగుబడి పెంచుకునేందుకు విదేశీ జాతులు వాటి నుంచి వచ్చిన సంకర జాతులు మన దేశంలోకి దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో వైట్ లెగ్ హార్న్ ముఖ్యమైనది. సంకర జాతి కోడి నుంచి యాజమాన్యంతో ఏడాదికి 290 నుండి 320 గుడ్లు పెడుతుంది. స్వచ్ఛమైన జాతుల కన్నా హైబ్రిడ్ కోళ్లు దాదాపు ప్రతి కోడి పెట్ట 40 నుండి 60 గుడ్లు ఎక్కువ పెడుతుంది. ఇక జాతులను కనుక మనం చూసుకున్నట్లయితే గుడ్ల రకాల కోళ్ళలో BV 300, HH 260, బోవాన్స్, డికాల్బ్, సేవర్ ముఖ్యమైనవి. వీటిలో ఏ రకాన్నైనా వాటి శ్రేష్టతను బట్టి అనుభవం ఉన్నటువంటి రైతుల సమాచారాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. అయితే కోళ్లను పెంచేటప్పుడు రైతులు ముందుగా కోళ్ల షెడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే షెడ్ నిర్మాణానికి ఎంచుకున్నటువంటి స్థలం, మంచినీటి వసతి, విద్యుత్ శక్తి సరఫరా, మార్కెట్కు దగ్గరలో ఉండటం, ఇట్లాంటి సదుపాయాలు కలిగి ఉన్నదో లేదో చూసుకోవాలి. షెడ్ ఎత్తుగా గనుక ఉంటే గాలి వెలుతురు బాగా వస్తుంది. మురుగునీరు నిల్వకు అవకాశం లేని ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలి. ఖర్చు తగ్గించే ప్రయత్నంలో షెడ్ను ఎలుకలకు అగ్ని ప్రమాదాలకు అనువుగా నిర్మించకూడదు. ఇందుకోసం కాంక్రీట్ నేల, పక్కలకు అల్లిన ఇనుప తీగ, పై కప్పులకు రేకులు వాడటం మంచిది. సాధ్యమైనంత వరకు కోడి పిల్లలను, పెరిగే కోళ్లను, గుడ్లు పెట్టే కోళ్లను వేరువేరు షెడ్లలో పెంచడం మంచిది. షెడ్ వెడల్పు 25 నుండి 33 అడుగులకు మించకుండా ఉండాలి. కోళ్ల సంఖ్యను బట్టి పొడవు ఎంతైనా ఉండవచ్చు. షెడ్ పక్క గోడలు 1 అడుగు ఎత్తు ఉండి ఆ పైన 6 నుండి 7 అడుగుల ఎత్తు వరకు అల్లిన ఇనుప తీగను అమర్చుకోవాలి. చూరు కనీసం 3 నుంచి 4 అడుగులు ఉండేలా చూసుకోవాలి. కప్పును ఆస్బెస్టాస్ రేకులతో వేయటం మంచిది. షెడ్లో ఎండపడకుండా ఉండటం కోసం షెడ్ను తూర్పు పడమర దిశల్లో నిర్మించుకోవాలి. ఇక కోడి పిల్లల పెంపకం విషయానికి వస్తే పుట్టినప్పటి నుంచి 8 వారాల వయసు వచ్చే వరకు ఉన్నటువంటి దశను పిల్ల దశ లేదా స్టార్టర్ దశ అని అంటారు. ఈ దశలో కోడి పిల్లలు సున్నితంగా ఉండి తక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి వాటి పోషణలో రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి పాడి పంటలు కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.
1: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
2: నమస్కారం సార్.
1: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
2: మంచిది సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0-18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
1: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
2: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి, ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనం దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
2: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి డి వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ డి వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ డి వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ డి వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
1: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
2: యాక్చువల్లీ ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి 0 నుంచి 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
1: ఆర్బీఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి, అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
2: ఆర్బీఎస్కేలో ప్రధానంగా 2 వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT.

0: అంటే మొబైల్ హెల్త్ టీమ్, దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి, అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు. 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్ట్, ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ MHC టీమ్స్ మరియు డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా RBSKకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక DIC మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 పిల్లవరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది PSC కానీ CSC కానీ లేకపోతే పల్లె దవాఖాన కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయసు 0 to 48 hours లోపల అక్కడ ఉన్నటువంటి PSC మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే RBSK టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 hours లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో PSCలో CSCలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 hours to 6 weeks వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే RBSK స్టాఫ్కు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి, అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లఫ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి 48 hours నుంచి 6 weeks ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని HBNC అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 visits ఉంటాయి. ఆశా కార్యకర్త 6 visits చేస్తుంది ఆ పిల్లవాడి ఇంటికి. 3వ రోజు 7వ రోజు 14వ రోజు 21వ రోజు 28వ రోజు 42వ రోజు ఆ పిల్లవాడింటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ HBNC కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th visit వితిన్ 24 hours ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది రెండవ దశ. రెండవ దశ దాటుకున్న తర్వాత 3వ దశలో 6 weeks to 6 years. సో 6 weeks to 6 years అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు RBSK సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీమ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 నుంచి 18 వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
1: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు RBSK యొక్క ముఖ్య కార్యాచరణ?
0: రైట్, RBSK ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, RBSK

0: వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీమ్ ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారి ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకుని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడీకి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4 డేస్తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 to 6 ఇయర్స్ పిల్లలకు ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి జూలై టు మార్చ్ అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4 డేస్లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుని కానీ బాలికని కానీ డిఏసి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ సిఎస్సికి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బిఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమే కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సార్లు విజిట్ చేస్తాము అని చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూల్ 1 సారి వెళ్ళడానికి, లేకపోతే రొటీన్ లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారు అనడానికి ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి, ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
2: ధన్యవాదాలు సార్. ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరత్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయం ఉన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం.
4: హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు హైలెస్సు
5: 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి.
3: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం.

కేంద్రం. మరికొద్ది క్షణాల్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.

0: ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
1: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట్ర మానవ వనరులు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉప కులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
2: On behalf of the entire community of Central University of Andhra Pradesh, I extend a warm welcome to the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion, as the Honorable President is gracing this occasion. By virtue of the authority vested in me as Chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university open.
1: Kendriya Vishwavidyalaya Upakulapati Swagatopanyasam Chestu.
3: The most revered and distinguished chief guest, Honorable President of India, Srimati Draupadi Murmuji, esteemed guest of honor, Honorable Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazir Ji, guest of honor, Sri పయ్యావలు కేశవ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఎస్టీమ్డ్ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ అండ్ ఫైనాన్స్ కమిటీ, రిజిస్టర్ స్టాఫ్, హెడ్స్, డీన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, యునైటెడ్ డిగ్నిటరీస్, గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, ప్రౌడ్ పేరెంట్స్, మీడియా ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు ద ఫస్ట్ కన్వోకేషన్ ఆఫ్ ద CUAP. ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, శ్రీమతి ద్రౌపది ముర్ముజీ, ఫార్ గ్రేసియస్లీ అక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ and blessing this historic occasion. Madam, we are deeply honored to receive you on your maiden visit to the university as its visitor. Your august presence will forever remain a cherished milestone in the history of CUAP.
1: Swagatopanyasam anantaram Rashtrapati Gauravaneeyulu Srimati Draupadi Murmu garu aaya vibhagalalo pratibha ganabarchina vidyarthulaku bangaru patakalanu andajesaru. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ, తనకు ఈ తొలి స్నాతకోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలని అన్నారు.
4: ఐ డీమ్ ఇట్ ఎన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ టుడే ఇన్ ద ఆగస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ seated on the dais of the dais. The first convocation of the Central University of Andhra Pradesh will remain etched as a key milestone in the history of the university. The Rayalaseema region in which the university was established in 2018 has immense historical significance as it forms the part of the Vijayanagara Empire ruled by the majestic emperor Sri Krishnadevaraya. The Rayalaseema region is also known for its rich mineral deposits and as a hub of sericulture and horticultural crops. I may also add that Ananthapuramu, the city in which the university has been established, is a prominent educational hub with several higher educational institutions like Sri Krishna Devaraya University, Jawaharlal Nehru Technological University, Sri Satya Sai Institute of Higher Learning, Government Medical College, and a century-old Government Arts College, apart from a host of engineering colleges situated within the close proximity. Establishment of Central University of Andhra Pradesh heralds a new era in the sphere of higher education of the state, with innovative academic programs on the anvil, which are socially and culturally relevant. The university is poised for rapid growth in the years to come. Higher educational institutions like the Central University of Andhra Pradesh have a great role to play in strengthening the idea of Atmanirbhar Bharat, a self-reliant nation.
1: Anantaram Rashtra Vidya Shaka Mantri Nara Lokesh Garu Matladutu, Neti Vidyarthule Repati Bhavi Bharata Nirmatalani, విద్యార్థులు ఇప్పుడున్న అవకాశాలను అందిపుచ్చుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
5: అందరికీ నా నమస్కారం. టుడే యాజ్ ఐ లుక్ అట్ దిస్ హాల్ ఫిల్డ్ విత్ యంగ్ గ్రాడ్యుయేట్స్, ఐ డు నాట్ సీ స్టూడెంట్స్ రిసీవింగ్ డిగ్రీస్. ఐ సీ అ జనరేషన్ రెడీ టు షేప్ భారత్. ఎవ్రీ జనరేషన్ ఇస్ రిమెంబర్డ్ ఫార్ సంథింగ్. దిస్ జనరేషన్ హ్యాస్ ద ఆపర్చునిటీ టు బిల్డ్ అవర్ ఫ్యూచర్. దిస్ ఇస్ యువర్ టైమ్, దిస్ ఇస్ యువర్ ఆపర్చునిటీ. Never allow your background to define your future. Let your dreams, your hard work, and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special, but the first convocation is forever historic. Degrees are awarded every year. History is written only once. Thousands of students will be graduating from this university in the years ahead, but only one batch will forever be remembered as the first batch. That honor, that legacy belongs to you. And my heartiest congratulations to every graduate and every gold medalist. I can now claim I'm a friend of the gold medalist. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise. A promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn, and succeed. Today, that promise is standing before us through every graduating student sitting here. My dear students, today we are blessed to have among us Honorable President Srimati Draupadi Murmu ji. Her life is a lesson that no classroom can teach us. She was born in a small village and was the first woman graduate from her village. She faced many personal tragedies, but that would have broken most people. Yet she never lost faith, never stopped serving, never stopped moving forward. From a teacher to a legislator, to a governor, and today the president of world's largest democracy. Her journey tells every young student one simple truth. Your beginning does not decide your destiny. Your courage does. Dear graduates, if the President of India can

0: flies from a small tribal village to Rashtrapati Bhavan, imagine what your education can help you achieve. Madam President, your life continues to inspire millions of young Indians like us. The world is changing faster than ever before. New technologies will continue to transform every industry. But the greatest human competitive advantage will never be technology. It will always be your curiosity, creativity, courage, and the willingness to keep learning. The future will belong to those who learn, adapt, and have the courage to lead the change. Because the future will not belong to those who resist technology, but those who learn, adapt, and innovate. That is exactly why Andhra Pradesh is preparing for the future. Under the dynamic leadership of our Chief Minister, Andhra Pradesh is becoming a destination for innovation, manufacturing, and technology. This is an exciting time to be a young Indian. New opportunities are emerging across technology, manufacturing, research, healthcare, agriculture, and entrepreneurship. The world does not need more people waiting for opportunities. It needs more people who will create opportunities. Don't aspire to become only job seekers. Aspire to become job creators. Build enterprises, build innovations, build solutions, build hope for others, and build Bharat.
1: కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ప్రత్యేక స్థానం ఉందని, విజయనగర రాజుల కాలంలో సాంస్కృతికంగా పరిడ వెళ్లిందని, అలాగే మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారని, అలాగే డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి గారు ఈ ప్రాంతం వారేనని గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఈరోజు మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
2: ఐ ఎమ్ డిలైటెడ్ టు బి విత్ యు టుడే ఇన్ ద హిస్టారిక్ సిటీ ఆఫ్ అనంతపురం. దిస్ డిస్ట్రిక్ట్ ఆక్యుపైస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నోన్ ఫర్ ఇట్స్ రిచ్ హెరిటేజ్ అండ్ ద ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది విజయనగర్ ఎంపైర్. I am happy to share that it is also associated with two of my distinguished predecessors. Dr. Sarvapalli Radhakrishnan taught at the government college here, while Dr. Neelam Sanjeev Reddy held from this district. Both are remembered as great sons of India whose lives continue to inspire us. Dear students, as you celebrate your achievements today, I urge you to pause for a moment to remember the people who made your journey possible. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers, and the support of society. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants working for the people, or philanthropists serving society, let your learning become a source of strength for the underprivileged. Dear students, you are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent, and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy, and respect for nature are not only lofty moral ideas.
1: చివరిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్బి కివడే గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
3: మీరు ఇంతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ కుమారి కె శృతి ప్రియాంక.

సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 8:15. మరి ఇప్పుడు విందాం వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా ఆకాశవాణి శ్రోతలు కోరుకునే సినీ గీతాలు. కార్యక్రమంలో మొదటి వాట్సాప్ మహబూబ్నగర్ జిల్లా మూసాపేట గ్రామం నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్ మరియు కుటుంబ సభ్యులు వీరు కోరుకుంటున్నారు. డాడీ చిత్రం నుంచి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత సారథ్యంలో చిత్ర మరియు ఉదిత్ నారాయణ్ ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ ని మా కోసం ప్రసారం చేయండి అంటూ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమంలో మరొక వాట్సాప్. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి గ్రామం నుంచి గోవర్ధన్ రావు, ఇంద్రాభాయ్, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయ్ మరియు మోదీభాయ్ వీరు కోరుకుంటున్నారు. వసంతం చిత్రం నుంచి ఎస్ఏ రాజ్కుమార్ సంగీత సారథ్యంలో చిత్ర ఆలపించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమం ముగింపు సమయానికి వచ్చింది కాబట్టి ఇవాళ మనకు మెసేజెస్ పంపించిన శ్రోతల పేర్లనైతే ఒకసారి చూసేద్దాం. సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం నుంచి సహస్ర మరియు వర్షశ్రీ గవర్నమెంట్ మెసేజ్ పంపించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు ఎద్దుమైలారం నుండి బాలకృష్ణ, శారథ మరియు కుటుంబ సభ్యులు, అలాగే కోనసీమ జిల్లా మోరేపల్లి నుండి పంతారి శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద మరియు కుటుంబ సభ్యులు, అహోబిలం వెంకటేశ్వర్లు మరియు కుటుంబ సభ్యులు కావలి ఎడవల్లి గ్రామం నుంచి, సోమనాథం జనార్దనరావు వనజమ్మ వెంకట భవన మరియు కుటుంబ సభ్యులు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి, సంగం మండలం జెండాదెబ్బ గ్రామం నుంచి చొప్పా కుమార్ మస్తానయ్య మరియు కుటుంబ సభ్యులు, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య మరియు ఆండాలు కుటుంబ సభ్యులు, నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ మరియు కుటుంబ సభ్యులు, నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెం పోలయ్య మరియు కుటుంబ సభ్యులు, విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్ గారు, కోవూరు నుంచి ఇస్మాయిల్ మరియు ఫ్రెండ్స్, చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు మరియు కుటుంబ సభ్యులు మనకు మెసేజ్ చేశారు. అండ్ వీరితో పాటు కడప నుంచి వినయ మరియు అపర్ణ రెడ్డి గారు మనకు మెసేజ్ చేశారు. సో వీరందరి కోసం కార్యక్రమంలో చివరి పాటగా బన్నీ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ ఆలపించిన గీతం.
1: Pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom pom p

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఇంతటితో వాట్సాప్ రిక్వెస్ట్ కార్యక్రమం సమాప్తం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలను, విశేష ప్రతిభ కనపరిచిన వారికి స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్టపతి, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: You are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the inner talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty,
0: డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్దిదారులకు చేరుతున్నాయని వివరించారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్తో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవైన రహదారి సొరంగం ప్రాజెక్టును 6,969 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో అభివృద్ది చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం.

0: తెలిపిందని చెప్పారు. గత రెండేళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ
1: एनडीए थ्री माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के इस ऐतिहासिक टर्म में बहुत सारे हाईवे के, रेलवे के, मेट्रो के और इंफ्रा के प्रोजेक्ट्स बहुत सारे लिए गए. समरी में देखें तो 57 रेलवे प्रोजेक्ट्स 260,000 करोड़ के, 36 हाईवे प्रोजेक्ट्स 370,000 करोड़ के, 12 मेट्रो प्रोजेक्ट्स 150,000 करोड़ के, 5 नए एयरपोर्ट्स और मॉडिफाइड उड़ान स्कीम 37,000 करोड़, फिर वाडवन पोर्ट और शिप रिपेयर फैसिलिटी शिपिंग के रिफॉर्म्स मिला के 150,000 करोड़ करीब.
0: క్షయ వ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కార్యక్రమం, డెంగ్యూ నియంత్రణ సన్నద్దతపై ఆయన ఈరోజు ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరువయ్యేలా అందరికీ అర్థమయ్యే భాషలో అందించాలని మంత్రి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరిస్తూ టీబీని ముందుగానే గుర్తించేందుకు, కేసుల గుర్తింపు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని కృత్రిమ మేధ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రాలకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 2025 కింద సవరించిన వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రామికుల వేతనాలు పెరిగాయి. ఈ పథకం కింద రోజుకు కనీస ప్రాథమిక వేతనంగా 300 రూపాయలను ప్రవేశపెట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇకపై ఏ రాష్ట్ర వేతనం కూడా రోజుకు 300 రూపాయల కంటే తక్కువగా ఉండదని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయలు ఉండగా, వీబీజీ రామ్జీ పథకం కింద అది 327 రూపాయలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేతనాల పెంపు గణనీయంగా పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకంపై విలేకరులతో మాట్లాడుతూ,
2: कल मनरेगा का समापन हो गया और मनरेगा से बहुत बेहतर योजना जिसमें 100 दिन नहीं 125 दिन का रोजगार मांगने पर मजदूर बहनों और भाइयों को दिया जाएगा. विकसित भारत जी राम जी योजना आज से लागू हो गई. अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है. इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गाँव को बनाने में सहायक सिद्ध होगी.
0: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్టు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరిపినట్టు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్ధం చేసినట్టు కమిటీ హోంమంత్రికి వివరించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ ఈ రోజు ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండవ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, మూడవ మ్యాచ్ జులై 7న నాటింగ్హామ్లో జరగనుంది. సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్ హాంప్టన్ వేదికలు కానున్నాయి. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 11న ముగుస్తుంది. ఆ తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

0: దేశవ్యాప్తంగా రహదారులు రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: ఉత్తిష్టన
1: అమ్మో అమ్మో, కాలికి ఏదో తగిలింది. కోడల గారి కాలా? ఇంకా నయో కాస్తుంటే ఆ కాలుకి కాలు తగిలి బోర్లా పడేవాడిని. అమ్మాయి వసంత, వసంత
2: వస్తున్నా తాతయ్య. ఏం తాతయ్య పిలిచారు?
1: అది అదేమ్మా, ఆడదంటే ఇదిగో నీలా ఉండాలి. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలి, ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి, స్నానాదులు ముగించుకొని ఇలా నేను చేస్తున్న పని, ఆ ఇల్లంతా శుభ్రంగా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి. అటు అటు చూడు, మీ అమ్మ సంగతి చూడు, ఎంత పొద్దుగినా నిద్ర లేవలేదు. పొద్దున్నీ చూస్తున్నా, అసలు ఆవిడ హాల్లో పడుకోవడం ఏంటి, ఆ అంతగా మొద్దు నిద్రపోవడం ఏంటి? నేనా పూజ చేసుకోవాలి, లేచి తన గదిలో పడుకోమను.
2: అమ్మా అమ్మా అమ్మా, అమ్మ ఏంటి ఇలా పడుకుంది? అమ్మా అమ్మా, తెల్లారిందిలే అమ్మా. అమ్మా అమ్మా, తాతయ్య, అమ్మా, నాన్నా నాన్నా.
3: వసంత ఏంటమ్మా?
2: అమ్మా అమ్మా అమ్మ కదలటం లేదు నాన్నా, ఎంత పిలిచినా పలకట్లేదు. అమ్మా అమ్మా,
3: పార్వతి పార్వతి పార్వతి పార్వతి,
2: అమ్మా అమ్మా
3: పార్వతి,
2: అమ్మా
4: ఏమైంది
2: అమ్మా?
3: పార్వతి పార్వతి లేవడం లేదు నాన్న.
4: ఎందుకని
3: పార్వతి?
2: అమ్మా
3: పార్వతి,
2: అమ్మా
3: పార్వతి, లే పార్వతి.
4: నువ్వు తప్పుకో, నువ్వు తప్పుకో, తప్పుకోరా, లే అక్కడి నుంచి.
1: అమ్మా పార్వతి పార్వతి, మహేష్ రే నాన్న, మన పార్వతి మనకిక లేదు మహేష్, మనల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయి. పార్వతి అమ్మా, నీ ఎంత పని చేసావమ్మా, నీ చావుకి కారణం నేనమ్మా. అమ్మా మహేష్, నాన్న ఏమిటి నాన్న, అలా మాన్ పడిపోయావేంట్రా మహేష్, మాట్లాడు బాబు. పార్వతి నీ పార్వతి నీకు దూరం అయిపోయిందిరా.
3: పార్వతి లే పార్వతి, కళ్ళు తెరు, కళ్ళు తెరు పార్వతి.
2: నాన్న
3: పార్వతి లే లే లే పార్వతి లే.
1: ఇంకెక్కడి పార్వతిరా మహేష్, పార్వతి చనిపోయింది.
3: పార్వతి పార్వతి ఏదేదో అంటున్నారు, నువ్వు నువ్వు చచ్చిపోయావు అంటున్నారు, అది ఎలా జరుగుతుంది? లే కళ్ళు తెరు పార్వతి, ఈ చావు అబద్ధమని చెప్పు పార్వతి. పార్వతి ఇది ఇది నిజం కాదు, కాకూడదు. లే పార్వతి, లేచి చెప్పు పార్వతి. ఇటు చూడు, ఇదిగో ఇదిగో ఇదిగో మన వసంత, వసంత ఎలా ఏడుస్తుందో చూడు పార్వతి. లేదమ్మా వసంత, అమ్మ చచ్చిపోలేదు, నన్ను వదిలి నిన్ను వదిలి ఎలా చచ్చిపోతుంది.

0: పార్వతి పార్వతి లే లే పార్వతి, ఇదిగో ఇదిగో కళ్ళుతారు పార్వతి, ఇదిగో ఇదిగో అమ్మాయి ఇక్కడే ఉంది పార్వతి, వసంత్ ఇక్కడే ఉంది పార్వతి పార్వతి పార్వతి పార్వతి పార్వతి.
1: నాన్న నాన్న ఇక్కడే కూర్చుండిపోయారా? 3 రోజులైంది నాన్న, ఒక్క చుక్క మంచినీళ్ళైనా తాగలేదు. అమ్మ ఫోటోనే చూస్తూ కూర్చుండిపోయారు. నాన్న లేవండి, నాన్న నాన్న లేవండి.
2: వసంత
1: నాన్న,
2: అమ్మ ఎందుకింత పని చేసింది వసంత?
1: మన దురదృష్టం అనుకోవాలి నాన్న.
2: నిన్ను నిన్నేం చేసి వెళ్ళిపోయిందమ్మా?
1: ఒక్క మాట అడగనా నాన్న.
2: ఏంటమ్మా?
1: మీరు నన్ను ఏం చేయాలని ఇలా మాట మంతి లేకుండా కూర్చుండిపోయారు.
2: వసంత, ఎంత కాదనుకున్నా నా వల్ల కావడం లేదమ్మా. నేనేం తప్పు చేశాను? ఎంత బాధ పెట్టానైనా గుండె ఆగిపోవాలి. మీ అమ్మ నీతో ఏమైనా చెప్పిందా అమ్మా?
1: దేని గురించి నాన్న?
2: తన చావు గురించి, బాధ గురించి. కారణం ఏమిటి?
1: అమ్మ ఏమీ చెప్పలేదు, కానీ ఆ రాత్రంతా అర్ధనారీశ్వరం పుస్తకం రాస్తూనే ఉంది. నవల రాసుకుంటుంది కదా అని నేను ఊరుకున్నాను.
2: అర్ధనారీశ్వరం? అవును, అర్ధనారీశ్వరం మీ అమ్మ రాస్తున్న కొత్త నవల. ఏదమ్మా, ఎక్కడుంచింది?
1: ఆ టేబుల్ సరుకులోనే ఉంది నాన్న.
2: కొద్దిసేపు నేను ఆ నవల చదివి వస్తానమ్మా. ప్లీజ్ నువ్వు నిద్రపో తల్లి, ప్లీజ్ అమ్మా.
1: త్వరగా పడుకోవాలి మరి, ఓ అరగంట మాత్రమే, సరేనా?
2: సరేనమ్మా. పార్వతి, అర్ధనారీశ్వరంలో నా పొరపాటు గురించి రాశావా? నీ గుండె అగ్నిపర్వతం అయిన వైనం వివరించావా? తప్పకుండా అంతే అయి ఉంటుంది. రచయిత్రివి కదా, ఎప్పుడు నీ మనసు గాయపడినా మొరపెట్టుకునేది, సరిపెట్టుకునేది నీ అక్షరాలతోనే కదా. ఇదిగో అర్ధనారీశ్వరం, నా కన్నీరు కళ్ళ కడ్డు పడుతోంది. అర్ధనారీశ్వరం,
3: అర్ధనారీశ్వరం, నేను వ్రాయబోతున్న సరికొత్త నవలకు ఈ పేరు పెట్టగానే మా వారు చూసి నవ్వారు. అదే ఉంటాయి ప్రతిసారి సాంఘిక నవలలు రాసే నువ్వు అర్ధనారీశ్వరం అంటూ పౌరాణికమైన పేరు పెట్టావు. పురాణ కథ అని అడిగారు, కాదండి మన కథ అన్నాను. అవునండి, ఈ అర్ధనారీశ్వరం మన కథే, పార్వతీ మహేష్ల కథ అన్నాను. బాగుంది బాగుంది, పేర్లు కూడా కలిసాయి, పార్వతి మహేశ్వరుడు. అవును, పరమశివుడు మీలాగే పార్వతికి తన శరీరంలో అర్ధభాగాన్ని పంచిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. మరి నేను కూడా అంతే కదా, మీలో సగమై, మీ అడుగులో అడుగై, మీ హృదయ స్పందనలో శృతి నేనై నయమీరే. ఎంత మమేకమైపోయా, ఏనాడైనా ఏ క్షణమైనా మనిద్దరం విడివిడిగా ఉన్నామా? మరి మన బంధువు అర్ధనారీశ్వరమేగా.
0: అబద్ధం అబద్ధం అబద్ధం.
4: మహేష్, నానా. మహేష్ ఏమిట్రా, ఏమిటా అరుపులు?
1: నానా, నేను మిమ్మల్ని పడుకోమని చెప్పానా?
2: చూడు నాన్న, పార్వతి పుస్తకంలో ఏమని రాసిందో తెలుసా? మా ఇద్దరి బంధువు అర్ధనారీశ్వరం అంట.
1: అంతేగా నాన్న?
2: అంతే ఎలా అవుతుందమ్మా? అంతే అయితే ఇప్పుడు ఎందుకు విడిపోతామమ్మా? నన్ను వదిలి ఒంటరిని చేసి ఎలా వెళ్ళిపోతుందమ్మా? తాను తాను లేని నేను ఎలా ఎలా బతకాలి? అరే, బ్రష్ మీద పేస్ట్ వేసుకోవడం కూడా నాకు చేత కాదే. పెద్ద కొడుకుని చదివించలేదు, ఈ కూతురి ఆలనాపాలన నేను చూడలేదు, ఈ ఇల్లు నేను కట్టించలేదు. తను తలదువ్వి పంపిస్తే నేను ఆఫీస్కి వెళ్ళాను. అక్కడి నుండి వచ్చిన ప్రతిక్షణం తన కంటి కాపలాలోనే కాలం గడిపాను. అర్ధనారీశ్వరం అంట, అర్ధనారీశ్వరం నన్ను నిన్ను ఈ ఇంటిని వదిలి ఎలా వెళ్ళిపోతుంది, ఎలా బతకమంటుంది? న్యాయం చెప్పు నాన్న.
4: మహేష్ పార్వతి మనల్ని వదిలి పారిపోవడానికి అర్ధాంతరంగా చనిపోవడానికి కారణం నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకురా తెలిసి కూడా నిన్ను నువ్వు క్షోభ పెట్టుకుంటావు? మర్చిపో మర్చిపో బాబు, తాను పోయిందని మనం పోలేం కదా. పద పడుకుందా, పద పదమ్మా. వసంత
1: నానా
4: వస్తాడులే, పద.
2: సమాధానం చెప్పు పార్వతి, సమాధానం చెప్పు. నీ చావుకి కారణం నాకు తెలుసు అంటున్నాడు నాన్న. నేనా నీ చావుకి కారణం? నేనా నీ ఆత్మక్షోభకి కారణం? నీ మరణానికి కారణం ఈ నవల్లోనే రాశావా? ఏ పేజీలో రాశావు? ఏ పేజీలో రాశావు? చూస్తా.
3: అలసాని పెద్దనా, ఓ పద్యంలో ఏమన్నాడు? ఆ పద్యం తాత్పర్యం ఏమిటి?
2: ఏమన్నాడు ఆ పద్యం తాత్పర్యం ఏమిటి?
3: గణపతి బాలుడుగా ఉన్నప్పుడు ఎడమరమ్మ పాలు పూర్తిగా తాగేసి కుడిరమ్మ పాలు తాగడానికి ఎగబడ్డాడు. కానీ అక్కడ ఆ బాలుడికి పాలు దొరకలేదు, నోటికి పాము తగిలిందట. అప్పుడు గణపతి తలెత్తి తల్లి వంక దీనంగా చూస్తూ, ఏమిటమ్మా నాకు, ఏమిటి అర్ధాకలి అన్నట. ఆ మాట వినేసరికి పార్వతి మనస్సు కుంగిపోయింది. మహేశ్వరుడికే తన శరీరంలోని అర్ధభాగాన్ని పార్వతికి ఇచ్చేసి తాను అర్ధనారీశ్వరుణ్ణి అనిపించుకున్నాడు. సంతాన విషయాన్ని తాను పట్టించుకోకుండా ఇలాంటి చెప్పుకోలేని ఇబ్బందుల్ని తాను సరిదిద్దగలడా? ఇప్పుడు ఈ పార్వతికి, అదే మీ పార్వతికి కూడా ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. ఇది చంటి పిల్లోడి పాలకు సంబంధించిన విషయం కాదు, సంసారాన్ని చీల్చేసేంత పెద్ద విషయం, చాలా పెద్ద విషయం.
4: ఇంకా పుస్తకం చదువుతూనే ఉన్నావా బాబు? కనురెప్ప చాలా బాధల్ని కప్పుకుపోయేలా చేస్తుందన్నా, నిద్రపో.
5: చూడు నాన్నా, నాన్నా పార్వతి ఈ పుస్తకంలో ఏమి రాసిందో తెలుసా? సంతానం విషయంలో ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది సంసారాన్నే చీల్చేసే ఇబ్బందట.
4: ఎన్నాళ్ల క్రితం రాసిందో కాని నిజాన్ని వ్రాసింది కదరా. మరి నీ సంసారంలో నీ కొడుకు మామూలు తుఫాను తెచ్చాడా? అది ఒక భయంకరమైన తుఫాను.
5: అయితే ఆ తుఫాను వాడు తెచ్చాడు, వాడే పోతాడు. మా ఇద్దరి మధ్య ఏమిటి ఇబ్బంది నాన్నా?
4: అంత తేలికగా కుట్టిపారేస్తున్నావు కాబట్టి నువ్వు మగాడివయ్యావు. అలా కుట్టిపారేయలేకపోయింది కాబట్టి తను పార్వతి అయ్యింది. ఏమిటలా చూస్తున్నావు? నీ కొడుకు విషయంలో నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే.
5: నాన్నా
4: నిన్ను సమర్థించడంలోను పార్వతిని వ్యతిరేకించడంలోను నేను చేసింది అన్నింటికంటే పెద్ద తప్పు. ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో మహి.
6: హే అమ్మా, నాన్న తాతయ్య అన్నయ్య వచ్చాడు, ముంబై నుంచి అన్నయ్య వచ్చాడు.
7: హే హే, బ్యాగ్ జారిపోతుంది, చెయ్యి లాగేయకు. ఎరా గణేష్, ఏ పండగ పబ్బులు లేకుండా హఠాత్తుగా ఊడిపడ్డావు?
3: ఇప్పుడేం సెలవులరా?
5: కార్పొరేట్ ఉద్యోగం కదా, ఎప్పుడుంటుందో ఎప్పుడు ఊడుతుందో ఎవరికీ తెలీదు. ఏం జరిగిందిరా అక్కడ?
6: భలే వాడివి నాన్న, నీకు ప్రతిదానికి అనుమానమే.
7: సరే వాణ్ణి స్నానం చేయమనండి, పోరా లోపలికి. వసంత నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వస్తాను.
3: ఏమిటి అలా ఉన్నారు?
2: వాడి ముఖం చూస్తుంటే అంత జోషిగా ఉన్నట్టు లేదు. సంథింగ్ హ్యాపెన్ చూడు, తర్వాత నువ్వు వివరం కనుక్కో.
7: మహేష్ మహేష్.
5: ఏంటన్నా?
7: పోలీస్ ఆఫీసర్ రా, మన ఇంటికొచ్చి మన అడ్రస్ అడుగుతున్నాడు పోలీస్ ఆఫీసరు.
5: అయితే మాత్రం అంత కంగారు పడతావేనా?
8: ఎవరండి లోపల? హలో, ఎవరు లోపల?
5: లోపలికి రండి, ఎవరు కావాలి మీకు?
8: మహేష్ అంటే మీరే అనుకుంటాను.
7: అవునండి, మా అబ్బాయే. వాడు ఎప్పుడు ఎలాంటి తప్పులు చేశారగడు?
8: మీరేదో తప్పు చేసినట్టు ఎందుకంత కంగారు పడిపోతున్నారు?
5: వయసు అలాంటిది, చెప్పండి ఎందుకు వచ్చారు, నాతో ఏంటి పని? నిలబడే ఉన్నారు, కూర్చోండి. పార్వతి పార్వతి, కాఫీ తీసుకురా. చెప్పండి సార్.
8: గణేష్ ఆ కుర్రాడు మీ అబ్బాయి అనుకుంటాను?
7: వాడు మా మనవడండి, వాడు కూడా ఏ తప్పు చేయడు, అసలు వాడు ఈ ఊళ్ళోనే ఉండడు.
8: రండి.

0: మీరు కాస్త బయటికి వెళ్తారా?
1: నాన్న నువ్వుండు.
0: బై ది వే, నా పేరు రాజేష్, డిపార్ట్మెంట్ మనిషిని అని చెప్పక్కర్లేదుగా.
1: యూనిఫామ్ చెప్తుందండి.
2: కాఫీ తీసుకోండి.
0: ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. హలో పారు, సారీ పార్వతి గారు, మీరా? మీరేనా?
2: మీరు?
0: మీలో ఏ మార్పు లేదు కానీ నాలో చాలా మార్పు వచ్చింది. నేనండి రాజేష్ని, మీ క్లాస్మేట్ని.
2: రాజేష్, సారీ రాజేష్ గారు, ఎలా ఉన్నారు?
0: ఇదిగో ఇలా కాకీలా ఉన్నాను, ఐ మీన్ కాకీ డ్రెస్ లో ఉన్నాను.
2: ఏమిటి ఇలా వచ్చారు?
3: ఊరకరారమ్మా, పోలీసులు ఏదో గండాన్ని తీసుకొస్తారు.
0: సార్ మహేష్ గారు, మీ నాన్నగారిని కాస్త బయటకు పంపించండి.
3: నేనా? బయటక.
1: నాన్న బయటకెళ్ళు. బా, మరేం పర్వాలేదులే, నువ్వు వెళ్ళు.
3: అలాగే అలాగే.
0: ఇప్పుడు చెప్పు పారు. సారీ పార్వతి గారు, ఈ మహేష్ గారు మీ వారా?
2: పార్వతికి మహేశ్వరుడేగా వారు మా శ్రీవారు.
0: కరెక్ట్ కరెక్ట్. సార్ మహేష్ గారు, మీ శ్రీమతి పార్వతి గారు, అబ్బా కాలేజీ రోజుల్లో ఆవిడే కాలేజీ బ్యూటీ అంటే నమ్మండి.
1: అవునవును చెప్పింది. మీరు తనని గాఢంగా ప్రేమించేవారని కూడా చెప్పింది.
0: అదే అఫ్ కోర్స్, నేను మీ ఇద్దరిని లైటర్ వెన్ చేయటానికి సంభాషణను అటు తీసుకువెళ్ళానులేండి.
1: అర్థమైంది, అసలు విషయం చెప్పండి.
0: మీరిప్పుడు ఆపదలో ఉన్నారు.
1: అర్థమైంది.
0: అర్థమైందా?
1: అవును, కానీ అర్థమే అయ్యింది, ఐ మీన్ సగమే అయ్యింది.
0: ఏమని?
1: మా గణేష్ విషయంలో మీరు వచ్చారు, అర్థమైంది, కానీ కారణం ఏంటో తెలియడం లేదు.
0: భలేవారండి, చూస్తుంటే నేనటు మీరు ఇటు అయితే బాగుండు అనిపించేలా ఉంది.
2: రాజేష్,
0: సారీ సారీ, మీ ఆయనలో పోలీసు బుద్ధులున్నాయని చెప్పడం నా ఉద్దేశం. మహేష్ గారు, పార్వతి వ్యక్తిత్వం మనస్తత్వం నాకు తెలుసు కనుక మీరే కొంచెం గుండె దిటవ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఇంటికి నేను వచ్చాను కనుక సరిపోయింది. మరొకరు ఎవరైనా వస్తే చాలా ప్రమాదంలో మునిగిపోయేవారు.
1: ఏమిటా ప్రమాదం?
0: అందుకే కంగారు పడొద్దన్నాను నేను.
1: నేనేం కంగారు పడడం లేదు. చెప్పండి ఏమిటా ప్రమాదం?
0: మీ అబ్బాయి గణేష్ ఒక ఘోరం చేశాడు.
1: ఏమిటి, ఏమిటా ఘోరం చెప్పండి.
0: మీరు గాబరా పడిపోతున్నారు. పార్వతి గారు, మీ గణేష్ ముంబైలో ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు. మీ అబ్బాయి కారణంగా ఆ అమ్మాయి నెల తప్పింది.
2: ఓ మై గాడ్.
1: అయితే
2: మీరు ఆవేశపడకండి రాజేష్. ఒకవేళ వాడు అలాంటి తప్పేదన్నా చేస్తే వెంటనే పెళ్లి చేసేద్దాం.
1: కీప్ క్వైట్ పార్వతి, చెప్పండి అంతకు మించి ఏమైనా జరిగిందా?
0: జరిగింది.
1: ఏంటది?
0: ఆ పిల్ల పెళ్లి చేసుకోమని అడిగింది, మీ వాడు తిరస్కరించాడు. షీ అటెంప్టెడ్ సూసైడ్, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటూ మీ వాడి పేరు మెన్షన్ చేసింది.
2: భగవంతుడా,
0: అందుకే ప్రమాదం అన్నాను. మహేష్ గారు, ఆ పిల్ల అలా చేయడం
1: మంచి పని చేసింది, చాలా మంచి పని చేసింది. అంటే సహజీవనం చేసి ఆ పేరుతో సంసారం చేసేసి గర్భవతిని చేసి మోసం చేస్తాడా? ఈ సంస్కారానైనా నేను వాడికి నేర్పింది, ఈ సంస్కృతినైనా వాడి నుంచి నేను ఆశించింది.
0: మహేష్ గారు, ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే?
1: వద్దు, మీరు నాకు ఆ సలహాలని టిప్స్గా ఇవ్వమాకండి. తీసుకెళ్ళండి వాణ్ణి, అరెస్ట్ చెయ్యండి.
3: బాబు, మహేష్.
0: మహేష్ గారు,
1: ఎవరు ఏం చెప్పినా వినిపించుకోను. లెట్ హిమ్ గో టు హెల్. అరెస్ట్ చెయ్యండి వాణ్ణి. పట్టుకోండి వాణ్ణి, పట్టుకోండి, షూట్ చేయండి, షూట్ చేసేయండి వాణ్ణి.
4: గుర్తుకొచ్చిందా? నీ చేతులతో నువ్వు వాణ్ణి పట్టించావు.
3: నా మనవడి చేతులకి సంకెళ్ళు వేసి తీసుకెళ్తుంటే నేను నా కోడలు నా మనవరాలు విలవల్లాడిపోతుంటే
4: బండరాయిలా కూర్చుండిపోయావు. గుర్తుందా?
3: పార్వతి నిన్ను బ్రతిమిలాడింది, కాలు మీద పడింది, నిందించింది, రెచ్చిపోయి మాట్లాడింది. చివరకు ఆ రాత్రి పార్వతి కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో నా స్నేహితుడు నాకు చెప్పాడు. నాకు కోపం వచ్చింది. పార్వతి రాజేష్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక తిరిగి రాదు అనుకున్నాను, కానీ వచ్చింది. వారం రోజుల తర్వాత వచ్చింది. నేనే అడ్డగించాను.
2: వసంత, వసంత
3: ఆగు. నిన్నే ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికల్లా లోపలికి వెళ్ళిపోతున్నావు? మాట్లాడు, మాట్లాడవే.
2: ఏమండి మాట్లాడమంటున్నారండి ఆయన? నన్ను మాట్లాడమంటున్నారు? మీరేం మాట్లాడరే?
3: ఏమిటి ఏమిటి వాడు మాట్లాడేది? నా కొడుకుని అమాయకుడిని చేసి అంతకంటే మంచి జీవితం వాడితో ఉందని ఆ రాజేష్ గారితో లేచి వెళ్ళిపోయిన దానివి.

0: అవును అవును. అంటే వారం రోజులు పోలీసు కాపురం చేసి అది నచ్చక తిరిగి వచ్చిన దానివి నువ్వు నా కొడుకుని మాట్లాడమంటున్నావేంటి?
1: మిస్టర్ కుటుంబరావు, విల్ యు షట్ యువర్ మౌత్? ఇదిగో మిమ్మల్ని మహేష్ గారు, మిమ్మల్ని అడుగుతున్నాను. వారం రోజులు ఇంట్లో నేను లేకపోవడాన్ని మీ నాన్న ఏడాది పాటు సీత రావణుడి లంకలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు అని లోకులు కాకులై కూసిన విధంగా కూస్తున్నాడు, నోటికొచ్చినట్టు బాగుతున్నాడు. దీనికి మీ నుండి సమాధానం ఏమి ఉండదా? మీ నోరు మూగపోయిందా? మీ మెదడు నా మీద వేసిన అపవాదుని నమ్మేసిందా? చెప్పండి.
0: అపవాదు? ఏంటి అపవాదు? నువ్వు ఆ రాజేష్ గారితో ముంబై వీధుల్లో తిరగడం నిజం కాదా? ఇదిగో ఈ ఫోటో చూసి చెప్పు. పైగా నా కొడుకు చచ్చిపోయినట్టు బొట్టు చెరుపుకొని గాజులు పగలు కొట్టుకొని ఈ విధ వేషం ఏమిటి? ఎందుకో చెప్పు.
1: మీరు మాట్లాడరేమండి, నేను మీ పార్వతిని అర్ధనారిని చెప్పండి.
2: నేను చెప్పడం కాదు, ఆయన ఏదో అడుగుతున్నారుగా, ముందు సమాధానం చెప్పు.
1: చెప్పను, ఇప్పుడు అస్సలు చెప్పను. మీరు మీరు అవమానించింది నన్ను కాదు, నా శీలాన్ని, నా పాత్రని.
3: అమ్మా నువ్వు లోపలికి రా అమ్మా.
2: పార్వతి, పార్వతి, ఏమిటా కాగితం?
1: ఏమి లేదు.
2: ఏంటా కాగితం ఇటువ?
1: నేను ఇవ్వను.
2: ఇస్తావా లేదా?
1: నేను ఇవ్వను.
2: రేమలేఖ కదు?
1: అవును.
2: ప్రేమలేఖ? వాడు ఆ రాజేష్ నీకు రాసిన ప్రేమలేఖ అంతేనా? ఈ ప్రేమలేఖ చూసాక నువ్వు పరిగెత్తికెళ్ళింది?
1: ఇది చదివారా? ఈ లేఖ మీరు చదివారా?
2: చదవడమా? ఛీ, దుర్మార్గురాలివి, నువ్వు నీచవాలివి.

0: ఆ రాత్రి నేను అగ్గి రాజేసి ఆజ్యం పోస్తే నువ్వు పార్వతిని సమిధను చేశావు. ఆ ఉత్తరం గురించి అంత సంఘర్షణ పడ్డావు. ఏనాడు పల్లెత్తు మాటనని నువ్వు ఆ రాత్రి నా కోడల్ని తిట్టావు, దారుణంగా కొట్టావు. అసలు ఆ ఉత్తరం నువ్వు చదివావా?
1: లేదు నాన్న, చదవలేదు. మా ఇద్దరి పెనుగులాటలో ఆ ఉత్తరం ఎటుగిరిపోయిందో కూడా తెలీదు.
2: నానా, నానా, పోలీస్ అంకులు వస్తున్నారు.
3: నమస్కారం. నమస్కారం సార్ మహేష్ గారు.
1: నమస్కారం.
3: ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు రిసీవ్ చేసుకోలేదు.
1: అసలు నేను ఫోన్ ఎక్కడ పడేశానో కూడా నాకు తెలియడం లేదండి.
3: చివరికి మీ అమ్మాయి వసంత రిసీవ్ చేసుకుందిలేండి. విషయమంతా చెప్పింది. మీ అబ్బాయి బాగున్నాడు, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.
1: వాడి గురించి నాతో చెప్పొద్దండి.
3: చెప్పకపోతే ఎలాగండి? మీకు చెప్పడానికి మీ శ్రీమతి లేదుగా. ఆ రాత్రి మీరు బలవంతంగానైనా ఆ ఉత్తరం, అదే ఐ మీన్ ఆ ప్రేమలేఖ చదివి ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. పార్వతి గుండె ఆగిపోయేది కాదు. వెతకండి, ఆ ఉత్తరం ఎక్కడుందో వెతకండి.
2: ఇదిగో సార్, ఈ టేబుల్ మూలలోనే ఉంది.
3: ఆ ప్రేమలేఖ మడతలు విప్పి మీ నాన్నకి వినిపించమ్మా. పార్వతి అందులోని విషయమంతా నాకు చెప్పింది. మీ నాన్నకి తెలియాలి. చదువమ్మా, చదువు.
2: మీరు మహేశ్వరులు, నేను పార్వతిని. అర్ధ శరీర భాగస్వామ్యంలో పిల్లల అవకతవకల్ని సరిదిద్దవలసిన దాన్ని. అందుకే రాజేష్ చెప్పిన విధంగా అతనితో ముంబై వెళ్ళిపోతున్నాను. అతను చెప్పిన విధంగా ముంబైలో నా బొట్టు గాజులు తీసేసి జడ్జి గారితో నేను విధవరాలినని చెప్పబోతున్నాను. నా బిడ్డ నన్ను పోషించాలి గనక దయ ఉంచండి. నాకెవ్వరూ లేరు. ఆ పిల్లను నా కోడలిగా అనుగ్రహించండి అని వేడుకొని పిల్లలను రక్షించుకొని రెక్కలు కట్టుకు వాలిపోతాను. హే మహేశ్వర, నా ప్రాణనాథ, పార్వతి చేసిన తప్పుల్ని ఎన్నో క్షమించారు. నా ఈ తప్పుని కూడా క్షమిస్తారు కదూ? క్షమిస్తారనే నమ్మకంతో మీ అర్ధనారీశ్వరి పార్వతి. అమ్మా
1: పార్వతి, పార్వతి, పార్వతి.
3: మీ మొండితనం, ఆమె పంతం. మీరు తప్పకుండా ఉత్తరం చదివి ఉంటారన్న నమ్మకంతో వచ్చింది, కానీ ఒక అపార్థం ఇంత అనర్థానికి దారితీసింది.
4: మహేష్, అదిగోడు చూడు, నీ కొడుకు, నీ కోడలు.
5: నాన్న, నన్ను క్షమించు నాన్న. ఇంతలోనే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నాన్న.
3: మహేష్ గారు, ఈ సందర్భంలో మీకోసం ఒక వ్యక్తి వచ్చారు. రండి రండి జాహ్నవి గారు. మహేష్ గారు, ఈవిడ, ఈవిడ పేరు జాహ్నవి.
4: జాహ్నవి అంటే గంగ?
3: అవును, గంగే, నిజంగా గంగే. ఈవిడ మీ పార్వతి గారి నవలలన్నీ చదివారు, వాటి మీద పిహెచ్డి చేస్తున్నారు. పార్వతి గారంటే అపరిమితమైన అభిమానం.
6: నమస్కారం మహేష్ గారు.
1: నమస్కారం.
2: అబ్బా, అచ్చు అమ్మగొంతులాగే ఉంది
4: కదా. అచ్చు అమ్మలాగే ఉంది.
3: అవును, మీ నాన్నగారు ఒప్పుకుంటే అమ్మే అవుతుంది. మహేష్ గారు, చరమాంకంలో ఈ జీవితాన్ని ఇలా ఒంటరిగా ఎలా కొనసాగిస్తారు? ఈవిడ తను ఒంటరిగానే ఉంటుంది. ఈవిడ్ను మీ జీవితంలోకి ఆహ్వానించండి.
6: అవును, అమ్మను కావాలనే వచ్చాను. మీ నాన్నగారికి భార్యను కావాలనే వచ్చాను. నచ్చితే ఆయనతో సహజీవనం చేయాలని లేదా పెళ్లి చేసుకోవాలని మనస్ఫూర్తిగా నిర్ణయించుకుని వచ్చాను.
3: శుభం మహేష్ గారు. ఈవిడ ఈ ఇంట్లో ఉంటే పార్వతి గారు ఉన్నట్టే ఉంటుంది, కాదనకండి.
1: రాజేష్ గారు, సహజీవనం సంస్కృతి ఏమిటో నాకు తెలీదు. ఆ సహజీవనం అవసరం ఏమిటో కూడా నాకు తెలీదు. కానీ నాకు తెలిసింది ఒక్కటే, క్రౌంచ పక్షి కథ. బోయవాడు పక్షి జంటలో ఒక పక్షిని కొట్టాడు. మరో పక్షి అతన్ని నిందిస్తూ ప్రపంచంలో క్రౌంచ పక్షి జాతి తన జంటను కోల్పోతే తాను కూడా చనిపోతుంది, కానీ మరో పక్షితో జతకట్టదు అని చెప్పి ఆ పక్షి కూడా చనిపోతుంది. అప్పుడే బోయవాడి మదిలో ఏకపత్నీవర్తుడైన రాముడి పాత్ర మెదిలింది. వెంటనే మానిషాదం ఆలపించాడు. బోయవాడు వాల్మీకి అయ్యాడు. అవును, నేను క్రౌంచ పక్షిని. నా జంట పోయిన తర్వాత ఇంక బతికి ఉండటం నేను. ఇది నాకు నచ్చిన జీవితం. సెలవు.
2: నానా.
7: మీరింతవరకు అర్ధనారీశ్వరం నాటిక విన్నారు. రచన సంజీవి. ఇందులో కుటుంబరావు డాక్టర్ ఎంసి దాస్, రాజేష్ శ్రీ పి హృదయరాజ్, మహేష్ శ్రీ పిళ్ళా లక్ష్మీప్రసాద్, గణేష్ శ్రీ కె అశోకానంద్, పార్వతి శ్రీమతి బుర్రా విజయదుర్గ, వసంత శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, జాహ్నవి శ్రీమతి పి పావని పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

గాయత్రి విభావరి వ్యాకరణంచే వైలిన్ వాదనం వింటారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం కార్యక్రమంలో తోడి రాగాలపన తానం గానలోల నీలీల లెల్లజాలర బాల గోపాల మురళి అనే పల్లవి త్రిశ్రనడ ఆదితాళం పల్లవి ఎత్తుగడ సమం నుండి ప్రారంభం పదగర్భం నాలుగు అక్షరముల జాగా

0: మీరింతవరకు గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాదనం విన్నారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

పాపాత మధురాలు పాత చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా నిండు హృదయాలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి

0: దిగి వచ్చే కాగజాతమే నీవై.
1: కార్యక్రమంలో చివరిగా దాగుడు మూతలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీలా గానం, గీత రచన ఆత్రేయ,

0: మీరింతవరకు ఆపత మధురాలు పాత చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే అరుణ్ కుమార్.

0: and in men's cricket, India were 124 in 13.3 overs against England in the first T20 international of the five-match series at the Riverside Ground in Chester Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సింగపూర్ ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.